ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెడ్స్ పై మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948, భాద్రపద మాసం 3వ రోజు, క్రీస్తు శకం 2026 ఆగస్టు 25వ తేదీ మంగళవారం. సమయం 5:54. శుభోదయం.

ఆకాశవాణి సిమపురి ఎఫ్ఎం కేంద్రం. ఇప్పుడు విన్నాం చరిత్ర పుటల్లో ఈరోజు. గడిచిన కాలంలో మానవుని చర్యల అధ్యయనమే చరిత్ర, ఎన్నో విశేషాల సమాహారమే చరిత్ర, నాటి ఘటనలను మానవుడు నడిచి వచ్చిన బాటలను స్మరించుకోవడమే చరిత్ర. ప్రతి సంవత్సరంలో ఉండే తేదీల్లో ఎన్నో విశేషాలు ఘటనలు జరిగి ఉంటాయి. ఆ తేదీలు ఎన్నో ప్రముఖ చరిత్రలకు సాక్ష్యంగా నిలుస్తాయి. ఖచ్చితంగా ఆ డేట్ రోజు ఏదో ఒక ప్రాముఖ్యమైన సన్నివేశమైతే జరిగి ఉంటుంది. ఇక అలాంటి తేదీలను మనం గుర్తుపెట్టుకుని మరీ సెలబ్రేట్ చేసుకోవడం చాలా కామన్. ఇక చరిత్రలు ఈరోజు ఆగస్టు 25 కూడా చాలా విషయాలున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

చంద్రునిపై అడుగుపెట్టిన మొట్టమొదటి వ్యక్తి. ఆయన అమెరికన్ వ్యోమగామి. ఆయన కొరియా యుద్ధ సమయంలో నేవీ పైలట్గా పనిచేశారు. ఆ తర్వాత నేషనల్ అడ్వైజరీ కమిటీ ఫర్ ఏరోనాటిక్స్, తర్వాత నాసాగా మారింది. అందులో పౌర టెస్ట్ పైలట్గా చేరారు. 1962లో వ్యోమగామి శిక్షణ కార్యక్రమంలో చేరిన మొట్టమొదటి పౌరుడు ఈయనే, నీల్ ఆర్మ్స్ట్రాంగ్. కక్షలో ఉన్న రెండు అంతరిక్ష నౌకలను మొట్టమొదటిసారిగా భౌతికంగా కలిపిన జెమినీ 8 మిషన్కు కమాండ్ పైలట్గా ఆయనకు అనుభవం సంపాదించారు. ఆ తర్వాత ఆయన అపోలో 11 చంద్ర మిషన్కు కమాండర్గా ఉన్నారు. 1971 నుండి ఆయన సిన్సినాటి విశ్వవిద్యాలయంలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్గా పనిచేశారు. 1986 ఛాలెంజర్ స్పేస్ షటిల్ విపత్తుపై దర్యాప్తు చేసిన కమిషన్లో ఆయన సభ్యుడిగా ఉన్నారు. ఈయన ఆగస్టు 25, 2012లో 82 సంవత్సరాల వయసులో మరణించారు. ఆధునిక పిండ శాస్త్ర వ్యవస్థాపకుల్లో ఒకరైన జర్మన్ శరీరధర్మ శాస్త్రవేత్త మరియు రోగ శాస్త్రవేత్త మార్టిన్ హెన్రిచ్ రాత్కే, ఈయన 1793 ఆగస్టు 25న జన్మించారు. పూర్తిగా పెరిగినప్పుడు మొప్పలు మరియు మొప్పల వంపులు లేని ఉన్న జంతువులైన క్షీరదాలు మరియు పక్షుల పిండాలలో వాటి పిండ పూర్వ గాములను వర్ణించిన మొట్టమొదటి వ్యక్తి ఈయనే. రాత్కే పక్షుల్లోని వాయుగోళాల అభివృద్ధిని మరియు పక్షుల క్షీరదాల్లోని స్వరపేటిక అభివృద్ధిని పోల్చారు. 1839లో ఆయన నోటి పైకప్పులోని ఒక పల్లపు ప్రాంతం నుండి పూర్వ ప్యూటరీ గ్రంథి యొక్క మూలాన్ని గుర్తించారు. ఈ పిండ నిర్మాణాన్ని ఇప్పుడు రాత్కే సంచి అని పిలుస్తారు. లానెట్స్ చేపలో వర్ణించిన మొదటి వ్యక్తిగా రాత్కే సముద్ర జంతుశాస్త్రంలో కూడా మార్గదర్శక కృషి చేశారు. ఈరోజు మరొకరి గురించి కూడా విన్నాం. థియోడర్ కోచర్, ఈయన ఆగస్టు 25, 1841న జన్మించారు. థియోడర్ ఎమిల్ కోచర్ ఒక స్విస్ సర్జన్. ఆయన థైరాయిడ్ గ్రంథి యొక్క శరీర ధర్మశాస్త్రం, వ్యాధి శాస్త్రం మరియు శస్త్రచికిత్సపై మార్గదర్శకమైన కృషి చేశారు. దీనికి గాను ఆయనకు 1909లో నోబెల్ బహుమతి లభించింది. వయోజనుల సాధారణ పోషణలో మరియు ముఖ్యంగా ఇంకా ఎదుగుతున్న వ్యక్తుల్లో ఈ గ్రంథి చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. థైరాయిడ్ పనితీరును కోల్పోవడం ఈ పోషణలో తీవ్రమైన అవాంతరాలకు దారితీస్తుంది. జీవక్రియ ఘనంగా తగ్గిపోతుంది, పెరుగుదల ఆగిపోతుంది. ఇప్పటి వరకు మీరు చరిత్ర పుటల్లో ఈరోజు గురించి తెలుసుకున్నారు. ఇప్పుడు విన్నాం దేశభక్తి గేయం.

0: ఇప్పటి వరకు అర్చన కార్యక్రమంలో భక్తి గీతాలు విన్నారు. ఇప్పుడు వింటారు సూక్తి సుధ, కడియాల రామ్మోహన్ రావు వ్యాఖ్యానంలో సూక్తి సుధ విందాం.
1: అందరూ ఆచరించేది ధర్మం. ధర్మం అనే మాటకు చాలా అర్థాలున్నాయి. న్యాయం, స్వభావం, పుణ్యం, ఆచారం మొదలైన అర్థాలు. సత్యము, శౌచము, దయా, దానములు ధర్మానికి నాలుగు పాదాలు. ధర్మం తెలిసినవాడు ధర్మజ్ఞుడు. నన్నయ్య ధర్మపరుని స్వభావాన్ని తేటతెల్లం చేశారు. ధర్మం తెలిసిన వారు లోకంలో చాలామంది ఉంటారు, కానీ ధర్మాన్ని ఆచరించే ధర్మపరాయణులు 10,000 మందిలో ఒక్కడైనా ఉంటాడో ఉండడో. ధర్మాధర్మాల విచికిత్స ఏర్పడినప్పుడు ధర్మశాస్త్రాలను అనుసరించటమే మేలని కవిబ్రహ్మ తిక్కన మార్గోపదేశం చేశారు. ధర్మంలాగా పైకి కనబడే అంశాలు కొన్ని తీరా విచారిస్తే అధర్మాలుగా తేలుతాయి. ధర్మం కానే కాదనే అంశాలు లోతుగా ఆలోచిస్తే అదే ధర్మమని స్పష్టమవుతుంది. ధర్మ మార్గం తప్పిన క్రియాపరులకు చివరకు దైన్యమే మిగులుతుంది, సంతాపమే కలుగుతుంది. ఆత్మధర్మ నిరతులైన పుణ్యాత్ములు ఏ కాలంలోనైనా దుర్లభులే. ధర్మపరులు అన్ని సమయాల్లో ధర్మాన్ని పాటిస్తారు. క్రూరాత్ముడు తన కుమారుడే అయినా ధర్మాత్ముడు దయచూపడు. తమ్ముడు తనవాడైనా ధర్మం చెప్పాలని సామాన్యులు కూడా అంటూ ఉంటారు. అర్ధసిద్ధి కంటే ధర్మసిద్ధి గొప్పది. సంపన్నులు కంటే

0: ధర్మాన్ని ఎల్లప్పుడూ అనుసరించే సమాజం గొప్పది. అన్ని కాలాలకు పనికి వచ్చే మాటలు చెప్పారు. ధర్మం పలికిన వారికి దైవం తప్పక తోడవుతుందని వేమన అభయమిచ్చారు. ధర్మపరునికి శాశ్వత యశస్సు లభిస్తుంది. తత్వ జిజ్ఞాస ధర్మ జిజ్ఞాస కంటే భిన్నమైనది కాదు. సంపన్నులైన ధర్మపరుడు భోగములు పొందుతూనే ధర్మము చేయవలెనని శ్రీనాథ కవి సార్వభౌముడు సంపన్నులకు తగిన సూచన చేశాడు. సిరి ఎల్లకాలం నిలిచి ఉండకపోవచ్చు. ఆ సంగతి తెలిసిన వివేకి త్వరితగతిని ధర్మం చేయటానికి పూనుకోవాలని జక్కన కవి విక్రమార్క చరిత్రలో తెలిపాడు. లోకంలో బిచ్చగాళ్లు దానం చేయమని కోరుతూ ధర్మం చేయి బాబు, ధర్మం చేయి తల్లి అంటూ ఉంటారు. దానానికి ధర్మానికి ఉన్న అవినాభావ సంబంధాన్ని ఈ మాటలు తెలియచేస్తాయి. ధర్మపరుడు ధర్మాన్ని పరుల కోసం ఏదైనా స్వల్ప దోషానికి పాల్పడినా లోకం అతన్ని నిందించదు. ఒక్కొక్కప్పుడు ధర్మానికి విఘాతం కలిగించే స్థితి ఏర్పడుతుంది. అప్పుడు సత్పురుషులు ఏమాత్రం ఉపేక్ష చేయకూడదు. సారపు ధర్మమున్ విమల సత్యము పాపము చేత బొంకుచే పాదము బొందలేక చెడబారినదైన అవస్థాదక్షుల వారలు ఉపేక్ష చేసిరి అది వారల చేటకుగాని ధర్మనిస్తారకమయ్యు సత్యము అశుభదాయకమయ్యు దైవముండును అని. అవస్థాదక్షులు ధర్మ సంస్థాపనకు పూనుకోకపోతే దైవం ధర్మరక్షణకు తప్పక పూనుకుంటాడు. ధర్మ మార్గం తప్పిన క్రియాపరులకు చివరకు దైన్యమే మిగులుతుంది, సంతాపమే కలుగుతుంది. ధర్మమునకు తగినట్టే దైవం ప్రోతునని త్యాగరాజస్వామి సెలవిచ్చారు. సత్యం వద ధర్మం చెరా అని కదా పెద్దల మాట. ఒక్కొక్కప్పుడు అధర్మం గెలిచినట్లు అనిపించవచ్చు గాని ధర్మమే జయిస్తుందనేది తిరుగులేని సత్యం.
1: ఇప్పటివరకు మీరు కడియాల రామ్మోహన్ రావు వ్యాఖ్యానంలో సూక్తిసుధ విన్నారు. ఇంతటితో ఈనాటి సూక్తిసుధ సమాప్తం. ఆకాశవాణి సిమపురి ఎఫ్ఎం కేంద్రం ఇప్పుడు వింటారు పాడి పంటలు. పొలం కబుర్లు వింటారు.

ప్రకృతి వ్యవసాయంలో పురుగులు తెగుళ్ల నివారణకు వాడే కషాయాలు. పంట పొలాల చుట్టూ ప్రకృతిలో దొరికే వివిధ రకాల ఆకులను ఉడకబెట్టడం ద్వారా పలు రకాల కషాయాలను తయారు చేసుకోవచ్చు. ఇది మన సాంప్రదాయ వ్యవసాయంలో భాగమే. ఆకులను ఉడకబెట్టడం వలన అందులో ఉండే మూల పదార్థాలు పూర్తి స్థాయిలో ద్రావణంలో చేరి కషాయం ఎంతో శక్తివంతంగా తయారవుతుంది. పంటల సస్యరక్షణలో ఈ కషాయాలు అనాదిగా రైతులకు తెలిసినవే. ఇందులో ముఖ్యంగా లాంటానా కెమెరా కషాయము, అలాగే పంచతంత్ర కషాయము, సీతాఫల కషాయము, పునర్నవ కషాయాలు మొదలైనవి రైతులకు వివిధ పంటల్లో పురుగుల నియంత్రణ కోసం ఉపయోగపడతాయి. లాంటానా కెమెరా కషాయం కోసం లాంటానా చెట్టు మన ఇళ్ల చుట్టూ ఎక్కడ పడితే అక్కడ పెరుగుతుంది. దీనికి తెలుపు మరియు ఎరుపు రంగుల పూలు పూస్తూ ఉంటాయి. ఇవి ముళ్లతో కూడా ఉంటాయి. దీనిని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. వీటి ఆకుల కషాయం ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు మరియు బొట్రైటిస్ తెగులు నియంత్రించడంలో బాగా పనిచేస్తుంది. ఈ లాంటానా కెమెరా కషాయం కోసం కావలసిన పదార్థాలు: లాంటానా ఆకులు 5 కిలోలు, పసుపు 1/2 కిలో, నీరు 20 లీటర్లు. అలాగే వీటన్నిటినీ తయారు చేయడానికి ఒక పెద్ద కుండ అవసరమవుతుంది. తయారు చేసే విధానం విషయానికొస్తే, లాంటానా కషాయాన్ని తయారు చేసేటప్పుడు ముక్కుకు తప్పనిసరిగా గుడ్డ కట్టుకోవాలి. 5 కిలోల లాంటానా ఆకులను మెత్తగా నూరి ఒక కుండలో వేసుకోవాలి. దీనికి 10 లీటర్ల నీటిని చేర్చి 500 గ్రాముల పసుపు పొడిని కలపాలి. కుండను మంటపై పెట్టి 1 గంట సేపు, అంటే కనీసం 4 నుంచి 5 పొంగులు వచ్చే వరకు బాగా ఉడకబెట్టాలి. ఒక కర్రతో ఉడుకుతున్న కషాయాన్ని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. కషాయాన్ని బాగా చల్లార్చిన తరువాత ఒక పలుచని గుడ్డలో వడపోయాలి. ఈ కషాయాన్ని 500 గ్రాముల సూడోమోనాస్ పొడిని కలపాలి. దీనికి

150 లీటర్ల నీటిని కలిపి కషాయం తయారు చేసిన వెంటనే ఎకరం పొలంలో సాయంత్రం వేళ పిచికారీ చెయ్యాలి. ఈ కషాయాన్ని ఎంత మాత్రమూ నిల్వ ఉంచకూడదు. పంట కాలంలో పంట దశను తెగులు ఉధృతిని బట్టి వారం రోజుల వ్యవధిలో 1 నుంచి 2 సార్లు పిచికారీ చెయ్యాలి. పంటల్లో వచ్చే తెగుళ్లను తొలి దశలోనే గుర్తించి పిచికారీ చేసుకోవడం వలన మంచి ఫలితాలను పొందవచ్చు. తెగుళ్ల నివారణలో లాంటానా కషాయాన్ని రైతులు మిరప పెసర పంట నాశించే బూడిద తెగులు, వేరుశెనగలో వచ్చే తిక్క ఆకుమచ్చ తెగులు నివారణలో వాడి మంచి ఫలితాలను పొందవచ్చు. లాంటానా ఆకుల నుంచి తీసిన నూనెని గింజల నిల్వలో ఆశించే ఆఫ్లాటాక్సిన్లను ఉత్పత్తి చేసే శిలీంధ్రాల నివారణలో కూడా ఉపయోగించవచ్చు. అంతేకాకుండా వంగ, టమాటా, మిరప, మినుము, పెసర పంటలను నాశించే ఆకుమచ్చ తెగులు నివారణకు ఇది బాగా ఉపయోగపడుతుంది. పంటల్లో ఆశించే బూడిద తెగులు, తృప్పు తెగులు, ఆకుమచ్చ తెగులు, బాక్టీరియా తెగులు, బొట్రైటిస్ తెగులను లాంటానా కషాయంతో పూర్తిగా నివారించవచ్చు. పసుపులో ఆకుమచ్చ తెగులు నివారణకు లాంటానా మరియు ఇతర ఆకుల మిశ్రమ కషాయం ఉపయోగించవచ్చు. కీటక నాశనిగా ఇంగువ చాలా రకాలుగా ఉపయోగించవచ్చు. అన్ని రకాల పంటల మీద రసం పీల్చే పురుగుల దాడి తొలుత మొదలవుతుంది. మొక్కల పెరుగుదలను తొలి దశలోనే స్తంభింపజేయడమే కాకుండా ఇతర రకాల తెగుళ్లకు తివాచీపరిచి ఆహ్వానం పలుకుతాయి. తొలి దశలోనే పైరుకు ఎదురు దెబ్బగా నిలిచే అన్ని రకాల రసం పీల్చే పురుగులను అరికట్టడానికి ఇంగువ ద్రావణం అద్భుతంగా పనిచేస్తుంది. 200 లీటర్ల నీటిలో 10 లీటర్ల ఆవు మూత్రం కలపాలి. దానికి 200 గ్రాముల ఇంగువ ముద్దను గోరువెచ్చని నీటిలో కరిగించి కలిపి పిచికారీ చేస్తే అన్ని రకాల రసం పీల్చే పురుగుల బారి నుంచి పైరును కాపాడుకోవచ్చు. పైరుకు ఆకుచుట్టు పురుగు ఆశించినప్పుడు అతి స్వల్పకాలంలోనే భారీ నష్టం జరుగుతుంది. ప్రత్యేకించి మునగ వంటి సున్నితమైన ఆకులు కలిగిన పంటలో నష్ట తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుంది. దీన్ని నివారించడానికి 200 లీటర్ల నీటికి 10 లీటర్ల ఆవు మూత్రం, 400 గ్రాముల ఇంగువను కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇంగువలో బాక్టీరియా వ్యతిరేక శిలీంద్రనాశక లక్షణం కూడా పుష్కలంగా ఉంటాయి. అన్ని రకాల శిలీంద్ర సంబంధిత సమస్యలో ఇంగువను వాడుకోవచ్చు. ఆవు మూత్రంతో కలిపి లీటర్ నీటికి 200 గ్రాముల ఇంగువను పిచికారీ చేసుకుంటే శక్తివంతంగా పనిచేస్తుంది. ఇంగువ కషాయంతో అగ్గి తెగులు నివారణ కోసం ప్రాచీన విజ్ఞానం వరి పంటను అగ్గి తెగుల బారి నుంచి కాపాడవచ్చు. ఇంగువ కషాయంతో అగ్గి తెగులు నివారణలో మొదటి విధానం 3 కిలోల ఆవు పేడను 10 లీటర్ల నీటిలో కలిపి వడకట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు సేకరించి శుభ్రపరిచిన తాజా మారేడు ఆకులను 2 లీటర్ల నీటిలో ఉడికించి దించి చల్లార్చి వడకట్టాలి. ఈ రెండింటిని 100 లీటర్ల నీటిలో కలపాలి. దానికి మరో 3 లీటర్ల ఆవు మూత్రాన్ని కలిపి పైరుపై పిచికారీ చెయ్యాలి. 2వ పద్ధతిలో మారేడు, తులసి 100 గ్రాములు సేకరించి 2 లీటర్ల నీటిలో ఉడికించి వడకట్టాలి. దానికి 3 లీటర్ల ఆవు మూత్రం, 3 కిలోల పేడ 10 లీటర్ల నీటిలో కలిపి కళ్లాపి నీటిలో కలిపి వడకట్టుకోవాలి. ఈ ద్రావణ మిశ్రమాన్ని 100 లీటర్ల నీటిలో కలుపుకోవాలి. దానికి 200 గ్రాముల ఇంగువను కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఇది ఖచ్చితమైన ఫలితాలను అందిస్తుంది. బోగన్విలియా ఆకుల కషాయం కోసం బోగన్విలియా ఆకులలో ఉన్న రసాయనాలు విత్తన నిల్వలో ఆశించే కీటకనాశినిగాను వికర్షిణిగాను పనిచేస్తుంది. బోగన్విలియా ఆకులు బియ్యంలో ముక్కు పురుగులను, పూలు, అపరాల గింజల్లో ఆశించే బీటిల్స్ ను నివారిస్తాయి. బోగన్విలియా ఆకుల కషాయం వేరుశనగ పంట నాశించే రసం పీల్చే పురుగుల నివారణకు బాగా పనిచేస్తుంది. బోగన్విలియా ఆకుల కషాయం పసుపు, పెసర వంటి పంటల నాశించే ఆకుమచ్చ తెగుళ్లను పూర్తిగా నివారిస్తుంది. ఈ కషాయాన్ని తయారు చేయడానికి కలబంద ఆకులు 1 కిలో, బోగన్విలియా ఆకులు 1 కిలో, బొప్పాయి ఆకులు 1 కిలో, పసుపు పొడి 200 గ్రాములు అవసరమవుతాయి. కలబంద ఆకులు, బోగన్విలియా ఆకులు, బొప్పాయి ఆకులను నూరి 10 లీటర్ల నీరు పోసి కుండలో వేసి దానికి 200 గ్రాముల పసుపు పొడిని కలిపి పొయ్యిపై పెట్టి సన్నని సెగతో ఉడకనివ్వాలి. ఆ తరువాత ఆ కషాయాన్ని బాగా చల్లారనివ్వాలి. ఈ విధంగా తయారైన కషాయాన్ని వడకట్టి 1 డ్రమ్ములో పోసుకోవాలి. దీనికి 100 లీటర్ల నీటిని కలిపి నిల్వ ఉంచకుండా వెంటనే 1 ఎకరం పంటపై సాయంత్రం వేళల్లో పిచికారీ చేయాలి.

0: పంట కాలంలో పంట దశ తెగులు ఉధృతిని బట్టి 2 సార్లు పిచికారీ చేసుకోవచ్చు. పంచతంత్ర కషాయం తయారు చేసుకోవడానికి వేపాకు 2 కిలోలు, కానుగా 2 కిలోలు, పాలకొడిస 2 కిలోలు, యూకలిప్టస్ 2 కిలోలు, లాంటానా 2 కిలోలు, పిచ్చి తులసి 2 కిలోలు, పుదీనా 1/2 కిలో, కొత్తిమీర 1/2 కిలో, విషముష్టి 1/2 కిలో, నేలవేము 1/2 కిలో, సీతాఫలం 1/2 కిలో, వీటిలో ఏవైనా 5 రకాల ఆకులను 10 లీటర్ల నీటిలో కలిపి 1/2 గంట నుండి 1 గంట సేపు బాగా ఉడకనివ్వాలి. ఉడకబెట్టిన కషాయం 5 లీటర్ల వరకు ఉంటుంది. దీనిని బాగా చల్లార్చి వడపోసి 100 గ్రాముల సబ్బు పొడి లేదా 500 గ్రాముల కుంకుడుకాయ రసాన్ని కలిపి ఆ తర్వాత 100 లీటర్ల నీటిలో కలిపి ఎకరా పొలంలో పిచికారీ చేసుకోవాలి. పంచతంత్ర కషాయం వాడిన 5 రోజుల తర్వాత పశువుల పేడ మూత్రం ద్రావణాన్ని పిచికారీ చేయాలి. దీని తయారీకి 5 కిలోల పేడ, 5 లీటర్ల మూత్రం 5 లీటర్ల నీటిలో కలిపి తొట్టెలో నిల్వ చేసి 4 రోజులు మురగబెట్టాలి. ఈ మిశ్రమాన్ని రోజు కర్రతో కలియదిప్పుకోవాలి. ఆ తర్వాత 4 రోజుల తర్వాత కొంచెం నీరు కలిపి వడపోసి 150 గ్రాముల సున్నాన్ని కలపాలి. ఈ ద్రావణాన్ని 100 లీటర్ల నీటిలో కలిపి 1 ఎకరం పొలంలో పిచికారీ చేసుకోవాలి.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

ఇప్పటి వరకు పొలం కబుర్లు విన్నారు. ఇంతటితో ఈనాటి పొలం కబుర్లు సమాప్తం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు 102.7 మెగాహెడ్స్ పై మా ప్రసారాలు. సమయం 6:45 కావస్తుంది. మరి కొద్ది క్షణాలలో తెలుగులో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బి. ముఖ్యాంశాలు. కృత్రిమ మేధ వంటి నూతన సాంకేతికతలతో ప్రభుత్వ ఆన్లైన్ సేవలను మరింత సులభతరం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరూ తమ తమ నియోజకవర్గాల అభివృద్దిపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి సూచించారు. యువత ప్రతిభే ప్రాతిపదికగా జాబ్ క్యాలెండర్లోని ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. శ్రీశైలం నాగార్జునసాగర్ జలాశయాల్లోని నీటిని ఉభయ తెలుగు రాష్ట్రాలు తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగించాలని కృష్ణానది యాజమాన్య బోర్డు నిర్ణయించింది. కృత్రిమ మేధ, డిజిటల్ వెరిఫికేషన్, డేటా లేక్, బ్లాక్ చైన్ వంటి సాంకేతికతలతో ఆన్లైన్ ప్రభుత్వ సేవలను మరింత సులభతరం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రియల్ టైమ్ గవర్నెన్స్ ఆర్టీజీఎస్పై అమరావతిలోని రాష్ట సచివాలయంలో సంబంధిత అధికారులతో నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, వాట్సాప్ గవర్నెన్స్ మనమిత్ర ద్వారా అందిస్తున్న 1204 సేవలను మరింత సరళీకృతం చేయాలని అన్నారు. ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఎల్నినో దృష్ట్యా సాగు ప్రారంభించిన ప్రాంతాల్లో వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలని, రైతులకు ఎప్పటికప్పుడు పంటల సమాచారం అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రజాప్రతినిధులు తమ తమ నియోజకవర్గాల అభివృద్దిపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి సూచించారు. హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో ప్రజాప్రతినిధులతో ముఖ్యమంత్రి నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, సెప్టెంబర్ 7 నుంచి శాసనసభ సమావేశాలు ఉంటాయని చెప్పారు. భూసేకరణ, పునరావాసం, అటవీ అనుమతులకు సంబంధించిన నిధులను వెంటనే మంజూరు చేసేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని తెలిపారు. నియోజకవర్గాల పరిధిలోని నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించి అపరిష్కృతంగా ఉన్న భూసేకరణ పనులను వేగంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి సూచించారు.

ఆంధ్రప్రదేశ్లోని విద్యుత్ కొరత లేకుండా చర్యలు తీసుకుంటామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం గుంటిగంగ సమీపంలోని శివరాంపురం పరిధిలో నిర్మించిన విద్యుత్ ఉపకేంద్రాన్ని మంత్రి నిన్న ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజల అవసరాలకు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తి

0: ప్రారంభించుకోవడం జరిగింది. ఈ నెల వచ్చే నెలలో ఇట్లాంటి సబ్ స్టేషన్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఇంకొక 8 సబ్ స్టేషన్స్ ఓపెన్ చేయబోతున్నాము. మనం ఉత్పత్తి చేసే కరెంటు అగ్రికల్చర్ గానీ, ఇళ్లకు గానీ, షాపులకు గానీ, ఇండస్ట్రీస్ గానీ వెళ్ళాలంటే సక్రమైన సబ్ స్టేషన్స్ ఉండాలి, లైన్స్ కూడా ఉండాలి. దాంట్లో భాగంగా ఇవన్నీ కూడా చేస్తున్నాం. బీసీలు ఎవరైతే 2 కిలోవాట్లు కలుస్తారో వాళ్ళందరూ కూడా ప్రతి ఇంటి మీద కూడా సూర్యగారు ఎట్లా చేశాము, బీసీలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇద్దామని చెప్పి అది కూడా తొందరలోనే చేస్తాము.
1: యువత ప్రతిభే ప్రాతిపదికగా జాబ్ క్యాలెండర్లోని ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. యువతకిచ్చిన హామీ మేరకు ప్రభుత్వం వరుసగా 2వ ఏడాది 10,060 ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ విడుదల చేసిందని అన్నారు. గ్రూప్ 1లో 149, గ్రూప్ 2లో 673, డీఎస్సీ ద్వారా 2,991 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయనున్నట్లు తెలిపారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, ప్రభుత్వ వ్యవస్థలను బలోపేతం చేయడమే జాబ్ క్యాలెండర్ లక్ష్యమని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అభ్యర్థులు క్యాలెండర్కు అనుగుణంగా సిద్దమై అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. ఆధునిక వ్యవస్థలతో అమరావతి నిర్మాణాన్ని చేపడుతున్నామని ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ అమరావతి నిర్మాణం వేగంగా కొనసాగుతోందని తెలిపారు. నీరు, విద్యుత్, మురుగునీటి వ్యవస్థలను భూగర్భంలో ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలియజేస్తూ,
2: అన్ని భూమి లోపల యూజిడి డ్రింకింగ్ వాటర్, రీయూజ్డ్ వాటర్స్, ఎలక్ట్రికల్ లైన్స్ ఇవన్నీ కూడా అండర్ గ్రౌండ్ లో యాక్చువల్ గా చేస్తున్నాం. ఇది ఎంతో వేగవంతంగా జరుగుతుంది. అంతేకాకుండా అధికార భవనాలు 4026, అందులో దాదాపు 75% పూర్తి అయిపోయినాయి. మిగతా కూడా బహుశా రాబోయే 2-3 నెలలు కూడా పూర్తి చేస్తున్నాం. అదేవిధంగా ఐకానిక్ టవర్స్ ఏదైతే 5 ఉన్నాయి అడ్మినిస్ట్రేటివ్, అవి కూడా ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. అదేవిధంగా అసెంబ్లీ హైకోర్టు ఇవన్నీ కూడా 2028 ఆగస్టు పూర్తి అయితే ప్రణాళిక బద్దంగా ముందుకు
1: పోతుంది. ఆంధ్రప్రదేశ్లో అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నాయని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా శెట్టిపేటలో జరుగుతున్న ప్రాజెక్టు పనులను అధికారులతో కలిసి మంత్రి నిన్న పరిశీలించారు. అనంతరం కందుల దుర్గేష్ మాట్లాడుతూ అఖండ గోదావరి ప్రాజెక్టులో భాగంగా రాజమహేంద్రవరంలోని హేవలాక్ బ్రిడ్జి అభివృద్ది, పుష్కర్ఘాట్ పునర్నిర్మాణం, కడియం నర్సరీల వద్ద ఎక్స్పీరియన్స్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రాజమహేంద్రవరం, నిర్దవోలు, కొవ్వూరు ప్రాంతాల్లో 2027 గోదావరి పుష్కరాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి తెలియజేశారు. ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లోని నీటిని ఉభయ తెలుగు రాష్ట్రాలు తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగించాలని కృష్ణానది యాజమాన్య బోర్డు కేఆర్ఎంబీ త్రిసభ్య కమిటీ నిర్ణయించింది. హైదరాబాద్లోని జలసౌదాలో కేఆర్ఎంబీ సభ్య కార్యదర్శి సతీష్ అధ్యక్షతన నిన్న జరిగిన ఈ సమావేశానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల చీఫ్ ఇంజనీర్లు హాజరయ్యారు. సమావేశం అనంతరం ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఇంజనీర్ నరసింహమూర్తి పాత్రికేయులతో మాట్లాడుతూ,
3: ఎల్నినో సందర్భంగా డ్రింకింగ్ వాటర్ రిక్వైర్మెంట్స్ కే ప్రాధాన్యం ఇస్తూ ఇద్దరము అంగీకారం కుదిరింది. డ్రింకింగ్ వాటర్ ఎట్ ఏ టైమ్ ఇయర్ వైజ్ క్యాల్కులేట్ చేయడం కంటే మనం జూన్ నుంచి అక్టోబర్ వరకు వచ్చేటువంటి రిక్వైర్మెంట్ కట్టాం. మనం మొత్తం రిక్వైర్మెంట్ అనేది యాన్యువల్ గా ఇచ్చారు తెలంగాణ వాళ్ళు. మొత్తం రిక్వైర్మెంట్ ఎట్ ఏ టైమ్ కన్సిడర్ చేయడంలో కొంత ఇబ్బందులు ఉంటాయి అనే ఉద్దేశంతో ఈ రోజుకి మళ్ళీ అది డిసైడ్ కాక 4-9 తారీఖు నాడు మళ్ళీ మీటింగ్ అవుదామనేది డిసైడ్ చేసుకున్నాము. అప్పుడైతే మొదటగా ఒప్పుకున్నది అంటే డ్రింకింగ్ వాటర్ నీడ్స్ మాత్రం మనం మీట్ అవుదాము రిగార్డింగ్ ఇరిగేషన్ నీడ్స్ కంటే అనేది అంగీకారం కుదుర్చుకుందాం.
1: తెలంగాణ ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణిని భవిష్యత్ తరాలకు కూడా లాభదాయక సంస్థగా అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. సింగరేణి ప్రాతినిధ్య అధికార సంఘాల నాయకులు హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో ఉప ముఖ్యమంత్రితో నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్బంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో కొత్త బొగ్గు బ్లాకులను తీసుకోకపోవడంతో పాటు ఉన్న గనులను మూసివేయడం వల్ల సింగరేణికి నష్టం జరిగిందని అన్నారు. రాబోయే 5-6 ఏళ్లలో సింగరేణి సంస్థ అవసరాల కోసం 9 బొగ్గు బ్లాకు అనుమతి పొందామని తెలిపారు. వాయువ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న అల్పపీడన ప్రాంతానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా రాయలసీమ జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది.

0: అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో రానున్న రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 టోల్ ఫ్రీ నంబర్కు లేదా మై జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 28వ తేదీ వరకు పంపవచ్చు. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లాలో అభివృద్ది కార్యక్రమాలను వేగవంతం చేయడంతో పాటు భవిష్యత్ అవసరాలకు ప్రణాళికలు రూపొందించాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అనగాని సత్య ప్రసాద్ అధికారులను ఆదేశించారు. తిరుపతి కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా సమీక్షా మండలి డీఆర్సీ సమావేశంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కృత్రిమ మేధ వంటి నూతన సాంకేతికతలతో ప్రభుత్వ ఆన్లైన్ సేవలను మరింత సులభతరం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరూ తమ తమ నియోజకవర్గాల అభివృద్దిపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి సూచించారు. యువత ప్రతిభే ప్రాతిపదికగా జాబ్ క్యాలెండర్లోని ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. శ్రీశైలం నాగార్జునసాగర్ జలాశయాల్లోని నీటిని ఉభయ తెలుగు రాష్ట్రాలు తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగించాలని కృష్ణానది యాజమాన్య బోర్డు నిర్ణయించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచిక రిచా ఝా. అథ వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యువ కూటనీతిజ్ఞాన్ స్వనియుక్తి దేశేషు జనస్తరే దృఢ సంపర్కం స్థాపయితుం తథా స్థానీయ సముదాయైః సహ భారతస్య సంబంధాన్ అధికం సుదృఢీకర్తుం చ ప్రేరితవాన్. సేవాతీర్థే భారతీయ విదేశ సేవాయాః గతవర్షీయ సమూహస్య ప్రశిక్షు అధికారిభిః సహ సంవాదం కుర్వన్ శ్రీమోదీ తాన్ పారంపరిక కూటనీతిక వృత్తేః పరే స్వసంపర్క జాలస్య విస్తారం కర్తుం అథ జనైః సహ సంపర్కం చ సుదృఢీకర్తుం ప్రోత్సాహితవాన్. असौ भारतस्य रिक्त संबद्ध शक्तीनां प्रौद्योगिक्या नवोन्मेषेण प्रभावी संप्रेषणेन च सह संयोजनं कृत्वा भारतस्य वैश्विक संपर्कं अधिकं सुदृढीकर्तुं प्रेरितवान्. असौ भारतीय उपक्रमाणां अंकीयोपस्थितिं सुदृढीकर्तुं महत्त्वमपि प्रतिपादितवान्. विश्वस्य युवकेषु भारतं प्रति अधिक रुचिं जनयितुं भारत को जानिए इत्येतस्य प्रश्नोत्तर कार्यक्रमस्य उपयोगस्य असौ परामर्शं प्रदत्तवान्. प्रशिक्षु अधिकारिभिः स्वप्रशिक्षणस्य भारत दर्शनस्य च अनुभवाः अभिव्यक्ताः. अस्मिन् समूहे देशस्य विभिन्न राज्येभ्यः केन्द्र शासित प्रदेशेभ्यश्च आगताः 50 भारतीय विदेश सेवा प्रशिक्षुअधिकारिणः सम्मिलिताः सन्ति. केन्द्रीय गृहमन्त्री अमित शाहः सर्वेभ्यः संस्थानेभ्यः अन्तः प्रवेशस्य विरुद्धं कठोर पदक्षेपानि स्वीकर्तुं निर्देशं दत्तवान्. नवदिल्ल्याम् ऐषमः नवम राष्ट्रिय सुरक्षा रणनीति सम्मेलनस्य उद्घाटनं कुर्वन् श्रीशाहः निर्देशितवान् यत् बहुसंस्थानकेन्द्रस्य मञ्चे उपलब्धानां सूचनानां कृत्रिमबुद्धिमत्तायाः आधारेण विश्लेषणं करणीयम्, येन विविधराष्ट्रियसुरक्षाह्वानानां प्रतिकाराय मानकसञ्चालनप्रक्रियाः निर्मातुं शक्यन्ते. सम्मेलनस्य प्रथमदिने राष्ट्रियसुरक्षायाः महत्वपूर्णेषु पक्षेषु चर्चा अभवत्. तेषु आतंकवादविरोधि आह्वानानां प्रतिकारः, बहुसंस्थानकेन्द्रमाध्यमेन गुप्तसूचनानां एकीकरणं, विश्लेषणं, कार्यान्वयनं च, मादकद्रव्याणां नियन्त्रणसम्बद्धदृष्टिपत्रम्, अवैधप्रवासिनां परिचयः, निर्वासनं च, तथा तेषां प्रतिकाराय नीतिनिर्माणम् इत्यादयः विषयाः सम्मिलिताः आसन्.

0: विदेशमन्त्री डॉ एस जयशंकरः ह्यः क्रेमलिन इत्यत्र रूसस्य राष्ट्रपतिना व्लादिमीर पुतिन इत्यनेन सह मेलनं कृतवान्। उपवेशने द्विपक्षीय व्यापारः आर्थिक सहयोगः अथ आगामि उच्चस्तरीय शिखर सम्मेलनानि चेत्यादिषु विषयेषु चर्चा अभवत्। रूस स्थितः भारतस्य राजदूतः विनय कुमारः एवञ्च संयुक्त सचिवः मयंक सिंहः अपि भारतीय प्रतिनिधिमण्डलस्य सदस्यौ आस्ताम्। उपवेशनावधौ डॉ एस जयशंकरेण विशेषतः आर्थिक सहयोगे व्यापार क्षेत्रे अथ ऊर्जा क्षेत्रे च भारत रूसयोः सहमतिं सुदृढीकर्तुं प्रतिपादितम्। राष्ट्रीय सुरक्षा परामर्शदाता अजीत डोभालः ह्यः चीनस्य द्विदिवसीय यात्रायै बीजिंग नगरं प्राप्तवान्। असौ अद्य स्वीय चीन देशस्य समकक्षेण विदेशमन्त्रिणा वांगी इत्यनेन सह उभयोः देशयोः सीमा विवाद सम्बद्ध विषये विशेष प्रतिनिधीनां वार्तायाः 25वें चरणे भागं ग्रहीष्यति। ह्यः वार्ताहर सम्मेलने विशेष प्रतिनिधीनां वार्ताम् उद्घोषयन् चीन देशस्य विदेश मन्त्रालयस्य प्रवक्ता लिन जियान उक्तवान् यत् डोभालः वांग यी च सीमा विवादस्य अतिरिक्तम् अन्येषु विषयेषु अपि गहन चर्चां करिष्यतः। हॉकी क्रीडायां नीदरलैंड देशस्य एम्स्टेल्विन नगरे आयोजिते एफआईएच इत्यस्य विश्वचषकस्य पूल क्रीडायां भारतीय पुरुषदलं अर्जेंटीना दलेन पराजितम्। इति वार्ताः।
1: ఆకాశవాణి సిమపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు 102.7 మెగాహెర్ట్స్ పై మా ప్రసారాలు. శ్రోతలు ఇప్పుడు ఈనాటి మేము ప్రసారం చేయబోతున్నటువంటి కార్యక్రమాల వివరాలు వింటారు. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 7:15 శుభోదయం సింహపురి కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా కవితాగానం పెన్నానది వింటారు. రచన మరియు సమర్పణ శ్రీ ఈతకోటి సుబ్బారావు గారు. తర్వాత అగస్త్య మహాముని వైశిష్టం గురించి టేకమల్ల వెంకటప్ప గారి ప్రసంగం వింటారు. అనంతరం 8:00 సమాచార్ ప్రభాత్ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 8:15 మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 8:30 జిల్లా సమాచార లేఖ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. 8:35 మనోరంజన కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:00 హలో అభిరుచి కార్యక్రమంలో ఫోన్ ఇన్ ద్వారా శ్రోతలు కోరి స్నేహితులు వింటారు. 9:30 హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ఎస్ఎంఎస్ ద్వారా శ్రోతలు కోరి స్నేహితులు వింటారు. 10:00 వికసిత్ భారత్ అభివృద్ది చెందిన భారత్ వైపు అడుగులు అంశంపై ప్రత్యేక కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం విజయవాడ కేంద్ర సమర్పణ ద్వారా వింటారు. 10:15 ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమంలో విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 12:40 ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమంలో విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. 2:00 మిడ్ డే న్యూస్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. అనంతరం 2:15 న్యూస్ ఇన్ హిందీ ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 2:30 ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. 5:00 ఈరోజు సాయంత్రం మేము ప్రసారం చేయబోతున్నటువంటి కార్యక్రమాల వివరాలు వింటారు. 5:05 వనితవాణి కార్యక్రమంలో మహిళలు స్వయం ఉపాధి అవకాశాల గురించి వింటారు.

5:30 యువతరంగం కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారంతో పాటు యువత నచ్చే సినిగీతాలు వింటారు. 6:00 హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 6:30 గ్రామదర్శిని కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:00 అలనాటి మధుర గీతం వింటారు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 7:15 కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రి

మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం కిసాన్ వాణి విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 8:00 హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ఎస్ఎంఎస్ ద్వారా శ్రోతలు కోరే సినిగితలు వింటారు. 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. 8:40 దేశభక్తి గేయం విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. 8:45 సమాచార సందే కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 9:15 ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 11:10 మా కార్యక్రమాలను ముగిస్తాము. శ్రోతలు ఇంతవరకు ఈ రోజు మేము ప్రసారం చేయబోతున్నటువంటి కార్యక్రమాల వివరాలు విన్నారు. ఆకాశవాణి సుమపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు 102.7 MHz పై మా ప్రసారాలు.

ఆకాశవాణి సిమ్మపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాలలో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంత్రపాటి మాధవీలత. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు నుండి కెనడా, అమెరికాల్లో పర్యటిస్తారు. దేశంలో అక్రమ చొరబాట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్ని భద్రతా ఏజెన్సీలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. గోధుమ పిండి సంబంధిత ఉత్పత్తులపై ఎగుమతి ఆంక్షలను ప్రభుత్వం ఎత్తివేసింది. ఛత్తీస్గఢ్, బీహార్, ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు నుండి కెనడా, అమెరికాల్లో పర్యటిస్తారు. ఉభయ దేశాల మధ్య ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడం, పెట్టుబడులను ప్రోత్సహించడం, ప్రపంచ ఆర్థిక ప్రాధాన్యతలపై సహకారాన్ని పెంపొందించడమే ఈ పర్యటన ప్రధాన ఉద్దేశమని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. టొరంటోలో జరిగే పర్యటనలో భాగంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కెనడా ఆర్థిక మంత్రి ఫ్రాంకోయస్ ఫిలిప్ షాంపెన్తో కలిసి ప్రారంభ ఆర్థిక సంభాషణల్లో పాల్గొంటారు. స్థూల ఆర్థిక పరిణామాలు, ఆర్థిక రంగ సహకారం, ద్వైపాక్షిక పెట్టుబడి అవకాశాలపై ఇరు దేశాలు అభిప్రాయాలు పంచుకోవడానికి ఈ చర్చా వేదిక ఉపయోగపడుతుంది. ప్రముఖ సంస్థల సీఈఓలు, అధ్యక్షులు, సీనియర్ ప్రతినిధులతో జరిగే పెట్టుబడి రౌండ్ టేబుల్ సమావేశంలో కూడా నిర్మలా సీతారామన్ పాల్గొంటారు. దేశంలోకి అక్రమ చొరబాట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్ని భద్రతా ఏజెన్సీలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. న్యూఢిల్లీలో 9వ జాతీయ భద్రతా వ్యూహాల సదస్సు 2026ను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ ఆయన, వివిధ జాతీయ భద్రతా సవాళ్లను ఎదుర్కొనేందుకు ఎస్ఓపీలను రూపొందించడానికి మల్టీ ఏజెన్సీ సెంటర్ వేదికలపై అందుబాటులో ఉన్న సమాచారాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా విశ్లేషించాలని ఆదేశించారు. ఉగ్రవాదాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి హోంమంత్రిత్వ శాఖకు చెందిన ప్రహార్ పథకాన్ని అమలు చేయడం కోసం శిక్షణ ఇవ్వడం, పరారీలో ఉన్న నిందితులను వెనక్కు రప్పించి విచారణను వేగవంతం చేయాలని చెప్పారు. ఈ సదస్సు మొదటి రోజున ఉగ్రవాద వ్యతిరేక సవాళ్లకు ప్రతిస్పందన, మల్టీ ఏజెన్సీ సెంటర్ ద్వారా ఇంటెలిజెన్స్ సమ్మేళనం, విశ్లేషణ, కార్యాచరణ, మాదక ద్రవ్యాల నియంత్రణపై విజన్ డాక్యుమెంట్, అక్రమ వలసదారుల గుర్తింపు, బహిష్కరణ, సైబర్ నేరాలను ఎదుర్కోవడానికి విధాన రూపకల్పన, పాకిస్తాన్ సాగిస్తున్న ఫ్రాక్సీ యుద్దం వంటి

0: జాతీయ భద్రతకు సంబంధించిన కీలక అంశాలపై చర్చించారు. భారత్ రష్యాల మధ్య ఆర్థిక సహకారం, వాణిజ్యం, ఇంధన రంగాల్లో భాగస్వామ్యం మరింత బలపడుతోందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. క్రెమ్లిన్లో రష్యా అధ్యకులు వ్లాదిమిర్ పుతిన్తో జయశంకర్ సమావేశమయ్యారు. ద్వైపాక్షిక వాణిజ్యం, ఆర్థిక సహకారం, రాబోయే ఉన్నత స్థాయి శిఖరాగ్ర సమావేశాల ఏర్పాట్లపై వారు ప్రత్యేకంగా దృష్టి సారించారు. తమ సమావేశం సానుకూలంగా ముగిసిందని డాక్టర్ జయశంకర్ తెలిపారు. బిష్కెక్లో జరిగే ఎస్సీఓ శిఖరాగ్ర సమావేశంలో రష్యా అధ్యక్షుణ్ణి కలిసేందుకు బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు కోసం ఆయన్ను భారత్కు స్వాగతించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు విదేశాంగ మంత్రి తెలిపారు.
1: Progress on market access, removal of tariff and non-tariff barriers, strengthening payment mechanisms and stronger business-to-business engagement will be critical for addressing this imbalance and achieving our shared objective of $100 billion in bilateral trade by 2030.
0: Kendra Vidya Shaka Mantri Prahlad Joshi, Vishwavidyalaya Nidhula Sangham UGC, అఖిల భారత సాంకేతిక విద్యామండలి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉన్నత విద్యా సంస్థలను బలోపేతం చేయడానికి మారుతున్న ప్రాధాన్యతలు, వ్యూహాలపై చర్చించారు. విద్యా సంస్థల క్రీడల్లో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా ప్రోత్సహించడం, యువతలో క్రీడా ప్రతిభను పెంపొందించడంపై దృష్టి సారించి ఖేలో భారత్ గురించి చర్చించినట్టు జోషి సామాజిక మాధ్యమ పోస్టులో తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. దేశంలో రసాయనిక రంగం 2040 నాటికి $1 trillion లక్ష్యాన్ని చేరుకోవాలని రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఉన్నత స్థాయి సీఈఓ రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడుతూ ఆయన అడ్డంకులను గుర్తించి సూచనలను కాలపరిమితితో కూడిన చర్యలుగా మార్చడమే లక్ష్యంగా పరిశ్రమలతో నిరంతరం వ్యవస్థీకృత యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. దీనికి నిరంతర పెట్టుబడులు, సాంకేతిక అభివృద్ది, బలమైన దేశీయ తయారీ సామర్థ్యాలు అవసరమని పేర్కొన్నారు. పెట్టుబడులు, ఆవిష్కరణలు, సుస్థిరత, దీర్ఘకాలిక వృద్ధికి అనుకూలమైన వాతావరణాన్ని కల్పించడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందని మంత్రి తెలిపారు. ఈ సమావేశంలో రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ మాట్లాడుతూ రసాయన, పెట్రోకెమికల్ రంగంతో సహా అన్ని రంగాల్లో తయారీని ప్రోత్సహించడానికి ప్రభుత్వం అనేక సంస్కరణలు తీసుకొచ్చిందని, భవ్య రసాయన్, బొగ్గు గ్యాసిఫికేషన్, రేర్ ఎర్త్ కారిడార్లు, క్రిటికల్ మినరల్ మిషన్ వంటి పథకాలను, అలాగే పన్ను సంస్కరణలు, కార్మిక సంస్కరణలను ప్రారంభించిందని పేర్కొన్నారు. కేవలం నియంత్రణలకే పరిమితం కాకుండా చురుకైన వృద్ధి భాగస్వామిగా మారుతూ పరిపాలనా భారాలను తగ్గించి పెట్టుబడుల దీర్ఘకాలిక మనుగడకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆమె పరిశ్రమలకు హామీ ఇచ్చారు. గోధుమ పిండి సంబంధిత ఉత్పత్తులపై ఎగుమతి ఆంక్షలను ప్రభుత్వం ఎత్తివేసింది. దీంతో ఆటా, మైదా, రవ్వ, ఇతర గోధుమ ఆధారిత ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేయడానికి మార్గం సుగమం అయ్యింది. గోధుమ పిండి సంబంధిత ఉత్పత్తుల ఎగుమతి విధానాన్ని ప్రభుత్వం తక్షణమే అమల్లోకి వచ్చేలా విదేశీ వాణిజ్య డైరెక్టరేట్ జనరల్ ఆదేశాలు జారీ చేసింది. దేశ ప్రజలకు తపాలా శాఖ సేవలను మరింత సులభంగా అందుబాటులోకి తీసుకురావడానికి డాక్ సేవ యాప్, డాక్ మిత్ర యాప్లను కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా న్యూఢిల్లీలో ప్రారంభించారు. అలాగే 10 రాష్ట్రాల్లోని పునరుద్ధరించిన 14 పోస్టాఫీసు భవనాలను సింధియా ప్రారంభించారు. డాక్ మిత్ర యాప్ ద్వారా గ్రామీణ డాక్ సేవకులు డిజిటల్ గా సాధికారత సాధించి తమ పనులను మరింత సులభంగా, వేగంగా నిర్వహించవచ్చు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సింధియా 2026-27 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో తపాలా సంస్థ 4,000 కోట్ల రూపాయలకు పైగా రాబడిని ఆర్జించిందని తెలియజేశారు. 2025-26 సంబంధిత త్రైమాసికంతో పోలిస్తే ఇది 22% వార్షిక వృద్ధిని నమోదు చేసిందన్నారు.
2: డాక్ మిత్ర యాప్ హమారి గ్రామీణ డాక్ సేవకుల కే లియే తాకి జో సేవాయే

0: उपभोक्ताओं को हमें देना हो वो सुगमता के साथ और सुरक्षित वातावरण में हम लोग दे पाए। पहले अनेक सेवाओं के लिए अलग अलग सिस्टम्स को फॉलो करना पड़ता था, अब सारे प्रोसेसेस को एक ही ऐप में केंद्रित कर हमारे उपभोक्ताओं के लिए सुगमता देने के लिए ये ग्रामीण डाक सेवकों के हाथों में ये ऐप दिया गया है।
1: ఛత్తీస్గఢ్, బీహార్, ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2-3 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, కేరళ, మాహే, మధ్య మహారాష్ట ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా ఐఎండీ హెచ్చరించింది. తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, తెలంగాణ, ఉత్తరాఖండ్, విదర్భ, ఈశాన్య ప్రాంతాల్లో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉండే అవకాశం ఉందని పేర్కొంది. గురువారం వరకు అండమాన్ నికోబార్ దీవులు, కర్ణాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు నుండి కెనడా, అమెరికాల్లో పర్యటిస్తారు. దేశంలోకి అక్రమ చొరబాట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్ని భద్రతా ఏజెన్సీలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. గోధుమ పిండి, సంబంధిత ఉత్పత్తులపై ఎగుమతి ఆంక్షలను ప్రభుత్వం ఎత్తివేసింది. ఛత్తీస్గఢ్, బీహార్, ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
2: ఆకాశవాణి సిమ్మపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు 102.7 MHz పై మా ప్రసారాలు. శుభోదయం సిమ్మపురి కార్యక్రమానికి స్వాగతం.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% LTV తో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: శుభోదయం సింహపురి కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న కార్యక్రమం సింహపురి సమాచారం. వెంకటచల మండలంలోని చౌటపాలెంలో 10 రోజులుగా జరుగుతున్న కోదండరామస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం కళ్యాణం పుష్పయాగం వైభవంగా నిర్వహించారు. మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. అనంతరం కళ్యాణోత్సవాన్ని తిలకించారు. ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, స్వర్ణబార్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ దీపా వెంకట్, వెంకయ్యనాయుడు కుమారుడు హర్షవర్ధన్, కోడలు రాధమ్మ పూజలో పాల్గొన్నారు. వెంకటాచలంలోని స్వర్ణభారత్ ట్రస్టులో పూర్వ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు సోమవారం ఉదయగిరి ఏఎంసీ చైర్మన్ పాలగుళ్ల విజయలక్ష్మి కుటుంబ నాయకులతో కలిసి పుష్పగుచ్చం అందజేసి సన్మానించారు. ఉదయగిరిలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేయాలని, ఉదయగిరిని నందనవరం డబుల్ రోడ్ నిర్మాణం పూర్తి చేసేలా చూడాలని ఆయన కోరారు. నియోజకవర్గ అభివృద్దికి సహకారం అందిస్తామని వెంకయ్యనాయుడు హామీ ఇచ్చినట్లు ఆమె తెలిపారు.

ప్రముఖ పుణ్యక్షేత్రం ఘటిక సిద్దేశ్వరం వెళ్లేందుకు అటవీ శాఖ నుంచి అనుమతి తీసుకుని రోడ్డు నిర్మాణం చేయించాలని పీసీసీ సభ్యుడు దుద్దుకూరి రమేష్ నాయుడు మాజీ ఉపరాష్టపతి వెంకయ్యనాయుడును కోరారు. ఈ మేరకు స్వర్ణభట్ ట్రస్టులకు ఆయనకు వినతి పత్రం అందజేశారు. జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలపై సర్వత్రా చర్చ నడుస్తుంది. జిల్లాలోని 700 పంచాయతీల్లో బీసీ ఎస్సీ ఎస్టీ ఓటర్లకు సంబంధించి అధికారులు ఇంటింటా సర్వే పూర్తి చేశారు. గ్రామ గ్రామాన ఓటరు జాబితాను కార్యదర్శులు దగ్గర పెట్టుకుని ఎస్సీ ఎస్టీ బీసీల ఓటర్లను ఎర్ర ఇంకుతో మార్కింగ్ చేశారు. ఈ జాబితాను ప్రతి పంచాయతీలోని నోటీస్ బోర్డులో అందుబాటులో ఉంచనున్నారు. ఈ ప్రక్రియ మంగళవారం సాయంత్రానికి పూర్తి కానుంది. అనంతరం ఓటర్ల అభ్యంతరాలు తెలుసుకుంటారు. ఈ నెల 31లోగా గ్రామ సభలను పూర్తి చేయడానికి అధికారులు సన్నద్దం. సెప్టెంబర్ 5న తుది ఓటర్ల జాబితాను ఓ కొలిక్కి తీసుకువస్తామని చెబుతున్నారు. ఎన్నికల ప్రక్రియలో కీలకమైన పోలింగ్ కేంద్రాల సర్వేను కూడా మండల స్థాయి అధికారులు కొలిక్కి తీసుకువచ్చారు. ఇందుకు సంబంధించిన జాబితాలు కూడా సిద్దం చేస్తున్నారు. పోలింగ్ కేంద్రాల ఏర్పాట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలో నిమగ్నమయ్యారు. ఈ నెల 29 కల్లా కలెక్టర్కు ఈ జాబితాను సమర్పించేలా కసరత్తు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఎన్ని మండలాలు ఉన్నాయి, ఎంతమంది ఓటర్లున్నారు తదితర అంశాలతో మరో నివేదికను జిల్లా అధికారులు ఎన్నికల కమిషన్కు పంపించారు. సామాజిక వర్గాల వారీగా సర్వే అంశాలు, పోలింగ్ కేంద్రాలు, సిబ్బందికి విధుల అప్పగింతకు సంబంధించి కసరత్తులపై రాష్ట స్థాయి అధికారులు ఆరా తీస్తున్నారు.

జిల్లా వ్యాప్తంగా 52 పిహెచ్సీలు ఉన్నాయి. ఒక్కో దానిలో ఇద్దరు వైద్యాధికారులు, ముగ్గురు స్టాఫ్ నర్సులు, ఫార్మాసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, ఎంఎన్ఓ, ఎఫ్ఎన్ఓ, ఎంపీహెచ్ఓ, ఇలా మొత్తం 14 మంది వైద్య సిబ్బంది పనిచేయాలి. సోమవారం నుంచి శనివారం వరకు పని దినాల్లో ఒక వైద్యుడు ఆసుపత్రిలో, మరొకరు 104 వాహనం ద్వారా పీహెచ్సీ పరిధిలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు ఉండే గ్రామాలకు వెళ్లి అక్కడ వైద్య సేవలు అందించాలి. వైద్య సిబ్బంది ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు విధుల్లో ఉండాలి. ప్రతి పీహెచ్సీని 24 గంటల ఆసుపత్రిగా మార్చగా ముగ్గురు స్టాఫ్ నర్సులు 8 గంటల చొప్పున విధుల్లో ఉంటారు. ఆదివారం రోజు వైద్యుడు కాల్ డ్యూటీలో అందుబాటులో ఉండాలి. అత్యవసరమైతే వెంటనే ఆసుపత్రికి రావాలి. ఆదివారం పలు పీహెచ్సీలు న్యూస్ డే సందర్శించగా స్టాఫ్ నర్సులే కనిపించారు. ఆదివారం రోజుల్లో మధ్యాహ్నం వరకు పీహెచ్సీల్లో ఓపీ సేవలు అందుబాటులో ఉండడం లేదన్న విమర్శలు ఉన్నాయి. మరోవైపు వైద్యులు మినహా మధ్యాహ్నం వరకు మిగతా సిబ్బంది విధుల్లో పాల్గొనాలి. క్షేత్రస్థాయిలో స్టాఫ్ నర్సులే 8 గంటల చొప్పున పనిచేస్తున్నారు. పీహెచ్సీ పరిధిలో నివాసం ఉండే వైద్యులు అరుదే. కాల్ డ్యూటీ, అత్యవసర పరిస్థితుల్లో వైద్యులు వచ్చిన సందర్భాల్లో లెక్క చూస్తే సేవలు ఎలా అందుతున్నాయో తెలమవుతుంది. జిల్లా కోర్టులో అభివృద్దిని కొనసాగిస్తామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ నరసింహమూర్తి పేర్కొన్నారు. బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం మాట్లాడుతూ విశాఖపట్నం బదిలీపై వెళ్లిన న్యాయమూర్తి శ్రీనివాస్ నెల్లూరు జిల్లా కోర్టు ఆవరణంలో ప్రారంభించిన సుందరీకరణ, భవనాల ఆధునీకరణ వంటి పనులను పూర్తి చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. కేసుల పరిష్కారంలో న్యాయమూర్తులకు, న్యాయవాదులకు స్ఫూర్తిగా సహకరించాలని కోరారు. బార్ అసోసియేషన్ సభ్యులు న్యాయవాదులు ప్రధాన న్యాయమూర్తిని సన్మానించారు. రాష్ట బార్ కౌన్సిల్ సభ్యులు ఎస్ అంకయ్య, నెల్లూరు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పి అప్పయ్యారెడ్డి, ప్రధాన కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.

వెంకటాచల మండలం గొలగమూడులో శ్రీ భగవాన్ వెంకయ్యస్వామి 44వ ఆరాధన మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారికి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే సోమిరెడ్డి మాట్లాడుతూ వెంకయ్యస్వామి ఆశ్రమం ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులకు ఉచిత విద్య, భోజనం, వసతి సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు. భక్తులు ప్రజల సౌకర్యార్థం నూతనంగా కళ్యాణ మండపాన్ని ఏర్పాటు చేశామని అన్నారు. అలాగే ఆసుపత్రిని ప్రారంభించి దివ్యాంగులకు ఉచిత కృత్రిమ అవయవాలు అందజేస్తున్నట్లు వెల్లడించారు. ఆలయ అభివృద్దితో స్వామివారి ఆస్తులు ఆదాయం గణనీయంగా పెరిగాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం సుమారు 12 లక్షల మంది భక్తులు ఉచితంగా అన్నదానం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. స్వామివారి సేవా కార్యక్రమాలు మరింత విస్తరించాలని ఆకాంక్షించారు.

0: అమరావతిలోని కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కొవ్వూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి సోమవారం మర్యాదకు పూర్వకంగా కలిశారు. కొవ్వూరు నియోజకవర్గ అభివృద్దికి సంబంధించిన పలు కీలక అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. సీఎం సహాయ నిధి చెక్కు మంజూరు, కనిగిరి రిజర్వాయర్ అభివృద్ది, కొవ్వూరు వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ పరిధిలో రైతుల సౌకర్యార్థం, డొంక రోడ్ల నిర్మాణం వంటి ఆసుపత్రులపై వినతిపత్రం అందించారు. జిల్లాలోని పీఎంశ్రీ పాఠశాలలో వివిధ కార్యక్రమాల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం నిధులను మంజూరు చేసింది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కార్పొరేట్ తరహాలో తరగతులు, బోధన, ఇతర సౌకర్యాలు కల్పించేందుకు పీఎంశ్రీ పథకాన్ని తీసుకొచ్చింది. ఇందులో 3 విడతల్లో జిల్లాలో 46 పాఠశాలను ఎంపిక చేసింది. వాటిలో ఇప్పటికే క్రీడా మైదానాలను అభివృద్ది చేసింది. గ్రంథాలయాలు, ప్రయోగశాలలు, కంప్యూటర్ ల్యాబ్లు ఏర్పాటు చేసింది. దీంతో 10వ తరగతి ఫలితాలలో పీఎంశ్రీ పాఠశాలల విద్యార్థులు ప్రతిభ చాటారు. దుత్తలూరు ఆదర్శ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థిని సిహెచ్ కరీనా ఈ ఏడాది రాష్టంలోని ఆదర్శ పాఠశాలలో ప్రథమ స్థానం సాధించింది. ఈ కార్యక్రమంలో సహా పాఠ్యాంశాలపై అవగాహన కల్పించడంలో భాగంగా వివిధ కార్యక్రమాల నిర్వహణకు 2026-27 విద్యా సంవత్సరానికి 1.61 కోట్ల రూపాయలు మంజూరయ్యాయి. ప్రస్తుత పోటీ ప్రపంచంలో రాణించేందుకు వీలుగా విద్యార్థులకు వివిధ అంశాలపై అవగాహన ఎంత అవసరం, వాటిని సమర్థవంతంగా నిర్వహిస్తే విజ్ఞానంతో పాటు నైతిక విలువలు, నైపుణ్యాలు మెరుగుపడతాయి.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: ఇప్పుడు వినబోతున్న కార్యక్రమం కవితాగానం పెన్నానది, రచన మరియు సమర్పణ శ్రీ ఈతకొట సుబ్బారావు గారు. 3వ భాగం వింటారు.
3: 102.7 MHz పై ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం.

0: శ్రీ ఈతకోటి సుబ్బారావు గారు మనకు అందించిన కవితాగానం పెన్నా నది.
1: తెలుగు చోళుల నిర్మాణం విక్రమసింహపురి కోట, అదే నెల్లూరు కోట, పెన్నానదే రక్షణ కవచం, రాజులు వ్యూహాత్మక రచనం, రాజులు నవాబులు ఇంగ్లీషు వారి ఏలుబడులు, రాజ్యాలకు పాలనకు రక్షత కందకాలు, పెన్నానది నీరే గదా ప్రాణధార. నెల్లూరు గడ్డపై స్వాతంత్ర కాంక్షను రగిలించింది పినాకిని నది అలల మీద స్వేచ్ఛాగీతం అలలై అహింసా మంత్రం శ్వాసై బానిస సంకెళ్లు తెంచే ధైర్య పోగైంది. పినాకిని సత్యాగ్రహ గాంధీ ఆశ్రమమే. తూర్పు కనుపుల సాక్షిగా నెల్లూరు మట్టి నీడన పల్లెపాడు తీరాన శాంతి నిలయం, బాపూజీ అడుగుజాడల్లో నడిచిన పుణ్యస్థలి, స్వరాజ్య సమరానికి సజీవం పినాకిని ఆశ్రమం, రాట్నం వడికిన ప్రతి నూలు పోగులో దేశభక్తి దాగిన అపురూప కావ్యం, సమసమాజ స్థాపనకి తొలి సవ్యం పెన్నమ్మ ఇసుకు తిన్నల్లోనే, పవిత్ర జీవన ప్రస్థానం పెన్నాతీరపు పుణ్యపదం, పాటూరు పుణ్యనేలను స్పృశించి పెన్న దాటి హరిహరనాథుని ఆలయం చేరిక, సోమయాజిది ఒక చారిత్రక ఘట్టం, విష్ణుమూర్తి లీలను మహాభారతలోని నవరసాలకు తెలుగు భాషకి అలతి పదాలతో అద్భుత ఆవిష్కరణకు పెన్నానది అభయం, జాలువారిన ప్రతి అక్షరం మంత్రమై పరవశం, నది తన అలలను చేతులతో సోమయాజి పాదాలను పునీతం చేసింది, ఇసుక తిన్నెలపై అడుగులు భారతానికి అలంకారాలు, పాటూరు ప్రాంగణంలో మొలకెత్తిన కావ్యం పెన్నా ప్రవాహం వేగంలో పెనవేసుకుని అమృతధారగా తెలుగు నేల తడిసింది.

అక్షర సంపద అంకితం, ఆంధ్ర జాతికి వెలకట్టలేని జ్ఞానం, సోమయాజికి సాహస సంపద పెన్నమ్మ, పరవళ్లు సాక్షిగా భారత కథాశ్రవంతి, రంగడి దివ్యధామంలో తిక్కన కలం, గర్జించిన పుణ్యక్షేత్రమే పెన్నానదీ మాత. నది దాటి నగరపు అంచున రంగేశుని నిచ్చల మతితో దర్శించి శబ్దరాశిని ఎలయించి ఆంధ్ర జాతికి అక్షిత భిక్షతను అందించను నదీమాత సాక్షిగా, ఎక్కడ భారత కథాశ్రవంతి సాగినో పినాకిని దివ్యధామమున తిక్కన కలము నినదించునో ఆ క్షేత్రం, ఆ నది, ఆ మహాకవి కీర్తి, ఆ చంద్రార్కం తెలుగు గుండెల్లో శాశ్వత కీర్తి. తిక్కన అక్షర తపస్సుకు పెన్నా ఇసుక తీరమే సాక్షి, నదీ పవిత్రతలోనే నిర్విఘ్నంగా మహాకావ్యంగా పూర్తి. గాలి తరగల్లో వినిపిస్తున్న మహాత్ముని సందేశం 1921లో పెన్నమ్మ తీరాన స్వహస్తాలతో గాంధీజీ ప్రారంభించిన పినాకిని ఆశ్రమం, దక్షిణ భారత స్వాతంత్ర ఉద్యమ కేంద్రం, అనంతపురం, కడప, నెల్లూరు జీవనాడి, ఆంధ్ర పారిజాతల పెన్నా తరంగిణి, నీటి ప్రవాహం కాదు సీమ గొంతు తడిపిన అమృత ధార, నందికొండల నుంచి జాలువారిన పరమశివుని జటాజుటానివి, రాళ్లల్లో జీవకళ నింపిన సంజీవిని, ఆ ప్రవాహమే ఒక వీరగాథ. ఎండమావులు ఊరించినా, గుండెల్లో ఇసుక పొరలు దాచుకున్నా, గెలుపు కోసం సాగే పయనం, కష్టాలను ఓర్చుకుని బ్రతికే కర్షకుడికి ధైర్యమాత. జలసోయుగం సంస్కృత సన్నిధానం, మానవ వ్యవస్థ మన సంస్కృతి, నాగరికతకు రక్షణ కవచం, సంప్రదాయాలకు సంరక్షణ శలి, వరదలతో యుద్ధంసం అయినా పునరుద్ధరణలో ఔన్నత్యం, పవిత్ర యాత్రాస్థలం పెన్నాతీరం. స్వర్ణోత్సవాలు అమృత్సవాలు కాదు, జనజీవన మహోత్సవాల కిరీటదారి పెన్నా.

పెన్నా తీరం ఒక విజ్ఞానపీఠం, దేవాలయాల ఘంటానాదం, మసీదు చర్చిల ప్రార్థన నాదం, శాంత గంభీర స్వరం సమరసత, పెన్నా ప్రాశస్త్యం ఆరాధన శ్రేష్టత, పినాకిని ఒక నది కాదు, వేల ఏళ్ల పాలనకు సాక్షి, రాజుల మొదలు ఆంగ్లేయులు పరిపాలన నుంచి యుద్ధాలు నీ గర్భంలో ఎన్ని దాగున్నాయి తల్లి, సంస్కృతికి ప్రతిబింబం, చరిత్రకు ఆనవాళ్లు, శాసనాలు శిలా ఫలకాలు గ్రంథాలు కావ్యాలు తాళపత్రాలు పినాకిని అందించిన సంపదలు అంతర్వాహినిగా ప్రవహిస్తూ అద్భుతమైన జలకళ పెన్నా పరిమళం, చెన్నకేశవ పర్వతంలో ఉద్భవించి ఎన్నెన్నో ఉంపులు తిరుగుతూ వాగులు వంకలు దాడుతూ శివుని పినాకం వలె ఉంపు తిరిగి పినాకిని నామధేయంతో పురాణాల ప్రసక్తి ప్రవహింపచేస్తూ చారిత్రకమైన నదిగా చేరిన పెన్నా నది 597 మైళ్లు పయనిస్తూ తాగునీటిని సాగునీటిని తీరుస్తూ పెన్న దాడితే పెరిమాళ సేవకు మార్గమైనావు. మెట్టను సైతం సస్యశ్యామలంగా పెన్నేటి గలలే కదా. సింహపురి సీమకు పసిడి నాగారము, సీమవడిలో విరిసిన పుణ్యక్షేత్రం, కరువు తీర్చే కల్పవల్లి ఈ జీవన నాదము, మనం సిద్ధి రాజుని సౌరసిరి, తల్పగిరూసిని పినాకిని ధరి, కవితిక్కన హరిహర తత్వం, ఖడ్గతిక్కన కలంజరి విన్యాసాలకు నెలవు, నెల్లూరు గుండె చప్పుడు, కరువు నేలకు కన్నీటి చుక్క, ఒట్టి నేలకు పచ్చని పైరు, మట్టి భూమికి మణిమొకటం, గండికోట గండాలను చీల్చుకుంటూ జొన్నవాడ అమ్మవారి కమ్మని పాట పాడుకుంటూ కాకతీయుల నాటి నెల్లూరు చెరువుకు ఊపిరిపోస్తూ సాగర తీరానికి నిశ్శబ్దంగా తరిలిపోతావు. నీటి ప్రవాహం కాదు, ఆకలి తీర్చే అమ్మ ఒడి, బతుకులు తీర్చిదిద్దే అయ్యోరమ్మ, జీవిత కథలు ఇంటున్న నావవు. కెరటాల్లోనే మా చరిత్ర, ఇసుక తిన్నెల్లోనే మా బాల్యం, ప్రవహించినా లేకున్నా మీతోనే మా బంధం, పెన్నా పొంగులో మా పండుగ, ఇల్లువలో మా ఆశ, నడిచి వస్తుంటే అదే మా శ్వాస, గలగలమంటుంటేనే కదా మా ఇంట ఇలుగు. పెన్నా ఒక నది మాత్రమే కాదు, పూర్వీకుల ఊపిరి, కష్టం తెలిసిన కుటుంబ కాపరి, కన్నీళ్లు తురిచే ముత్తైదువ, ఇసుక తిన్నెల మీద తాతలు రాసిన కథలున్నాయి, నాన్న పండించిన కళలున్నాయి, అంతెందుకు, నేను మోసిన శవాలున్నాయి, కడిగిన పాపాలున్నాయి, శేషాద్రి గర్భం నుంచి ఎన్ని కోటలను కొండలను చీల్చావు, రాళ్ల గుట్టలు అధిగమించావు, నీ ప్రతి అడుగు ఒక యుద్ధం, ప్రతి సుడిలో ఒక అలజడి, ప్రతి మలుపులో ఒక సమస్య, అయినా అధిగమించి వస్తున్న నీ ఆక్రోషం శౌర్యంకి వందనం తల్లి. పెన్నా ఉరవళ్లు పరవళ్లు, నెల్లూరు పట్టణ ప్రాభవ వైభవం, వేసవి సైతం జలధుంగ ఉత్సాహం, అప్పుడప్పుడు ఉగ్రరూహం, అదొక మహాగంభీర జలది, కాకతీయ గణపతి దేవుని కృషి, 1220.

1840 నాటి నెల్లూరు చెరువు అదే స్వర్ణాల చెరువు. సంగం కాలువ ద్వారా పెన్నా జలం, ఎన్నో తీర్థరాజాల సంగమం, పవిత్రమైనది పెన్నా నీరు, ఇదే పురాణ ప్రసక్తి.

నా జన్మభూమి పెన్నతట సమీపమునే అని ప్రకటించుకున్న కవీశ్వరులు, కవిశేఖర పళ్లెపూర్ణ ప్రజ్ఞాచార్యులు, మరెందరో ప్రఖ్యాతి కవి పండితులు, డాక్టర్ కెఎల్ రావు దార్శనికత, సోమచల ప్రాజెక్టు జలధార, 5 శతాబ్దాలుగా జీవకళ, పెన్నమ్మ గుండెల్లో అక్షయ పాత్ర, డాక్టర్ కెఎల్ రావు మేధోమదనంతో ఇదో అద్భుత యాత్ర, అర్ధ శతాబ్దపు చరిత్ర, తన గర్భాన మోస్తున్న అమృతం, రాయలసీమ పౌరుషానికి కొలువు, సింహపురి సిరి సంపదలకు నెలవు, సోమశల జలదుర్గం, సీమ కరువు కన్నీటిని తూడ్చిన జలనిధి, ఇంజనీర్లు నాయకులు వేసిన బాట, పసిడి పంటలతో పాడుతుంది ఊపిరి పాట, పెన్నమ్మ పొంగి పొల్లుతుంటే సోమశల ఓడి, కొత్త పులకరింత, ఏలాది రైతు గుమ్మల్లో జల ప్రవాహం, జనజీవనం, సోమశలనే కదా రైతుల చేత తెల్ల చొక్కా తొడిగించింది, వ్యవసాయ జీవితాల్లో కొత్త వెలుగులు, పల్లెసీమల్లో సూర్యకాంతులు, ఉత్తరం కాలువ ఉరకలు వేస్తుంటే దక్షిణ కాలువ ధాన్యపు రాసులను అందించింది, పెన్నా డెల్టా పులకరించింది, ఆకుపచ్చని పట్టుచీర కట్టింది, 10 లక్షల ఎకరాలకి దాహాన్ని తీర్చి అపర అన్నపూర్ణగా సాక్షాత్కరించింది, కండలేరు కొండంత ఆశ, ఒక ఆనకట్ట కాదు కోట్లాడి మంది ఆశ, తెలుగు గంగై ప్రవహించి చరిత్ర తిరగరాసిన నీటి భాష, చెన్నై నగరం దాహాన్ని తీర్చిన కరుణామూర్తి ఈ ధార, తమిళ తంబీల గొంతు తడిపి సోదర భావనల జలధార, ఎన్టీ రామారావు అందించిన అమృత ధార, జిల్లాల వారధి జగమంతా కీర్తి, ప్రకాశం జిల్లా మెట్టకు ప్రాణవాయువులు, రాళ్లపాడు ప్రాజెక్టుకు జవసత్వాలు ఈ సోమశల జలాశయమే, జిల్లాల సరిహద్దును దాటి పుణ్యక్షేత్రం తిరుపతి దాహార్తికి స్వస్తి పలుకుతూ మనసుల దూరాన్ని చెరిపేసిన అపరగంగ, సోమశల నీటి బంధువు, రైతు జీవితాన అమృత చుక్క, అలుగుల సడి, పల్లె పెదవులపై చిరునవ్వుల మొలక, 50 ఏళ్ల ప్రస్థానం, అమోఘం, అజేయం, అనిర్వచనీయం, తెలుగు నేల పుణ్యఫలం, భావితరాల భాగ్యోదయం, పెన్నమ్మ ఒడిలో వెలిసి చరిత్రలో చిరస్థాయి సోమశిల, సోమశిల, కండలేరు, నెల్లూరు చెరువు, కనిగిరి, సంగం బ్యారేజీ, నెల్లూరు బ్యారేజీల్లో 151 టీఎంసీల నీరు నింపుకొని ప్రకాశం, తిరుపతి, నెల్లూరు, చెన్నై సాగునీటిని, తాగునీటిని తీరుస్తూ ప్రజల్లో మమేకమై జీవితాలలో జీవన జ్యోతి అయి శ్వాసగా నిశ్వాసగా నిలిచి శాశ్వత భూగర్భ జలమట్టంతో కొత్త ఎలుగులు అందిస్తున్న నీకు వందనం పెన్నమ్మ తల్లి, సాగర సంగమం వైపు గర్వంగా తరలి వెళ్తున్న నీకు సగర్వంగా వీడ్కోలు తల్లి, పెన్నమ్మ తల్లి.

చిన్నప్పటి నుంచి చూస్తున్నా పచ్చని ప్రవాహం ఆ పెన్న. కనిపించని పాదాలకి కరటాల గజ్జలు కట్టి రాత్రింబవళ్లు నర్తించే రసతరంగని మా పెన్న. తూర్పు తీరానికి పైనం కట్టిన ఒంటరి ప్రేయసి. ప్రియాసరిగమ ఉత్కంఠలో మైమరిచి అడవి జింకల పరుగు లంకించుకునే ప్రియురాలు. అలిగితే ఉపవాస సంస్కారంతో పూచికైపోతుంది. సత్యభామలా ఉరిమిందే వరద తాండవం చేసే గగన గంగలా చెలరేగుతుంది. తల్లేరేసరికి ఏ స్పర్శ చల్లబరుస్తుందో తెలియదు గాని కన్నెతను గుబాళించిన సిగ్గుల మొగ్గైపోతుంది. పిత్త పరిగల్లాంటి పిల్లమ్మకలకి అమ్మలా స్నానం చేయిస్తుంది ఆనందంగా. రంగనాయకుల ప్రసన్న దర్శనం చేసుకుని ఆర్తుల పాదాలు కడిగి ఆర్ఘ్యం నెత్తిన చల్లుకుంటుంది. స్వామివారికి ఉదయం సుప్రభాతమైన పౌళింపు సేవలో మంగళ శాసనమైన మా పెన్నమ్మ పాటే. మేం ఆదమరిచి నిద్రిస్తున్నా రాత్రంతా మేల్కొని మా ఊరి చుట్టూ కాపలాగాసే గుర్క మా పెన్నానది.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

ఇప్పటి వరకు మీరు కవితాగానం పెన్ననది రచన మరియు సమర్పణ శ్రీ ఈతకొట్ట సుబ్బారావు గారు మూడవ భాగం విన్నారు. ఇప్పుడు విన్నాం అగస్య మహాముని వైశిష్టం. సమర్పణ డాక్టర్ టేకుమల్ల వెంకటప్పయ్య గారి ప్రసంగం వింటారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. డాక్టర్ టేకుమల్ల వెంకటప్పయ్య గారు మనకు అందించిన అగస్త్యముని వైశిష్ట్యం.

ఆకాశవాణి సింహపురి శ్రోతలకు నమస్కారం. అనాదిగా మన భరతఖండం ఒక ఆధ్యాత్మిక క్షేత్రం. ఆత్మానుభవంతో సత్య శివ సుందరమైన దుఃఖపదాన్ని కలిగించిన వైదిక ఋషులే మన ఆధ్యాత్మిక గురువులు. ఎందరో ఋషులు, మహర్షులు, ఆచార్యులు ఈ భూమిపై జన్మించి కావ్యాలు వెలయించారు. ఎన్నో మంత్ర యంత్ర తంత్రాలను కనిపెట్టారు. మన జీవన మార్గాన్ని సుగమం చేశారు. ఈ సంప్రదాయ ఆచారాలని కొనసాగించేట్టుగా చేసిన ఆ తరువాత వచ్చిన ఆచార్యులందరికీ మనం ఎంతో రుణపడి ఉన్నాం. అలాంటి వారిలో అగస్త్య మహాముని కూడా ఒకరు. కేంద్ర ప్రభుత్వం తమిళ్ కాశీ సంఘం వారి కోరిక మేరకు అగస్త్యుడి మహిమలను దేశం మొత్తం ఈనాటి ప్రజలకు తెలియజెప్పమని ఉత్తర్వులు జారీ చేసింది. విశ్వవిద్యాలయాల్లో, అనేక కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో సదస్సులు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈరోజు మనం అగస్త్య మహాముని గురించి తెలుసుకుందాం. అగస్త్య మహాముని పేరుకు ఉత్పత్తి అగం స్థాయతే ఇతి అగస్త్య అగస్త్య అంటే వింజ పర్వతాలను స్తంభింపజేశాడు కాబట్టి ఆయనకు అగస్త్యుడు అని పేరు. మహాముని జన్మ వృత్తాంతం కూడా చాలా విచిత్రంగా ఉంటుంది. మనం ఈనాడు టెస్ట్ ట్యూబ్ బేబీలు అంటున్నాం, కానీ కౌరవులు, ద్రోణుడు, ఈ అగస్త్యుడు, వశిష్ఠుడు కూడా టెస్ట్ ట్యూబ్ బేబీలే. అంటే ఆ రోజుల్లో కుంభ సంభవులు అని పిలిచేవారు. ఆ విధంగా అగస్త్య వశిష్ఠులు కూడా కుంభ సంభవులే. ఈ వృత్తాంతం అంతా పద్మ పురాణాల్లో ఉన్న సృష్టిఖండంలోనూ, భారతంలో ఉన్న అరణ్య పర్వంలోనూ ఉంది. అగస్త్యుడు అలా పుట్టి పెరిగి పెద్దవాడవుతున్న కాలంలో అగస్త్యుడికి పితృదేవతలు ఊర్ధ్వలోకాలకు పోతూ పోతూ ఆయనకు కొన్ని శక్తులను ప్రసాదించి, నీవిక బ్రహ్మచారి అవతారం చాలించి గృహస్థుడు అవ్వాలని కోరుతారు. అగస్త్యుడు సరేనని విదర్భకు చెందిన రాజైన పుత్రకాముడు అనే రాజుకు, ఆయన భార్యకు తన తపశ్శక్తి ఉపయోగించి చాలా అందంగా ఉండే అమ్మాయి పుట్టేట్టుగా చేస్తాడు. ఆమె పేరు లోపాముద్ర. ఆమెకు కన్యత్వం రాగానే తనకిచ్చి వివాహం చేయమని విదర్భరాజును అడుగుతాడు. విదర్భరాజు ఈయన ముని కదా అని సందేహిస్తాడు. లోపాముద్ర కారణ జన్మురారు కాబట్టి తను అగస్త్యుణ్ణే వివాహం చేసుకుంటానని చెప్పగానే ఆ రాజు అలాగే చేస్తాడు. వాళ్ళిద్దరూ గంగా తీరంలో కుటీరంలో ఉన్న సమయంలో పితృదేవతలు తనను పుత్రులను కనమని చెప్పడం వల్ల అది గుర్తొచ్చి ఆమెతో సంగమించాలని కోరితే ఆమె దానికి కొన్ని షరతులను పెడుతుంది. ఆ షరతులు ఏంటంటే తనకు చాలా సున్నితమైన వస్త్రాలు కావాలని, ఇంకా అనేక ఆభరణాలు కావాలని కోరుతుంది. దానికోసం ఆ మహర్షి ముగ్గురు రాజులను అడిగితే వారు ఒకరు మరొకరు పేరు చెప్పి తప్పుకుంటారు. ఆ క్రమంలో చివరిగా ఇల్వలుడు అనే రాక్షస రాజు దగ్గరికి వెళ్లాల్సి వస్తుంది. అగస్త్యుడి కథ ఇక్కడి నుంచి మంచి రసవత్తరంగా సాగుతుంది. ఈ ఇల్వలుడు

అనే రాక్షసుడు మణి మతిపుర అనే రాజ్యానికి రాజు కూడా. వాడి తమ్మి పేరు వాతాపి. వాడు కామరూపి. మృత సంజీవిని విద్య తెలిసినవాడు. ఇద్దరూ ఇద్దరే ఇల్వడు. ఎవరైనా ఇంటికి వస్తే ఆతిథ్యం పేరుతో వాతాపిని చంపి ఆ మాంసంతో ఆ వచ్చిన అతిథికి అన్నం పెట్టేవాడు. అలా అతిథి అన్నం తిని తినగానే ఇల్వలుడు వాతాపి వాతాపి అని పిలిచేవాడు. వాతాపి మృత సంజీవిని విద్య తెలిసినవాడు కాబట్టి లోపల నిజరూపం ధరించి అతిథి పేగులు చీల్చుకొని బయటకు వచ్చేవాడు. ఇద్దరు కలిసి ఆ అతిథి మాంసం హాయిగా ఆరగించేవాళ్ళు. ఈ తంతు ఇలా సాగుతూ సాగుతూ ఉంది. అగస్త్యుడు ఎవరో పంపిస్తే ఇల్వలుడు రాక్షస రాజుగదా అడిగినవి ఆభరణాలు అవి ఇస్తాడని వచ్చాడు. ఇల్వలుడు మాత్రం చేతికి చిక్కాడ్రా ఇంకో వెర్రి బ్రాహ్మడు అనుకోని వాళ్ళిద్దరూ నువ్వు అడిగినవన్నీ తర్వాత చూద్దాం, మొదట మంచి ఆకలిగా ఉన్నావు కదా మంచి భోజనం చెయ్యమని చెప్పి విందుకు ఆహ్వానించి అందరికీలాగానే మేక మాంసం వాతాపి మాంసం వండి వడ్డించాడు. అగస్త్యుడు భోంచేసిన తర్వాత ఇల్వలుడు యథావిధిగా వాతాపిని బయటకు రప్పించడానికి వాతాపి వాతాపి అని పిలుస్తూ మంత్రాన్ని పఠించాడు. కాని వాతాపి మాత్రం తిరిగి రాలేదు. ఎందుకంటే ఈ విషయం ముందుగా తెలుసుకున్న అగస్త్యుడు జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అనగానే వాతాపి లోపల జీర్ణమైపోయాడని ఇల్వలుడికి తెలియజేస్తాడు. చిన్నపిల్లలకు తల్లులు పాలు పట్టి జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అనడం తెలుసు కదా, అంటే ఎంత కఠిన పాషాణమైనా జీర్ణమవుతుంది నమ్మకం, అందుకని అలా అంటారు. అంత గొప్పవాడు అగస్త్యుడు. ఇల్వలుడికి గర్వం అణిగిపోయి అగస్త్యుడు అడిగినవన్నీ ఇచ్చాడు. లోపామిత్రకు ధృణన్యుడు అనే కుమారుడు, ఆ కొడుకు మళ్ళీ తేజస్వి అనే కుమారుడు కలిగారు. ఇదంతా మహాభారతం అరణ్యపర్వంలో ఉంది. అగస్త్య మహాముని గొప్ప ఔషధ సిద్ధునిగా కూడా పేరు ప్రసిద్ధి చెందినవాడు. దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధమైన వైదీశ్వరన్ కోవెల వద్ద ఉన్న నాడీ దోషశానికి ఇతడే ఆద్యుడు అంటారు. అగస్త్య నాడి అనడం వల్ల మనం నమ్ముతున్నాం. భారతీయ సంప్రదాయం ప్రకారం అగస్త్యుడు ఒక తెలుగే కాదు, తమిళమే కాదు, సంస్కృతమే కాదు, అన్ని భాషలలోనూ గొప్ప పండితుడు. ఋగ్వేదంలో ఆయన శ్లోకాలు అగస్త్య మహర్షి ఆయన భార్య లోపాముద్ర రాసినవే. ఋగ్వేదమే కాకుండా వరాహ పురాణాలని అగస్త్య గీత, ద్వైద నిర్యాణ తంత్రం, స్కాంద పురాణంలోని అగస్త్య సంహిత రచించారు. మన ప్రాచీన సింధు నాగరికతలో అంటే మహందోదారో హరప్ప నాటి కాలంలో కనిపించే రెండు ప్రముఖ చిహ్నాలు అగస్త్యుడు పేరుని సూచిస్తాయి. ఆయన ఒక ప్రాంతవాసి, ఫలానా వాళ్ల సొంతం అని మనం తేల్చి చెప్పలేము. ఎందుకంటే అన్ని ప్రాంతాలను చూసినవాడాయన. ఆ తర్వాత అగస్త్యుడు వింధ్యుని గరమం అణచడం మంచి విశేషం. పూర్వం మేరుపర్వతం అన్నింటికన్నా ఎత్తైన పర్వతంగా ఉండేది. దాని ఎత్తును చూసి భరించలేక ఈషడితో వింధ్య పర్వతం కూడా దానికంటే ఎత్తుగా ఎదిగి సూర్యగమనాన్ని కూడా అడ్డగించసాగింది. అప్పుడు దేవతలందరూ కలిసి అగస్త్య మునిని ఏదో ఒకటి చేయమని ప్రార్థించారు. వారి ప్రార్థనను మన్నించిన అగస్త్యుడు తన భార్యతో కలిసి ఆ పర్వతంతోకు వచ్చాడు. తాము దక్షిణ దిశగా వెళ్తున్నామని, అంత పెద్ద పర్వతాన్ని ఎక్కి దిగలేమని, దాని ఎత్తును తగ్గించుకోమని చెప్పాడు. మహర్షులంతే భక్తి ప్రపత్తులు గల వింధ్యుడు తక్షణమే తన ఎత్తును ఉపసంహరించుకుని వెంటనే వారు నడిచి వెళ్లడానికి వీలుగా దారి ఇచ్చాడు. మళ్లీ నేను తిరిగి వచ్చే వరకు అలానే ఉండమని చెప్పాడు. తర్వాత అగస్త్యుడు మళ్లీ తిరిగి రానేలేదు. అప్పటినుంచి ఇప్పటి వరకు ఆ పర్వతం అలాగే అణిగి మణిగి ఉంది. అగస్త్యుడు సముద్రాన్ని పుక్కిట పట్టాడు అంటారు కదా, ఆ విషయం ఏంటంటే కృతయుగంలో ఒకసారి ఉతుడు అనే రాక్షసుడు కాళకేయాదులతో కలిసి ఇంద్రుణ్ణి జయించి దేవతలను బాధ పెట్టడం మొదలుపెట్టాడు. దదీచి అస్తులను ఆయుధగా చేసుకుని బ్రహ్మ ఇచ్చిన వజ్రాయుధంతో ఇంద్రుడు హుతాసురుణ్ణి వధించాడు. సరే,
ఇది ఇలా ఉంటే

వృతాసురుడు చనిపోగా మిగిలిన కాళకేయాది రాక్షసులు పగలంతా సముద్రంలో దాక్కొని రాత్రి సమయంలో బయటకు వచ్చి బ్రాహ్మణులను చంపడం మొదలుపెట్టారు. అప్పుడు విష్ణువు ఈ కార్యాన్ని చేయగల సమర్థుడు ఒక్క

ముందున్నట్టే నింపెయ్యండి అని వేడుకున్నారు. అప్పుడు అగస్త్యుడు, ఓ దేవతలారా, ఈ సముద్ర జలమంతయు ఇదివరకే నాలో జీర్ణమైపోయింది, నేనిప్పుడు మూత్ర ద్వారం గుండా మాత్రమే పూరింపగలము అంటాడు. అప్పుడు మళ్ళీ ఆ విధంగా యథాస్థితికి తెస్తాడు. ఈ కారణం చేతనే సముద్ర జలము ఉప్పుగా మారింది అంటారు. కాబట్టి పర్వదినాల్లో తప్ప మామూలు రోజుల్లో ఈ సముద్ర జలం స్థానాలకి వాటికి పూజలకు అర్హం కాదు అంటారు. అగస్త్యుడు సాహసికుడే కాదు, గొప్ప శస్త్రాస్త్ర కోగ్యుడు. అగస్త్యుని గొప్పతనం తెలిసిన రాముడు అరణ్యవాసంలో అతని గురించి వెతుక్కుంటూ వెళ్తాడు. దండకారణ్యంలో కుటీరంలో ఉన్న అగస్త్యుణ్ణి కలవగా ఆయన వారికి కొన్ని అస్త్రాలను ప్రసాదిస్తాడు. పద్మపురాణంలో ఈ ప్రస్తావన ఉంది. తిరిగి యుద్ధకాండలో కూడా దర్శనమిచ్చి రాముడికి ఆదిత్య హృదయాన్ని బోధిస్తాడు. ఉత్తర రామాయణంలో కూడా అగస్త్యుని ప్రస్తావన ఉంది. అలాగే ద్వాపరయుగంలో కూడా మహాభారతంలో ద్రోణుడికి బ్రహ్మాస్త్రాన్నిచ్చిన మహర్షి అగస్త్యుడే. లోక కళ్యాణం కోసం అగస్త్యుడు ఇంద్రపర్వతాన్ని గర్వం అణచి ఉత్తర భారతదేశం నుంచి గోదావరి తీరంలో ఉన్న ఆంధ్రదేశానికి వచ్చాడు. అక్కడక్కడ పుణ్యక్షేత్రాలను దర్శించి కొన్నిటిని నిర్మించి ఆంధ్రదేశంలో ఉన్న భీమేశ్వరము, పంపానదీ తీరము, పట్టిసము, ద్రాక్షారామము అన్ని శైవస్థానాలను అగస్త్యుడు దర్శించాడు. అప్పటికే ఆంధ్రదేశంలో కళలు, సంస్కృతి గొప్పగా ఉన్నాయి. ఆ తర్వాత పాలకొల్లు, సామలకోట, అమరావతి అనే పంచారామమును కూడా ఆయన దర్శించాడు. తర్వాత శ్రీశైల పర్వతం దర్శించాడు. ఆంధ్రదేశాన్ని చూసి పులకించిపోయాడు అగస్త్యుడు. కృష్ణాతీరం, గోదావరి తీరాల్లో ఎన్నో గురుకులాల్లో వేద వేదాంగాలు బోధించడం అగస్త్యుడు కళ్ళారా చూశాడు. ఇదంతా శ్రీనాథుడు తన కాశీఖండంలో చెప్పాడు. అలాగే కాశీపై కోపించి వచ్చిన వ్యాసుల వారిని కలుసుకొని ఆయన్ని ఓదార్చి ఆంధ్ర ప్రాంతంలోని అన్ని పుణ్యక్షేత్రాలను దగ్గరండి వ్యాసుల వారికి చూపించి ఆ తర్వాత అగస్త్యుడు తమిళ దేశానికి తరలి వెళ్ళాడు. అగస్త్య సంహితలో ఆ మహర్షి 6 రకాల విద్యుత్తుల గురించి చెప్పాడు. అవి తడిత్, సౌదామిని, విద్యుత్, శతకంబుది, హృదని, అశని, ఇలా వారు విద్యుత్తుకి ప్రాథమిక సూత్రాలు తెలియజేశారు. అంతేకాదు దానిలో నిలువ ఉండే అవసరమైనప్పుడు ఉపయోగించుకునే కట విద్యుత్ గురించి కూడా ఆనాడే అగస్త్యుడు చెప్పాడు. ఇంతగా ద్రవిడ జాతి భాషలకు వ్యాకరణానికి సేవలు చేసిన మహర్షి మరొకరు లేరు. అగస్త్యుడు సాహసవంతుడైన ఒక మహర్షి, ఒక గొప్ప శాస్త్రవేత్త.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: ఇప్పటి వరకు మీరు అగస్త్య మహాముని వైశిష్టం గురించి టేకుమల వెంకటప్పయ్య గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు విన్నాం లలిత గీతాలు.

0: global economic priorities. And now, before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi calls upon young diplomats to build strong grassroots-level engagement in the countries of posting and deepen India's connection with local communities. Union Home Minister Amit Shah asks all secret agencies to take strict measures against infiltration. UPI completes 10 years of digital payments revolution, clocks nearly 13,000-fold rise in transaction volume. Government lifts export restrictions on wheat flour and related products. BJP to contest all 117 seats in upcoming Punjab Assembly elections. National Security Advisor Ajit Doval to hold special representative talks with Chinese Foreign Minister Wang Yi on India-China boundary issue in Beijing today. And in men's cricket, centuries by Dhruv Jurel and Devdutt Padikkal give India command over Sri Lanka in the second and final test in Colombo. And with that, we end the morning news. Have a nice day.
1: ఆకాశవాణి వైఎస్ఆర్ కడప జిల్లా సమాచారాలకు వింటారు. రచన శ్రీ బి శ్రీనాథ్ రెడ్డి.
2: ఘనంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు, పులివెందుల మంత్రుల పర్యటన, స్టార్టప్ కడప దేశానికి ఆదర్శమని కలెక్టర్ ప్రకటన, అసెంబ్లీ ప్యానెల్ స్పీకర్గా వరదరాజులరెడ్డి తదితర విశేషాలతో వైఎస్ఆర్ కడప జిల్లా సమాచార లేఖ ఇప్పుడు వింటారు. కడప జిల్లా కేంద్రంలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 2047 నాటికి కడప జిల్లాను 13,26,000 కోట్ల రూపాయల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. జిల్లా ప్రజల తలసరి ఆదాయాన్ని 30,00,000 రూపాయలకు పెంచే దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు. పారిశ్రామిక రంగంతో పాటు మౌలిక వసతులు, ఉపాధి అవకాశాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి తెలిపారు. వైఎస్ఆర్ కడప జిల్లా ఇన్ఛార్జి మంత్రి సవిత పులివెందుల్లో పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్థానిక సంస్థల్లో బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. గ్రామీణ స్థానిక సంస్థల్లో 34%, పట్టణ స్థానిక సంస్థల్లో 33.1% రిజర్వేషన్లు అమలు చేయనున్నట్లు చెప్పారు. బీసీలకు అవకాశం కల్పించడం, నిర్ణయాధికారంలో వారిని భాగస్వామ్యం చేయడం ప్రభుత్వ బాధ్యతగా భావిస్తున్నామని మంత్రి సవిత స్పష్టం చేశారు. విద్య, ఉపాధి, ఆర్థిక, రాజకీయ రంగాల్లో బీసీలను ముందుకు తీసుకువెళ్లడమే తమ ప్రభుత్వ ధ్యేయమని మంత్రి సవిత పేర్కొన్నారు. యువతలోని సృజనాత్మక ఆలోచనలకు ప్రోత్సాహం అందించి ఉద్యోగాలు వెతికే స్థాయి నుంచి ఉద్యోగాలు సృష్టించే స్థాయికి తీసుకువెళ్లడమే లక్ష్యంగా స్టార్టప్ కడప ఎంటర్ప్రెన్యూర్షిప్ సెంటర్ను ఏర్పాటు చేస్తున్నట్లు వైఎస్ఆర్ కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. కడప ఆర్ట్స్ కళాశాల మైదానం వద్ద నిర్మిస్తున్న స్టార్టప్ కడప భవన నిర్మాణ పనులను కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి సబ్ కలెక్టర్ భావనతో కలిసి పరిశీలించారు. ప్రతి ఇంటి నుంచి ఒక స్టార్టప్ అనే ప్రభుత్వ లక్ష్యాన్ని సాకారం చేసే దిశగా ఈ కేంద్రాన్ని రూపొందిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. యువతలో కొత్త ఆలోచనలను ప్రోత్సహించి వాటిని వ్యాపార అవకాశాలుగా మలిచేందుకు అవసరమైన శిక్షణ, మార్గదర్శకత్వం, సహకారాన్ని స్టార్టప్ కడప అందిస్తుందని చెప్పారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, స్వయం ఉపాధి పొందాలనుకునేవారు, చిన్న మధ్యతరహా పరిశ్రమలకు స్టార్టప్ కడప ఒకే వేదికగా ఉపయోగపడుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్యానెల్ స్పీకర్లుగా ఎంపికైన 6 శాసనసభ్యులలో జిల్లాకు చెందిన ప్రొద్దుటూరు శాసనసభ్యులు నంద్యాల వరదరాజులరెడ్డికి చోటు దక్కింది. శాసనసభ కార్యకలాపాలను సజావుగా నిర్వహించడంలో శాసనసభాపతికి సహకరించేందుకు 6 ప్యానెల్ స్పీకర్లుగా ఎంపిక చేశారు. ఈ జాబితాలో మండలి బుద్ధప్రసాద్, కోళ్ల లలిత కుమారి, జ్యోతుల నెహ్రూ, విష్ణుకుమార్ రాజు, నంద్యాల వరదరాజులరెడ్డి, దాసరి సుధా ఉన్నారు. ప్యానెల్ స్పీకర్ల జాబితాలో వరదరాజులరెడ్డికి స్థానం లభించడంపై ప్రొద్దుటూరు నియోజకవర్గానికి చెందిన నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట మంత్రులు సవిత, బీసీ జనార్దన్ రెడ్డి పులివెందుల్లో పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నల్లపురెడ్డిపల్లె జెడ్పీ ఉన్నత పాఠశాలను మంత్రులు సందర్శించారు. మధ్యాహ్న భోజన నాణ్యతపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారితో కలిసి మంత్రులు మధ్యాహ్న భోజనం చేశారు. తరువాత పులివెందుల్లోని నగరిగుట్ట వార్డు సచివాలయాన్ని మంత్రులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, పింఛన్లు వంటి ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందుతున్నాయా అని అధికారులను, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిల్లాలో రహదారుల నిర్మాణం, మరమ్మత్తు పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించి వివరాలు తెలుసుకున్నారు. ప్రత్యేక సమగ్ర ఓటరు

0: జాబితా సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా ముసాయిదా ఓటరు జాబితాపై అర్హులైన పౌరులు తమ అభ్యంతరాలు నిర్ణీత గడువులోగా దాఖలు చేసేలా విస్తృతంగా అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి శ్రీధర్ చెరుకూరి తెలిపారు. ఈ మేరకు సినిమా థియేటర్లలో ప్రతి సినిమా ప్రారంభానికి ముందు అలాగే విరామ సమయంలో ఓటరు అవగాహనకు సంబంధించిన వీడియోలు ప్రచార చిత్రాలను ఈ నెల 30వ తేదీ వరకు ప్రదర్శించేలా చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘం రాష్ట చలనచిత్ర టెలివిజన్ నాటకరంగ అభివృద్ది సంస్థను కోరినట్లు తెలిపారు. ఆ మేరకు జిల్లాలో ఇప్పటికే సమాచార రెవెన్యూ అధికారుల ద్వారా సంబంధిత సినిమా థియేటర్ యాజమాన్యాలకు సూచనలు అందించామని కలెక్టర్ తెలిపారు. ఇప్పటి వరకు వైఎస్ఆర్ కడప జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన భూమిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి, ఆకాశవాణి వైఎస్ఆర్ కడప జిల్లా ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి సిమ్మపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు 102.7 మెగాహెర్ట్స్ పై మా ప్రసారాలు. సమయం 8:35. మనోరంజని కార్యక్రమానికి స్వాగతం. శ్రోతలు ఎంతగానో అభిమానించి ఆదరించే కార్యక్రమం మనోరంజని. మరి ఈనాటి మనోరంజని కార్యక్రమంలో మనకైతే చాలా మంది ఉత్తరాలు రాసినారు. వారిలో మొదటిగా ఉత్తరం రాసిన వారు మనకి అందినటువంటిది వెంకటాచల మండలం నుండి పాతిమా, రఫీ మరియు వీరి కుటుంబ సభ్యులు అందరూ మా కోసం అబ్బాయి గారు చిత్రం నుండి పాట ప్లే చేయండి అని కోరుతున్నారు. వారి కోసం ఈ పాట

0: తర్వాత పట కొరుతున్న
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీ అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: తర్వాత పాట కోరుతున్న వారు భక్తవత్సల నగర్ నెల్లూరు నుంచి భాగ్యశ్రీ, అరుణ, శ్రవంతి, పావని, రాజమ్మ, వీరందరూ మా కోసం చిరుజల్లు చిత్రం నుండి పాట ప్లే చేయండి అని కోరుతున్నారు. వారి కోసం ఈ పాట.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: తర్వాత పాట కోరుతున్నవారు టౌనస్పేట నెల్లూరు నుంచి పవన్.

సుస్మిత, సూర్య అండ్ చంద్రిక వీరందరూ మా కోసం చిత్రం సినిమా నుండి పాట ప్లే చేయండి అని కోరుతున్నారు. వారి కోసం ఈ పాట.

0: ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
0: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనప్పురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనప్పురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: తర్వాత పాట కోరుతున్న వారు దగ్గదత్త నుంచి సీతమ్మ, శ్రీనివాసులు, గాయత్రి, మహేష్, జాహ్నవి వీరందరూ మాకోసం కరెంటు తీగ చిత్రం నుండి పాట ప్లే చేయండి అని కోరుతున్నారు. వారి కోసం ఈ పాట.

ఇప్పటి వరకు మనోరంజని కార్యక్రమం ద్వారా ఉత్తరాల ద్వారా పాటలు కోరినటువంటి శ్రోతలు కోరినటువంటి పాటలు విన్నారు. ఇంతటితో ఈనాటి మనోరంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం.

0: మీరు వింటున్నారు 102.7 మెగాహెర్ట్స్ పై మా ప్రసారాలు. హలో అభిరుచి కార్యక్రమానికి స్వాగతం.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% LTV తో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
4: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
3: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
4: విదేశాల్లో నివసించే భారతీయులు NRI నమోదు కోసం ఫార్మ్ 6 నింపాలి.
3: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
4: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 దరఖాస్తు చేయాలి.
3: పూర్తి చేసిన దరఖాస్తులను జూలై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
4: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
3: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: ఈనాటి హలో అభిరుచి కార్యక్రమంలో చాలా మంది శ్రోతలైతే కాల్ చేస్తున్నారు. మరి ముందుగా కాల్ కలిసినటువంటి లక్కీ శ్రోత ఎవరో వారితో మాట్లాడిద్దాం. హలో.
5: హలో మేడం.
0: నమస్కారం అండి.
5: నమస్తే మేడం.
0: చెప్పండి. గుడ్ మార్నింగ్. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
5: తంగా మండలం, తంగా గ్రామం నుంచి. మాగో మస్తానయ్య.
0: మస్తానయ్య చెప్పండి, వాళ్ళు ఏ సినిమా నుంచి పాట వినాలనుకుంటున్నారు? తప్పకుండా అండి. మరి కోరుకున్న శ్రోతల పేరు చెప్తారా? ఓకే అండి. మరి మీకోసం, మీ మిత్ర బృందం కోసం చెప్పండి. మీ అందరి కోసం పాటిస్తుంది. విని ఆనందించండి. మాకు కాల్ చేసినందుకు ధన్యవాదాలు.

0: అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: హలో అభిరుచి కార్యక్రమంలో మరొక శ్రోతతో అయితే మాట్లాడిద్దాం. హలో,
3: నమస్తే మేడం.
2: నమస్తే అండి, మీ పేరు?
3: బుచ్చా వెంకటరమణయ్య మేడం.
2: ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
3: నెల్లూరు జిల్లా మనుబోలు నుంచి మాట్లాడుతున్నాను మేడం.
2: చెప్పండి వెంకటరమణయ్య, మీరు ఏ సినిమా నుంచి పాట వినాలనుకుంటున్నారు? ఈ సినిమాలో తప్పకుండా అండి. మీరు ఏం చేస్తుంటారు? ఏ వర్క్ అండి? ఓకే అండి, మరి మీకోసం అయితే పాట వస్తుంది, విని ఆనందించండి. మాకు కాల్ చేసినందుకు ధన్యవాదాలు.

0: హలో అభిరుచి కార్యక్రమంలో మరొక శ్రోతతో మాట్లాడదాం. హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి.
1: ఆదర్భాష మేడం, బాలాజీ నగర్ నుంచి.
0: ఆదర్భాష గారు, చాలా రోజుల తర్వాత మీతో మాట్లాడుతున్నాను, ఎలా ఉన్నారు?
1: బాగున్నాను మేడం, దేవుడు దయలో. మీరు బాగున్నారు మేడం?
0: చాలా బాగున్నానండి. చెప్పండి, వారికి ఈ సినిమా నుంచి పాట వినాలనుకుంటున్నారు.
1: పునర్జన్మలోంచి ఎవరివో నీవెవరివో, ఘంటాల గారి పాట మేడం.
0: ఓకే అండి, ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు?
1: బాగున్నాను మేడం, బాగా టైలరింగ్ చేస్తున్నాం, బిజీగానే ఉన్నాం.
0: మీ టైలరింగ్ లో బిజీగా ఉన్నారా? మరి ఓకే,
1: ఉన్నాను మేడం.
0: ఓకే అండి, మీకోసం అయితే పాట వస్తుంది, విని ఆనందించండి.
1: మేడం, శ్రోతలు ఉన్నారు మేడం,
0: చెప్పండి.
1: ఇనుమడుగు నుంచి మొహమ్మద్ రఫీ గారు, రాయల్ టైలర్, అల్లగడ్డ పోలయ్య, ఎస్ఎంఎస్ సర్దార్ భాయ్, బేరంగుంట బాబు. ధన్యవాదాలు మేడం.
0: ధన్యవాదాలండి. మరి మీకోసం పాట వస్తుంది, వినండి.
1: ఓకే.

0: అది నువ్వు యాప్ ద్వారా? అరే వా,
1: చిక్కుకున్నాడు. తెలియని యాప్ తో జాగ్రత్త.
2: ఆర్బీఐ అంటుంది,
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: హలో, అభిరుచి కార్యక్రమంలో మరొక శ్రోతతో మాట్లాడదాం. హలో,
4: నమస్తే మేడం.
3: నమస్తే అండి, మీ పేరు?
4: ఈశ్వరయ్య, కోరవాలి మేడం.
3: చెప్పండి ఈశ్వరయ్య, ఏ సినిమా నుంచి పాట

0: వినాలనుకుంటున్నారు? ఓకే అండి, మరి మీకోసం అయితే పాట వస్తుంది, శ్రోతల పేర్లు చెప్తారా?
1: థ్యాంక్ యూ మేడం.
0: ఓకేనండి.

0: హలో అభిరుచి కార్యక్రమంలో మరొక శ్రోతతో మాట్లాడదాం. హలో,
1: హలో, గుడ్ మార్నింగ్.
0: గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి, ఇవాళ ఏ సినిమా నుంచి పాట వినాలనుకుంటున్నారు? ఏ సినిమా అండి? మీ వాయిస్ క్లారిటీ రావట్లేదు.
1: మరణం మృదంగం మేడం.
0: మరణం మృదంగం.

0: గారు, సిద్ధేశ్వర గారు, సుప్రియ మేడం. థ్యాంక్ యూ.
1: మీరు కోరుకున్నటువంటి చిత్రం మా దగ్గర అవైలబుల్ గా లేదండి, వేరే పాట కోరుకోగలరా?
0: అది లేదనా? అయితే మంజునాథ నుండి స్వాగతం, శ్రీ మంజునాథ సాంగ్ ఉందా మేడం?
1: ఓకేనండి, ఆ పాట అయితే ఖచ్చితంగా వేస్తాము.
0: ఓకే మేడం, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.

ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

ఇప్పటి వరకు హలో అభిరుచి కార్యక్రమంలో ఫోన్ ఇన్ ద్వారా శ్రోతలు కోరినటువంటి స్నేహితులు విన్నారు. ఇంతటితో ఈనాటి ఫోన్ ఇన్ కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు 102.7 మెగాహెర్ట్స్ పై మా ప్రసారాలు. సమయం 9:30. హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ఎస్ఎంఎస్ ద్వారా శ్రోతలు కోరే కార్యక్రమానికి స్వాగతం. మరి ఈనాటి వాట్సాప్ ఎస్ఎంఎస్ ద్వారా ముందుగా మెసేజ్ చేసిన వారు సుష్మిత, భవిత, పేరయ్య, లక్ష్మి అండ్ మరి వారి మిత్ర బృందం. మా కోసం స్టాలిన్ చిత్రం నుండి పాట ప్లే చేయండి అని కోరుతున్న వారి కోసం ఈ పాట.

తర్వాత పాట కోరుతున్న వారు గూడూరు నుండి సురేంద్ర, చైతన్య, అక్షిత మరియు వారి కుటుంబ సభ్యులందరూ మా కోసం ప్రేమదేశం చిత్రం నుండి పాట ప్లే చేయండి అని కోరుతున్నారు. వారి కోసం ఈ పాట.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
3: అప్టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
2: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
3: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
2: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్. మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.

తర్వాత పాట కోరుతున్న వారు మాగుంటలేఅవుట్ నుండి కమల, ధనంజయ రెడ్డి మా కోసం. ప్రేమదేశం చిత్రం నుండి పాట ప్లే చేయండి అని కోరుతున్నారు. వారి కోసం మీ పాట.

0: కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనప్పురం మీ వ్యాపారాభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనప్పురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
3: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
2: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
3: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
2: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
3: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
2: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
3: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
2: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: తర్వాత పాట కోరుతున్నవారు రిషి మల్లిక, నెల్లూరు నుంచి. మాకోసం కలెక్టర్ గారి భార్య చిత్రం నుండి పాట ప్లే చేయండి అని కోరుతున్నారు. వారి కోసం ఈ పాట.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% LTV తో మనకురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే.

0: ఇప్పటి వరకు హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ఎస్ఎంఎస్ ద్వారా శ్రోతలు కోరినటువంటి సినీగీతాలు విన్నారు. ఇంతటితో ఈనాటి హలో అభిరుచి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి సిమ్మపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు 102.7 మెగాహెర్ట్స్ పై మా ప్రసారాలు. సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాలలో వికసిత భారత్, అభివృద్ధి చెందిన భారత్ వైపు అడుగులు అంశంపై ప్రత్యేక కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం విజయవాడ కేంద్ర సమర్పణ వింటారు. ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: వికసిత్ భారత్ 2047, అభివృద్ధి చెందిన భారత్ వైపు అడుగులు అంశంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
2: స్వాతంత్ర్యం సాధించి 100 ఏళ్లు పూర్తయ్యే 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడం అనేది నేడు దేశం ముందున్న అతిపెద్ద జాతీయ లక్ష్యాల్లో ఒకటి. ఈ లక్ష్యమే వికసిత

0: భారత్ ఎట్ 2047. ఇది కేవలం ఒక కాలపరిమితితో కూడిన అభివృద్ధి కార్యక్రమం కాదు. భారతదేశం ఎలా ఉండాలి, ప్రజల జీవన ప్రమాణాలు ఎలా మెరుగుపడాలి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత స్థానం ఎలా ఉండాలి, యువతకు ఎలాంటి అవకాశాలు కల్పించాలి, వ్యవసాయం, పరిశ్రమలు, సాంకేతికత, విద్య, వైద్యం, మౌలిక వస్తులు, పర్యావరణం, ఇలా ప్రతి రంగంలో భారత్ ఎలాంటి మార్పు సాధించాలి అనే అంశాలకు సమగ్ర సమాధానమే వికసిత్ భారత్ ఎట్ 2047. వికసిత్ భారత్ గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ,
1: आज भारत ने भी एक बहुत बड़ा सपना देखा और वो सपना है जब आजादी के 100 साल होंगे 2047 में हम विकसित भारत बना के रहेंगे 140 करोड़ देशवासियों के पुरुषार्थ से इस लक्ष्य को हमें हासिल करना है.
0: భారత ఆర్థిక వ్యవస్థ గత కొన్నేళ్లుగా వేగంగా విస్తరిస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి వాస్తవ జీడిపి వృద్ధి 7.6% అంచనా వేయబడింది. ప్రపంచ ఆర్థిక అనిశ్చితుల మధ్య కూడా భారత ఆర్థిక వ్యవస్థ స్థిరత్వాన్ని ప్రదర్శించడం దేశ సామర్థ్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. తయారీ రంగం, సేవారంగం, నిర్మాణ రంగం, మౌలిక వస్తులు, పెట్టుబడులు, దేశీయ వినియోగం, ఇవన్నీ భారత ఆర్థిక ప్రగతికి చోదక శక్తులుగా మారుతున్నాయి. భారత్ కేవలం ప్రపంచ మార్కెట్లో వినియోగదారుగా కాకుండా ప్రపంచ ఉత్పత్తి కేంద్రంగా ఎదగాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. మేక్ ఇన్ ఇండియా నుంచి మేక్ ఫర్ ది వరల్డ్ వరకు దేశీయ తయారీని పెంచుతూ ఎగుమతులను విస్తరించేందుకు చర్యలు కొనసాగుతున్నాయి.
1: हम एक मेजर इकोनॉमी में फास्टेस्ट ग्रोइंग इकोनॉमी बन गए
0: हैं. ఒకప్పుడు బ్యాంకింగ్ సేవల కోసం గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి, ఇప్పుడు చేతిలోని మొబైల్ తోనే క్షణాల్లో లావాదేవీలు. ఇది డిజిటల్ విప్లవం తీసుకొచ్చిన మార్పు. యూపీఐ, ఆధార్, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి వ్యవస్థలు భారతదేశాన్ని డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో ముందంజలో నిలబెట్టాయి. చిన్న వ్యాపారి నుంచి పెద్ద సంస్థ వరకు, గ్రామీణ ప్రాంతాల నుంచి నగరాల వరకు డిజిటల్ చెల్లింపులు ప్రజల దైనందిన జీవితంలో భాగమయ్యాయి. భారత్ రూపొందించిన డిజిటల్ పరిష్కారాలను ఇతర దేశాలు కూడా పరిశీలిస్తున్నాయి. ఇదే డిజిటల్ ఇండియా నుంచి డిజిటల్ లీడర్గా ఎదుగుతున్న భారత్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నుంచి సెమీకండక్టర్ల వరకు భవిష్యత్ ప్రపంచాన్ని నిర్ణయించబోయే రంగాల్లో సాంకేతికత అత్యంత కీలకం.
1: हमने पिछले दिनों एआई इंपैक्ट समिट किया था. एआई का विस्तार बहुत तेजी से बढ़ रहा है. लाल किले से मैं देश के नौजवानों के लिए घोषणा करना चाहता हूं, हमने तय किया है कि आने वाले एक वर्ष में 1 करोड़ युवाओं को एआई स्किल के लिए ट्रेनिंग देने का हम काम करेंगे.
0: कृत्रिम मेधस्सु, आर्टिफिशियल इंटेलिजेंस, सेमीकंडक्टर्लु, क्वांटम कंप्यूटिंग, रोबोटिक्स, ड्रोनलु, अंतरिक्ष सांकेतिकता वंटि रंगाल्लो భారత్ తన సామర్థ్యాన్ని వేగంగా పెంచుకుంటోంది. కృత్రిమ మేధస్సును కేవలం సాంకేతిక రంగానికే పరిమితం చేయకుండా వ్యవసాయం, వైద్యం, విద్య, పరిపాలన, రవాణా, పరిశ్రమలు వంటి విభిన్న రంగాల్లో ఉపయోగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. సెమీకండక్టర్ తయారీ రంగంలో పెట్టుబడులు, దేశీయ చిప్ తయారీ సామర్థ్యాన్ని పెంచే చర్యలు భవిష్యత్తులో భారతదేశాన్ని గ్లోబల్ ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ సరఫరా గొలుసులో మరింత కీలక భాగస్వామిగా నిలబెట్టే అవకాశం ఉంది.
1: ఎలక్ట్రానిక్ గూడ్స్ హోగా, హమారే మెడికల్ ఇక్విప్మెంట్ హోంగే, హమారే ట్రాన్స్పోర్ట్ కే రాస్తే హోంగే, హర్ కిసీ మే చిప్ అనివార్య హై ఔర్ ఇసే చిప్ కే బినా దునియా థమ్ జాయే ఇసీ స్థితి పదా హో ఔర్ ఇసీలియే భారత్ నే ఆత్మనిర్భర్ హోనే కీ దిశా మే అప్నా సెమీకండక్టర్ ప్లాంట్, బడా సెమీకండక్టర్ ప్లాంట్, ఇన్ సెమీకండక్టర్ ప్లాంట్ షురూ హో చుకే.
0: యువశక్తి వికసిత్ భారత్కు ప్రధాన బలం. భారత్కు ఉన్న అతిపెద్ద బలం యువ జనాభా. దేశ జనాభాలో పెద్ద సంఖ్యలో యువత ఉండటం ఒక అపారమైన అవకాశంగా మారింది. ఈ యువతకు నాణ్యమైన విద్య, పరిశ్రమలకు అనుగుణమైన నైపుణ్యాలు, ఉపాధి అవకాశాలు, స్టార్టప్లకు ప్రోత్సాహం, పరిశోధన, ఆవిష్కరణలకు అవకాశాలు కల్పించటం వికసిత్ భారత్లో కీలకంశాలు. స్టార్టప్ సంస్కృతి దేశంలోని చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరిస్తోంది. యువత ఉద్యోగాల కోసం ఎదురుచూడటమే కాకుండా ఉద్యోగాలు సృష్టించే స్థాయికి ఎదగాలన్నదే కొత్త భారత్ ఆకాంక్ష. ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, అంతరిక్షం, కృత్రిమ మేధస్సు, రక్షణ, సాంకేతికత, ఫిన్టెక్ వంటి రంగాల్లో యువభారతం కొత్త ఆలోచనలతో ముందుకు వస్తోంది. వికసిత్ భారత్ అంటే కేవలం మహానగరాల అభివృద్ధి కాదు, గ్రామం అభివృద్ధి చెందితేనే భారత్ అభివృద్ధి చెందుతుంది. గ్రామీణ రహదారులు, విద్యుత్, త్రాగునీరు, ఇంటర్నెట్, ఆరోగ్యం, విద్య, ఉపాధి, వ్యవసాయ మౌలిక వస్తువులు, ఇలా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే అంశాలపై దృష్టి పెరుగుతోంది. గ్రామీణ ఉపాధిని జీవనోపాధితో అనుసంధానించటం, ఉత్పాదక ఆస్తులను సృష్టించటం, స్థానిక ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేయటం వంటి అంశాలకు కూడా ప్రాధాన్యం పెరుగుతోంది. గ్రామం నుంచి గ్లోబల్ మార్కెట్ వరకు అనే దిశగా గ్రామీణ ఉత్పత్తులకు మార్కెట్ అవకాశాలు కల్పించటం వికసిత్ భారత్లో మరో ముఖ్యమైన అడుగు. భారతదేశ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగానికి ప్రత్యేక స్థానముంది. సంప్రదాయ వ్యవసాయ పద్ధతులతో పాటు డ్రోన్లు, ఉపగ్రహ చిత్రాలు, సెన్సార్ టెక్నాలజీ, కృత్రిమ మేధస్సు, డిజిటల్ మార్కెట్లు వంటి ఆధునిక సాంకేతికతను వ్యవసాయంలోకి తీసుకురావడం ద్వారా రైతుల ఉత్పాదకతను పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. పంట ఉత్పత్తి నుంచి నిల్వ, ప్రాసెసింగ్, రవాణా, మార్కెటింగ్ వరకు మొత్తం విలువ గొలుసును బలోపేతం చేయడం ద్వారా రైతు ఆదాయాన్ని పెంచే అవకాశాలు ఏర్పడుతున్నాయి. అన్నదాతను కేవలం ఉత్పత్తిదారుడిగా కాకుండా వ్యవసాయ వ్యాపారవేత్తగా తీర్చిదిద్దడం భవిష్యత్ వ్యవసాయానికి కొత్త దిశ. అభివృద్ధి చెందుతున్న దేశానికి బలమైన మౌలిక వస్తువులు అవసరం. దేశవ్యాప్తంగా జాతీయ రహదారులు, ఎక్స్ప్రెస్వేలు, ఆధునిక రైల్వేలు, మెట్రో రైళ్లు, విమానాశ్రయాలు, పోర్టులు, లాజిస్టిక్ పార్కులు వంటి మౌలిక వస్తువుల విస్తరణ కొనసాగుతోంది. పీఎం గతిశక్తి వంటి కార్యక్రమాలు వివిధ రవాణా మార్గాలను సమన్వయం చేస్తూ సరుకు రవాణా సమయం, వ్యయాన్ని తగ్గించే దిశగా పనిచేస్తున్నాయి. మౌలిక వస్తువుల అభివృద్ధి అంటే కేవలం రోడ్లు నిర్మించడం కాదు, అది పెట్టుబడులకు మార్గం, పరిశ్రమలకు ప్రోత్సాహం, ఉద్యోగాలకు అవకాశం, ప్రాంతీయ అభివృద్ధికి బాట. పచ్చని భారత్, సుస్థిర భారత్. అభివృద్ధి ఎంత వేగంగా జరిగినా పర్యావరణ పరిరక్షణను విస్మరించలేం. అందుకే గ్రీన్ ఎనర్జీ, సోలార్ పవర్, విండ్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ మొబిలిటీ, గ్రీన్ హైడ్రోజన్ వంటి రంగాలపై భారత్ దృష్టి సారిస్తోంది. శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గిస్తూ పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని పెంచడం ద్వారా ఆర్థిక అభివృద్ధితో పాటు పర్యావరణ సమతుల్యతను సాధించాలనే ప్రయత్నం కొనసాగుతోంది. భవిష్యత్ తరాలకు పరిశుభ్రమైన గాలి, స్వచ్ఛమైన నీరు, ఆరోగ్యకరమైన పర్యావరణం అందించడం కూడా వికసిత్ భారత్లో భాగమే.
1: ఎనర్జీ సెక్యూరిటీ ఈ హమారే సమయ కి మాంగ్ హై ఔర్ ఇస్లియే హమ్నే పెహలే సే హీ ఉస్ దిశా మే ఏక్ కే బాద్ ఏక్ మజ్బూత్ కదమ్ ఉఠాయే హై. ఎనర్జీ సెక్యూరిటీ కా ఏక్ బడా మాధ్యమ హై పరమాణు ఊర్జా, న్యూక్లియర్ ఎనర్జీ. హమ్నే పార్లమెంట్ మే శాంతి యాక్ట్ పాస్ కర్ కర్ కే ఏక్ నయే లక్ష్య తరఫ్ జానే కా రాస్తా తయ్ కర్ లియా హై. 2047 తక్ హమ్ 100 గిగావాట్ న్యూక్లియర్ పవర్ కా లక్ష్య లేకర్ కే చల్ రహే హై.
0: అభివృద్ధి చెందే దేశానికి ఆరోగ్యవంతమైన ప్రజలు అవసరం. ప్రాథమిక ఆరోగ్య సేవల నుంచి అత్యాధునిక వైద్య సదుపాయాల వరకు ఆరోగ్య రంగంలో మౌలిక వస్తువులను బలోపేతం చేయటం, డిజిటల్ హెల్త్ సేవలను విస్తరించటం, వైద్య విద్యా అవకాశాలను పెంచటం వంటి చర్యలు కొనసాగుతున్నాయి. ఆరోగ్యమే సంపద అనే భావనను కేవలం నినాదంగా కాకుండా ప్రతి కుటుంబానికి అందుబాటులో ఉండే నాణ్యమైన ఆరోగ్య సేవలుగా మార్చటం వికసిత్ భారత్లో ముఖ్యమైన లక్ష్యం. వికసిత్ భారత్కు మరో ప్రధాన పునాది జ్ఞానం. 21వ శతాబ్దపు ఉద్యోగ మార్కెట్కు అనుగుణంగా విద్యా వ్యవస్థలో నైపుణ్యాభివృద్ధి, పరిశోధన, ఆవిష్కరణలకు ప్రాధాన్యం పెరుగుతోంది. పాఠశాల స్థాయి నుంచే సృజనాత్మకత, సమస్యా పరిష్కార సామర్థ్యం, సాంకేతిక పరిజ్ఞానం, పరిశోధనా దృక్పథాన్ని పెంపొందించడం ద్వారా భవిష్యత్ తరాలను సిద్ధం చేయాల్సిన అవసరముంది. జ్ఞానమే శక్తి, నైపుణ్యమే అవకాశానికి తలుపు, ఆవిష్కరణే భవిష్యత్తుకు బాట. అంతరిక్షంలో కొత్త శిఖరాలు అధిరోహించిన భారత అంతరిక్ష రంగం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. చంద్రయాన్ విజయాలు, సౌర పరిశోధన, అంతరిక్ష ప్రయోగాలు, ప్రైవేటు రంగ భాగస్వామ్యం భారత అంతరిక్ష సామర్థ్యాన్ని కొత్త స్థాయికి తీసుకెళ్తున్నాయి. భవిష్యత్తులో అంతరిక్ష రంగం పరిశోధనకే పరిమితం కాకుండా కమ్యూనికేషన్, వాతావరణ అంచనాలు, వ్యవసాయం, విపత్తు నిర్వహణ, రక్షణ, నావిగేషన్ వంటి అనేక రంగాల్లో కీలక పాత్ర పోషించనుంది. వికసిత భారత్ లక్ష్యం దేశీయ అభివృద్ధితో పాటు ప్రపంచ వ్యవస్థలో భారతదేశ పాత్రను కూడా విస్తరించటం. భారత్ ఇప్పుడు ప్రపంచ

0: ఆర్థిక వ్యవస్థలో కీలక భాగస్వామిగా ఎదుగుతోంది. వాణిజ్యం, సాంకేతికత, రక్షణ, అంతరిక్షం, ఆరోగ్యం, ఇంధనం, దౌత్యం ఇలా అనేక రంగాల్లో భారతదేశం తన ప్రభావాన్ని పెంచుకుంటోంది. వసుధైక కుటుంబం అనే భారతీయ ఆలోచనతో ప్రపంచంతో భాగస్వామ్యాలను బలోపేతం చేస్తూ ప్రపంచ సమస్యలకు పరిష్కారాల్లో భాగస్వామిగా నిలవాలన్నది భారతదేశం ఆకాంక్ష. ప్రతి పౌరుడి భాగస్వామ్యమే విజయానికి మూలం. వికసిత భారత్ను ప్రభుత్వం ఒక్కటే నిర్మించలేదు. ప్రభుత్వాలు విధానాలు రూపొందించవచ్చు, మౌలిక వసతులు కల్పించవచ్చు, పెట్టుబడులకు ప్రోత్సాహం ఇవ్వవచ్చు, కాని దేశాన్ని నిర్మించేది ప్రజలే. రైతు తన పొలంలో ఉత్పాదకత పెంచడం ద్వారా, యువత కొత్త ఆలోచనతో స్టార్టప్ ప్రారంభించడం ద్వారా, విద్యార్థి కొత్త నైపుణ్యాన్ని నేర్చుకోవడం ద్వారా, వ్యాపారి నాణ్యతను పెంచడం ద్వారా, ఉద్యోగి తన పనిలో నైపుణ్యాన్ని ప్రదర్శించడం ద్వారా, ప్రతి పౌరుడు పర్యావరణాన్ని కాపాడటం ద్వారా దేశ నిర్మాణంలో తనవంతు పాత్ర పోషించవచ్చు. 2026 నుంచి 2047 వరకు ఉన్న కాలం భారతదేశ భవిష్యత్తును నిర్ణయించే కీలక దశ.
1: మహాన్ బంతా హై జబ్ అప్నే సప్నో అప్నే సంకల్పో ఔర్ అప్నే సామర్థ్య కే దమ్ పర్ ఆగే బఢ్తా హై. బడే సప్నే హమారీ సోచ్ కో విస్తార్ దేతే హై. హమారే సంకల్ప దృఢ్ హోనే చాహియే. జబ్ సంకల్ప దృఢ్ హోతా హై తో కఠినాయియో సే ఆపదాఓ కే బీచ్ సే రాస్తే నికాల్నే కా సామర్థ్య అప్నే ఆప్ ఉభర్ కర్కే ఆతా హై.
0: ప్రపంచం వేగంగా మారుతోంది. కృత్రిమ మేధస్సు కొత్త ఉద్యోగాలను సృష్టిస్తోంది. వాతావరణ మార్పులు కొత్త సవాళ్లను విసురుతున్నాయి. ప్రపంచ సరఫరా గొలుసులు పునర్వ్యవస్థీకృతమవుతున్నాయి. సాంకేతిక పోటీ పెరుగుతోంది. ఈ మార్పుల మధ్య భారత్ తన యువశక్తిని, ఆర్థిక సామర్థ్యాన్ని, సాంకేతిక పరిజ్ఞానాన్ని, ప్రజాస్వామ్య బలాన్ని, సాంస్కృతిక వైవిధ్యాన్ని సమర్థంగా వినియోగించుకోవాల్సిన అవసరముంది. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్ అంటే ఆర్థికంగా బలమైన భారత్, సాంకేతికంగా అగ్రగామి భారత్, ఆరోగ్యవంతమైన భారత్, నైపుణ్యవంతమైన యువత కలిగిన భారత్, ఆధునిక వ్యవసాయంతో ముందుకు సాగే భారత్, ప్రపంచ స్థాయి మౌలిక వసతులు కలిగిన భారత్, సుస్థిరమైన పచ్చని భారత్, అందరికీ సమాన అవకాశాలు కల్పించే భారత్, ప్రపంచానికి నాయకత్వం వహించే భారత్, ఇదే వికసిత భారత్ ఎట్ 2047 లక్ష్యం. స్వాతంత్ర శతాబ్ది వేడుకల నాటికి ఒక కొత్త భారతాన్ని ప్రపంచానికి పరిచయం చేయాలన్న సంకల్పం నెరవేరాలంటే అభివృద్ధి వేగం పెంచాలి, ఆవిష్కరణలను ప్రోత్సహించాలి, యువశక్తిని వినియోగించాలి, గ్రామీణ భారతాన్ని బలోపేతం చేయాలి, ప్రతి పౌరుడి జీవన ప్రమాణాలను మెరుగుపరచాలి. అప్పుడు మాత్రమే వికసిత భారత్ ఎట్ 2047 ఒక లక్ష్యం నుంచి వాస్తవంగా మారుతుంది. నేటి సంకల్పం రేపటి వికాసం, నేటి కృషి రేపటి సమృద్ధి, నేటి యువశక్తి రేపటి మహాశక్తి. 2047 వైపు భారత్, అభివృద్ధి వైపు భారత్, వికాసం వైపు భారత్, వికసిత్ భారత్ వైపు భారత్.
2: వికసిత్ భారత్ 2047 అభివృద్ధి చెందిన భారత్ వైపు అడుగులు అంశంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పటి వరకు విన్నారు. రచన డాక్టర్ గూడవల్లి రాంబాబు. వ్యాఖ్యానం ఎల్లా ప్రగడ బాలకృష్ణ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

శ్రీమద్ భారతి ఎఫ్ఎం వింటూ అయ్యా చేస్తూ ఉన్నారు కదా 101.3 మెగాహెడ్స్ పై. అండ్ ఇక జై చిరంజీవి నుంచి సాంగ్ వినేశాం కార్తిక్ వాయిస్ లో అండ్ శ్రేయఘోషల్ వాయిస్ లో. ఇక 10:18 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తాయి. మరి హరివిల్లు ప్రోగ్రామ్ లో మనమైతే ఫస్ట్ క్వశ్చన్ అయితే అడిగేశాను కాబట్టి ఆన్సర్స్ కూడా వచ్చేసాయి. భారతదేశంలో 1వ తరగతి నుండి 12వ తరగతి వరకు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ప్రధాన పాఠ్యాంశంగా ప్రవేశపెట్టిన తొలి రాష్ట్రం ఏది అని అడిగాను. మరి చూద్దాం నెక్స్ట్ ఆన్సర్స్ ఎవరు పంపించేశారు. హాయ్ తేజు గారు బాగున్నారా అంటూ ఆన్సర్ పంపించారు. ఏపీ అనుకుంటున్నారా? కాదండి, రాంగ్ ఆన్సర్. మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు గుడ్ మార్నింగ్ మేడం అంటూ ఆన్సర్ పంపించారు. ఎస్, కరెక్ట్ ఆన్సర్ అండి, వెరీ గుడ్ మార్నింగ్. ఇక కోట శ్రీమన్నారాయణమూర్తి, సుజాత, సాయి ప్రీతం భవానీపురం విజయవాడ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. సత్యనారాయణ గారు విజయవాడ దేవీనగర్ నుంచి, కరెక్ట్ ఆన్సర్. పెడన జోగనందర కాలనీ నుంచి అప్పలరాజు గారు హాయ్ తేజు గారు ఎలా ఉన్నారు అంటూ ఆన్సర్ పంపించారు. ఎస్, ఐఎమ్ ఫైన్ అండ్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కోనేరు విష్ణు గారు అయ్యప్ప నగర్ విజయవాడ నుంచి పంపించారు, ఆన్సర్ కరెక్ట్ గా. తర్వాత పోరంకి నుంచి వీర రాఘవమ్మ గారు, సాయిరేఖ, మౌనిక మెసేజ్ పంపించారు కానీ ఆన్సర్ ఎక్కడ. నెక్స్ట్ జమలయ్య దొడ్డదేవరపాడు నుంచి మెసేజ్ పంపించారు కానీ రాంగ్ ఆన్సర్ అండి. భాస్కర్ గారు ఫ్రమ్ పెడన, కరెక్ట్ ఆన్సర్. అనంతపూర్ నుంచి అనురాధ గారు, కరెక్ట్ ఆన్సర్. కనకారావు గారు ఫ్రమ్ పెడన, కరెక్ట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ చెల్లపంది రామారు అండ్ మోనిషా ఫ్రమ్ మధురై తమిళనాడు, కరెక్ట్ ఆన్సర్. ఎంవి నందకుమార్ సున్నిపేట శ్రీశైలం, శ్రీశైలం ఓకే ఆన్సర్ కూడా కరెక్ట్ గా పెట్టారు. గుడ్ మార్నింగ్ తేజు గారు అంటూ ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వెరీ గుడ్ మార్నింగ్ అందరికి. తర్వాత ఆన్సర్ వచ్చింది ఇంతగా, మీ పేరు ఎక్కడ, హాయ్ గుడ్ మార్నింగ్ తేజు గారు అంటూ విఆర్ బాబు గారు అంబాపురం ఏఎస్ నగర్ నుంచి మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్ అండి. శ్రావ్యశ్రీ, పండు అండ్ అరుణ, సాహితి, రాజలక్ష్మి, జ్యోత్స్న, మున్నేశ, అయ్యప్ప నగర్ విజయవాడ నుంచి మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ విజయవాడ నుంచి నందు గారు గుడ్ మార్నింగ్ మేడం అంటూ మెసేజ్ పంపించారు, వెరీ గుడ్ మార్నింగ్. రేణుక గోపరాజు గారు ఫ్రమ్ కడప, కరెక్ట్ ఆన్సర్. దామర్ల చినమస్తన్రావు గారు, పెదమస్తన్రావు గారు మంగళగిరి నుంచి మెసేజ్ పంపించారు, నమస్తే అండి అంటున్నారు. నమస్తే. హాయ్ తేజు గారు, రేడియో ఇప్పుడే ట్యూన్ చేశానండి, క్వశ్చన్ వినలేదు అంటున్నారా. మధుసూదన్ రెడ్డి గారు మెసేజ్ పంపించారనమాట. సరే, ఇంతకీ క్వశ్చన్ ఏంటంటే భారతదేశంలో 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ప్రధాన పాఠ్యాంశంగా ప్రవేశపెట్టిన తొలి రాష్ట్రం ఏది అని చెప్పి అడిగాను. అండ్ ఇంకా రెండు మెసేజెస్ టైపింగ్ అని వస్తోంది, సో మెసేజ్లు

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: 5,000 రా?
2: ఏంట్రా 5,000?
1: ఈ మంత్ ఫ్యూయల్ కోసం నేను ఖర్చు పెట్టిన అమౌంట్ రా.
2: అరే నాకు డౌట్, సినిమాకి వెళ్తే టికెట్లు నేను తీస్తాను, పాప్కార్న్ నువ్వు తీసుకుంటావు, లంచ్ కి నువ్వు పే చేస్తే డిన్నర్ కి నేను పే చేస్తా. మరి అన్ని ఇలా షేర్ చేసుకుంటున్నప్పుడు ఫ్యూయల్ చార్జెస్ ఎందుకు మనం షేర్ చేసుకోకూడదు?
1: అవునా, అదలాగా?
2: సింపుల్ రా, ఎలాగో ఇద్దరం సేమ్ ఆఫీస్ కాబట్టి ఒక వీక్ నీ వెహికల్ లో వెళ్తే ఇంకో వీక్ నా వెహికల్ లో వెళ్దాం. సో దట్ ఫ్యూయల్ చార్జెస్ ని షేర్ చేసుకున్నట్టుంటుంది, అలాగే ఈ పెట్రోల్ డీజిల్ వేస్టేజ్ ను కూడా తగ్గించవచ్చు.
1: హే, సూపర్ ఐడియా రా.
0: సేవ్ ఫ్యూయల్, సేవ్ మనీ, సేవ్ ఫ్యూచర్.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ ఇక నేనైతే అడిగాను, మన భారతదేశంలో 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ప్రధాన పాఠ్యాంశంగా ప్రవేశపెట్టిన తొలి రాష్ట్రం అని అడిగాను కదా. ఇంకా చాలా వచ్చేసాయండి మెసేజెస్. హాయ్ అండి, గుడ్ మార్నింగ్ మేడం, సూపర్ ప్రోగ్రామ్, థ్యాంక్ యూ అంటూ బి రాంబాబు గారు, టైలర్ కమల గారు, మానస, రచన, ఉదయ్ తేజ్ అండ్ వీళ్ళందరూ బైరెడ్డిపల్లి చిత్తూరు జిల్లా నుంచి మెసేజ్ పంపించారు. తర్వాత ఇంతకీ మీ ఆన్సర్ ఎక్కడ, ఆన్సర్ రాలా. హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అంటూ ప్రసాద్, ఎల్ఐసీ కాలనీ, నెల్లూరు హరినాథపురం నుంచి మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. ఇక భాస్కర్ టైలర్స్ గారు చెరుకుపల్లి నుంచి మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. తర్వాత షెల్లీ అండ్ షెల్లీ కాదు సేను గారు అయ్యరాల నుంచి మెసేజ్ పంపించారు. ఢిల్లీ అంటున్నారా? కాదండి. మధుసూదన రెడ్డి గారు పాపినేపాలెం నుంచి మెసేజ్ పంపించారు కానీ రాంగ్ ఆన్సర్. రాఘవ గారు, కిషోర్ కుమార్ గారు మెసేజ్ పంపించారు కానీ ఆన్సర్ రాలేదు. సూపర్ సాంగ్స్ వినిపిస్తున్నారు, థ్యాంక్ యూ మేడం అంటూ ఎం నరేష్, మెర్సీ విజయ, రోజా, శిరీష, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మెసేజ్ చేశారు, ముసాపేట గ్రామం, మహబూబ్ నగర్ జిల్లా నుంచి. ఇక రంగాచార్యుడు గారు టీచర్స్ కాలనీ హిందూపూర్ నుంచి మెసేజ్ పంపించారు. ఓకే, సాంగ్ రిక్వెస్ట్ ప్రోగ్రామ్ కాదండి ఇది. ఓకే దెన్, సో ఇంతకీ ఆన్సర్ ఏంటంటే పంజాబ్ అనమాట. సో విన్నారు కదా, భారతదేశంలో అప్పుడే ఫస్ట్ క్లాస్ నుంచి కూడా 12th క్లాస్ వరకు కూడా ఏఐని ప్రధాన పాఠ్యాంశంగా ప్రవేశపెట్టిన తొలి రాష్ట్రం పంజాబ్. ఇక సెకండ్ క్వశ్చన్ లోకి వెళ్లిపోతే, ఈరోజు 2026 కామన్వెల్త్ గేమ్స్ జరిగాయి కదా, మీరు కూడా చూసుంటారు. అయితే 2026 కామన్వెల్త్ గేమ్స్ లో పురుషుల లాంగ్ జంప్ లో మురళి శ్రీశంకర్ గారు ఏ పతకాన్ని గెలుచుకున్నారు? చాలా సింపుల్ ఆన్సర్ అయితే అడిగేశా, మరి విన్నారు కదా. 2026 కామన్వెల్త్ గేమ్స్ లో పురుషుల లాంగ్ జంప్ లో మురళి శ్రీశంకర్ ఏ పథకాన్ని గెలుచుకున్నారు? సో తెలిస్తే వాట్సాప్ చేస్తూ ఉండండి ఆన్సర్స్ ని. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: తక్కువ వడ్డీకి లోన్ కావాలా? అది యాప్ ద్వారా చిక్కుకున్నాడు. తెలియని యాప్ తో జాగ్రత్త.
2: ఆర్బీఐ అంటుంది
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
4: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
3: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మదిలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.

స్ప్రెండ్ బ్యూటిఫుల్ సాంగ్స్ వినేశారు కదా, కబాలి ఫిలిం, అలాగే హీరో రామ్ నటించిన ఫిలిం నుంచి కందిరిగా నుంచి కూడా వినేశారు. ఇంకా టైం ఎగ్జాక్ట్లీ 10:41 అయిపోయింది. మనమైతే హరివిల్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం, వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. ఇక నేను అడిగాను 2026 కామన్వెల్త్ గేమ్స్ లో పురుషుల లాంగ్ జంప్ లో మురళి శ్రీశంకర్ ఏ పథకాన్ని గెలుచుకున్నాడు. సో మనం వార్తలు కనుక ఫాలో అయిపోతే ఈజీగా తెలిసిపోతుంది ఆన్సర్ అయితే. రంగాచార్యులు గారు టీచర్స్ కాలనీ హిందూపూర్ నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ గా. ఇక ప్రసాద్ గారు ఎల్ఎస్సీ కాలనీ నెల్లూరు నుంచి పంపించారనమాట, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్ ఫ్రం నిజామాబాద్ జిల్లా ఉమ్మడ. ప్రీవియస్ క్వశ్చన్ కి, ఫస్ట్ క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ పంజాబ్ అంటూ పెట్టారు. ఇక రేణుకా గోపరాజు గారు ఫ్రం కడప, ఓకే ఏ మెడల్ గెలుచుకున్నారు, కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే నెక్స్ట్ నిఖిల్ మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. కోట శ్రీమన్నారాయణమూర్తి గారు, కోట సుజాత, సాయి ప్రీతం, భవానీపురం, విజయవాడ నుంచి మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. ఇంతకీ మెడల్ ఏది అది క్లారిటీగా పెట్టలేదు మీరు. ఇక మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. మధుసూదన్ రెడ్డి గారు పాపినేపాలెం నుంచి మెసేజ్ పంపించారు, పాళ్యం నుంచి, కరెక్ట్ ఆన్సర్. కనకారావు గారు ఫ్రం పెడనా, కరెక్ట్ ఆన్సర్ అండి. సత్యనారాయణ గారు విజయవాడ దేవీనగర్ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అనంతపూర్ నుంచి అనురాధ గారు, కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు ఫ్రం పెడన, కరెక్ట్ ఆన్సర్. పెడన జోగనేంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు, కరెక్ట్ ఆన్సర్ అండి. ఆశా శ్రీనివాస్ గారు ఫ్రం బెంగళూరు, కరెక్ట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రం మచిలీపట్నం, కరెక్ట్ ఆన్సర్. ముసాపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, మెర్సీ, విజయ, రోజా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ, బట్ రాంగ్ ఆన్సర్. తర్వాత నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకిరాజు గారు, కరెక్ట్ ఆన్సర్. ఎంవి నందకుమార్ సున్నిపేట శ్రీశైలం టౌన్షిప్ అంటూ నంద్యాల మండలం నుంచి మెసేజ్ పంపించారు, నంద్యాల డిస్ట్రిక్ట్ అంటున్నారు. ఓకే ఓకే, ఆన్సర్ ఏది? మెడల్ పేరు చెప్పలేదు మీరు. నేను ఆల్రెడీ లాంగ్ జంప్ అని నేనే అడిగాను. సో పురుషుల లాంగ్ జంప్ లో మురళి శ్రీశంకర్ ఏ పథకాన్ని గెలుచుకున్నారు? సో ఆన్సర్ ఇంకా నెక్స్ట్ ఆన్సర్ సార్. శ్రీను గారు ఐరాల నుంచి మెసేజ్ చేశారు కానీ రాంగ్ ఆన్సర్ అండి. చెల్లపందిరామర్ అండ్ మోనిషా ఫ్రం మధురై తమిళనాడు, కరెక్ట్ ఆన్సర్. మురళి శ్రీశంకర్ అని చెప్తూ చాలా వివరంగా ఏ మెడల్ గెలుచుకున్నారో కూడా చెప్తూ, శ్రావ్యశ్రీ, అరుణ, జ్యోత్స్న, మున్నేష, కావ్య, కార్తిక్ అండ్ అయ్యప్ప నగర్ విజయవాడ నుంచి మెసేజ్ పంపించారనమాట, కరెక్ట్ ఆన్సర్స్. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం నుంచి డి గోవర్ధనరావు, ఇందిరాబాయి, భానుప్రకాష్, నవ్య, లక్కీ, మీరాబాయి, మోతిబాయి, త్రివర్ణ బతుకమ్మ. మీరు కొత్తగా త్రివర్ణ బతుకమ్మ ఒకటి యాడ్ చేశారా? రాంగ్ ఆన్సర్ అండి. నెక్స్ట్ అనంతపురం జిల్లా నరసాపురం గ్రామం నుంచి నగేష్ అండ్ లక్ష్మీ, లావణ్య, హర్షవర్ధన్, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాజశేఖర్ బాబు గారు, రాజశేఖర్ రాజు, నెల్లూరు నుంచి మెసేజ్ పంపించారు కానీ రాంగ్ ఆన్సర్ అండి. సో ఇవన్నమాట వచ్చిన మెసేజెస్ అన్ని కూడా ఇవే. ఇంకా ఇంతకీ ఆన్సర్ ఏంటంటే సిల్వర్ మెడల్. సో మురళి శ్రీశంకర్ పురుషుల లాంగ్ జంప్ లో గెలుచుకున్న మెడల్ ఏంటి? సిల్వర్ మెడల్. ఆయన ఇంకొక మెసేజ్ ఇప్పుడే అలా వచ్చింది. ఎర్రమల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ ఇక నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం మరి.

ఇప్పుడు చాలా ఈజీ క్వశ్చన్, ఇండియా గేట్ దగ్గర వెలిగే జ్యోతిని ఏ పేరుతో పిలుస్తారు? సో ఆన్సర్ తెలిస్తే వాట్సాప్ చేస్తూ ఉండండి మీ ఆన్సర్స్ ని. ఇండియా గేట్ వద్ద వెలిగే జ్యోతిని ఏ పేరుతో పిలుస్తారు? సో ఆన్సర్ తెలిస్తే పంపిస్తూ ఉండండి. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

స్పెద్ది ఫిల్మ్ నుంచి సాంగ్ అయితే వినేశారు కదా, మరి వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మోహిత్ చౌతన్ వాయిస్ లో, చౌహాన్ వాయిస్ లో వినేశాము. ఇక నేను అడిగాను హరివెల్లు ప్రోగ్రామ్ లో ఒక క్వశ్చన్, ఇండియా గేట్ వద్ద వెలిగే జ్యోతిని ఏ పేరుతో పిలుస్తారు, మరి ఆన్సర్స్ ఎవరు పంపించేశారు చూసేద్దాం. 32 మెసేజ్లు వచ్చాయి. నమస్తే అండి అంటూ ఆన్సర్ పంపించారు కరెక్ట్ గా ఎర్రమల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి. నెక్స్ట్ మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇది అని చెప్తూ సిల్వర్ మెడల్ అని చెప్తున్నారు. మీరు కొంచెం లేట్ గా మెసేజ్లు చేస్తున్నారు. ఎవరంటే నిజామాబాద్ ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్. ఇక మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు కరెక్ట్ ఆన్సర్. ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి, హరినాథపురం నుంచి ప్రసాద్ గారు. కోనేరు విష్ణు గారు అయ్యప్ప నగర్ విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. కనకారావు గారు ఫ్రం పెడన కరెక్ట్ ఆన్సర్. ఎస్ కరెక్ట్ ఆన్సర్ తో సత్యనారాయణ గారు విజయవాడ దేవీనగర్ నుంచి మెసేజ్ పంపించారు. చల్ల పంతిరామర్ గారు అలాగే మోనిషా మధురై తమిళనాడు నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ గా. ముసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి రాంగ్ ఆన్సర్ అండి. ఎం నరేష్, మెస్సి, విజయ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు ఫ్రం మచిలీపట్నం కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు ఫ్రం పెడన కరెక్ట్ ఆన్సర్. కోట శ్రీమన్నారాయణమూర్తి గారు, కోట సుజాత, సాయిప్రీతం, భవానీపురం, విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు, తర్వాత అనంతపురం జిల్లా నరసాపురం గ్రామం నుంచి నాగేష్ అండ్ లక్ష్మీ, లావణ్య, హర్షవర్ధన్ కరెక్ట్ ఆన్సర్. ఎం చంద్రశేఖర్ గారు ఫ్రం కడప కరెక్ట్ ఆన్సర్. రంగాచార్యులు గారు టీచర్స్ కాలనీ హిందూపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. బండారు త్రిమూర్తుల గుప్తా గారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దపురం మండలం నుంచి మెసేజ్ పంపించారు ఎన్టీఆర్ కాలనీ అంటూ. ఆన్సర్ కరెక్ట్ గా కరెక్ట్ ఆన్సర్ అండి. ఆశా శ్రీనివాస్ ఫ్రం బెంగళూరు కరెక్ట్ ఆన్సర్. మార్కాపురం నుండి సిరిగిరి రామ్ప్రసాద్ గారు కరెక్ట్ ఆన్సర్. ఎస్వి రమేష్ బాబు గారు తిరుపతి నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. ఎంవి నందకుమార్ గారు

సున్నిపేట సున్నిపేట శ్రీశైలం టౌన్షిప్ అండ్ ప్రాజెక్ట్ అంటూ నంద్యాల జిల్లా నుంచి మెసేజ్ చేశారండి. కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద జానకిరాజు గారు పంపించారు. కరెక్ట్ ఆన్సర్. తిరుపతమ్మ ఇబ్రహీం ఖాన్ విజయవాడ నుంచి మెసేజ్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్. లతా ఫ్రం ఉయ్యూరు. కరెక్ట్ ఆన్సర్. మస్తాన్ ఫ్యామిలీ గుడ్ మార్నింగ్ అమన్ అంటూ గుడ్ మార్నింగ్. ఓకే, అనంతపురం నుంచి మస్తాన్ అండ్ ఫ్యామిలీ మెసేజ్ చేశారనమాట కరెక్ట్ ఆన్సర్ తో. బివి నగర్ నెల్లూరు నుంచి రాజశేఖర్ రాజు గారు మెసేజ్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్. విజయవాడ నుంచి నందు మెసేజ్ చేశారు కరెక్ట్ గా. మధుసూదన్ రెడ్డి గారు పాపినేపాళ్యం నుంచి చేశారు కానీ రాంగ్ అండి. తేజు ఆన్సర్ ఈజ్ అంటూ కరెక్ట్ గా మెన్షన్ చేశారు. అరుణ జ్యోత్స్న మున్నేస నరేష్ అండ్ శ్రీనివాస్ అండ్ కావ్య కార్తిక్ అయ్యప్ప నగర్ విజయవాడ నుంచి. నెక్స్ట్ జయరామ్ గారు పాకాల మండలం నుంచి మెసేజ్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్. కేవీ రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి. కరెక్ట్ ఆన్సర్. పెద్ద నరసింహ కే పెద్ద నరసింహ పద్మబాయి శ్రీవాణి అండ్ జగదీష్ శివరాణి. కరెక్ట్ ఆన్సర్. నిఖిల్ గారు. కరెక్ట్ ఆన్సర్. పూజారి ధనుంజయ గారు అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ దగ్గర నుంచి మెసేజ్ చేశారు. నాకు తెలియదండి అంటున్నారా, సరే ఇట్స్ ఓకే నేను చెప్తాను. సో ఇంతకీ ఆన్సర్ ఏంటంటే

సో ఇండియా గేట్ వద్ద వెలిగే జ్యోతిని ఏ పేరుతో పిలుస్తారు? అమర్ జవాన్ జ్యోతి. సో యుద్ధంలో చనిపోయిన మన సైనికుల జ్ఞాపకార్థం అమర్ జవాన్ జ్యోతి అనే పేరుతో పిలుస్తారనమాట. అక్కడ వెలుగుతూ ఉంటుంది ఎప్పటికీ కూడా ఒక జ్యోతి. సో ఇది అనమాట ఆన్సర్ అయితే. ఇండియా గేట్ దగ్గర ఉండేది అమర్ జవాన్ జ్యోతి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మన వాళ్ళందరూ కూడా కరెక్ట్ గా మెన్షన్ చేశారు. సో ఇవన్నీ ఇవాళ మన హర్వెల్లు ప్రోగ్రామ్. నెక్స్ట్ మళ్ళీ మరొక షోలో మళ్ళీ కలుద్దాం. సో వింటూ స్టేడియం టూ వివిధ భారతీ FM 101.3. దిస్ ఈజ్ యువర్ RJ తేజు సైనింగ్ ఆఫ్.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అందిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్వి. దేశ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం వెన్నెముకగా నిలుస్తుందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. 46.1% మందికి ఉపాధినిస్తోందని, 55% మంది జనాభాకు ఇదే జీవనాధారమని వివరించారు. ఈ ప్రయాణంలో రైతుల కృషి ఎంతో ఉందని, వారి విజయగాథలు ప్రపంచానికి తెలియజేయాలని ఆకాంక్షించారు. విదేశీ హైబ్రిడ్ విత్తనాల దిగుమతులపై ఆధారపడ్డాన్ని తగ్గించి స్వదేశీ పరిజ్ఞానంతో ఆహార భద్రత స్వయం సమృద్దిని సాధించడం అత్యంత ఆవశ్యకమని పేర్కొన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం మొందా తుపాను ప్రభావంతో 2025 అక్టోబర్లో ఇళ్లు దెబ్బతిన్న కుటుంబాలకు ప్రభుత్వం 1.02 కోట్ల రూపాయలు విడుదల చేసింది. అనకాపల్లి జిల్లాకు 8.86 లక్షలు, కర్నూలుకు 3.52 లక్షలు, నంద్యాలకు 65.53 లక్షలు, ప్రకాశానికి 24.40 లక్షలు చొప్పున మంజూరు చేస్తూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. గిరిజన సంక్షేమ గురుకులాల విద్యాలయాల సంస్థ పరిధిలో పనిచేస్తున్న రెగ్యులర్ ఉద్యోగుల పదవీ విరమణ వయసును

60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పెంపు 2022 జనవరి 1 నుంచి వర్తించనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధాని కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 టోల్ ఫ్రీ నంబర్ లేదా MyGOV.in వెబ్సైట్ లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 28వ తేదీ వరకు పంపవచ్చు. రాష్టంలో 67 పట్టణాల్లో వీధి వ్యాపారుల జీవనోపాధి పరిరక్షణ వ్యాపార నియంత్రణకు సంబంధించిన ప్రణాళికలను ప్రభుత్వం ఆమోదించింది. పట్టణ స్థానిక సంస్థలు పట్టణ వెండింగ్ కమిటీలు తీసుకున్న నిర్ణయాలను చట్టప్రకారం నోటిఫై చేయాలని ఆదేశించింది. ఈ మేరకు రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే 51 పట్టణాల్లో వీధి వ్యాపారుల నిర్వహణ ప్రణాళికలను ప్రభుత్వం జూలై 4 నుంచి ఆమోదించింది. జల్జీవన్ మిషన్ 2.0 అమల్లో భాగంగా రాష్ట స్థాయి సాంకేతిక కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 11 అంశాలతో కూడిన సంస్కరణల అమలు వంటి వాటిని కమిటీ పర్యవేక్షించనుంది. తాగునీటి సరఫరాలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినూత్న విధానాలు గుర్తించడం వాటి పరిశీలన వంటివి కమిటీ ప్రధాన బాధ్యతలని ప్రభుత్వం తెలిపింది. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 సినిమా కబుర్లు.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్ క్లాసిక్, కల్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు
3: మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: హాయ్ హలో గుడ్ మార్నింగ్ నమస్తే, మీరు ట్యూన్ చేసి ఉంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగా హెర్ట్జ్ పై విత్ యువర్ ఆర్జే సమత. మరి 11:16 అయిపోయింది మన స్టూడియోస్ లో టైం, అండ్ మరి మనమైతే ఉన్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో. మరి ఈ రోజు సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఏ సినిమాల గురించి మాట్లాడుకోబోతున్నాం అంటే, దానికంటే ముందు మనకి సినిమా అంటే కేవలం ఒక 2.5 అవర్స్ వినోదం మాత్రమే కాదండి. కొన్ని సినిమాలు మనల్ని నవ్విస్తాయి, కొన్ని కన్నీళ్లు పెట్టిస్తాయి, మరికొన్ని మాత్రం మన జీవితాన్ని ఆలోచనలతో ముంచేస్తాయన్నమాట. మరింత ముందుకు సాగిపోవాలా బలంగా. సో ఇలాంటి ఎన్నో జీవిత సత్యాలను మనకు చెప్పినటువంటి సినిమాలు ఎన్నో ఉన్నాయన్నమాట. మరి ఈ రోజు మనం అలాంటి కొన్ని తెలుగు సినిమాల గురించి ఈ రోజు అనేది మనం మాట్లాడుకుందాం అండ్ తెలుసుకుందాం. అంతేకాకుండా ఆ కథల్లో దాగి ఉన్నటువంటి జీవిత పాఠాలను కూడా తెలుసుకుందాం. మరి ఇంకెందుకు, మరి మన షోన్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇంతగా ఏంటి ఆ సినిమాలు అనేది కూడా తెలుసుకుందాం, మాట్లాడుకుందాం. మరొక లవ్లీ ట్రాక్ అయితే విన్న తర్వాత స్టే ట్యూన్ అండ్ కీప్ లిస్నింగ్ టు వివిధ భారతి ఎఫ్ఎం.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
4: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
5: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
4: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.

ఎస్, మరి మనమైతే ఉన్నాం సినిమా కవర్లు ప్రోగ్రామ్ లో. అలాగే మనకి జీవిత పాఠాలని నేర్పించేటువంటి సినిమాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. సో మరి ఇప్పుడు మీరు విన్నారు పాట అర్జున్ సినిమాలోది. సో మరి అర్జున్ సినిమా అనుకోగానే ఏం గుర్తొస్తుంది? మరి మన ఫ్రెండ్స్ మహేష్ బాబు అయితే గుర్తొస్తారు. అయితే ఈ రోజుల్లో సొంత తోబుట్టులతోనే ఆస్తుల కోసం గొడవపడేటువంటి రోజులను మనం చూస్తున్నాం. కానీ ఈ సినిమాలో తన ట్విన్ సిస్టర్ కోసం తన ప్రాణాల మీదకు వస్తే ఒక అన్నగా తమ్ముడిగా అర్జున్ నిలబడినటువంటి తీరు ప్రతి ఒక్కరి కళ్ళు చెమ్మగిలేలా చేస్తుంది. అంతేకాదు, సో వీరిద్దరి మధ్య ఉండేటువంటి ఒక రిలేషన్ ఏదైతే ఉంటుందో అది తన సిస్టర్ కోసం, అలాగే తన బ్రదర్ గురించి ఆలోచించేటువంటి ఇలాంటి ఒక మంచి రిలేషన్ మనకైతే చూపిస్తారు. అంతేకాకుండా సమస్యల్లో అండగా నిలబడడం అండ్ వీళ్లతో పాటు వాళ్ల ఫ్యామిలీ రిలేషన్స్ ఏదైతే ఉంటుందో, మధ్యతరగతి కుటుంబ విలువలను, ఒక బాధ్యతాయుతమైనటువంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని సెంటిమెంట్ జోడించి మనకి ఈ సినిమాలో అయితే చూపించారు. అండ్ సో ఇలా ఎన్నో యాంగిల్స్ లో మనకి ఈ సినిమా అర్థమవుతుంది. అలాగే నెక్స్ట్ ఇంకొక సినిమా గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. జీవిత విలువలను నేర్పించేటువంటి సినిమా అంటే నాకు ముఖ్యంగా గుర్తొచ్చేది మహానటి సావిత్రి జీవితం ద్వారా విజయం వచ్చినప్పుడు కూడా మనల్ని మనం కోల్పోకూడదు అనేటువంటి పాఠమైతే మనం తెలుసుకోవచ్చు. మనకు ఎంత ప్రతిభ ఉన్నా, పేరు వచ్చినా, డబ్బు వచ్చినా కూడా వ్యక్తిగత జీవితంలో తీసుకునేటువంటి నిర్ణయాలు ఎంతో ముఖ్యమని ఈ సినిమా మనకు తెలియజేస్తుంది. సో విజయాన్ని ఆస్వాదిస్తూనే కుటుంబం, ఆరోగ్యం, మనశ్శాంతికి విలువ ఇవ్వాలి. కీర్తి, డబ్బు కోసం మన వ్యక్తిత్వాన్ని, మనశ్శాంతిని త్యాగం చేయకూడదు అని మనకు చెప్తుంది ఈ మహానటి సినిమా. అంతేనా, మన మీద మనకి ఆత్మవిశ్వాసం ఉండాలి. మగవారి ఆధిక్యం ఎక్కువగా ఉండేటువంటి రోజుల్లోనే తన నటనతో సావిత్రి గారు ఒక సూపర్ స్టార్ గా ఎదిగారు అండ్ స్టార్ హీరోస్ తో సమానంగా రెమ్యునరేషన్ తీసుకుంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే ఎక్కువగా అందరినీ నమ్మకూడదు, బ్లైండ్ గా నమ్మకూడదు అనేటువంటి ప్రాక్టికల్ పాఠాన్ని కూడా మనకి ఈ సినిమాలో చూపిస్తుంది. అండ్ ఎమోషనల్ రెసిలియన్స్ అంటే ఎక్కువగా వ్యసనాలకు దూరంగా ఉండాలి. జీవితంలో కష్టాలు రావడం కామన్, బంధాల్లో మోసాలు ఎదురైనప్పుడు కానీ, ఇలా మానసికంగా కృంగిపోయినప్పుడు చాలా మంది ఇలాంటి దారులు వెతుక్కుంటుంటారు కదా. అలా సావిత్రి గారు కూడా మద్యానికి బానిసలై తన జీవితాన్ని ఎలా ముగించుకున్నారు, ఇలాంటి విషయాలని మనకైతే చెప్తుంది ఈ సినిమా. మరి ఇలాంటి మరికొన్ని సినిమాల గురించి అయితే మనం తెలుసుకుందాం, మాట్లాడుకుందాం. మరొక లవ్లీ ట్రాక్ అయితే విన్న తర్వాత ఫ్రమ్ ద మూవీ మహానటి.

0: విద్ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో మనం అయితే ఉన్నాం అండ్ అలాగే మనం మాట్లాడుకుంటున్నాం కదా కొన్ని సినిమాల గురించి. అవి మనకు జీవిత సత్యాన్ని నేర్పిస్తాయి, అలాగే మన లైఫ్ ఎటు వెళ్తుంది అనేటువంటి ఆలోచనలు కూడా మనం చేసేలా చేస్తాయన్నమాట. మరి అలాంటి సినిమాల్లో మరొకటి శ్రీమంతుడు అని చెప్పుకోవచ్చు. మనం సమాజం నుంచి చాలా తీసుకుంటున్నాం కదా, ఎంతో కొంత తిరిగి చేయాలి లేకపోతే లావైపోతాం. ఏంటి నిజమంటారా? బట్ ఇదంతా పక్కనుంచితే సమాజం నుంచి మనం పొందింది ఎంతో కొంత సమాజానికైతే తిరిగి ఇవ్వాలి అనేటువంటి గొప్ప ఆలోచనను ఈ సినిమా మనకు కలిగిస్తుంది. మనకున్న దానిలో కొంతైనా అవసరమైన వారికి ఉపయోగపడేలా చేయాలి, డబ్బు సంపాదించడమే జీవితానికి అంతిమ లక్ష్యం కాకూడదు అని చెప్తుంది ఈ సినిమా. ఇలాగే మన చుట్టూ ఉండే వాళ్ళకి ఏదో ఒకటి చేయాలి అనేటువంటి మోటివ్ తో వచ్చినటువంటి మరొక సినిమా జనతా గ్యారేజ్. ప్రకృతిని ప్రేమించడం, సమాజంలో అన్యాయం జరిగినప్పుడు బాధితులకు అండగా నిలబడటం అనే సామాజిక కోణాన్ని ఈ సినిమా చాలా పవర్ఫుల్ గా మనకైతే చూపిస్తుంది. సో మరి ఇలాంటి మరిన్ని సినిమాల గురించి అయితే మనం మాట్లాడుకుందాం. మరొక చక్కటి పాట విన్న తర్వాత ఫ్రమ్ ద మూవీ శ్రీమంతుడు.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

సినిమా కబుర్ల ప్రోగ్రామ్ లో మనమైతే ఉన్నాం. అండ్ అలాగే ఇలాంటి మరిన్ని రిలేషన్స్ గురించి మనం చూపించినటువంటి సినిమా సీతమ్మ వాకిట్లు సిరిమల చెట్టు. ఈ సినిమా చూసుకుంటే కుటుంబం, అనుబంధాలు, మనుషుల మధ్య ప్రేమ విలువలను మనకి గుర్తు చేస్తుంది ఈ సినిమా. జీవితంలో మనం ఎంత సంపాదించినా మనతో నిలబడేటువంటి మనుషుల విలువలను మర్చిపోకూడదు. కుటుంబంతో మాట్లాడి అనుబంధాల్ని కాపాడుకోవాలి. చిన్న చిన్న అపార్థాల కోసం బంధాలను దూరం చేసుకోకూడదు అంటూ మనకి ఒక మంచి మెసేజ్ అయితే ఇస్తుంది ఈ సినిమా. అండ్ ఇంకా మరిన్ని సినిమాల గురించి అయితే మనం మాట్లాడుకుందాం, తెలుసుకుందాం.

అలాగే సాధారణ మనుషుల జీవితాల్లో కూడా ప్రేమ, ఆశలు, బాధలు, కలలు ఉంటాయని చూపించినటువంటి సినిమా కేర్ ఆఫ్ కంచరపాలెం. ఇది మనకు ఒక ముఖ్యమైన విషయాన్ని చెబుతుంది. మనిషిని అతని డబ్బు, వృత్తి, స్థాయి చూసి అంచనా వేయకూడదు. ప్రతి మనిషిని గౌరవంగా చూడాలి. సామాజిక స్థాయి ఆధారంగా మనుషుల్ని తక్కువగా చూడకూడదు అని మనకు చెప్తుంది ఈ సినిమా కేర్ ఆఫ్ కంచరపాలెం. అండ్ అంతేకాదు, మనకి డ్రీమ్స్ ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని గురించి కూడా ఆకాశమే నీ హద్దుర అనేటువంటి సినిమా చూపిస్తుంది. కలలు పెద్దవిగా ఉండాలి, వాటిని సాధించడానికి అడ్డంకులు ఎన్ని వచ్చినా కూడా ప్రయత్నాన్ని ఆపకూడదు అని చెప్పేటువంటి కథ ఈ ఆకాశమే నిహద్ర. లక్ష్యాన్ని స్పష్టంగా పెట్టుకుని పట్టుదలతో మనం ముందుకు సాగాలి. ఇది అసాధ్యం అని ఎవరు చెప్పినా కూడా

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్వి. దేశంలో రసాయన రంగం 2040 నాటికి $1 ట్రిలియన్ లక్ష్యాన్ని చేరుకోవాలని రసాయన ఎరువుల శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా తెలిపారు. ఢిల్లీలో జరిగిన ఉన్నత స్థాయి సీఓ రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అడ్డంకులను గుర్తించి సూచనలు కాలపరిమితితో కూడిన చర్యలుగా మార్చడమే లక్ష్యంగా పరిశ్రమలతో నిరంతరం వ్యవస్థీకృత యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. గోధుమ పిండి సంబంధిత ఉత్పత్తులపై ఎగుమతి ఆంక్షలను ప్రభుత్వం ఎత్తివేసింది. దీంతో ఆట, మైదా, రవ్వ, ఇతర గోధుమల ఆధారిత ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేయడానికి మార్గం సుగమమైంది. గోధుమ పిండి సంబంధిత ఉత్పత్తుల ఎగుమతి విధానాన్ని ప్రభుత్వం తక్షణమే అమల్లోకి వచ్చేలా విదేశీ వాణిజ్య డైరెక్టరేట్ జనరల్ ఆదేశాలు జారీ చేసింది. రాజధాని అమరావతిలో మంత్రి పొంగూరు నారాయణ పర్యటించారు. క్వాంటం వ్యాలీ నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి పనుల పురోగతిని సమీక్షించారు. అనంతరం మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ను క్వాంటం టెక్నాలజీకి నాలెడ్జ్ హబ్గా అభివృద్ది చేయాలనే లక్ష్యంతో క్వాంటం వ్యాలీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్ను ఐటీఈఎస్ రంగాల్లో అభివృద్ది చేసిన విధంగానే క్వాంటం కంప్యూటింగ్ రంగాన్ని ప్రోత్సహించాలన్నదే తమ ఉద్దేశమని అన్నారు. యువతను మాదక ద్రవ్యాల బారి నుంచి కాపాడడంతో పాటు దేశభక్తి, సామాజిక బాధ్యతపై అవగాహన కల్పించాలనే లక్ష్యంతో ఇబ్రహీంపట్నంకు చెందిన యువకుడు పల్లపు శ్రీవేద ఆదిత్య చేపట్టిన 9,000 కిలోమీటర్ల సోలో బైక్ రైడ్కు మైలవరం ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట అధికార ప్రతినిధి వసంత వెంకటకృష్ణ ప్రసాద్ సంఘీభావం తెలిపారు. డ్రగ్స్ వద్దు, దేశం వద్దు అనే నినాదంతో చేపట్టిన ఈ బైక్ యాత్రను ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ వద్ద ఎమ్మెల్యే జెండా ఊపి ఈరోజు ప్రారంభించారు. భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని స్వయం ప్రతిపత్తి గల సంస్థ అయిన మేరా యువ భారత్ యువ

వాలంటీర్ల కోసం దరఖాస్తులు సమర్పించడానికి చివరి తేదీ ఆగస్టు 27, 2026 అని అధికారికంగా ప్రకటించింది. దేశవ్యాప్త నమోదు కార్యక్రమం నేషనల్ యూత్ కార్ప్స్ ఫ్రేమ్వర్క్ కింద జాతీయ అభివృద్ది సామాజిక సంక్షేమ పథకాల్లో చురుగ్గా పాల్గొనడానికి యువ నాయకులకు ఒక ప్రత్యేక అవకాశాన్ని అందిస్తోంది. నేత్రదానంపై ప్రజల్లో అవగాహన కల్పించాలని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. జాతీయ నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా మంగళగిరిలోని ఆరోగ్యశాఖ ప్రధాన కార్యాలయంలో ప్రచార పత్రాన్ని ఆవిష్కరించారు. నేత్రదాన పక్షోత్సవాల్లో భాగంగా ఈ నెల 25 నుంచి సెప్టెంబర్ 8 వరకు 28 జిల్లాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తామని, 2019-20 నుంచి 2023-24 వరకు 5 ఏళ్లలో రాష్ట వ్యాప్తంగా 18,400 కార్నియాలు సేకరిస్తే 2024-25 నుంచి 2026-27 జూలై వరకు 13,803 కార్నియాలు సేకరించామని తెలిపారు. కర్నూలు విశాఖలోని ప్రాంతీయ కంటి ఆసుపత్రిలో ఐ బ్యాంకుల ఏర్పాటుకు 80 లక్షలతో అత్యాధునిక పరికరాలు సమకూరుస్తున్నామని వివరించారు. రాష్టంలో వ్యవసాయ భూముల్లో సుబాబులు, యూకలిప్టస్ లాంటి ఆగ్రో ఫారెస్టరీ పంటలు సాగు చేస్తున్న రైతులకు జీఎస్టీలో రాయితీ కల్పించాలని 20 సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ లంకా దినకర్ కోరారు. రైతుల విన్నపం మేరకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్కు లేఖలు రాసినట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వింటారు.

ఎస్, 12:10 అయితే అయిపోయింది మన స్టూడియోస్ లో టైం. అండ్ మరి మనం అవుతున్నాం మీకు తెలుసా ప్రోగ్రామ్ లో, మరి ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు కదండి. అయితే ఆరోగ్యంగా ఉండడానికి పెద్ద పెద్ద జిమ్లు, ఖరీదైన డైట్లు ఇవన్నీ అవసరమా? కాదు. ప్రపంచంలోని కొన్ని దేశాల ప్రజల జీవన శైలిని చూస్తే ఆరోగ్యం అనేది ఒక ప్రత్యేకమైన పని కాదు, రోజువారీ జీవితంలో సహజంగా కలిసిపోయిన అలవాటు అని అర్థమవుతుంది. ప్రపంచంలో ఆరోగ్యకరమైన జీవన శైలిని అనుసరించేటువంటి దేశాలు అనే విషయాన్ని మాట్లాడుకున్నప్పుడు ఎక్కువ ఆయుష్ అంటే దీర్ఘాయువు, ఆరోగ్యకరమైన ఆహారం, శారీరక చురుకుదనం, సామాజిక సంబంధాలు, జీవన విధానం అనే అంశాల మీద ఆధారంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లిస్టులో సింగపూర్, జపాన్, సౌత్ కొరియా, ఐస్లాండ్, నార్వే, స్విట్జర్లాండ్, స్వీడన్, స్పెయిన్, ఇటలీ ఇలాంటి ఎన్నో దేశాలు హెల్తీ లైఫ్ ఎక్స్పెక్టెన్సీలో ముందున్న దేశాలుగా కనిపిస్తున్నాయి. మరి ఇదంతా బానే ఉంది, ఈ దేశాలు మాత్రమే ఎందుకు ఆ లిస్టులో స్థానం సంపాదించుకున్నాయి అనే విషయాలు మనమైతే తెలుసుకుందాం, మాట్లాడుకుందాం ఈరోజు మన మీకు తెలుసా ప్రోగ్రాంలో.

0: స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మణపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మణపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

ఎస్ వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతీయ ఎఫ్ఎం. అండ్ మీకు తెలుసా, ప్రోగ్రామ్ లో మనమైతే ఉన్నాం. మరి ఇందాక నేను చెప్పినటువంటి దేశాలన్నీ కూడా హెల్దీ లైఫ్ ఎక్స్పెక్టెన్సీలో ముందున్న దేశాలు. మరి ఆ దేశాలు ఆ లిస్ట్ లో ఎలా స్థానం సంపాదించాయో తెలుసా? మరి జపాన్ గురించి మనం మాట్లాడుకోవాలంటే, జపాన్ ప్రజల ఆహారంలో చేపలు, కూరగాయలు, సోయా ఆధారిత పదార్థాలు, అన్నం ఇలాంటి సాంప్రదాయ ఆహారాలు ముఖ్యమైనవిగా కనిపిస్తాయి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా జపనీస్ డైట్ ను ఆరోగ్య ప్రయోజనాలతో అధ్యయనం చేసినటువంటి సంప్రదాయ డైటరీ ప్యాటర్న్ లో ఒకటిగా పేర్కొంది. అలాగే జపాన్ ప్రజలు పోషన్ అవేర్నెస్, అలాగే వైవిధ్యమైన ఆహారం, చురుకైన జీవితం అంటే చురుకైన జీవనశైలి ఇలాంటి అంశాలకు చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. అండ్ వాళ్ళు చాలా ఇంపార్టెంట్ గా ఈ విషయాల్ని కన్సిడర్ చేస్తారన్నమాట. మన సాంప్రదాయ ఆహారాన్ని సమతుల్యంగా తీసుకుంటే అది ఆరోగ్యకరమైన జీవనశైలిలో ఖచ్చితంగా భాగం అవుతుంది అని మనకు నిరూపిస్తుంది జపాన్.

0: అలాగే ఇటలీ, స్పెయిన్ ఈ దేశాల్లో కూడా కూరగాయలు, పండ్లు, పప్పులు, హోల్ గ్రెయిన్స్, నట్స్, చేపలు ఇలాంటి ఆహారాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే వీరు అంటే ఇటలీ ప్రజలు ఆహారాన్ని తీసుకోవడం మాత్రమే దృష్టి కేంద్రీకరించడం లేదు, భోజనాన్ని నెమ్మదిగా బాగా నమిలి తినాలి అనేటువంటి విషయాన్ని, అలాగే అందరితో కలిసి ఎక్కువగా తినడం ఇలాంటి వాటిని ఆస్వాదించడం అనేది కూడా వారి సంస్కృతిలో భాగంగా చేసుకున్నారన్నమాట. సో ఇలాంటి పద్ధతుల ద్వారానే ఈ దేశాలు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లో హెల్తీ లైఫ్ ఎక్స్పెక్టెన్సీలో ముందున్నాయన్నమాట. సో మరి ఇంకా మరిన్ని వివరాలు అయితే తెలుసుకుందాం మనకు చక్కటి పాట అయితే విన్న తర్వాత. అండ్ దానికంటే ముందు ఒక షార్ట్ కమర్షియల్ బ్రేక్.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. ఓ కిలో శుద్ధమైన ఉప్పు, శుద్ధమైన అంటే తెలియదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీజ్ లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణవణము సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు అగ్గది సంగతి.
3: అలాగా ఏ చిన్నదర గారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ నేను
3: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు గుణాలేంటో.
4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
5: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
4: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
5: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
4: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
5: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడీ దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
4: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 32, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
5: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ఈసీఐ ఎన్ఈటి మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
4: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
6: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో ఈరోజు ప్రత్యేక ప్రతినిధుల 25వ రౌండ్ టేబుల్ చర్చలు జరుపుతారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు నుండి కెనడా, అమెరికాల్లో పర్యటిస్తారు. దేశంలో డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహిస్తూ తీసుకొచ్చిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ 10 ఏళ్లు పూర్తి చేసుకుంది. భారత్ శ్రీలంక జట్ల మధ్య కొలంబోలో జరుగుతున్న 2వ క్రికెట్ టెస్టు మ్యాచ్లో లంచ్ బ్రేక్ సమయానికి శ్రీలంక మొదటి ఇన్నింగ్స్లో 4 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. భారత్ చైనా సరిహద్దు సమస్యపై జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో కలిసి బీజింగ్లో ఈరోజు ప్రత్యేక ప్రతినిధుల 25వ రౌండ్ టేబుల్ చర్చలు జరుపుతారు. సరిహద్దు సమస్యతో పాటు ఇతర ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై ఇరువురు నాయకులు చర్చిస్తారు. ఈ పర్యటనలో భాగంగా అజిత్ దోవల్ చైనా ఉపాధ్యకులు హాంగ్ జెంగ్ను కూడా కలుసుకుంటారు. చైనాలో జరిగే 2 రోజుల పర్యటన నిమిత్తం జాతీయ భద్రతా సలహాదారు నిన్న బీజింగ్ చేరుకున్నారు. దోవల్ వాంగ్ చర్చలకు ముందు చైనాతో మంచి సంబంధాలు కొనసాగాలంటే సరిహద్దు ప్రాంతాల్లో ప్రశాంతత అత్యవసరమని విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ పునరుద్ఘాటించారు. భారత్ చైనా సరిహద్దు వివాదాన్ని సమగ్రంగా పరిష్కరించేందుకు 2003లో ఏర్పాటు చేసిన సరిహద్దు చర్చల యంత్రాంగంలో దోవల్ వాంగ్ ఇద్దరూ ప్రత్యేక ప్రతినిధులుగా ఉన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు నుండి కెనడా, అమెరికాల్లో పర్యటిస్తారు. ఉభయ దేశాల మధ్య ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడం

పెట్టుబడులను ప్రోత్సహించడం, ప్రపంచ ఆర్థిక ప్రాధాన్యతలపై సహకారాన్ని పెంపొందించడమే ఈ పర్యటన ప్రధాన ఉద్దేశమని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. టొరంటోలో జరిగే పర్యటనలో భాగంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కెనడా ఆర్థిక మంత్రి ఫ్రాంకోయస్ ఫిలిప్ షాంపైన్ తో కలిసి ప్రారంభ ఆర్థిక సంభాషణల్లో పాల్గొంటారు. స్థూల ఆర్థిక పరిణామాలు, ఆర్థిక రంగ సహకారం, ద్వైపాక్షిక పెట్టుబడి అవకాశాలపై ఇరు దేశాలు అభిప్రాయాలు పంచుకోవడానికి ఈ చర్చా వేదిక ఉపయోగపడుతుంది. ప్రముఖ సంస్థల సీఈఓలు, అధ్యకులు, సీనియర్ ప్రతినిధులతో జరిగే పెట్టుబడి రౌండ్ టేబుల్ సమాపేశంలో కూడా నిర్మలా సీతారామన్ పాల్గొంటారు. పార్లమెంటు సమాపేశాలకు పదే పదే అంతరాయాలు కలిగించిన ప్రతిపక్ష పార్టీలను కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు విమర్శించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే, నిరసన తెలిపే, ఓటు వేసే హక్కును రాజ్యాంగం కల్పించిందే తప్ప పార్లమెంటును అడ్డుకోవడానికి లేదా తమ రాజకీయ డిమాండ్లు నెరవేరనప్పుడు పార్లమెంటును స్తంభింపజేయడానికి ప్రతిపక్ష పార్టీలకు ఎటువంటి హక్కు ఇవ్వలేదని పేర్కొన్నారు. ఈరోజు ఒక ఆంగ్ల దినపత్రికకు రాసిన వ్యాసంలో ఆయన పార్లమెంట్ అనేది రాజకీయ పార్టీలకు చెందింది కాదని, దేశ ప్రజలదని స్పష్టం చేశారు. తమ నియామక దేశాల్లో అట్టడుగు స్థాయి భాగస్వామ్యాన్ని పెంపొందించుకోవాలని, ఆయా దేశాలతో సంబంధాలను మరింత బలోపేతం చేయాలని యువ డిప్లొమాట్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు. 2025వ బ్యాచ్కు చెందిన భారత విదేశీ సేవల ఆఫీసర్ ట్రైనీలతో సంభాషిస్తూ మోదీ, సాంప్రదాయ దౌత్య సర్కిళ్లకు మించి తమ నెట్వర్క్లను విస్తరించుకోవాలని, ప్రజలతో భాగస్వామ్యాన్ని మరింత పెంపొందించుకోవాలని మోదీ కోరారు. గోధుమ పిండి, సంబంధిత ఉత్పత్తులపై ఎగుమతి ఆంక్షలను ప్రభుత్వం ఎత్తివేసింది. దీంతో ఆటా, మైదా, రవ్వ, ఇతర గోధుమ ఆధారిత ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేయడానికి మార్గం సుగమం అయ్యింది. గోధుమ పిండి, సంబంధిత ఉత్పత్తుల ఎగుమతి విధానాన్ని ప్రభుత్వం తక్షణమే అమల్లోకి వచ్చేలా విదేశీ వాణిజ్య డైరెక్టరేట్ జనరల్ ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి నిన్న విశ్వవిద్యాలయ నిధుల సంఘం, యూజీసీ, అఖిల భారత సాంకేతిక విద్యామండలి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉన్నత విద్యా సంస్థలను బలోపేతం చేయడానికి మారుతున్న ప్రాధాన్యతలు, వ్యూహాలపై చర్చించారు. విద్యా సంస్థల క్రీడల్లో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా ప్రోత్సహించడం, యువతలో క్రీడా ప్రతిభను పెంపొందించడంపై దృష్టి సారించి ఖేలో భారత్ గురించి చర్చించినట్టు జోషి సామాజిక మాధ్యమ పోస్టులో తెలియజేశారు. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహిస్తూ తీసుకొచ్చిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ 10 ఏళ్లు పూర్తి చేసుకుంది. 2016 ఆగస్టు 25న ప్రారంభించిన యూపీఐ లావాదేవీల పరిమాణంలో దాదాపు 13,000 రెట్లు ముందుకెళ్లింది. వార్షిక లావాదేవీల పరిమాణం 2016-17లో కేవలం 1.78 కోట్ల లావాదేవీల నుండి 2025-26 నాటికి 24,162 కోట్లకు పైగా లావాదేవీలకు విస్తరించిందని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇదే సమయంలో లావాదేవీల విలువ కూడా 7,000 కోట్ల నుండి దాదాపు 314 లక్షల కోట్ల రూపాయలకు పెరిగింది. డిజిటల్ చెల్లింపుల కోసం యూపీఐ ప్రపంచ వేదికగా కూడా అవతరించిందని, ప్రస్తుతం ఇది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఫ్రాన్స్, భూటాన్, శ్రీలంక, నేపాల్, సింగపూర్, మారిషస్, ఖతార్, కంబోడియా, గ్రీస్, మాల్దీవుల్లో అందుబాటులో ఉందని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద రియల్ టైం చెల్లింపు వ్యవస్థగా అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ఐఎంఎఫ్ దీనిని గుర్తించిందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ సేవలు దశాబ్దం పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. యూపీఐని భారతదేశ డిజిటల్ చెల్లింపుల ప్రయాణంలో ఒక పెద్ద మలుపుగా మోదీ అభివర్ణించారు. తమ యూపీఐ అనుభవాలను పంచుకోవాలని దేశ ప్రజలను కోరుతూ, యూపీఐ సాధించిన అపారమైన పరిమాణం, విస్తృతి ప్రతి భారతీయుడు గర్వించదగిన విషయమని మోదీ అన్నారు. దేశంలోకి అక్రమ చొరబాట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్ని భద్రతా ఏజెన్సీలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. న్యూఢిల్లీలో 9వ జాతీయ భద్రతా వ్యూహాల సదస్సు 2026ను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ ఆయన, వివిధ జాతీయ భద్రతా సవాళ్లను

ఎదుర్కొనేందుకు ఎస్ఓపీలను రూపొందించడానికి మల్టీ ఏజెన్సీ సెంటర్ వేదికలపై అందుబాటులో ఉన్న సమాచారాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా విశ్లేషించాలని ఆదేశించారు. ఉగ్రవాదాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి హోంమంత్రిత్వ శాఖకు చెందిన ప్రహార్ పథకం అమలు కోసం శిక్షణ ఇవ్వడం, పరారీలో ఉన్న నిందితులను వెనక్కు రప్పించి విచారణను వేగవంతం చేయాలని అన్నారు. ఈ సదస్సు మొదటి రోజున ఉగ్రవాద వ్యతిరేక సవాళ్లకు ప్రతిస్పందన, మల్టీ ఏజెన్సీ సెంటర్ ద్వారా ఇంటెలిజెన్స్ సమ్మేళనం, విశ్లేషణ, కార్యాచరణ, మాదక ద్రవ్యాల నియంత్రణపై విజన్ డాక్యుమెంట్, అక్రమ వలసదారుల గుర్తింపు, బహిష్కరణ, సైబర్ నేరాలను ఎదుర్కోవడానికి విధాన రూపకల్పన, పాకిస్తాన్ సాగిస్తున్న ఫ్రాక్సీ యుద్దం వంటి జాతీయ భద్రతకు సంబంధించిన కీలక అంశాలపై చర్చించారు. భారత్ శ్రీలంక జట్ల మధ్య కొలంబోలో జరుగుతున్న రెండవ క్రికెట్ టెస్టు మ్యాచ్ మూడవ రోజున లంచ్ బ్రేక్ సమయానికి శ్రీలంక జట్టు మొదటి ఇన్నింగ్స్ లో 4 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. భారత్ తొలి ఇన్నింగ్స్ లో 9 వికెట్ల నష్టానికి 503 పరుగులు చేసింది. భారత్ తొలి టెస్టులో 165 పరుగుల తేడాతో విజయం సాధించి 2 మ్యాచ్ల సిరీస్ లో 1-0 తేడాతో ఆధిక్యంలో ఉంది. రెండవ టెస్టును కూడా గెలిచి సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయాలని భారత్ భావిస్తుండగా, సిరీస్ ను సమన్ చేయాలని శ్రీలంక లక్ష్యంగా పెట్టుకుంది. ఛత్తీస్గఢ్, బీహార్, ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2-3 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, కేరళ, మాహే, మధ్య మహారాష్ట ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా ఐఎండీ హెచ్చరించింది. తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్, తెలంగాణ, ఉత్తరాఖండ్, విదర్భ, ఈశాన్య ప్రాంతాల్లో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉండే అవకాశం ఉందని పేర్కొంది. గురువారం వరకు అండమాన్ నికోబార్ దీవులు, కర్ణాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో ఈరోజు ప్రత్యేక ప్రతినిధుల 25వ రౌండ్ టేబుల్ చర్చలు జరుపుతారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు నుండి కెనడా, అమెరికాల్లో పర్యటిస్తారు. దేశంలో డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహిస్తూ తీసుకొచ్చిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ 10 పూర్తి చేసుకుంది. భారత్, శ్రీలంక జట్ల మధ్య కొలంబోలో జరుగుతున్న రెండవ క్రికెట్ టెస్టు మ్యాచ్ లో లంచ్ బ్రేక్ సమయానికి శ్రీలంక మొదటి ఇన్నింగ్స్ లో 4 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

ఎస్ జోన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం. అండ్ మరి మనమైతున్నాం, మీకు తెలుసలా, అలాగే మనం మాట్లాడుకుంటున్నాం కదా, కొన్ని దేశాల్లో ప్రజలు హెల్దీ లైఫ్ స్టైల్ తో ఉంటున్నారనమాట. మరి దానికి కారణం ఏంటి అనేటువంటి విషయాల గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నాం. అలాగే నార్డిక్ కంట్రీస్ అంటే స్వీడన్, నార్వే, డెన్మార్క్, ఫిన్లాండ్, ఐస్లాండ్ ఇలాంటి దేశాల్లో హోల్ గ్రెయిన్స్, బెర్రీస్, వెజిటబుల్స్, లెగ్యూమ్స్, ఫిష్ ఇలాంటి ఆహారాలు ముఖ్యమైనవిగా

చేసుకుంటారన్నమాట. అంతేకాకుండా వారు రోజువారీ జీవితంలో శారీరక చురుకుదనం, అలాగే బయట సమయం గడపడం, ప్రకృతితో అనుసంధానమై ఉండడం ఇలాంటి అలవాట్లకు కూడా ఇలా

మన ఇంట్లో మన ఆహారంలో మన రోజువారీ జీవితంలోకి తీసుకురావడమే ఆరోగ్యకరమైన లైఫ్ స్టైల్ అని నేను అంటాను. మరి మీరేమంటారు? అండ్ మీరేమనుకుంటున్నారు, మరి హెల్దీగా ఉండాలంటే ఇంకా ఎలాంటి చేంజెస్ చేసుకోవాలి మన లైఫ్ స్టైల్లో అనేటువంటి మీకే బాగా తెలుస్తుంది కాబట్టి. సో మరి ఈట్ హెల్దీ అండ్ అలాగే స్టే ఫిట్. సో ఇప్పుడైతే మీ అందరి కోసం మరొక చక్కటి పాట అయితే వచ్చేసింది ఫ్రమ్ ద మూవీ. ఒక ఊర్లో వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం పై.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్వి. దేశ ప్రజలకు తపాలా శాఖ సేవలను మరింత సులభంగా అందుబాటులోకి తీసుకురావడానికి డాక్ సేవ యాప్, డాక్ మిత్ర యాప్లను కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఢిల్లీలో ప్రారంభించారు. అలాగే 10 రాష్ట్రాల్లోని పునరుద్దరించిన 14 పోస్టాఫీసు భవనాలను సింధియా ప్రారంభించారు. డాక్ మిత్ర యాప్ ద్వారా గ్రామీణ డాక్ సేవలు డిజిటల్గా సాధికారత సాధించి తమ పనులను మరింత సులభంగా వేగంగా నిర్వహించవచ్చునని మంత్రి తెలిపారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు నుంచి కెనడా, అమెరికాలో పర్యటిస్తారు. ఉభయ దేశాల మధ్య ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడం, పెట్టుబడులను ప్రోత్సహించడం, ప్రపంచ ఆర్థిక ప్రాధాన్యతలపై సహకారాన్ని పెంపొందించడమే ఈ పర్యటన ప్రధాన ఉద్దేశమని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆడిటింగ్ పరిధిలోకి రాని వ్యాపార, వృత్తిపరమైన ఆదాయం ఉన్న పన్ను చెల్లింపుదారులు తమ ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేసేందుకు గడువు సమీపిస్తోంది. 2026-27 మదింపు సంవత్సరానికి సంబంధించి రిటర్నులు సమర్పించేందుకు ఆగస్టు 31 తేదీ వరకు గడువు ఉందని ఆదాయ పన్ను విభాగం వెల్లడించింది. ఈ వ్యవధిలోపు రిటర్నులు సమర్పించాలని కోరింది. విశాఖలోని ఇందిరాగాంధీ జులాజికల్ పార్కులో 12 రకాల జంతువులు, పక్షులకు చెందిన మొత్తం 128 కొత్త జీవాలు జన్మనివ్వడంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆనందం వ్యక్తం చేశారు. దీనిపై సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందిస్తూ, ప్రతి కొత్త జీవం మనలో కొత్త ఆశలు నింపుతుందని, ఒక జాతిని కాపాడమంటే ప్రకృతి సంపదను కాపాడుకోవడమేనని చెప్పారు. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఆగస్టు 27 దేశవ్యాప్తంగా ఖేలో ఇండియా సంవాద్ ఖేల్ కీ బాత్ పీఎంకే సాత్ కార్యక్రమం నిర్వహించబడుతోందని రాష్ట మై భారత్ డైరెక్టర్ ఉజ్వల్ తెలిపారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, ప్రధానమంత్రి వర్చువల్ ద్వారా క్రీడాకారులు యువతతో చర్చించడం జరుగుతుందని అన్నారు. క్రీడలు, ఫిట్నెస్, యువత నేతృత్వంలోని దేశ నిర్మాణం అనే జాతీయ దార్శనికతతో యువతను అనుసంధానించడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య లక్ష్యమని తెలిపారు. తిరుపతిలో 2 రోజు అమరావతి ఛాంపియన్షిప్ రాష్టస్థాయి పోటీలు కొనసాగుతున్నాయి. అథ్లెటిక్స్, చెస్, యోగా, కబడ్డీ, బ్యాడ్మింటన్, బాక్సింగ్, వాలీబాల్, వెయిట్ లిఫ్టింగ్, బాస్కెట్బాల్, హాకీ, ఖోఖో, ఆర్చరీ క్రీడా పోటీల్లో క్రీడాకారులు పాల్గొని అద్భుతమైన ఆట తీరును ప్రదర్శిస్తున్నారు.

భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని స్వయం ప్రతిపత్తి గల సంస్థ అయిన మేరా యువ భారత్ మై భారత్ యువ వాలంటీర్ల కోసం దరఖాస్తులు సమర్పించడానికి చివరి తేదీ ఆగస్టు 27, 2026 ప్రకటించింది. దేశవ్యాప్త నమోదు కార్యక్రమం నేషనల్ యూత్ కార్ప్స్ ఫ్రేమ్వర్క్ కింద జాతీయ అభివృద్ది సామాజిక సంక్షేమ పథకాల్లో చురుగ్గా పాల్గొనడానికి యువ నాయకులకు ఒక ప్రత్యేక అవకాశం అందిస్తోంది. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం అండ్ మరి మనమైతే ఉన్నాం ధీరా ప్రోగ్రామ్ లో. సో మరి ఈ రోజు ధీరా ప్రోగ్రామ్ లో మనం ఒక ఇంట్రెస్టింగ్ విషయం గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. అలాగే అది మన ఇంట్లో ఉండేటువంటి ఒక అందమైన ప్రపంచం గురించి మాట్లాడుకుందాం. అదే మహిళలు. ఒకే ఇంట్లో ముగ్గురు మహిళలు ఉంటారు, అంటే అమ్మమ్మ, అమ్మ, కూతురు. కానీ ఈ ముగ్గురి ఆలోచనలు, జీవితాన్ని చూసేటువంటి కోణం చాలా వేరుగా ఉంటుంది. తరాలు మారుతున్న కొద్దీ మహిళల ఆలోచనల్లో ఎలాంటి విప్లవం వచ్చింది అనేటువంటి విషయం గురించి మనమైతే మాట్లాడుకుందాం ఈరోజు మన ధీర ప్రోగ్రామ్ లో.

సో మొత్తం మూడు తరాల మహిళలు అంటున్నాం కదా, మరి ఇందులో మొదటి తరానికి వస్తే మన అమ్మమ్మలు, నాయనమ్మలు, మామలు, మామలు ఈ తరం అనమాట. అంటే వీళ్ళందరూ కూడా ఒక 1950s 1970s ఈ కాలానికి చెందినవారు. సో వీళ్ళ ఆలోచన విధానం ఎలా ఉండేదో తెలుసా, మహిళలకు అంటే ఆ తరం మహిళలకు కుటుంబమే సర్వస్వం, ఓర్పు, సహనం, త్యాగం అనేవి వీరి ప్రధాన పదాలు. సో అలాగే మనం సినిమాల పరంగా ఉదాహరణలు చూసుకోవాలి అంటే గోరింటాకు, ముత్యాల మొగ్గు, సో ఇలాంటి సినిమాలు చూస్తే ఈ తరం అంటే మొదటి తరం వాళ్ళు మనకి చక్కగా కనిపిస్తారు అనమాట. అంటే అప్పట్లో ఎలా ఉండేవారు అనేది. సో అలాగే వీళ్ళ ఆలోచన విధానం కూడా ఎలా ఉండేదంటే వాళ్ల సొంత ఇష్టాలను, కలలను ఎప్పుడూ బయటికి చెప్పుకునేవారు కాదు. భర్త సంతోషం, పిల్లల భవిష్యత్తే వారి జీవిత ఆశయంగా మెలిగేవారు. నాలుగు గోడల మధ్య ప్రపంచం అనుకున్న ఇంటిని నడపడంలో మాత్రం వీరే సూపర్ గా నిర్వహించేవారు అనమాట. సో ఇలా ఉండేవారు మొదటి తరం మన అమ్మమ్మలు, నానమ్మలు వీళ్ళందరూ అనమాట. అలాగే ఈ తరం వాళ్ళకి నా కోసం, నా ఇష్టం అనేటువంటి పదాలే లేవు. వాళ్ళలో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. సో ఉమ్మడి కుటుంబాల భారాన్ని మోస్తూ ఎంతటి కష్టాన్నైనా చిన్న చిరునవ్వుతో దాచేసుకునేవారు. భర్తే దైవం, పిల్లలే సర్వస్వం అనమాట. అలాగే వీళ్ళకి సమస్య వస్తే బయట పెట్టుకోవడం తెలీదు, సర్దుకు పోవడమే తెలుసు. ఆర్థిక స్వేచ్ఛ లేకపోయినా ఇంట్లో వారందరినీ కూడా ఒకే తాటిపై నడిపించేటువంటి

ఒక సైలెంట్ లీడర్షిప్ వీరిది అని చెప్పొచ్చు. మరి నెక్స్ట్ తరాల వాళ్ళు ఎలా ఉన్నారు, మరి ఈ మార్పులు దేనికి సంకేతం అనేటువంటి విషయాల గురించి కూడా మనమైతే మాట్లాడుకుందాం. మరొక చక్కటి పాట అయితే విన్న తర్వాత అండి, ప్రతి మీ అందరి కోసం కార్తీక దీపం ఈ చిత్రం నుంచి ఒక చక్కటి పాట అయితే వచ్చేస్తుంది.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు: తీర ప్రాంతాల పరిరక్షణకు గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తున్నామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. యువతకు ఉద్యోగాల కల్పనే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట యువజన క్రీడల శాఖల మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. వచ్చే జనవరిలో అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ సేవలు అందుబాటులోకి రానున్నాయని పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ వెల్లడించారు. రాష్ట లోకాయుక్తగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు. తీర ప్రాంతాలకు సహజ రక్షణ కవచం ఏర్పాటు చేయడమే లక్ష్యంగా గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇందులో భాగంగా తాటివనాల ఏర్పాటు ప్రక్రియకు అటవీశాఖ శ్రీకారం చుట్టిందని ఈ రోజు ఒక ప్రకటనలో తెలిపారు. గ్రేట్ గ్రీన్ వాల్ కార్యక్రమంలో రెండవ దశలో తాటివనాలను అభివృద్ది చేయనున్నామని, తుఫాన్లు తీవ్ర గాలుల సమయంలో తాటి చెట్లు సహజ గాలి నిరోధక వ్యవస్థగా పనిచేసి తీర ప్రాంత గ్రామాలకు రక్షణ కల్పిస్తాయని తెలిపారు. రాష్ట వ్యాప్తంగా తీర ప్రాంతం వెంబడి 5499 హెక్టార్లలో తాటివనాలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. స్థానిక ప్రజలు, విద్యా సంస్థలు, ప్రభుత్వ ప్రైవేటు సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పవన్ కళ్యాణ్ కోరారు. యువతకు ఉద్యోగాల కల్పనే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట యువజన క్రీడల శాఖల మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి అన్నారు. 10,060 ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ 2026ను ప్రభుత్వం విడుదల చేసిందని, నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని ఈ రోజు ఒక ప్రకటనలో తెలిపారు. 4 దశల్లో ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నామని, సెప్టెంబర్ అక్టోబర్ నెలల్లో పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల కానున్నాయని తెలిపారు. గ్రూప్ 1 గ్రూప్ 2తో పోలీసు, ఫైర్, జైళ్లు, అటవీ, పశుసంవర్ధక, ఎక్సైజ్, ఇంజనీరింగ్, విద్యుత్ తదితర శాఖల్లో ఖాళీలను భర్తీ చేయనున్నట్లు చెప్పారు. జాబ్ క్యాలెండర్ పూర్తి వివరాలను gov.ap.gov.in వెబ్సైట్లో తెలుసుకోవచ్చని తెలిపారు. వచ్చే జనవరిలో అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ సేవలు అందుబాటులోకి రానున్నాయని పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. రాజధాని అమరావతిలో పర్యటించిన మంత్రి క్వాంటమ్ కంప్యూటింగ్ భవన నిర్మాణ పనులను ఈ రోజు పరిశీలించారు.

0: అనంతరం నారాయణ మాట్లాడుతూ జర్మన్ సాంకేతికతతో క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రాజధాని అమరావతిని నాలెడ్జ్ హబ్ గా అభివృద్ది చేసేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలియజేస్తూ,
1: ఈ రాష్ట్రంలో దీని ఒక నాలెడ్జ్ హబ్ గా చేయాలని, క్వాంటమ్ కంప్యూటర్ ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసి దీని ఒక క్వాంటమ్ వ్యాలీగా దీని నామకరణం చేయడం జరిగింది. దానికి సంబంధించి 45216 చదరపు అడుగుల్లో బిల్డింగ్ ఎంతో వేగవంతంగా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. భూమి నుంచి వెలువడే సిస్ట్రిక్ శబ్దాలు, పరిసర ప్రాంతాల్లో వచ్చే ట్రాఫిక్ శబ్దాలను తాకకుండా జర్మన్ టెక్నాలజీతో దీన్ని రూపొందిస్తున్నారు. ఎలక్ట్రిసిటీ నిరంతరంగా ఉండటం కోసంగా డ్యూయల్ యాక్టివ్ ఫీడల్ సిస్టమ్ తీసుకొచ్చారు. ఈ యొక్క క్వాంటమ్ కంప్యూటర్ ని యూజ్ చేసేది ప్రపంచంలో చాలా తక్కువ దేశాలు, వాటిలో మన ఆంధ్రప్రదేశ్ కూడా నెంబర్ వన్ కాబోతుంది.
0: పారిశుద్ధ్య నిర్వహణ పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులకు సూచించారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో మంత్రి ఈరోజు ఆకస్మికంగా పర్యటించి ప్రధాన రహదారులపై పారిశుద్ధ్య పరిస్థితులను పరిశీలించారు. పారిశుద్ధ్య కార్మికులు చేపడుతున్న చెత్త సేకరణ పనులను పరిశీలించిన మంత్రి పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎమ్మిగనూరులో ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, చెత్త సేకరణపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట లోకాయుక్తగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడలోని లోక్ భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ జస్టిస్ మల్లికార్జునరావుతో లోకాయుక్తగా ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి కొండపల్లి శ్రీనివాస్తో పాటు పలువురు అధికారులు హాజరయ్యారు. ప్రాంతీయ వార్తలు వింటున్నారు. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 27న దేశవ్యాప్తంగా ఖేలో ఇండియా సంవాద్ ఖేల్ కీ బాత్ పీఎంకే సాత్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు మై భారత్ రాష్ట డైరెక్టర్ ఉజ్వల్ తెలిపారు. విజయవాడలో ఆయన ఈరోజు మాట్లాడుతూ, ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృశ్య మాధ్యమం విధానంలో క్రీడాకారులు యువతతో సంభాషిస్తారని తెలిపారు. క్రీడలు శారీరక దృఢత్వం, స్వచ్ఛంద సేవ, దేశ నిర్మాణంతో యువతను అనుసంధానించేందుకు ఈ కార్యక్రమం ఒక ముఖ్యమైన వేదికగా నిలుస్తుందని ఉజ్వల్ తెలుపుతూ,
2: 27 ఆగస్టున ఖేలో యువ సంవాద్ అనే ప్రోగ్రాం జరగబడుతుంది. అందులో ప్రధానమంత్రి మోడీ గారు యువతతో డైరెక్ట్ గా లైవ్ లో ఇంటరాక్ట్ అవుతారు. ఒక 17 లొకేషన్స్ ఆంధ్రప్రదేశ్ లో 2-way లాగా, అంటే మనం స్క్రీన్ వాళ్ళకి కనపడుతుంది. మెయిన్లీ స్పోర్ట్స్ ఫెసిలిటీస్, స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, 2036 ఒలింపిక్స్ కి ఎలా మనం ముందుకు వెళ్ళాలి అని యువత యొక్క ఒపీనియన్, వాళ్ళ యొక్క భావాల్ని తెలుసుకోవాలని చెప్పి మోడీ గారు ఈ ముఖ్యమైన ప్రోగ్రాం చేస్తున్నాము. సో అందరూ పార్టిసిపేట్ చేసి దీన్ని సక్సెస్ చేయాలి.
0: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ పేరుతో సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేరా ఒక ప్రకటనలో సూచించారు. వాట్సాప్ లో ప్రచారమవుతున్న ఎన్నికల తేదీలు అవాస్తవమని స్పష్టం చేశారు. అసత్య సమాచారాన్ని ప్రచారం చేసేవారిపై సైబర్ చట్టాల కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఎన్నికల షెడ్యూల్పై అధికారిక సమాచారాన్ని మీడియా ద్వారా వెల్లడిస్తామని, అప్పటి వరకు సామాజిక మాధ్యమాలలో జరిగే ప్రచారాన్ని నమ్మవద్దని సూచించారు. రాష్ట ప్రభుత్వం నిర్వహించనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు అనుగుణంగా విశాఖపట్నం మహానగరపాలక సంస్థను విస్తృతం చేయాలని భీమిలి శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని కోరారు. విశాఖపట్నంలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికలలోపు విశాఖ మహానగరపాలక సంస్థలో వార్డులను పెంచాలని, మరికొన్ని మండలాలను విలీనం చేయాలని కోరుతూ,
3: విశాఖపట్నం సంబంధించి ఒక రెండు నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకటి, వార్డ్స్ డీలిమిటేషన్. ఏదైతే మనకున్న ఎగ్జిస్టింగ్ 98 వార్డ్స్ ఉన్నాయో ఆ 98 వార్డ్స్ నుంచి 120 చేయాలనే ఒక ప్రతిపాదన ఆల్రెడీ చేయటం, దాని మీద క్షేత్రస్థాయిలో కూడా వర్క్ కూడా చేయడం జరిగింది. రెండోది, పక్కన ఉన్న 4 మండలాలు, భీమిలి నియోజకవర్గంలో 3 మండలాలు, అలాగే పెందుత్తు నియోజకవర్గంలో 1 మండలం, మొత్తం 4 మండలాలు కూడా ఈ గ్రేటర్ వైజాగ్ లో విలీనం చేయాలనే ప్రతిపాదన కూడా ఒకటి. కాకపోతే దీన్ని ఎలా కలపాలి, ఏంటి దానికి టెక్నికల్ గా ఉన్న ఇబ్బందులు ఏంటి, వాటిని ఎట్లా ఓవర్కమ్ కావాలన్న మీద ఎక్సర్సైజ్ జరుగుతా ఉంది.
0: పాఠశాలల్లో పరిశుభ్రత, పారిశుద్ధ్యం, పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన ఉత్తమ విధానాలను ప్రోత్సహించే స్వచ్ఛ ఏవం హరిత్ విద్యాలయ రేటింగ్ SHVR కార్యక్రమాన్ని ఈ నెల 1వ తేదీ నుంచి కేంద్ర విద్యాశాఖ ప్రారంభించింది. కేంద్ర విద్యాశాఖలోని పాఠశాల విద్య అక్షరాస్యత విభాగం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అమలు చేస్తుంది. ఈ కార్యక్రమంలో

దేశవ్యాప్తంగా ఎక్కువ సంఖ్యలో అర్హత కలిగిన పాఠశాలలు పాల్గొనేలా కేంద్ర రాష్ట ప్రభుత్వ విభాగాలు విస్తృత ప్రచారం నిర్వహించాలని కేంద్ర విద్యాశాఖ కోరింది. పాఠశాలల్లో పరిశుభ్రత, పారిశుద్ధ్యం, స్వచ్ఛమైన నీరు, సురక్షిత వాతావరణం, నిర్వహణ, పర్యావరణ సుస్థిరత వంటి అంశాల్లో ఉత్తమ విధానాలను ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా టీబీ ముక్తు భారత్ అభియాన్ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయాలని జిల్లా క్షయ నివారణ అధికారి ఖాదర్ వలీ కోరారు. నెల్లూరు నగరంలో క్షయవ్యాధి నివారణపై వివిధ శాఖల ఉద్యోగులతో ఈరోజు నిర్వహించిన సమీక్షా సమాపేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఖాదర్ వలీ మాట్లాడుతూ గ్రామస్థాయిలో క్షయవ్యాధి నివారణ కార్యక్రమాలను ఖచ్చితంగా అమలు చేయాలని సూచించారు. క్షయవ్యాధి లక్షణాలు ఉన్నవారిని గుర్తించి వ్యాధి నిర్దారణ అయిన వెంటనే వారికి అవసరమైన చికిత్స పొందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 టోల్ ఫ్రీ నంబర్కు లేదా mygov.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 28వ తేదీ వరకు పంపవచ్చు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తీర ప్రాంతాల పరిరక్షణకు గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తున్నామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. యువతకు ఉద్యోగాల కల్పనే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట యువజన క్రీడల శాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
3: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
2: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
3: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
2: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
3: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
2: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
3: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
2: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడు అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
5: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెల సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
4: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

ధీరా ప్రోగ్రామ్ లో మనమైతే ఉన్నాం. అండ్ అలాగే మరి మనమైతే మాట్లాడుకుంటున్నాం కదా, మూడు తరాల ఆడవాళ్ల ఆలోచన విధానాల్లో ఉన్నటువంటి మార్పుల గురించి మనమైతే తెలుసుకుంటున్నాం. అండ్ సెకండ్ అంటే రెండవ తరం గురించి చెప్పాలంటే మన అమ్మల తరం అనమాట, అంటే 1980s 2000s ఈ కాలం వాళ్ళు. వీళ్ళందరూ ఇదంటే ఒక ట్రాన్సిషనల్ ఫేస్ అని చెప్పుకోవచ్చు. చదువుకుంటేనే గుర్తింపు వస్తుందని గ్రహించినటువంటి తరం. వీరిలో చాలా మంది ఉద్యోగం చేయాలా వద్దా అంటూ కూడా ఆలోచిస్తూ ఆగిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. అండ్ ఫైనల్లీ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారనమాట. సో అలా ఇంటి బాధ్యతలు, వంట పని, పిల్లల చదువు అన్ని తామే చూసుకోలేనటువంటి ఒత్తిడి కూడా వీరిపై ఉండేదన్నమాట. నలుగురు ఏమనుకుంటారు అనేటువంటి భయం వీళ్ళని ఎప్పుడు వెంటాడుతూనే ఉండేది. సో దీనివల్ల పాత పద్ధతుల్లో పూర్తిగా ఇమిడిపోలేక, అలాగే ఇప్పుడు రాబోయే కొత్త తరానికి వాళ్ళని వాళ్ళు మార్చుకుంటూ ఇలా మధ్యలో నలిగిపోయినటువంటి తరం వీళ్ళు అని చెప్పుకోవచ్చు. సో ఇలా అండ్ అలాగే మరి నెక్స్ట్ జనరేషన్, ఇక నెక్స్ట్ జనరేషన్ అనమాట, సో 2020s 2010s నుంచి ఇక ప్రెజెంట్ ఈ తరం మహిళల్లో చాలా స్పష్టత, క్లారిటీ అయితే ఉన్నవారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చదువు పరంగా, కెరీర్ పరంగా, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వీరికి ఇవన్నీ లభించడం వల్ల వీళ్ళ ఆలోచనల్లో విప్లవాత్మకమైనటువంటి మార్పు అయితే వచ్చింది. పెళ్లి లేదా కెరీర్ ఏదైనా సరే నిర్ణయం మాత్రం వాళ్లదే అయి ఉండాలని కోరుకుంటున్నారు. అలాగే వీరు బంధాలను గౌరవిస్తారు అండ్ ఆత్మగౌరవాన్ని మాత్రం తాకట్టు పెట్టడానికి అసలు ఒప్పుకోరు అనమాట. సెల్ఫ్ రెస్పెక్ట్ ని మాత్రం అసలు కోల్పోరు. సమస్య వస్తే మౌనంగా ఏడవడం కాకుండా తిరిగి ప్రశ్నించడం వీరి నైజం అని చెప్పొచ్చు. అలాగే మెంటల్ హెల్త్ అలాగే ఫ్యాషన్ కి కూడా సమాన ప్రాధాన్యతలు వీళ్ళు, అంటే ఈ తరం యువతులు ఇస్తున్నారు అని చెప్పుకోవచ్చు అనమాట. సో అండ్ ఇంకా మరిన్ని విషయాలు అయితే మనం మాట్లాడుకుందాం. మరొక లవ్లీ ట్రాక్ అయితే విన్న తర్వాత వింటూ ఉండండి వివిధ్ భారతి FM.

ఎస్ వింటున్నారు ధీరా ప్రోగ్రామ్. సో మరి అమ్మమ్మలు వాళ్ళ మనవరాళ్లకు లేదా మనవాళ్లకు కేవలం కథలు మాత్రమే చెప్పరండి. కుటుంబాన్ని ఎలా చూసుకోవాలి, కష్టాల్లో ఎలా నిలబడాలి, మనుషులతో ఎలా మెలగాలి, డబ్బును ఎలా పొదుపు చేయాలి, సాంప్రదాయాలను ఎలా కాపాడుకోవాలి, ఇలాంటి ఎన్నో విషయాలను తమ అనుభవాల ద్వారా నేర్పుతారు. ఒకప్పుడు వంటగదిలో అమ్మమ్మ నేర్పిన చిన్న చిట్కా ఈ రోజు మనవరాలి ఫోన్ లో వీడియో తీసి భద్రపరచుకోవచ్చు. ఒకప్పుడు ఉత్తరాల్లో రాసిన భావాలు ఇప్పుడు మెసేజెస్ గా మారచ్చు. ఒకప్పుడు అమ్మమ్మ చెప్పిన కథలు ఇప్పుడు పుస్తకాలుగా, పాడ్కాస్ట్లుగా, వీడియోలుగా మారచ్చు. కానీ జ్ఞానాన్ని అందించే విధానం మాత్రమే మారింది, జ్ఞానం విలువ మాత్రం మారలేదు. ఇలా ప్రతి తరం నుంచి వచ్చే ప్రతిదీ అలాగే కొనసాగించాల్సిన అవసరం లేదు. మంచి సాంప్రదాయాలను కాపాడుకుంటూనే కాలానికి సరిపోని విషయాలను కూడా మార్చుకోవడం చాలా అవసరం. అమ్మమ్మ తన మనవరాలకి అనుభవాన్ని ఇస్తుంది, మనవరాలు అమ్మమ్మకు కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది. ఇలా చూస్తే ఇది జస్ట్ జ్ఞానాన్ని ట్రాన్స్ఫర్ చేయడం మాత్రమే కాదండి, రెండు తరాల మధ్య జరిగే అందమైన పరస్పర ప్రయాణం కూడా అవ్వచ్చు. సో మరి మీ అమ్మమ్మ మీకు నేర్పిన పాఠం ఏదైనా, వంటకం ఏదైనా కావచ్చు లేదా ఇంకేదైనా సరే, అది ఒక జీవన పాఠం కావచ్చని గుర్తుంచుకోండి. అలాంటి చిన్న చిన్న జ్ఞాపకాలే మన కుటుంబాల కథలను, మన సంస్కృతిని, మన తరాలను కలిపి ఉంచుతుందని మర్చిపోకండి. సో ఇది ఇవాళ మన ధీరా ప్రోగ్రామ్ అండి. ప్రతి మీ అందరి కోసం మరొక చక్కటి పాట అయితే వచ్చేస్తుంది. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం పై.

0: బాడీ మాత్రం బేషుక్గా కనబడుతుంది, టైర్లు మాత్రం రిటైర్ అయిపోయాయండి.
1: అడపాదడప గాలి కొడితే సరిపోతుంది, మారుతిలాగా మబ్బుల్లో పరుగెడుతుంది.

0: చేసుకోక ఈ కండువా వేసుకుని వీధిలోకి ఎదురెళ్ళు.
1: అన్ని ఏర్పాట్లు చేస్తేనే ముసలి అయినా.

భారతి ఎఫ్ఎం 101.3.

Yes, tune to Swintanaru Akasavani Vijayawada Vivida Bharati FM 101.3 MHz by with you Raji Samata. And by Samyam Chuskunte 2 gantala 32 nimishalaithe ayipoyindannamata. And mari manamaithe enter ayyamu sandadi sandadi program loki. సో మరి ఈ రోజు మన సందడి సందడి ప్రోగ్రామ్ లో ఫస్ట్ క్వశ్చన్ అయితే రెడీగా ఉందన్నమాట. మరి క్వశ్చన్ ఏంటో తెలుసుకుందాం. మనం గాలి పీల్చుకుంటూ ఉంటాం కదా ప్రతిరోజు. అయితే మనం గాలి పీల్చుకున్నప్పుడు యాక్చువల్గా లంగ్స్ లోకి కదా గాలి వెళుతుంది, అప్పుడు చెస్ట్ పార్ట్ ఉబ్బినట్టు అవ్వాలి, కానీ పొట్టెందుకు పైకి వస్తుంది? ఈ డౌట్ మీకు ఎప్పుడైనా వచ్చిందా? సో మరి ఒకవేళ డౌట్ వస్తే దానికి ఆన్సర్ కూడా తెలుసుకుందాం. ఒకవేళ మీకు ఆన్సర్ తెలిస్తే మరి నాకు కూడా వాట్సాప్ చేసేయండి 0866248814 ఈ వాట్సాప్ నెంబర్ కి. మరి క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను, మనం గాలి పీల్చుకున్నప్పుడు పొట్ట ఎందుకు ఉబ్బినట్లుగా కనిపిస్తుంది? మరి ఈ క్వశ్చన్ కి మీరు ఆన్సర్ చేస్తూ అండ్ వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం అల్లరి మొగుడు ఈ చిత్రం నుంచి ఒక లవ్లీ ట్రాక్ అయితే వచ్చేస్తుంది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అలాగే చిత్ర గారి వాయిస్ లో ఎంఎం కీరవాణి గారు లిరిక్స్ అందించినట్టు

0: Bharti FM 101.3. ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బు

0: ఆదా చెయ్యాలన్నా. అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను. అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

మరి మన సందడే సందడిలో ఫస్ట్ క్వశ్చన్ అయితే అడిగాను కదా, మరి మనం గాలి పీల్చుకున్నప్పుడు ఊపిరితిత్తుల్లో కదా గాలి వెళ్తుంది, మరి మన పొట్టెందుకు ఉబ్బినట్లుగా కనిపిస్తుంది అని అడిగాను. అండ్ మరి చూసేద్దాం లెసన్స్ పంపించినటువంటి ఆన్సర్స్ ఏంటి అనేది. సో శ్యామ్ గారు కల్లూరు నుంచి వాళ్ళ అమ్మమ్మ గారు నేర్పించినటువంటి ఒక మంచి వంటకం గురించి చెప్తే మనకి షేర్ చేశారనమాట. సూపర్ అండి. అండ్ ఎస్, ధీరా ప్రోగ్రామ్ లో మనమైతే మాట్లాడుకున్నాం దాని గురించి. అండ్ అలాగే మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభానవ్ జైనుద్దీన్ గారు ఉమ్మడి నుండి సో గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. అలాగే శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు గారు వెల్కమ్ టు సందడే సందడి అంటూ పంపించారు. అలాగే ఏకలవ్య నగర్ రంగారెడ్డి జిల్లా నుంచి బిజిలి వెంకటేష్ శ్యామలా గారు, సో వీరు కూడా గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. అండ్ అలాగే బాగున్నారా మేడం అంటూ నరేష్ మెర్సీ విజయ రోజా శిరీష ఓంకార్ లక్ష్మీ నరసింహ యాదోజీ సక్కుబాయి గారు పంపించారనమాట మూసాపేట మహబూబ్నగర్ జిల్లా నుంచి. అండ్ అలాగే పెడన్న జోగానందరావు కాలనీ నుండి అప్పలరాజు గారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అలాగే నిఖిల్ గారు పంపించారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. అలాగే సుబ్బారెడ్డి శివాజీనగర్ మదనపల్లి టౌన్ అన్నమయ్య జిల్లా నుంచి, ఎస్ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారనమాట. ఓకే. అలాగే రాజుల నుంచి జయన్న గారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అక్కరపాగ నుండి రమా గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ పుట్టపాక నుండి పులిపాటి శ్రీనివాసరావు కృష్ణవేణి నీలేంద్ర హరిణి గారు పంపించారు ఆన్సర్, బట్ కాదండి. అలాగే మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట కామారెడ్డి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే మీ ప్రోగ్రామ్స్ చాలా బాగుంటాయి, థ్యాంక్ యూ అంటూ పురుషోత్తమ్ గారు సిద్ధేశ్వర్ కొండ నుంచి కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అండ్ ఇంకా మాధవి ఆంజనేయులు గారు భూటాన్ పోచంపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. కుసుమ గారు అంబటి నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. లత గారు ఉయ్యూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే మధు ప్రసాద్ అండ్ ఫ్యామిలీ తలంపాడు మండలం దొరవారి సత్రం మండలం తిరుపతి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి హాయ్ హలో సమత గారు అంటూ సందడి చేయడానికి రెడీ అంటున్నారు. ఓకే. అలాగే ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. భాస్కర్ గారు పెడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే కిషోర్ గారు నంద్యాల నుంచి ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే విజయ పరమేష్ గారు గుంతకల్ నుంచి ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ మూసాపేట్ నుంచి నరేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు ఆన్సర్, బట్ కాదు. సో మరి తెలుసుకుందాం రైట్ ఆన్సర్ ఏంటో.

సో మరి రైట్ ఆన్సర్ ఏంటి అంటే, యాక్చువల్ గా మనం గాలి పీల్చుకునేటువంటి ఊపిరితిత్తులు ఏదైతే ఉంటాయో, సో ఊపిరితిత్తుల కింద డయాఫ్రామ్ అనేది ఉంటుందన్నమాట. సో కరెక్ట్ గా అది కూడా ఒక చదునైన కండరం. సో శ్వాస తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే, అది గాలిని ఊపిరితిత్తుల్లో లాగడానికి కిందకి కదులుతుంది. సో ఈ చర్య వల్ల ఏమవుతుంది, కడుపులో ఉన్నటువంటి అంటే కడుపులో ఉన్నటువంటి పదార్థాలను కిందకి నెడుతుంది అనమాట. అలా అంతర్లీనంగా కడుపు ఉబ్బరం ఉంటే ఈ కదలికను, వాపును మరింత స్పష్టంగా కనిపించేలా చేస్తుందన్నమాట. సో అది అలాగా అంటే మనం ఇన్హేల్ చేసినప్పుడు

డయాఫ్రామ్ అనేది ఏదైతే మన లంగ్స్ కింద ఉందో అది కిందకి కదులుతుంది అనమాట. సో దానివల్ల పొట్టలో ఉన్న అవయవాలపై ఒత్తిడి పడుతుంది, అందుకే పొట్ట కొద్దిగా ముందుకు వచ్చినట్లు మనకి కనిపిస్తుంది. సో అదనమాట రీజన్. అండ్ మరి నెక్స్ట్ క్వశ్చన్ కూడా రెడీగా ఉంది, చూసేద్దాం నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో. మనకందరికీ తెలుసు రక్తం ఎరుపు రంగులో ఉంటుందని, కానీ ఎప్పుడైనా మీ చేతులకి కాళ్ళకి చూసుకున్నారా? మీరు ఇలా చూసినప్పుడు మనకి లోపల నర్వ్స్ వెయిన్స్ కనిపిస్తుంటాయి కదా, ఆ వెయిన్స్ బ్లూ కలర్ లో గ్రీన్ కలర్ లో కనిపిస్తుంటాయి, ఎందుకంటారు? వచ్చిందా డౌట్ ఎవరికైనా మీకు? సో మరి రాకపోతే ఇప్పుడు నేను ఇంకా డౌట్ రేస్ చేశాను కాబట్టి ఆలోచించి మరి ఎందుకై ఉంటుంది అనేది బాగా ఆలోచించి నాకైతే ఆన్సర్ పంపించండి 0866-24-8814 ఈ వాట్సాప్ నెంబర్ కి. క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను, మనకి రక్తం ఎర్రగా ఉంటుంది కానీ శరీరంలో ఉన్నటువంటి నరాలు మాత్రం ఎందుకని నీలంగా ఆకుపచ్చగా కనిపిస్తాయి? సో ఇదన్నమాట క్వశ్చన్. మరి ఆన్సర్ పంపిస్తూ అండ్ వింటూ ఉండండి వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
3: एक जमाने से कहानी है सुना रही आकाशवाणी, फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन, जब कोने कोने पहुंचा दूरदर्शन. कहानी नहीं बदली, स्टाइल गया है बदल. जो कहानियां हम सुनते आए देखते आए, अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल.
4: डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. భద్రతా నిర్వహణపరమైన అంశాలను పరిగణలోకి తీసుకుని ఇకపై ఏడాదికి ఒకసారైనా విమాన పైలట్లకు డోప్ టెస్టులు నిర్వహించాలనే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట సచివాలయంలో పురపాలక పట్టణాభివృద్ది మంత్రి నారాయణతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ గారెత్ విన్ ఓవెన్ ఈ రోజు సమావేశమయ్యారు. ఈ సందర్బంగా బెటర్ ఇన్ఫ్రాస్టక్చర్ ప్లానింగ్, సస్టైనబుల్ సిటీస్ అభివృద్దిపై చర్చించినట్లు నారాయణ చెప్పారు. వేమూరు నియోజకవర్గానికి చెందిన 5 లబ్దిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన 7,77,260 ఆర్థిక సాయం ఎల్ఓసీ పత్రాలను గుంటూరులోని తన క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే నక్క ఆనందబాబు ఈ రోజు అందజేశారు. జీ కొండూరు నుంచి కొత్తూరు వరకు 900 మీటర్ల పొడవున రాష్ట గ్రామీణ రహదారుల బలోపేత ప్రాజెక్టు నుంచి మంజూరైన 60 వ్యయంతో నిర్మించనున్న నూతన రహదారి నిర్మాణ పనులకు మైలవరం శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ ఈ రోజు శంకుస్థాపన చేశారు. పోలింగ్ కేంద్రాలలో అన్ని మౌలిక సదుపాయాలు ఉండేలా ఏర్పాట్లు చేయాలని ఏలూరు జిల్లా కలెక్టర్ కె వెట్టిసెల్వి అధికారులను ఆదేశించారు. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 27 దేశవ్యాప్తంగా ఖేలో ఇండియా సంవాద్ యువ కనెక్ట్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు శ్రీకాకుళం జిల్లా మేరా భారత్ యువజన అధికారి నమ్మల కృష్ణ తెలిపారు. కూటమి ప్రభుత్వం స్థానిక సంస్థల నిధులను పూర్తిస్థాయిలో వెచ్చిస్తూ వార్డులలో మౌలిక వసతులు కల్పిస్తుందని, ఆదోని పట్టణంలో అన్ని వార్డులను అభివృద్ది చేస్తామని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి ఒక ప్రకటనలో తెలిపారు. హెడ్స్పార్క్ ధరించేందుకు అనుమతి కోరుతూ దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా వస్త్రాధరణ విషయంలో విద్యాసంస్థలు నిర్దేశించిన నియమాలను విద్యార్థి తన వ్యక్తిగత ఇష్టాలకు అనుగుణంగా మార్చుకునే వీలు లేదని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది. విజయవాడ వేదికగా మహిళా ఆంధ్ర ప్రీమియర్ లీగ్ వేలం జరుగుతుంది. ఇందులో భాగంగా బ్యాటర్ నీరగట్టు అనుషను 2.10 లక్షలకు అమరావతి ఈ ఛాంపియన్స్ జట్టు తీసుకుంది. దులీప్ ట్రోఫీ 2026 తొలి క్వార్టర్ ఫైనల్లో ఇషాన్ కిషన్, వైభవ్ సూర్యవంశీ నేతృత్వంలోని ఈస్ట్ జోన్ జట్టు నార్త్ ఈస్ట్ జోన్పై 210 పరుగుల తేడాతో విజయం సాధించింది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

0: విద్ భారతి ఎఫ్ఎం 101.3.
1: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
2: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
3: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
2: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
1: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
1: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
1: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
2: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35. నాలో నీకు నచ్చిందేంటి?
4: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
2: అది కాదు, ఇది అందరూ చెప్తారు కానీ నీకు

ఎస్ వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం. అండ్ మరి మనమైతే సెకండ్ క్వశ్చన్ కూడా నేను అడిగాను కదా సందడి సందడి ప్రోగ్రామ్ లో, అండ్ చూసేద్దాం రైట్ ఆన్సర్స్ ఎవరు పంపించారు అంటే భాస్కర్ గారు పెడన్ నుంచి ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు, అలాగే మూసాపేట మహబూబ్నగర్ నుంచి నరేష్ పంపిస్తున్నారు. ఓకే కాదండి, బట్ పెద్ద కాకాని నుంచి పద్మశేఖర్ వెల్కమ్ టు సందడి సందడి అంటూ పంపించారు. అలాగే ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబానో జైనుద్దీన్ గారు నిజామాబాద్ నుండి పంపించారు. ఓకే ఇందాక క్వశ్చన్ కి ఆన్సర్. అలాగే పెడన జోగానందరావు కాలనీ నుండి అప్పలరాజు గారు ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సత్యనారాయణ గారు దేవినగర్ విజయవాడ నుంచి ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే రాజుల నుండి జయన్న గారు రైట్ ఆన్సర్. పుట్టపాక నుండి పులిపాటి శ్రీనివాసరావు గారు, కృష్ణవేణి నీలేంద్ర, హరిణి రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుండి షేక్ తబలా మస్తాన్ భాషా, అలాగే కుటుంబ సభ్యులు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నున్న నుండి శోభారాణి గారు, రంగారావు గారు, చాందినీ సాగర్, అవినాష్, రియాన్, శుత్విక రైట్ ఆన్సర్ అయితే పంపించారు. అండ్ అలాగే సంధ్య గారు అనంతపురం నుంచి పంపించారు, కాదండి బట్ ఓకే. కుస్మ గారు అంబటి నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే విజయ ప్రకాష్ గారు గుందకల్ నుంచి ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే జయరామ్ గారు పది పుట్ల బయలు పాకాల మండలం నుంచి పంపించారు, వెల్కమ్ టు సందడి సందడి అంటూ. అలాగే సుబ్బారెడ్డి గారు శివాజీ నగర్ మదనపల్లి టౌన్ అన్నమయ్య జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. లతా గారు ఉయ్యూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు మచిలీపట్నం నుంచి. అలాగే మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట కామారెడ్డి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే శ్యామ్ గారు కల్లూరు నుంచి రైట్ ఆన్సర్, అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్, మధుప్రసాద్ అండ్ ఫ్యామిలీ తిరుపతి తల్లంపాడు నుంచి రైట్ ఆన్సర్. అలాగే ప్రదీప్ గారు కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి పంపించారు ఆన్సర్. ఓకే అండ్ అలాగే కేవీ రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి ఎస్ కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకిరాజు గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి సో ఇందాక క్వశ్చన్ కి ఆన్సర్ పంపించారు. అలాగే కిషోర్ గారు నంద్యాల నుంచి రైట్ ఆన్సర్. అండ్ అలాగే ఎర్రమల్లి సీత మహాలక్ష్మి గారు అమలాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజ్లీ వెంకటేష్ శ్యామల గారు కరెక్ట్ ఆన్సర్. ఆదర్శ నగర్ నిజామాబాద్ నుంచి కీర్తి రాజ్ గారు ఎస్ కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ నూతి సత్యానంద్ గారు హయత్ నగర్ నుంచి పంపించారు, ప్రశ్న లేదంటే. ఓకే సో మరి రైట్ ఆన్సర్ ఏంటో కూడా తెలుసుకుందాం.

సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే మనకి బ్లడ్ రెడ్ గానే ఉంటుంది. కానీ ఏంటి అంటే మనకి ఎందుకని నరాలు అలా నీలంగా ఆకుపచ్చగా కనిపిస్తాయి అంటే చర్మం అలాగే లైట్ అబ్జార్ప్షన్ అండ్ రిఫ్లెక్షన్ వల్ల ఇవి నీలంగా అలాగే ఆకుపచ్చగా కనిపిస్తాయన్నమాట. సో అది మరి సంగతి. అండ్ చాలా మంది కరెక్ట్ ఆన్సర్స్ ఆల్మోస్ట్ అందరు లిజినెస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. లైట్ అబ్జార్ప్షన్ రిఫ్లెక్షన్, సో మన స్కిన్ కి లైట్ కి మధ్య జరిగేటువంటి అబ్జార్ప్షన్ రిఫ్లెక్షన్ కారణాల వల్ల మనకి ఆ నర్వ్స్ అనేవి ఆ కలర్ లో కనిపిస్తాయి అన్నమాట.

దిస్ మరీ మన సందరే సందడిలో నెక్స్ట్ క్వశ్చన్ కూడా రెడీగా ఉంది. అదేంటంటే మనం ఎక్కువసేపు ఒకే చోట చూసామనుకోండి మన కళ్ళల్లోంచి ఎందుకు నీళ్లు వస్తాయి? క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను, ఎక్కువసేపు ఒకే చోట చూస్తే కళ్ళల్లోంచి నీళ్లు ఎందుకు వస్తాయి? మరి ఈ క్వశ్చన్ కి కనుక మీకు ఆన్సర్ తెలిస్తే వాట్సాప్ చేసేయండి 08 66 24 888 14 ఈ వాట్సాప్ నంబర్ కి.

0: మరొక లవ్లీ ట్రాక్ అయితే వింటూ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: భారతి ఎఫ్ఎం 101.3. ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
1: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
1: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందే. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
0: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
1: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.
2: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
3: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
0: FM 101.3.

ఎస్ మరి మనమైతే ఉన్నాం సందడి సందడి ప్రోగ్రామ్ లో. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ కూడా అడిగాను కదా, మరి ఎక్కువసేపు ఒకే చోట చూడడం వల్ల కళ్ళల్లో ఎందుకు నీళ్లు వస్తాయి అనేటువంటి క్వశ్చన్ అయితే అడిగాను. అండ్ మరి చూసేద్దాం మన లిజనర్స్ పంపించినటువంటి ఆన్సర్స్. అయితే శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు గారు ప్రశ్న వినలేదు అంటున్నారు, నో ప్రాబ్లం. అలాగే శ్యామ్ గారు కల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, ముసాపేట మహబూబ్నగర్ నుంచి నరేష్ పంపించారు మసి విజయ. ఓకే, అలాగే మాధవి ఆంజనేయులు గారు భూదాన్ పోచంపల్లి నుంచి పంపించారు. ఓకే, రాజన్ నుంచి జయన్న గారు ఆన్సర్ పంపించారు. ఓకే అండి. అలాగే పెడన జోగాంతోకాల్ నుండి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్, జాన్సన్ గారు విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్, ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, అలాగే ప్రదీప్ గారు కర్నూలు నుంచి ఓకే రైట్ ఆన్సర్ పంపించారు, అలాగే కీర్తి రాజ్ కుమార్ ఆదర్శ నగర్ నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్, అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ ఇంకా కుసుమ గారు అంబటి నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్, వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే ఎండీ సిద్ధిక్ విజయవాడ నుంచి ఎస్ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు, సూపర్. అలాగే మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట కామారెడ్డి నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఈ రోజు మంచి పాటలు వస్తున్నాయి అంటున్నారు, రోజు మంచి పాటలే వస్తాయండి. ఓకే ఎనివే థ్యాంక్ యూ. అలాగే గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి పోలు శివదాస్ రెడ్డి తిరుపతమ్మ గారు పంపించారు, ఓకే కరెక్ట్ ఆన్సర్. అలాగే తను బ్రహ్మాయ్య గారు కర్నూలు నుంచి ఓకే రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే బి మధుప్రసాద్ అండ్ ఫ్యామిలీ తలంపాడు తిరుపతి జిల్లా నుంచి ఓకే ఆన్సర్ పంపించారు. అండ్ కిషోర్ గారు నంద్యాల నుంచి కరెక్ట్ ఆన్సర్, సంధ్య అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఎర్రమల్లి సీతా మహాలక్ష్మి గారు అమలాపురం నుంచి ఎస్ సూపర్ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారండి. అండ్ ఇంకా గౌస్ గారు అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్, అలాగే అందరికీ కూడా పంపించారు శుభోదయం, సారీ సందడి సందడికి స్వాగతం అంటూ రామళ్లకోట నుండి దుబాయ్ భాష గారు, అబ్దుల్ మన్నాన్, ముబీన్ బేగం అండ్ ఫ్యామిలీ మెంబర్స్. ఓకే, అలాగే సేవదాసు రెడ్డి గారు అలాగే కుటుంబ సభ్యులు దాసరిపాలెం నుంచి గుంటూరు జిల్లా నుంచి ఓకే రైట్ ఆన్సర్ పంపించారు. ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను గారు కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అండ్ అలాగే ఓకే 90 సాంగ్స్ వినే అదృష్టం కలుగుతుంది అంటున్నారు, ఎస్. అండ్ అలాగే రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, ఓకే కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ ఇంకా నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుండి షేక్ తబలా మస్తాన్ అండ్ భాషా అండ్ ఫ్రాన్స్ కానీ పంపించారు ఆన్సర్, ఓకే. అలాగే నెల్లూరు నుండి శోభారాణి గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద జానకీరాజు పంపించారు రైట్ ఆన్సర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద మెసేజ్ అండి. పెడన జోగానంద్రపాల నుండి అప్పలరాజ్ గారు. అండ్ అలాగే ఢిల్లీ వెంకటేష్ శ్యామ్లా గారు సో కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అండ్ అలాగే శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు గారు రైట్ ఆన్సర్ ఓకే పంపించారు. లతా గారు ఉయ్యూరు నుంచి ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ మరి చూసేద్దాం రైట్ ఆన్సర్ ఏంటో.

ఎస్, మీరు కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే మన కళ్ళ మీద ఒక సన్నటి నీటి తెరలాగా ఉంటుందన్నమాట ఎప్పుడు కూడా. సో మనం ఎక్కువసేపు అలా ఒకే చోట చూసినప్పుడు ఏమవుతుందంటే కనురెప్పలు అనేది కొట్టుకోవడం తగ్గుతుంది, కాబట్టి దీనివల్ల కళ్ళు పొడి బారినట్లు అవుతాయన్నమాట. సో దానివల్ల ఏమవుతుంది, ఆ కంటి పైన ఉండేటువంటి పల్చటి నీటి తెర ఆవిరైపోయి అప్పుడు కార్నియాలో ఉన్నటువంటి, అంటే మన కంటిలో ఉన్నటువంటి కార్నియాలో ఉన్నటువంటి నరాలు బ్రెయిన్ కి సిగ్నల్ పంపిస్తాయి, ఇక్కడ వాటర్ లేవు వాటర్ లేవు అని. సో దానివల్ల ఈ రిఫ్లెక్సెస్ వల్ల బ్రెయిన్ మన కళ్ళలో ఎక్కువ వాటర్ వచ్చేలాగా పంపిస్తుంది అనమాట. సో దానివల్ల మనకి కళ్ళు నీళ్లు అలా వస్తాయన్నమాట, కళ్ళలోంచి నీళ్లు వస్తాయి. అండ్ ఎస్, ఇది అనమాట ఆన్సర్ అయితే. అలాగే గడ్డ మంగయ్య గారు బందర్పల్లి నెల్లూరు డిస్టిక్ నుంచి పంపించారు ఆన్సర్, ఓకే. విజయ పరమేష్ గుంతకల్ నుంచి ఓకే కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సో మరి మన నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో కూడా తెలుసుకుందాం. మన దేశంలో ఒక స్టేట్ లో ఒక ప్రాంతంలో టీ స్టాల్ ఉందన్నమాట. సో ఆ టీ స్టాల్ లో కనుక మీరు జోక్ చెప్పి నవ్విస్తే మీకు ఛాయ్ ఫ్రీగా ఇస్తారట. ఇంతకీ ఎక్కడ? క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను. జోక్ చెప్పి నవ్విస్తే ఫ్రీగా ఛాయ్ ఇచ్చేటువంటి టీ స్టాల్ ఎక్కడ ఉంది? సో మన దేశంలోనే ఉంది, మరి ఎక్కడుందో కరెక్ట్ గా ఆలోచించి మరి నాకు ఆన్సర్ అయితే పంపించేసేయండి 0866244884 ఈ వాట్సాప్ నెంబర్ కి. మరొక లవ్లీ ట్రాక్ అయితే వింటూ ఫ్రమ్ ద మూవీ విజయేంద్ర వర్మ, ఉదిత్ నారాయణ చిత్ర గారి వాయిస్ లో వేటూరి గారు లిరిక్స్ అందించినటువంటి సాంగ్ అయితే మీ అందరి కోసం వచ్చేస్తుంది.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
3: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
4: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
3: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.

సందడి సందడి ప్రోగ్రామ్ లో నేనైతే నెక్స్ట్ క్వశ్చన్ కూడా అడిగేశాను కదా, మరి జోక్ చెప్పి నవ్విస్తే ఛాయ్ ఫ్రీగా ఇచ్చేటువంటి టీ స్టాల్ ఏ ప్రాంతంలో ఉంది అని అడిగాను. అండ్ మరి చూసేద్దాం మన లిసనర్స్ పంపించినటువంటి ఆన్సర్స్. అయితే కొండారెడ్డి గారు సిద్ధవటం కడప నుంచి పంపించారు ఆన్సర్. ఓకే. అలాగే శ్యామ్ గారు కల్లూరు నుంచి, ప్రశ్నలు బాగున్నాయి, ఆసక్తికరంగా తెలియని విషయాలు తెలుసుకున్నాం, అలాగే పాటలు కూడా సూపర్ అంటున్నారు. థ్యాంక్ యూ అండి. అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్ కూడా పంపించారు. శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు గారు చాలా దగ్గరగా వచ్చారు. ఓకే. అలాగే రాజు నుంచి జయన్ నగర్ పంపించారు ఆన్సర్ కాదండి. లత గారు ఉయ్యూరు నుంచి రైట్ ఆన్సర్. పెడన జోగానంద్రో కాలనీ నుండి పంపించారు అప్పలరాజు గారు, బట్ మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకిరాజు గారు కరెక్ట్ ఆన్సర్. కనకరావు గారు పెడ నుంచి పంపించారు ఆన్సర్. ఓకే. అలాగే నూనె నుండి శోభారాణి, రంగారావు, సాగర్, చాందిని అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు ఆన్సర్. అలాగే రామళ్ళకోట నుండి దుబాయ్ భాష, అబ్దుల్ మన్నాన్, మిన్నత్ బేగం అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు. ఓకే. అలాగే రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి విజిలి వెంకటేష్, శ్యామ్లా గారు. ఏంటండి మీకు ఆన్సర్? అప్పలరాజు గారు పంపించారా? ఓకే. అనంతపురం నుంచి అనురాధ గారు పంపించారు. ఓకే.

ఆన్సర్ బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి. ఆన్సర్ రైట్ ఆన్సర్ పంపించారు తమిళ. ఓకే, మహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట కామారెడ్డి నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే కురుమూర్తి కొల్లాపూర్ నుంచి, కాశీపురం నుంచి, ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కుసుమ గారు అంబటి నగర్ నుంచి ఆన్సర్ పంపించారు. బట్ స్టార్ట్ అయితే ఒక స్టేట్ లో చేశారు, బట్ ఇనిషియల్ గా అలా స్టార్ట్ చేసిన తర్వాత చాలా స్టేట్స్ లో స్ప్రెడ్ అయిపోయింది. ఓకే, అండ్ అలాగే అనంతపురం నుంచి గౌస్ గారు పంపించారు ఆన్సర్. అలాగే మస్తాన్ అండ్ ఫ్యామిలీ నాగర్కోయిల్ నుంచి పంపించారు. ఓకే, అలాగే మధుప్రసాద్ గారు తలంపాడు నుంచి పంపించారు, తిరుపతి నుంచి కాదండి. అలాగే వేదాంతం జానకి శ్రీనివాస్ గారు ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి శివదాస్ రెడ్డి తిరుపతమ్మ కుటుంబ సభ్యులు గారు పంపించారు ఆన్సర్. ఓకే, అండ్ అలాగే ఎర్రమల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి పంపించారు ఆన్సర్. ఓకే, అండ్ అలాగే కిషోర్ గారు నంద్యాల నుంచి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద మెసేజ్ అండి, అలాగే కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. భారతదేశంలో ప్రతి నగరానికి ఏక్ జోక్ సునావో చాయ్ ఫ్రీ పావో అంటూ లేదు, బట్ ఓకే. రాజశేఖర్ రాజు గారు బీవీ నగర్ నెల్లూరు నుండి పంపించారు ఆన్సర్ అయితే. ఓకే, మూసాపేట మహబూబ్నగర్ నుంచి ఎం నరేష్ మెర్సీ విజయ గారు సూపర్ సాంగ్స్ వినిపిస్తున్నారు థ్యాంక్ యూ అంటూ పంపించారు. అండ్ అలాగే ఓకే కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు శ్యామ్ గారు కల్లూరు నుంచి సూపర్. అలాగే చిలుక నారాయణ అనసూయ యమున జానకంపేట నిజామాబాద్ నుంచి పంపించారు ఆన్సర్. ఓకే, అండ్ నరేష్ గారు మూసాపేట్ నుంచి పంపించారు ఆన్సర్ అయితే కాదండి, బట్ ఓకే. సో నో ప్రాబ్లం, అండ్ మరి చూసేద్దాం రైట్ ఆన్సర్ ఏంటో.

సో మై కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే తమిళనాడు అనమాట. సో ఫస్ట్ స్టార్ట్ చేసింది అయితే తమిళనాడులోనే, అండ్ ఆ తర్వాత చాలా స్టేట్స్ కి అలా అది అంటే ఇదైతే స్ప్రెడ్ అయిపోయింది. ఎందుకంటే ఎక్కువగా క్యాష్ ఐ మీన్ సారీ ఈ టీ స్టాల్స్ దగ్గరే కూర్చొని మాట్లాడుకుంటుంటారు కదా రాజకీయాల గురించి కానీ, లేకపోతే గొడవ పడుతుంటారు. సో ఈ ఉద్రిక్తతను వాదనలు తగ్గించడానికి, కస్టమర్లు సరదాగా నవ్వుకోవడానికి ఒక మంచి జోక్ చెప్పండి, చాయ్ ఫ్రీగా తీసుకోండి అనేటువంటి ఒక సరదా ఆఫర్ను తమిళనాడులో ఉన్నటువంటి కొన్ని స్థానిక హోటల్స్ లో అలాగే స్టార్ట్ చేశారనమాట. సో తమిళనాడు ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ ఆ తర్వాత ఇది మెల్లిగా వేరే స్టేట్స్ కూడా స్ప్రెడ్ అయింది, అలాగే గుజరాత్ లో ఉంది, ఇంకా చాలా ప్లేసెస్ లో కూడా ఉన్నాయి. అలా చూసుకుంటే మరి మిగతా ఆన్సర్స్ అన్ని కూడా కరెక్టే అని అనుకోవచ్చు. సో మరి మన లాస్ట్ క్వశ్చన్ ఏంటో తెలుసుకుందాం మన సందడి సందడిలో. బయట చలిగా ఉన్నప్పుడు వెంటనే మన బాడీ టెంపరేచర్ అడ్జస్ట్ అయిపోతుంది, కాస్త వెచ్చగా అయిపోతుంది కదండి. సో ఇలాగా బయట టెంపరేచర్ ని బట్టి మన బాడీ టెంపరేచర్ ను మన బాడీలో ఏ పార్ట్ నియంత్రిస్తుంది? క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను, బయట టెంపరేచర్ తో మన బాడీ టెంపరేచర్ ని ఏ పార్ట్ అంటే మన బాడీలో ఏ పార్ట్ అడ్జస్ట్ చేస్తుంది? మరి ఈ క్వశ్చన్ కి కనుక మీకు ఆన్సర్ తెలిస్తే వాట్సాప్ చేసేయండి 0866244888 ఈ వాట్సాప్ నెంబర్ కి. మరొక సూపర్ సాంగ్ అయితే వింటూ ఫ్రమ్ ద మూవీ యువరాజు, అండ్ ఈ పాటను పాడిన వారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, అలాగే చిత్ర గారు, వేటూరి గారు ఈ పాటకు లిరిక్స్ అందించారు.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్

0: దానిని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

టెన్ మరిచుతాం. ఎస్, ముసాపేట్ మహబూబ్ నగర్ నుంచి నరేష్ మెస్సి విజయ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అలాగే విజయ పరమేష్ గారు గుంతకల్ నుంచి, సో ఇందా క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భానుగారు ఉమ్మడి నుండి

ముల్లగూరి విజయ్ కుమార్ గారు కరెక్ట్ ఆన్సర్, రాజన్ నుంచి జయన్న గారు కరెక్ట్ ఆన్సర్, అలాగే రాజోలు మండలం నుండి మాదుగుండు రాజేష్ చరణ్ సౌమ్య అంజలి, సో కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి, అలాగే భద్రేశ్వరాచారి గారు అయ్యప్ప నగర్ మేడ్చల్ నుంచి, ఎర్రమిళి సీతా మహాలక్ష్మి గారు అమలాపురం నుంచి, మహమ్మద్ ఇనాయతుల్లా భావనిపేట కామారెడ్డి నుంచి, కుసుమ గారు అంబటి నగర్ నుంచి, వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి, సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు. కనకారావు గారు పెడన్ నుంచి, అనురాధ గారు అనంతపురం నుంచి, మస్తాన్ ఫ్యామిలీ అనంతపురం నుంచి, అలాగే కనగలూరు నుండి రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక నుంచి, లతా గారు ఉయ్యూరు నుంచి, అండ్ సో కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, అలాగే సూపర్ సాంగ్స్ వినిపించారు అంటున్నారు. థ్యాంక్ యూ అండి. అలాగే శ్రీవల్లి శ్రీనివాసులు గారు మంగాపురం తిరుపతి నుంచి, శ్రీనివాస్ మంగాపురం నుంచి శ్రీనివాసులు గారు, సో అలాగే కేపీ రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి, అండ్ అలాగే కిషోర్ గారు నంద్యాల నుంచి, బివి నగర్ నెల్లూరు నుంచి రాజశేఖర్ రాజు గారు, అలాగే చిలక నారాయణ అనసూయ యమున జానకంపేట నుంచి, మధు ప్రసాద్ గారు తిరుపతి నుంచి, సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్స్ అయితే పంపించారు. అలాగే షేక్ తబలా మస్తాన్ భాషా గారు అండ్ కుటుంబ సభ్యులు బుచ్చిరెడ్డిపల్లి నెల్లూరు నుంచి, అండ్ అలాగే నాసిక వేణు గారు దేశాయపేట నుంచి, సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు. అలాగే మురహరి యశోద జానకిరాజు గారు నిజామాబాద్ నుంచి, అండ్ అలాగే ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహపాను గారు నాగార్జున లక్ష్మి వడియంపేట నుంచి, అండ్ శివదాసరెడ్డి అలాగే కుటుంబ సభ్యులు దాసరిపాలెం గుంటూరు నుంచి, సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు. అండ్ ఈరోజు షో సూపర్ అంటూ పంపించారు నరేష్ అండ్ మెస్సీ విజయ మూసాపేట నుంచి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ వరిసిద్దాం రైట్ ఆన్సర్ ఏంటో. మరి మన బ్రెయిన్ లో ఉన్నటువంటి హైపోథలామస్, సో ఈ పార్ట్ మన బాడీలో ఉన్నటువంటి టెంపరేచర్ ను నియంత్రిస్తుందన్నమాట. సో ఇది వాళ్ళ మన సందడి. ఐ హోప్ మీ అందరూ బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నానండి. ఇప్పుడు మీ అందరి కోసం మరొక చక్కటి పాట అయితే వచ్చేస్తుంది. స్టే ట్యూన్ అండ్ కీప్ లిజనింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. వెలిగొండ ప్రాజెక్టుతో పశ్చిమ ప్రకాశం ప్రాంత రూపురేఖలు మారనున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. 30 ఏళ్ల క్రితం 1996 మార్చి 5న వెలిగొండకు శంకుస్థాపన చేసి 3 దశాబ్దాల తర్వాత ఈ నెల 31న తాను ప్రాజెక్టును ప్రారంభించబోతున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సామాజిక మాధ్యమం ఎక్స్ లో పేర్కొన్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలోని కనేకల్లు మండలం హులికెరలో సుజ్లాన్ విండ్ పవర్ ప్రాజెక్టుకు మంత్రి నారా లోకేష్ ఈరోజు శంకుస్థాపన చేశారు. అమలాపురం ప్రాంతానికి చెందిన గల్లంతైన 7 మత్స్యకారుల ఆచూకీ కోసం 15 కోస్ట్ గార్డ్ నౌకలు 4 హెలికాప్టర్లతో విస్తృత సెర్చ్ ఆపరేషన్ చేపట్టి గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేసినట్లు రాష్ట వ్యవసాయ మత్స్యశాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం కోటుపరువు పంచాయతీ పరిధిలో సుమారు 52 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నూతనంగా నిర్మించనున్న 15 సీసీ రహదారుల నిర్మాణానికి రాష్ట గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమిడి సంధ్యారాణి శంకుస్థాపన చేశారు. రాష్టంలో గత 16 రోజులుగా చేపట్టిన సమ్మెను జూనియర్ డాక్టర్లు ఈ రోజు విరమించారు. ఈ మేరకు సమ్మెను విరమిస్తున్నట్లు జూనియర్ డాక్టర్ల సంఘం హైకోర్టుకు నివేదిక సమర్పించింది. జూనియర్ డాక్టర్ల డిమాండ్లపై 2 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని రాష్ట ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. వైఎస్సార్సీపీ ముఖ్య నాయకులతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు సమావేశమయ్యారు. ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం వడ్లమాను గ్రామ రైతుల కోసం మేరా రేషం మేరా అభిమాన్ 2.0 ప్రచార కార్యక్రమం నిర్వహించినట్లు కేంద్ర పట్టుపరిశ్రమ బోర్డు పరిశోధన విస్తరణ కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఈ భువనేశ్వరి తెలిపారు. కర్నూలు జిల్లా హాలహరవి మండలం అమృతాపురం గ్రామంలో వెలసిన టోపి మారెమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రావణమాసం మంగళవారం సందర్బంగా అమ్మవారికి జలాభిషేకం, కుంకుమార్చన, మహామంగళహారతి వంటి విశేష పూజలు నిర్వహించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈస్ట్ కోస్ట్ రైల్వే అప్రెంటిస్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. రేపటి నుంచి ఆన్లైన్లో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. దరఖాస్తు చివరి తేదీ 15 సెప్టెంబర్. మరిన్ని వివరాలకు www.rrcbbs.org.in వెబ్సైట్ను సందర్శించవచ్చు. భారత్ జరుగుతున్న 2వ టెస్టు 3వ రోజు టీ విరామ సమయానికి శ్రీలంక 65 ఓవర్లకు గాను 7 వికెట్లు కోల్పోయి 216 పరుగులు చేసి లక్ష ఛేదంలో 287 పరుగుల వెనుకంజలో ఉంది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

0: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరిచేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
3: నాకైతే నా స్కూల్ డేసే.
0: మేమే కాదు, మీరు కూడా మీ మనసు లోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై,
4: ఓన్లీ ఆన్ వివిధ భారతి FM 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 7:50.
5: మన స్టూడియోస్ లో టైం అండ్ మరి మనమైతే ఎంటర్ అయిపోయాము వివిధ ప్రోగ్రామ్ లోకి. సో ఈ రోజు మన వివిధ ప్రోగ్రామ్ లో వన్ లిరసిస్ట్ సాంగ్స్ అయితే వినబోతున్నాం అనమాట. ఇంతకి ఎవరు ఆ లిరసిస్ట్ అంటే కాసర్ల శ్యామ్ గారు. సో కాసర్ల శ్యామ్ గారు లిరిక్స్ అందించినటువంటి అద్భుతమైన పాటలన్నీ మీ అందరి కోసం అయితే వచ్చేస్తున్నాయి. మరి లేట్ ఎందుకు, స్టార్ట్ చేసేద్దాం మన వివిధ ప్రోగ్రామ్ లో ఒక బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ లై. అండ్ ఈ పాటని పాడిన వారు రాహుల్ సిప్లిగంజ్, రమ్య బెహ్రా గారు, అలాగే

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
3: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
4: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజు వచ్చేద్దామా?
5: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
4: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫో

0: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఆ ఏదో బాగానే ఉన్నాలే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి FM 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3. చూస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం వతియో రాజే సమత. మరి సమయం చూసుకుంటే 4:24 అయితే అయిపోయింది. అండ్ మరి మనం అవుతున్నాం వివిధ ప్రోగ్రామ్ లో. అండ్ వివిధ ప్రోగ్రామ్ లో వన్ లిరసిస్ట్ సాంగ్స్ అయితే మనం వినేస్తున్నాం కదా. సో మరి కాసర్ల శ్యామ్ గారు పేరుకి సంబంధించినటువంటి అద్భుతమైన పాటలు అయితే మనం వింటున్నాం. అండ్ ప్రతి మీ అందరి కోసం బలగం ఈ చిత్రం నుంచి మరొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. స్టే ట్యూన్ అండ్ కీప్ లిజనింగ్ టు వివిధ భారతి ఎఫ్ఎం.
1: ఇంకా వింటున్నారు
2: ఇక పొద్దు పొద్దునే మొదలు పెట్టావా నీ బాసుగాల.

0: అబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
1: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
1: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుంది. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
0: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
1: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.

భారతి ఎఫ్ఎం 101.3. ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగా హెర్ట్జ్ పై సమయం మరి 4:49 అయితే కావస్తుంది అనమాట. అండ్ ఇంకా కొద్దిసేపట్లో మీరైతే వింటారు స్పాన్సర్ ప్రోగ్రామ్ వెన్నెల. ఇంకా టైం అయితే 4:49 అయిపోయింది. అండ్ ఇంకా సైనింగ్ ఆఫ్ చెప్పేసి టైం కూడా వచ్చేసింది కాబట్టి, సో దిస్ ఇస్ యువర్ ఆర్జీ సమత సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. మరి నెక్స్ట్ టైం మరిన్ని మంచి పాటలతో అలాగే మంచి టాపిక్స్ తో మళ్ళీ మేము ముందుంటాను. టిల్ దెన్ స్టే హ్యాపీ, స్టే హెల్తీ అంటూ దిస్ ఇస్ యువర్ ఆర్జీ సమత సైనింగ్ ఆఫ్.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు గుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి.

0: విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
1: 101.3.
2: వింటున్నారు వివిక్ భారతి ఎఫ్ఎం 101.3.

0: హలో డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెనిలా ప్రోగ్రామ్. దిస్ ఇస్ ఆర్జే చేతన్. ప్రస్తుతం చిన్న వయసులోనే గుండెపోటుతో మరణిస్తున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. అందుకు కారణాలను వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. సరైన పోషకాలు లేని ఆహారం కారణంగా, బలహీనమైన జీవన శైలి కావచ్చు, కానీ అలాంటి కొన్ని విషయాల వల్ల చిన్న వయసులోనే గుండెపోటు రావచ్చు. వైద్య పరిభాషలో గుండెపోటుని మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ అంటారు. ఇందులో మయో అంటే కండరాలు, కార్డియల్ అంటే గుండె. ఈ ఇన్ఫెక్షన్ తగినంత రక్త సరఫరాతో సంబంధం కలిగి ఉంటుంది. చిన్న వయసులో గుండెపోటు రావడానికి గల కారణాలేంటో, ఇలాంటి కేసులు ఎందుకు ఎక్కువ అవుతున్నాయో చెప్తున్నారు హెల్త్ ఎక్స్పర్ట్స్. చిన్న వయసులో గుండెపోటుకి కారణాలు, లెట్స్ చెక్ అవుట్ ఇన్ వెనిలా ప్రోగ్రామ్ విత్ మీ యువర్ ఆర్జే చేతన్.
1: మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0915522739. నంబర్ మరోసారి 0951522739. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్, feedbackamc1@gmail.com.

గుండె కండరాలకు ఆక్సిజన్, రక్తం రెండు అవసరం. కానీ వాటిలో అడ్డంకులుంటే అప్పుడు గుండెపోటు సంభవించవచ్చు. ధమనుల్లో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ తీవ్ర ప్రభావం చూపి గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు వైద్య నిపుణులు. ఇలాంటి సమయంలో సకాలంలో చికిత్స చేయకపోతే గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎవరికైనా తరచుగా రక్తపోటు ఎక్కువగా ఉంటే గుండెపోటు వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. శరీరంలో పేరుకుపోయిన చెడ్డ కొలెస్ట్రాల్ అధిక బీపీకి కారణం కావచ్చు. ప్రస్తుతం మధుమేహం అనేది ఒక సాధారణ సమస్యగా మారింది. అయితే దీని కారణంగా బాధిత వ్యక్తికి గుండెపోటు కూడా రావచ్చు. శరీరంలో రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుకోకపోవడం వల్ల మధుమేహం బారిన పడాల్సి వస్తుందని, మధుమేహం నిర్మూలించబడకపోవచ్చు కానీ ఆరోగ్యకరమైన జీవనశైలి, ఆహారంలో మార్పులు చేసుకోవడం ద్వారా నియంత్రించవచ్చు. ఒత్తిడి, పనిభారం, ఇంటికి సంబంధించిన సమస్యలు లేదా ఇతర కారణాల వల్ల ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఒత్తిడికి గురవుతున్నారు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం చిన్న వయసులో గుండెపోటు కేసులు పెరగడానికి ఒత్తిడి కూడా ఒక ముఖ్యమైన కారణం. మహిళల కంటే పురుషులే ఎక్కువగా గుండెపోటుకి గురవుతున్నట్లు పరిశోధనలో వెల్లడైంది. దీని వెనుక కారణం ఒత్తిడి. ఈ వయసులో ఎవరైనా రాత్రిపూట నిద్రపోలేకపోతే ఆందోళనగా ఉన్నా గుండెకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఈ రోజుల్లో ప్రజలు సరైన జీవన శైలిని అనుసరిస్తున్నారు. జీవన శైలిలో ఎన్నో మార్పులు వచ్చాయి. కొంతమంది బలవంతంగా ఇలా చేస్తుంటే కొందరు ఉద్దేశపూర్వకంగా తమను తాము ప్రమాదంలో వేసుకుంటున్నారు. ఇంట్లో కాకుండా హోటల్లో, రెస్టారెంట్స్ లో, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో భోజనం చేయడం, తగినంత నిద్ర లేకపోవడం, ఇంట్లో ఫుడ్ ఉన్నా కూడా చేసుకునే పరిస్థితి ఉన్నా కూడా బయట నుంచి ఫుడ్ ఆర్డర్ చేయడం, ఇలాంటివి ఎన్నో చేస్తూ ఉన్నారు. అవంతా స్లోగా వచ్చి సడన్ గా ఒకరోజు బాల్కనీ లాగా బర్స్ట్ అయ్యి హెల్త్ ప్రాబ్లమ్స్ అన్ని బయటకు వస్తాయి. మీరు తీవ్రమైన శారీరక సమస్య నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలనుకుంటే ముందుగా వైద్య పరీక్షలు చేయించుకోండి. దీంతో పాటు ఆహారం నియమాలు మార్చడం తప్పనిసరి. దీనికోసం ఆహారంలో పండ్లు, కూరగాయలు చేర్చండి. రోజుకోసారి ప్లేట్లో సాలడ్ ని కూడా చేర్చండి. అలాగే మీరు రన్నింగ్ లేదా ఎక్సర్సైజ్ చేయడం ద్వారా ఆరోగ్యంగా ఉండొచ్చు. ఇలాంటి జీవనశైలి మార్పుల కారణంగా గుండెపోటు నుంచి రక్షించుకోవచ్చు. సుఖవంతమైన జీవనం కోసం సమకూర్చుకుంటున్న సౌకర్యాలు, సాంకేతిక పరిజ్ఞానాలే మనిషి ఆయువుని తగ్గించేస్తున్నాయి. ఓవైపు టెక్నాలజీ పెరుగుతుంది, వైద్య రంగం కొత్త పుంతలు తొక్కుతుంది, మరోవైపు మనిషి ఆరోగ్యం మాత్రం అపసవ్య దిశలో పరిగెడుతుంది. ఒకప్పుడు 60 పైబడిన వారిలో మాత్రమే గుండె సమస్యలు కనిపించేవి, నేడు 40 ఏళ్లలోపు వారిని హృద్రోగం మింగేస్తుంది. అంతెందుకు 30 ఇయర్స్ లో స్టార్ట్ అయిపోతుంది. చిన్న వయసులో గుండె సమస్యలకు అనేక కారణాలున్నాయి. గుండెకు శత్రువులు రక్తపోటు, మధుమేహం. కానీ ఇటీవల కాలంలో ఈ రెండు సమస్యలు లేకపోయినా

గుండెపోటు బారిన పడుతున్నారు చాలా మంది. దీనికి ప్రధాన కారణం మారుతున్న జీవన శైలి, ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లోపించడం, ఎక్సర్సైజ్ లేకపోవడం, కొన్నిసార్లు మితిమీరిన కసరత్తు ఓ కారణం కావచ్చు. యువతరం గుండె చుట్టూ కాపు కాసిన శత్రువులు ఇవే. గుండెపోటు

0: ఏమిటో తెలియని వారి స్థాయికి గుండె ఆరోగ్యం చేరాలంటే 10 నుండి 15 ఏండ్ల సమయం పడుతుందట. ఇతరులు తాగిన పొగల్ని పీల్చడం ద్వారా కూడా గుండెపోటు రిస్క్ 20 నుంచి 30% పెరుగుతుందని, దీన్నే ప్యాసివ్ స్మోకింగ్ అంటారు. గుండెపోటు వంశ పారంపర్యంగా వచ్చే ఆస్కారాలున్నాయి. తండ్రికి 55 ఏండ్ల లోపే గుండెపోటు వచ్చినా, తల్లికి 65 ఏండ్ల లోపు గుండెపోటు వచ్చినా వారి సంతానానికి చిన్న వయసులోనే గుండెపోటు వచ్చే ఆస్కారం ఉంది. నాణ్యత లేని ఆహారంతో శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోతుంది. ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల మంచి కొలెస్ట్రాల్ తగ్గుతుంది, ఆ మేరకు చెడు కొలెస్ట్రాల్ అధికమవుతుంది. గుండెపై భారం పడుతుంది. రక్త పరీక్షల ద్వారా మాత్రమే కొలెస్ట్రాల్ స్థాయి నిర్ధారణ అవుతుంది. ఊబకాయల్లోనే అధిక కొలెస్ట్రాల్ ఉంటుందనేది ఒక అపోహ మాత్రమే. సన్నగా ఉన్న వారిలోనూ అధిక కొలెస్ట్రాల్ ఉండొచ్చు, కాబట్టి తరచూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం. ఆహారంలో మార్పు చేర్పులు కూడా అవసరమే. గత 10 ఏండ్లలో ఆహారపు అలవాట్లు చాలా మారిపోయాయి. తాజా కూరగాయలు పండ్లు తీసుకునే అలవాటు తగ్గిపోయింది. డీప్ ఫ్రై చేసిన పదార్థాలు, బేకరీ ఐటమ్స్, ప్రాసెస్డ్ ఫుడ్ ఆరగించడం ఫ్యాషన్ గా మారింది. దీనివల్ల బరువు పెరుగుతుంది, కొలెస్ట్రాల్ షుగర్ స్థాయిలు హద్దు మీరుతున్నాయి. అధిక రక్తపోటు, మధుమేహం చెడు కొలెస్ట్రాల్ కు ప్రధాన కారణం బరువు పెరగడమే. ఒక వ్యక్తి సాధారణ స్థాయి కంటే ఎక్కువ బరువు ఉన్నాడంటే దాన్ని బీపీ షుగర్లకు ప్రారంభ దశగా భావించాలి. ఒబేసిటీ హఠాత్తుగా రాదు, బరువు క్రమంగానే పెరుగుతుంది, తొలి దశలోనే నియంత్రించడం ఉత్తమం. శారీరక శ్రమ తగ్గిపోయింది. వర్క్ ఫ్రం హోమ్ వల్ల చాలా మంది గంటల తరబడి కదలకుండా పనిచేస్తున్నారు. సమయాభావం సాకులతో హెల్త్ చెకప్లకు దూరం అవుతున్నారు. దీంతో యువతలో బీపీ షుగర్ కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగిపోతున్నాయి, అంతిమంగా గుండెపోటుకు దారి తీస్తున్నాయి. డియర్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ అ వెరీ థాట్ ప్రొవోకింగ్ ఇన్ఫర్మేషన్. ఎంతో మంది హెల్తీగా ఉన్నామనుకుంటారు, చిన్న చిన్న సమస్యలే కదా అని ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. అందుకే తెలిసింది కదా హెల్త్ చెకప్ ఎంత ఇంపార్టెంటో మీకు. మీకు అలాంటి సమస్య కానీ డౌట్స్ కానీ ఉన్నా మీ డాక్టర్ని సంప్రదించి అన్ని హెల్త్ చెకప్స్ చేయించుకోండి. ఏదన్నా ఉన్నా కానీ మీకు ముందే తెలుస్తుంది, లేకుంటే మరీ మంచిది. ఒకవేళ ఉంటే దాన్ని ఫస్ట్ ఇనీషియల్ స్టేజెస్ లోనే అరికట్టొచ్చు, ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. సో విత్ దిస్ వెరీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్, దిస్ ఇస్ యా ఆర్జే చేతన్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. ఐ విల్ కమ్ బ్యాక్ ఇన్ అవర్ నెక్స్ట్ సెగ్మెంట్ విత్ మోర్ సచ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. టిల్ దెన్ బై.
1: మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522709. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist Media Center.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. మీరు వింటున్నారు 102.7 మెగాహెచ్ పై సమయం 5 గంటలైంది. ఇప్పుడు ప్రసార విశేషాలు వింటారు. ప్రసార విశేషాల అనంతరం వనితవాణి స్త్రీల ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమంలో మహిళలు స్వయం ఉపాధి అవకాశాల గురించి వింటూ పసందైన సినీ గీతాలు వింటారు. 5:30 యువతరంగం కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారంతో పాటు యువత మరియు సంగీతం గురించి వింటూ సినీ గీతాలు వింటారు. 6:30 గ్రామదర్శిని కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమంలో స్థానిక సమాచారం వింటారు. అనంతరం కొత్త వెలుగులు కథానిక వింటారు. రచన మరియు సమర్పణ శ్రీమతి శాంతికృష్ణ గారు. అనంతరం కొన్ని జానపద గేయాలు వింటారు. 7:00 అలనాటి మధుర గీతం వింటారు. అనంతరం 8:00 హలో అభిరుచి వాట్సాప్.

కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమంలో శ్రోతలు మెచ్చిన పాటలు వింటారు. 8:30 నుండి రాత్రి 11:10 వరకు ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు విజయవాడ కేంద్రం నుండి రిలీ వింటారు. మరింతవరకు ఈనాటిమా సాయంకాలపు ప్రసార విశేషాలు విన్నారు. ఇప్పుడు రేపటి ప్రసార విశేషాలు వింటారు. అనగా 26 బుధవారం నాటి ప్రసార విశేషాలను ఇప్పుడు వింటారు.

రేపు ఉదయం 6:10 అర్చన భక్తి గీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. 6:30 సూక్తి సుధ వింటారు. 6:35 పొలం కబుర్లు వింటారు. 7:00 ప్రసార విశేషాలు అనంతరం 7:15 శుభోదయం సింహపురి కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమం అనంతరం 8:30 డాక్టర్ గారి సలహాలు కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:00 హలో అభిరుచి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:30 హలో అభిరుచి వాట్సాప్ కార్యక్రమం ప్రసారమవుతుంది. అనంతరం 10:00 సాయంత్రం 5:00 ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. సాయంత్రం 5:00 ప్రసార విశేషాలు వింటారు. అనంతరం వనితావాణి స్త్రీల ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. 5:30 యువతరంగం కార్యక్రమం ప్రసారమవుతుంది. అనంతరం 6:30 గ్రామదర్శిని కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:00 అలనాటి మధురగీతం వింటారు. 7:15 పాడి పంటలు కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:00 హలో అభిరుచి వాట్సాప్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:30 నుండి రాత్రి 11:10 ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు విజయవాడ కేంద్రం నుండి ఇరలి వింటారు. 11:10 మా ప్రసారాల ముగింపు. మీరింతవరకు రేపటి ప్రసార విశేషాలు విన్నారు.

వనితవాణి స్త్రీల ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో మీరు వింటున్నారు 102.7 మెగాహెర్ట్జ్ పై వనితవాణి స్త్రీల ప్రత్యేక కార్యక్రమంలో మహిళలు స్వయం ఉపాధి అవకాశాల గురించి వింటూ ఉన్నారు. అయితే మహిళలు స్వయం ఉపాధి అవకాశాలలో భాగంగా ఈరోజు మహిళల యొక్క ఆర్థిక స్వావ

లంబన కోసం నమో డ్రోన్ దీదీ పథకం గురించి, పథకాన్ని ఉపయోగించుకుని ఉపాధిని అలాగే ఆదాయాన్ని ఏ విధంగా పొందాలి, మహిళలకు డ్రోన్ దీదీ యొక్క పథకం యొక్క ఉపయోగాలు, దీనికి శిక్షణ ఏర్పాట్లు ఎలా ఉంటాయి, దీనికి సంబంధించిన మరిన్ని పూర్తి విషయాలు ఈనాటి మన వనితావాణి స్త్రీల ప్రత్యేక కార్యక్రమంలో వింటారు. వింటూనే ఉండండి. నేను మీ మేరీ సుజిత. మీరు వింటున్నారు 102.7 మెగాహెర్ట్జ్ పై. ఆకాశమే హద్దుగా రాణిస్తున్నటువంటి మహిళలకు ఇది మరొక ముందడుగు అని చెప్పుకోవచ్చు. సాగులో అన్నదాతలకు అధిక పెట్టుబడుల భారాన్ని తగ్గించేందుక ఎరువుల పిచికారీలో భాగస్వామ్యాన్ని కల్పించారు సర్కార్. ఇందులో భాగంగానే మహిళల ఆదాయ వనరులను పెంచేందుకు కేంద్రం నమో డ్రోన్ దీదీ పథకాన్ని అమలు చేస్తుంది. 2 ఏళ్ల క్రితం ప్రయోగాత్మకంగా కొందరు మహిళలకు డ్రోన్ల వినియోగంపై నైపుణ్య శిక్షణ, స్కిల్ ట్రైనింగ్ ఇచ్చారు. తద్వారా ఉపాధిని కూడా పొందుతున్నారు. అనేక మందికి శిక్షణ కూడా ఇస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని తెలుసుకుందాం. ఏ విధంగా జీవనోపాధి మెరుగుపడుతుంది, శిక్షణ ఎలా ఇస్తారు, ఇది ఏ విధమైనటువంటి అవకాశం, దీని ద్వారా ఎలా లబ్ధి పొందొచ్చు, పూర్తి సమాచారం తెలుసుకుందాం. వెంటనే ఉండండి 102.7 మెగాహెర్ట్జ్ పై. నేను మీ మేరీ సుచిత. ఇప్పుడు ఒక చక్కటి పాట విందాం, తర్వాత మరింత సమాచారం విందాం. గుడుంబ శంకర్ ఈ చిత్రంలోని ఒక మంచి పాట విందాం. గానం కార్తీక్ శ్రీవర్ధిని హనుమంతరావు.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్డీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
3: మీరు వింటున్నారు 102.7 మెగాహెర్ట్జ్ పై వనితావాణి స్త్రీల ప్రత్యేక కార్యక్రమం. కార్యక్రమంలో మహిళలు డ్రోన్స్ వినియోగం, తద్వారా ఆర్థిక స్వావలంబన సాధించటం, ఉపాధి అవకాశాలను మెరుగుపరుచుకోవటం ఎలా, దీని గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం. మహిళలు స్వయం ఉపాధి అవకాశాల గురించి తెలుసుకుంటున్నారు, వింటూనే ఉండండి. అయితే నమో డ్రోన్ దీది పథకం, ఇందులో ఆసక్తి ఉన్న మహిళలను ఎంపిక చేస్తున్నారు. ఉచిత రాయితీ కాకుండా 8 లక్షల రాయితీ, 2 లక్షల మండల గ్రామ సమైక్య లోన్తో పరికరాలను కూడా కొనుగోలు చేయనున్నారు. పిచికారీ చేయటం వల్ల వచ్చిన సొమ్ములో సగం ఆపరేటర్ సహాయకుడు తీసుకుంటే మిగిలిన సగం మండల సమాఖ్యకు దక్కుతుంది. ఈ ఏడాది అనేక మందికి డ్రోన్స్ పంపిణీ చేయటం కూడా జరిగింది. అలాగే నమో డ్రోన్ దీది పథకం ఎవరెవరు అర్హులు, ఇందుకు తెలుసుకుందాం. నమో డ్రోన్ దీది పథకాన్ని అమలు చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. 2 ఏళ్ల క్రితం ప్రయోగాత్మకంగా పలువురు మహిళలకు డ్రోన్ల వినియోగంపై నైపుణ్య శిక్షణ ఇచ్చారు. అయితే నమో డ్రోన్ దీది పథకం పట్ల అనేక మందికి గ్రామీణ ప్రాంతాల్లో స్వయం సహాయక సంఘాల్లోని SHG మహిళలు అత్యధికంగా వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తూ ఉండగా, ఈ నేపథ్యంలోనే పంటల సాగులో ముందున్నటువంటి ఔత్సాహిక మహిళలకు డ్రోన్ల వినియోగంపై నైపుణ్య శిక్షణ ఇస్తూ ఉన్నారు. ఏ రకమైన పంటకు ఏ విధంగా పిచికారీ చేయాలి, ఎంత మోతాదులో

రసాయన ఎరువుల మిశ్రమాన్ని కలపాలనే అంశాలను కూడా నేర్పిస్తూ ఉన్నారు. ప్రయోగాత్మకంగా కొంతమందికి డ్రోన్లను, 10 లక్షల రూపాయలు విలువ చేసే పరికరాలను 100% రాయితీతో పంపిణీ చేయగా, ఉమ్మడి జిల్లాల్లో ఈ శిక్షణను అందిపుచ్చుకుని పురుగుమందు పిచికారీ చేస్తూ ఎంతో మందికి ఈ మహిళలు ఆదర్శంగా కూడా నిలుస్తూ ఉన్నారు. అయితే డ్రోన్ ఆపరేటర్గా ఎదగడం, చాలామంది ఇందులో ఒక మహిళలే కాదు డ్రోన్ ఆపరేటర్స్కి అదేవిధంగా శిక్షణ తీసుకున్న తర్వాత అధిక మోతాదులో మహిళలకి ఆర్థిక స్వావలంబనగా నిలుస్తుంది డ్రోన్ దీదీ పథకం. తద్వారా మహిళలు ఆర్థికంగా మరింత సాధికారతను సాధించేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఒకవైపు ఉపాధి, మరోవైపు ఆదాయం కూడా లభిస్తుంది. ఇప్పటికే పలువురు డ్రోన్ దీదీలుగా శిక్షణ తీసుకుని రాణిస్తూ ఉన్నారు. వెంటనే ఉండండి 102.7 మెగాహెర్ట్జ్ పై. ఇప్పుడు ఒక మంచి పాట విందాం, తర్వాత మరింత సమాచారం తెలుసుకుందాం. ఇప్పుడు మణిశంకర్ వరప్రసాద్ చిత్రం నుంచి ఒక మంచి పాట.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్డీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్ గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: మీరు వింటున్నారు 102.7 మెగాహెచ్ పై వనితావాణి స్త్రీల ప్రత్యేక కార్యక్రమంలో మహిళలు స్వయం ఉపాధి అవకాశాల గురించి మీరు వింటూ ఉన్నారు. ఇందులో భాగంగా నమో డ్రోన్ దీది పథకం గురించి సమాచారం వింటూ ఉన్నారు. ఇందుకు పథకం ద్వారా మహిళలు స్వయం సహాయక సంఘాల ద్వారా కూడా సభ్యులకు 80% రాయితీతో గరిష్టంగా 8 లక్షల రూపాయల వరకు సబ్సిడీ వ్యవసాయ డ్రోన్లను అందిస్తూ ఉండగా, నమో డ్రోన్ దీది పథకం గురించిన పూర్తి వివరాలు నేను తెలియజేస్తాను. ఇప్పుడు సబ్సిడీ వివరాలు వచ్చేసి 10 లక్షలకు విలువైనటువంటి వ్యవసాయ డ్రోన్ను కేవలం 80% రాయితీ పోను 2 లక్షలకే పొందవచ్చు. మిగతా మొత్తానికి బ్యాంకుల ద్వారా కూడా తక్కువ వడ్డీతో రుణాలు లభిస్తాయి. ఇకపోతే ఇందుకు ఎంపికైనటువంటి మహిళలకు డ్రోన్ల నిర్వహణ మరియు పైలటింగ్ పై దాదాపు 12 రోజుల పాటు శిక్షణను కూడా ఇస్తారు, ఉచితంగా ఇస్తారు అందుకు. ఇకపోతే ఈ డ్రోన్ల సహాయంతో పొలాలకు పురుగు మందులు, ఎరువులు సులభంగా పిచికారీ చేయవచ్చు. దీనివల్ల సమయం ఆదా కావడంతో పాటు మహిళలు అదనపు ఆదాయాన్ని కూడా పొందవచ్చు. ఇందుకు ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలుసా? స్వయం సహాయక సంఘాల మహిళలు తమ ఆధార్ కార్డ్, బ్యాంక్ ఖాతా వివరాలతో స్థానిక డిఆర్డీఏ అధికారులను లేదా నమో డ్రోన్ దీది పోర్టల్ ద్వారా సంప్రదించి దరఖాస్తు చేసుకోవచ్చు. వింటూనే ఉండండి 102.7 మెగాహెచ్ పై. ఇప్పుడు ఒక మంచి పాట విందాం.

ఇంతటితో ఈనాటి వనితావాణి స్త్రీల ప్రత్యేక కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు 102.7 MHz పై ఇప్పుడు యువతరంగం కార్యక్రమం ప్రసారమవుతుంది.

యువతరంగం కార్యక్రమానికి స్వాగతం. మీరు వింటున్నారు 102.7 మెగాహెడ్జ్ పై. యువతరంగం కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారాన్ని వింటారు. దీనికంటే ముందు ఒక జోష్ఫుల్ సాంగ్ విందాం.

మీరు వింటున్నారు 102.7 మెగాహెచ్ పై యువత రంగం కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారాన్ని వింటారు. కార్యక్రమంలో భాగంగా ముందుగా ఉద్యోగ సమాచారాన్ని వింటారు. నేను మీ మేరీ సుజిత. ఈస్ట్ కోస్ట్ రైల్వేలో 1595 అప్రెంటిస్ పోస్టులకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈస్ట్ కోస్ట్ రైల్వే 1599 యాక్ట్ అప్రెంటిస్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆగస్టు 26 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతూ ఉండగా ఆన్లైన్లో సెప్టెంబర్ 15 తేదీలోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. ఇందుకు ఫిట్టర్, వెల్డర్, టర్నర్, మెషినిస్ట్ వంటి వివిధ విభాగాల్లో ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఇందుకు కనీసం 50% మార్కులతో పదో తరగతి, ఇంటర్, సంబంధిత ట్రేడ్లలో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. వయసు 15 నుంచి 24 ఏళ్లు ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండానే మార్కుల ఆధారంగా మాత్రమే ఎంపిక చేయటం జరుగుతుంది. మరింత పూర్తి సమాచారం కోసం అధికారిక వెబ్సైట్ www.rrcbbs.org.in ఈ వెబ్సైట్ని సందర్శించి పూర్తి సమాచారం తెలుసుకున్న తర్వాత ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి. వింటూనే ఉండండి 102.7 మెగాహెచ్ పై యువతరంగం కార్యక్రమంలో ఉద్యోగ సమాచారాన్ని వింటూ ఉన్నారు. మరొక ఉద్యోగ సమాచారం ఇప్పుడు వింటారు. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 2482 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఎల్బీఓ పోస్టులకు ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైపోయింది. అర్హత కలిగిన అభ్యర్థులు సెప్టెంబర్ 7, 2026 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో 80, తెలంగాణలో 50 ఖాళీలున్నాయి. గ్రాడ్యుయేషన్, 1 సంవత్సరం అనుభవం, స్థానిక భాషా పరిజ్ఞానం తప్పనిసరిగా ఉండాలి. ఆగస్టు 1, 2026 నాటికి వయసు 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్లకు నిబంధనల ప్రకారం వయోపరిమితి సడలింపు ఉంటుంది. ఎంపిక ఆన్లైన్ పరీక్ష, సైకోమెట్రిక్ టెస్ట్, భాషా నైపుణ్య పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ద్వారా జరుగుతుంది. కావున ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి. వింటూనే ఉండండి 102.7 మెగాహెచ్ పై యువతరంగం కార్యక్రమంలో ఉద్యోగ సమాచారాన్ని విన్నారు. ఇప్పుడు ఒక మంచి పాట విందాం. నువ్వు లేక నేను లేను ఈ చిత్రంలోని ఒక బ్యూటిఫుల్ సాంగ్ ఇప్పుడు వింటారు. కౌసల్య ఆర్పి పట్నాయక్ గానంలో

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
3: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
2: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి Form 6 ఉపయోగించాలి.
3: విదేశాల్లో నివసించే భారతీయులు NRI నమోదు కోసం Form 6A నింపాలి.
2: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం Form 7 సబ్మిట్ చేయాలి.
3: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం Form 8 లో దరఖాస్తు చేయాలి.
2: పూర్తి చేసిన దరఖాస్తులను July 31 నుండి August 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
3: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
2: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

వింటూనే ఉండండి 102.7 MHz పై యువతరంగం కార్యక్రమంలో. మీరు ఇంతవరకు ఉద్యోగ సమాచారాన్ని విన్నారు, తర్వాత పసందైన సినీ గీతాలు విన్నారు కదా. ఇప్పుడు యువత మరియు సంగీతం గురించి విందాం. వింటూనే ఉండండి, నేను మీ మేరీ సుచిత. అయితే ప్రజెంట్ ఉన్నటువంటి ట్రెండింగ్ సాంగ్స్ గురించి మనం మాట్లాడుకుంటే, ట్రెండింగ్ సాంగ్స్లో ఇట్ క్లాస్ ఎట్ మాస్ ఇంగ్లీష్ తెలుగు మిక్స్ చేసి రాయగలిగిన సత్తా ఎవరికైనా ఉందంటే ఇది రామజోగయ్య శాస్త్రి గారికి అని నేను చెప్తానన్నమాట. ఎందుకంటే వాళ్ళు రాసిన పాటలు ఆల్మోస్ట్ సూపర్ డూపర్ హిట్ అంతే. అటువంటి పాటల్లో ఈ మధ్య వచ్చినటువంటి విశ్వనాథ్ అండ్ సన్స్ చిత్రంకు వచ్చినటువంటి వీరు రాసినటువంటి పాట అయితే అసలు అదిరిపోయిందనుకోండి. అటువంటి పాటల్ని కాకుండా ఎన్నో పాటల్ని చలనచిత్ర సీమకు అందించారు రామజోగయ్య శాస్త్రి గారు. అందరికీ వీరికి వీరు రాసిన ఏ పాట అయినా సరే సూపర్ హిట్ అయిపోతుంది అనుకుంటే నమ్మండి. మరింత మాట్లాడుకుందాం వీరి గురించి. అయితే ఇప్పుడు వీరు రాసినటువంటి విశ్వనాథ్ అండ్ సన్స్ చిత్రం నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ ఇప్పుడు విందాం.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఇఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
3: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
2: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
3: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
2: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
4: మీరు వింటున్నారు 102.7 MHz పై యువత రంగం కార్యక్రమంలో యువత మరియు సంగీతం గురించి వింటూ ఉన్నారు. అయితే రామజోగయ్య శాస్త్రి గురించి మనం తెలుసుకున్నాం, అలాగే వారు రాసిన పాటలు ఎంత బాగుంటాయో కూడా మనం తెలుసుకున్నాం. అయితే అలాగే వీరు అనేక క్లాస్ మాసే కాకుండా భక్తి గీతాలతో కూడిన దాదాపు చాలా పాటలతో సాహిత్య ప్రయాణాన్ని కూడా ప్రారంభించారు. తెలుగు సినిమాలలో వందలాది శక్తివంతమైనటువంటి, భావోద్వేగ పూరితమైనటువంటి జానపద బాణీలున్నటువంటి పాటలను రాసి మెప్పించారు రామజోగయ్య శాస్త్రి గారు. అలాగే తన రచనలతో శ్రోతలను, సినీ అభిమానులను ఇట్టి ఆకట్టుకుంటారు. ప్రత్యేకమైనటువంటి పాటలు, వీరు రాసిన పాటలు చాలా ప్రత్యేకత ఉంటుంది. అటువంటి పాటల్లో మరొక పాట సూపర్ డూపర్ హిట్ అయిందన్నమాట, RX 100. ఈ చిత్రంలోని పాట ఇప్పుడు ఒకటి విందాం.

0: చక్కటి పాట విన్నారు కదా. అయితే మనం రామజోగయ్య శాస్త్రి గురించి మాట్లాడుకుంటున్నంతసేపు ఎటువంటి పాటలనైనా ఇలా అవ్వలేలుగా రాసేస్తారనమాట అందరూ. ఇప్పుడు మనం విన్నటువంటి RX100 చిత్రంలోని ఒక బ్యూటిఫుల్ సాంగ్. అయితే వీరు రాసిన ప్రతి పాట కూడా సెన్సేషన్ అని చెప్పుకోవచ్చు. వీరు అనేక పాటలు రాశారు, ఇందులో భాగంగా కలేజ కావచ్చు, అల వైకుంఠపురం అయితే ఏమి, ఇంకా చాలా పాటలు రాశారనమాట. వీటికి ప్రత్యేకంగా వీరు రాసిన పాటలు చక్రి స్వరాలు సమకూర్చినటువంటి అనేక చిత్రాలకు పాటలు రాశారు. అయితే డి రెడీ చాలా పేరు తెచ్చుకున్నాయి. చిరుత, లక్ష్యం, కింగ్, కలేజ, దూకుడు, మిర్చి, అత్తారింటికి దారేది, భరత్ అనే నేను, అలా వైకుంఠపురంలో, వకీల్ సాబ్, ఇలా అనేక చిత్రాల్లో పాటలు రాసి మెప్పించారు. భరత్ అనే నేనులో అయితే పాటలన్నీ కూడా రాసింది రామజోగయ్య శాస్త్రినే. అలాగే అరవింద సమేతలోను, అలాగే ఇటీవల రికార్డ్ అయినటువంటి మగువ మగువ పాట అయితే ఏమి, అలా వైకుంఠపురం చిత్రంలోని బుట్టబొమ్మ సాంగ్ అయితే సూపర్ డూపర్ హిట్ అయ్యాయన్నమాట. అది మీరు ఇంతవరకు యువత మరియు సంగీతం గురించి విన్నారు. ఇప్పుడు వినండి.
1: అది లక్షల లాటరీ నాకా?
2: ఊటకపు ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.
3: ఆర్బీఐ అంటుంది,
2: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
0: ఇంతటితో ఈనాటి యువతరంగం కార్యక్రమం సమాప్తం. సమయం 6 గంటలకు వస్తోంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఏబిఎస్ఆర్ మూర్తి. ముఖ్యాంశాలు: ప్రకృతి ఆరాధన, ఆధ్యాత్మిక చింతన మమేకం చేస్తూ గోదావరి పుష్కరాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ఆంధ్రప్రదేశ్ లోకాయుక్తగా ఏపీ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో 1325 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టులకు మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. పట్టణాభివృద్ది, మౌలిక సదుపాయాల రంగాల్లో సహకారం కోసం యూకే ప్రభుత్వంతో రాష్ట్ర మున్సిపల్ శాఖ ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. వెలుగొండ ప్రాజెక్టును ముఖ్యమంత్రి ఈ నెల 31న ప్రారంభించబోతున్నారని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి వెల్లడించారు. ప్రకృతి ఆరాధన, ఆధ్యాత్మిక చింతనను మమేకం చేస్తూ గోదావరి పుష్కరాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ఎక్కడ పవిత్రత దెబ్బతినకుండా, భక్తులకు సమస్యలు తలెత్తకుండా ఇప్పటి నుంచే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వచ్చే ఏడాది జూన్ 26 నుంచి జూలై 7 వరకు 12 రోజుల పాటు పుష్కరాలు అత్యంత వైభవంగా జరపాలని చెప్పారు. పుష్కరాల నిర్వహణలో స్థానిక ప్రజలను కూడా భాగస్వాములను చేయాలన్నారు. పుష్కరాల కోసం 4026 కోట్ల రూపాయలతో చేపట్టిన 4932 పనులకు సంబంధించి పురోగతిపై అమరావతిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి ఈరోజు సమీక్షించారు. పుష్కరాలకు ఇంకా 10 నెలల సమయమే ఉన్నందువల్ల త్వరితగతిన అన్ని పనులు ప్రారంభించి సకాలంలో పూర్తి చేయాలన్నారు. ఆంధ్రప్రదేశ్ లోకాయుక్తగా ఏపీ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడ లోక్భవన్ లో ఈరోజు జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఆయనతో ఏపీ లోకాయుక్తగా ప్రమాణం చేయించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరై జస్టిస్ మల్లికార్జునరావుకు అభినందనలు తెలిపారు. అనంతరం లోక్భవన్ లో ఏర్పాటు చేసిన అల్పాహార విందుకు గవర్నర్ ముఖ్యమంత్రి

0: హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్, పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, న్యాయశాఖకు చెందిన అధికారులు పాల్గొన్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో సుజలాన్ సంస్థ ఏర్పాటు చేయనున్న 1325 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టులకు రాష్ట ఐటీ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ శాఖల మంత్రి నారా లోకేష్ ఈరోజు శంకుస్థాపన చేశారు. కణేకల్ మండలం హులికెర గ్రామంలో సుజలాన్ సంస్థకు చెందిన S144 నూతన బ్లేడ్ ఉత్పత్తి లైన్లను లోకేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రంలో పలు కంపెనీలు నూతన ప్రాజెక్టులను ప్రారంభించడం జరుగుతోందని చెప్పారు. సుజలాన్ సంస్థ 1325 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టులను ప్రారంభించడం శుభ పరిణామమన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా అనంతపురం జిల్లా అభివృద్దితో పాటు స్థానికంగా ఉన్న యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి లోకేష్ పేర్కొంటూ,
1: We are supporting companies in eVTOLs. We are supporting companies in defense. We are supporting companies in the entire fighter jet ecosystem. You know, Andhra Pradesh is willing to bet on young entrepreneurs, willing to bet on young Indians and support them all the way. And that is what I believe is really required. And in Andhra Pradesh, we don't believe in MOUs because I believe it is merely a paper and ink. We believe in grounding the projects. We believe in speed of doing business and we believe in creating jobs for the farmers who have given their land for these projects. I'm also very proud to say that the first PM Setu project is actually happening in Andhra Pradesh.
0: పట్టణాభివృద్ది, మౌలిక సదుపాయాల రంగాల్లో దీర్ఘకాలిక సహకారం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వం, యునైటెడ్ కింగ్డమ్ ప్రభుత్వం మధ్య ఈరోజు ఒక అవగాహన ఒప్పందం MOU కుదిరింది. రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ సమక్షంలో మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి, యూకే ప్రతినిధులు ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. మున్సిపాలిటీల అభివృద్దికి యూకే ప్రభుత్వం సాంకేతిక సహకారం అందించనుందని మంత్రి నారాయణ తెలిపారు. ప్రపంచంలోని అత్యుత్తమ 5 నగరాల్లో అమరావతి ఒకటిగా మారుతుందన్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్, అర్బన్ ప్లానింగ్, టెక్నాలజీ ట్రాన్స్ఫర్, అర్బన్ మొబిలిటీపై కలిసి పనిచేస్తామన్నారు. మున్సిపాలిటీల్లో 40,000 కోట్ల రూపాయల విలువైన పనులు ప్రారంభించినట్లు మంత్రి నారాయణ వివరించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నా మౌలిక వసతులకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. వెలుగొండ ప్రాజెక్టును ఈ నెల 31న ప్రారంభించబోతున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. వెలుగొండ ప్రాజెక్టు ద్వారా రైతుల పొలాలకు నీరందిస్తామన్నారు. ఈ ప్రాజెక్టుతో పశ్చిమ ప్రకాశం జిల్లా ప్రజల ఫ్లోరైడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామంటూ భరోసా ఇచ్చారు. ఇంటింటికి కుళాయి ద్వారా ఫ్లోరైడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామన్నారు. వెలుగొండ జలసెరులు అభివృద్దికి రెక్కలు అంటూ ముఖ్యమంత్రి చేసిన సామాజిక మాధ్యమ పోస్టులో 30 ఏళ్ల క్రితం వెలుగొండ ప్రాజెక్టుకు తాను శంకుస్థాపన చేసిన ఫోటోను పంచుకున్నారు. ఇక ఎల్నినో పరిస్థితుల్లో కూడా రైతులకు సాగునీరు అందించడం ప్రభుత్వ చిత్తశుద్దికి నిదర్శనమని రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ,
2: R&R ప్యాకేజీని కూడా ఈ రోజు 768 కోట్ల రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. మిగిలినవి కూడా చేస్తున్నాం. ఇది ఆగస్టు 31 ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా నీటిని విడుదల చేయడం జరుగుతుందండి. ఎల్నినో ఉంది, దేశంలో అన్ని చోట్ల పంటల్ని వేసుకోవద్దని చెప్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో చుక్క నీళ్లు కూడా ఈ ప్రదేశంలో మనకు అందే పరిస్థితి లేని ప్రాంతాల్లో ఇస్తున్నారంటే ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేసిన పరిస్థితి.
0: రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా జూనియర్ వైద్యులు చేస్తున్న సమ్మెపై దాఖలైన పిటిషన్ను హైకోర్టు ఈ రోజు విచారించింది. ఈ సందర్భంగా సమ్మె విరమిస్తున్నట్లు రాష్ట్ర జూనియర్ వైద్యుల సంఘం ప్రకటించింది. తమ డిమాండ్లు పరిష్కరించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని సంఘం కోర్టును అభ్యర్థించింది. దీంతో 2 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో సమ్మె విరమిస్తున్నట్లు హైకోర్టుకు వైద్యుల సంఘం నివేదించింది. జూనియర్ డాక్టర్లు తమకిచ్చే ఉపకార వేతనాన్ని 30% పెంచాలని, వైద్య శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయాలని, అలాగే ప్రొఫెసర్ల రిటైర్మెంట్ వయస్సును 65 సంవత్సరాలకు పెంచకూడదని డిమాండ్ చేస్తూ గత కొద్ది రోజులుగా సమ్మె చేస్తున్నారు. ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ అండ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ PMFME అమల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జాతీయ స్థాయి అవార్డు లభించింది. PMFME సీడ్ క్యాపిటల్ కింద రుణాలు అందజేయడంలో ఆంధ్రప్రదేశ్లోని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్ప్కు జాతీయ స్థాయి అవార్డును కేంద్ర ఆహార శుద్ది పరిశ్రమల శాఖ మంత్రి చిరాగ్ పాస్వాన్ న్యూఢిల్లీలో ఈరోజు అందించారు. కేంద్ర ఆహార శుద్ది పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిన్నటి నుంచి జరుగుతోన్న దేశవ్యాప్త PMFME కాన్క్లేవ్లో ఈ అవార్డును బహుకరించారు. PMFME సీడ్ క్యాపిటల్ కాంపోనెంట్ కింద ఆమోదించబడ్డ పనితీరు ప్రమాణాల ఆధారంగా స్వయం సహాయక సంఘ మహిళలకు అందిస్తున్న సేవలు, నిధుల వినియోగం, యూనిట్ల అభివృద్ది తదితర అంశాల్లో వివిధ రాష్ట్రాల గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ పనితీరును కేంద్ర ఆహార శుద్ది మంత్రిత్వ

శాఖ మూల్యాంకనం చేసింది. ఈ మూల్యాంకనంలో సెర్ప్ ఏపీ సమగ్ర పనితీరు ఆధారంగా ఉత్తమ పనితీరు కనబరిచిన విజేతల్లో ఒకటిగా ఎంపికైంది. స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనిచేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ కార్యకర్తలకు సూచించారు. ఇవి కేవలం గెలుపోటములను నిర్ణయించే ఎన్నికలు మాత్రమే కావని, పార్టీ కోసం నిరంతరం కష్టపడే కార్యకర్తల కోసం నిలబడాల్సిన కీలకమైన ఎన్నికలని ఆయన స్పష్టం చేశారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ స్థాయి ముఖ్య నేతలతో ఈ రోజు ఆయన సమావేశమయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలపై ఈ సందర్భంగా నియోజకవర్గ స్థాయి నేతలకు జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం స్థానిక సంస్థలకు ప్రత్యక్ష ఎన్నికలు జరపాలని భావిస్తోందని, అలా జరగడం ఒక విధంగా తమకు మంచిదే అవుతుందన్నారు. ప్రత్యక్ష ఎన్నికల వల్ల బలమైన అభ్యర్థిని నిలబెట్టే అవకాశం ఉంటుందని జగన్మోహన్ రెడ్డి తెలిపారు. జార్ఖండ్, ఉత్తర ఒడిశా ప్రాంతాల్లో ఏర్పడ్డ నిన్నటి అల్పపీడనం ఈరోజు జార్ఖండ్ దాని పరిసర ప్రాంతాలపై కేంద్రీకృతమై ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టం నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని పేర్కొంది. ప్రకృతి ఆరాధన, ఆధ్యాత్మిక చింతనను మమేకం చేస్తూ గోదావరి పుష్కరాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ఆంధ్రప్రదేశ్ లోకాయుక్తగా ఏపీ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ తల్లాబ్రిగడ మల్లికార్జునరావు ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో 1325 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టులకు మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు.

0: आर्थिक वर्षे यत्र केवलं 1.78 कोटि व्यवहाराः अभवन् तत्रैव 2000तमस्य पञ्चविंशे षड्विंशे च वर्षे एषा संख्या समेध्य 62.1 शतोत्तर 24,000 कोटि व्यवहारात्मिका अजायत। केंद्र सर्वकारेण पश्चिम बंगाल सर्वकारः नागरिकता संशोधन अधिनियमस्य अंतर्गतं वादश्रवणाय योग्या वेदकेभ्यः नागरिकता प्रमाणपत्राणि दातुं च अधिकारो दत्तः। केंद्रीय गृह मंत्रालयेन अस्मिन् संदर्भे एका राजपत्र अधिसूचना प्रकाशिता। मुख्यमंत्री सुवेंदु अधिकारी वार्ताहरान असूचयत् यत् प्रायः 30,000+ आवेदकेषु एतावता 23,000 जनाः योग्याः घोषिताः, तेभ्यः नागरिकता प्रमाणपत्राणि च वितरितानि। सः अवदत् यत् अवशिष्ट आवेदनानाम् अपि शीघ्रतया कार्याचरणं भविष्यति, सम्बन्ध मण्डलाधिकारिणां माध्यमेन च प्रमाणपत्राणि प्रदास्यन्ते। मुख्यमन्त्रिणा धार्मिक उत्पीडन कारणात् बांग्लादेशात् समागताः जनाः CAA इत्यस्यान्तर्गतं नागरिकतायै आवेदनं कर्तुं प्रार्थिताः। भारतस्य राष्ट्रिय सुरक्षा परामर्शदः अजित डोभालः अद्य बीजिंग नगरे चीन विदेश मन्त्रिणा वांग यी इत्यमुना सह भारत चीन सीम्नोः विवाद समाधानाय उभयोः देशयोः सम्बन्धानां विकासाय च विशेष प्रतिनिधि स्तरीय वार्तायां भागम् अगृह्णात्। इयं वार्ता अतीव महत्वपूर्णा मन्यते, यतो हि आगामिनि सेप्टेम्बर मासस्य 12-13 दिनांकयोः नवदिल्ल्याम् आयोज्यमानस्य ब्रिक्स शिखर सम्मेलनस्य कृते चीन राष्ट्रपतिनः श्री जिनपिंगस्य भारत यात्रायाः पूर्वम् इयम् आयोजिता। अस्याः यात्रायाः पूर्वं द्विदिवसीय यात्रायां बीजिंग नगरं सम्प्राप्तः श्री डोभालः चीन उपराष्ट्रपतिना हांग जेंग इत्यमुना सह सौहार्द मेलनम् अकरोत्। बीजिंग नगरस्थेन भारतीय दूतावासेन सूचितं यत् उभयोः देशयोः शीर्षनेतृभिः कृतस्य संधेः अनुसारेण सीमाक्षेत्रेषु शान्तेः सुस्थिरतायाश्च सुदृढीकरणाय अथ च आर्थिक राजनीतिक बहुपक्षीय मञ्चेषु द्विपक्षीय सम्बन्धानां संवर्धनाय उपायाः चर्चिताः। उपवेशने उपराष्ट्रपतिना हान महोदयेन प्रतिपादितं यत् भारत चीन देशाभ्यां द्विपक्षीय सम्बन्धाः रणनीतिक दीर्घकालिक दृष्टिकोणेन अवलोकनीयाः परिपालनीयाश्च, नेतृभ्यां निर्धारितानां महत्वपूर्ण सहमतीनां क्रियान्वयनं च मिलित्वा कर्तव्यम् इति। संस्कृतवार्तायाः संस्करणमिदम् इदानीम् आकाशवाणीतः प्रसार्यते। सममेव अयं कार्यक्रमः आकाशवाण्याः अन्तर्जालपटले www.newsonair.gov.in इत्यत्र अथ newsonair चलदूरभाषीयतन्त्रांशे अपि समुपलब्धो भविष्यति। केन्द्रीय वित्तमन्त्री निर्मला सीतारामनः अद्यारभ्य कनाडा संयुक्त राज्य अमेरिका देशयोः आधिकारिक यात्रायां भविष्यति। द्वैपाक्षिक आर्थिक वित्तीय सहभागितायाः सुदृढीकरणं, निवेश सम्बन्धानां विनिमयः, वैश्विक आर्थिक प्राथमिकतासु सहकार प्रवर्धनं च अस्याः यात्रायाः केन्द्र बिन्दवः भविष्यन्ति। श्रीमती सीतारामनः प्रमुखैः CEO इत्येतैः अध्यक्षैः वरिष्ठ प्रतिनिधिभिः च सह निवेश वर्तुलोत्पीठिका सम्मेलने अपि भागं ग्रहीष्यति। रक्षामंत्री राजनाथ सिंहः DRDO द्वारा विकसिताः सर्वाः पारंपरिक प्रक्षेपास प्रणाल्यः प्रौद्योगिक्यः देशस्य अन्तः उत्पादनार्थं भारतीय रक्षा उद्योगाय हस्तांतरणाय अनुमोदितवान्। अस्य उपक्रमस्य उद्देश्यं परिचालन क्षमतां वर्धयितुं, आयात अवलम्बनं न्यूनीकर्तुं, देशीय मूल्यवर्धनं कर्तुं च अस्ति इति अस्माकं संवाददात्रा उक्तम्। नागरिक विमानन मन्त्रिणा के राममोहन नायडु इत्यमुना प्रोक्तं यत् विगतेषु वर्षेषु कार्गो कार्याणि निरन्तरं वर्धमानानि सन्ति, यत्र प्रायः 40% यावत् परिमाणं वर्धितमस्ति। नवदिल्ल्यां वार्ताहरैः सह वार्तालापं कुर्वन् श्रीनायडुः अवदत् यत् सर्वकारः सम्पूर्णे देशे వైశ్విక మానక వాయు కార్గో కేంద్రాన్ని సౌకర్యతయా నిర్మాతుం ఇచ్చతి. సహ అవదత్ యత్ ప్రధానమంత్రిణా నరేంద్ర మోదినా దేశే లాజిస్టిక్స్ జాలస్య విస్తారాయ మహత్వం ప్రదీయతే. ఎయిర్ ఇండియా ఫుకెట్ దిల్లీ విమానయాన ఘటనాయా విషయే శ్రీనాయుడు అవదత్ యత్ విమాన దుర్ఘటనా అన్వేషణ విభాగ అన్వేషణం కుర్వన్నస్తి. ప్రారంభిక ప్రతివేదనం శీఘ్రమేవ ఆగమిష్యతి. ముఖ్య నిర్వాచనాయుక్త జ్ఞానేశ కుమార అవదత్ యత్ బూథస్తరీయ అధికారిణ భారతస్య లోకతంత్రస్య ఆధారస్తంభా సంతి. ఉత్తరప్రదేశస్య ద్విదివసీయ యాత్రాయాం ఆగత ముఖ్య నిర్వాచనాయుక్త అద్య లక్నౌ నగరే ప్రాయ పంచశతం యావత్ బూథస్తరీయ అధికారిభిః సహ సంవాద కార్యక్రమే భాగం అగృహణాత్. కార్యక్రమ నిర్వాచన ప్రక్రియాం అధిక ప్రభావయుక్తం పారదర్శికం సులభం నాగరిక కేంద్రితం చ కర్తుం కేంద్రిత ఆసీత్. శ్రీకుమార అవదత్ యత్ ప్రత్యేక బూథస్తరీయ అధికారీ మతదాతృణాం మధ్యే సమర్పణస్య పారదర్శితాయాః చ కృతే ప్రసిద్ధః అస్తి. సూచనా ప్రసారణ మంత్రాలయస్య ప్రకాశన విభాగేన అస్య 26వ వర్షస్య ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ పబ్లిషర్స్ అవార్డ్స్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ బుక్ ప్రొడక్షన్ ఇత్యస్మిన్ 7 పురస్కారాః విజితాః. విభాగస్య పత్రికాః పుస్తకాని హిందీ ఆంగ్ల ఉర్దూ భాషాణాం సందర్భ ప్రకాశనాని చ విభిన్నేషు వర్గేషు స్వీకృతాని సంతి. మహానిదేశకః ప్రకాశన విభాగః డాక్టర్ ధీరజ్ కాకడియా ఇత్యశ అవదత్ యత్ విభాగిన ప్రకాశితాని పుస్తకాని రాష్ట్రీయ వికాసేన సాహిత్యేన సంస్కృత్యా కలయా సమకాలీన విషయైః చ సహ పాఠకానాం ఆమంత్రణ మహత్వపూర్ణ భూమికాం నిర్వహంతి. సంయుక్త రాజ్యస్య గృహ సురక్షా విభాగేన సర్వేభ్యః H1B వీసా ఆవేదకేభ్యః వర్తమాన శుల్కం అతిరిచ్య 65+$3,100,000 పరిమితస్య నూతన శుల్కస్య ప్రస్తావః కృతః. గృహ సురక్షా విభాగేన ప్రకాశితాయాః విజ్ఞప్తేః అనుసారం ఇదం ప్రస్తావిత శుల్కం ఆవేదన సమర్పణ కాలే దేయం భవిష్యతి ఇతి వార్తాః.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. ఇప్పుడు సమయం 6:30 అయింది. గ్రామదర్శిని కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈనాటి గ్రామదర్శిని కార్యక్రమంలో ఇప్పుడు కథానిక కొత్త వెలుగులు కథానిక వింటారు. రచన మరియు సమర్పణ శ్రీమతి శాంతికృష్ణ గారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. శ్రీమతి శాంతికృష్ణ గారు మనకు అందించిన కథానిక
2: కథా శీర్షిక కొత్త వెలుగులు. అది 1990వ సంవత్సరం. మధ్యాహ్నం 1 గంట అవుతోంది. వేసవికాలం, బాగా ఉక్కపోతగా ఉంది. బాబును ఊయల్లో వేసి ఊపుతున్నాను. వాడేమో ఒక పట్టాన నిద్రపోడు, గంట ఊపాలి. మధ్యలో పాటలు కూడా పాడాలి. అప్పుడెప్పుడో స్కూల్ డేస్ లో పాడి ఆపేసిన పాటలన్నీ మరీ గుర్తు చేసుకుని పాడుతూ ఉంటాను. ఇంతలో గేటు తీసిన చప్పుడు. వాకిట్లో మా ఆయనతో పాటుగా లోనికి ఎవరో వస్తున్నారు. స్కూటర్ వరండాలో పెట్టి అక్కడే వాళ్లు మాట్లాడుకుంటూ ఉంటే బయటకు వచ్చి చూస్తే సీను. "బాగున్నావా సీను? ఊళ్ళో అందరూ బాగున్నారా?" అడిగాను. "బాగున్నారా అక్క. నువ్వు ఎలా ఉన్నావు?" "అబ్బి పుట్టినాడని అమ్మ చెప్పినాది. చూసిపోదారని వచ్చిన." "అయ్యో సీను, మాకోసం ఇంత దూరం వచ్చినావా?" ఆశ్చర్యంగా. ఆనందంగా అడిగాను. లేదక్కా.

గూడూరికి ఏదే పనిపడి వచ్చినా ఇల్లు తెలీదు కదా నాకు, సారు పనిచేసే ఫ్యాక్టరీకి పోయినా అంటూ మీకోసం ఊరికాడి నుంచి చెనిక్కాయలు తెచ్చిన, తీసుకో అక్క, గుడ్డ సంచిని వరండాలో పెట్టాడు సీను. సీను మా ఊరి అబ్బాయి, మా నాయన దగ్గర చదువుకున్న విద్యార్థి. సీను రా లోపలికి అంటూ మా ఆయన లోపలికెళ్లి ఉయ్యాల్లో ఉండే బాబుని ఎత్తుకున్నాడు. రా సీను అంటూ నేను ఎంత పిలిచినా లోపలికి రాలేదు. వద్దక్క, ఇక్కడే ఉంటాలే, అబ్బిని చూపించు నసుగుతూ అన్నాడు సీను. అయ్యో సీను, ఆ పద్ధతులన్నీ మనోళ్ళలోనే, ఇక్కడ కాదు, మా ఇంట్లో అస్సలు కాదు, ఎండను పడొచ్చావు, కాళ్ళు కడుక్కొని లోపలికి రా, భోజనం చేద్దువు. చిన్న ఇల్లు మాది, ముచ్చటగా ఉంటుంది, వరండా, హాలు, వంటగది, ఒక చిన్న బెడ్రూమ్ అంతే. హాల్లోకి రాగానే సీను బాబుని ఎత్తుకున్నాడు. నువ్వేమీ మారలేదక్కా, అప్పటిలాగే ఉన్నావు అంటున్నా సీనుని చూసి నవ్వాను. సీనుకి విస్తరాకు వేసి భోజనం వడ్డించాను. ఎంతో ఆనందంగా తిన్నాడు. మధ్య మధ్యలో ఊళ్ళో సంగతులన్నీ చెప్పాడు. మా ఆయన భోంచేసి మళ్లీ ఫ్యాక్టరీకి డ్యూటీకి వెళ్లిపోయాడు. సీను మాత్రం సాయంత్రం వరకు మాట్లాడుతూ బాబుతో ఆడుతూ టీ తాగి వెళ్లాడు బస్సుకు టైం అవుతుందని. మా ఊరికి వెళ్లి చాన్నాళ్ళయ్యింది. సీనుని చూశాక ఊరిపైకి గాలి మళ్ళింది. ఊళ్ళో బస్సు దిగుతూనే మా నాన్న నా చేతిలోని సంచి తీసుకుని నడవసాగాడు. వెనకాలే నేను, మా ఆయన, బాబు. ఎప్పుడు ఊరికి వెళ్లినా బస్సు దిగుతూనే కనిపించేది మా నాయనే. కూతుర్లంటే ఎంత ప్రేమో, 6 మంది కూతుర్లైనా ఎవ్వరిని విసుక్కోడు, ఎంతో అపురూపంగా చూసుకుంటాడు. నాకు ఒక్కడే తమ్ముడు, 5 మంది చెల్లెళ్ళు. నాకు మా పెద్ద చెల్లికి ఒకే రోజు పెళ్లిళ్లు జరిగాయి. తమ్ముడు, మిగిలిన చెల్లెళ్ళు మాత్రం చదువుకుంటున్నారు. మా 7 మందిని అమితంగా ప్రేమించే తాతయ్య ఈ మధ్యనే పోయారు. నాయనమ్మ, లోకం మాత్రం మేమే, మనుమరాళ్ళంటే దేవతలు, మనుముడు అంటే సాక్షాత్తు వెంకటేశ్వరుడే ఆమె దృష్టిలో. అరుగుపైనే కూర్చుని మా కోసం ఎదురు చూస్తోంది మా నాయనమ్మ. అమ్మా అంటూ పలకరించాను. నన్ను చూడగానే ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఎప్పుడూ అంతే, నన్ను చూసిన ఆనందంతో కన్నీళ్లెట్టుకుంటుంది. మళ్లీ ఊరెళుతున్నప్పుడు వెళ్లిపోతున్నానని ఏడుస్తుంది పిచ్చి నానమ్మ. ఈ ఊళ్ళో నాయనమ్మలని అందరూ అవ్వ అంటారు, కాని మా అందరికీ ఆమెను అమ్మ అని పిలవడమే అలవాటు. మా తాతయ్యను కూడా నాయనానే పిలిచేవాళ్లం. వాళ్లతో మాకు చాలా సన్నిహితమైన సంబంధం ఉండేది. లోపలికి పోతూనే అమ్మ నీళ్ళిచ్చి తర్వాత కాఫీ ఇచ్చింది. బాబుని అందరూ ఒకరి తర్వాత ఒకరు ఎత్తుకుని ముద్దులాడుతూనే ఉన్నారు. అమ్మ సాయంత్రం 5 గంటలకే రాత్రి వంటకు పనులు మొదలు పెట్టింది. నేను అమ్మ దగ్గర కూర్చుని కూరగాయలు కట్ చేస్తూ అమ్మకు సాయం చేస్తున్నాను. పోయిన వారం సీను మీ ఇంటికి వచ్చినాడంట కదా? అవునమ్మా, వచ్చాడు అంటూ అమ్మ వంక ప్రశ్నార్థకంగా చూశాను. ఇంట్లో పిలికి పిలిచి భోజనం పెట్టారంట కదా, ఊళ్ళో తెలిస్తే పరువేం కావాలా? తప్పే ఉందమ్మా, భోజనం టైంకి వస్తే అన్నం పెట్టకూడదా? సీను లోపలికి వస్తే ఏమవుతాది, వాడు మనిషేగా అన్నాను. నువ్వు వితండవాదివి, నీతో మాట్లాడలేను. నా చేతిలో ఉన్న కూరగాయలను విసురుగా తీసుకుంటూ వంటగదిలోకి వెళ్లిపోయింది. మా నాయన మా మాటలు వింటూ సైగ చేశాడు పొడిగించొద్దని. నేను ముందు గదిలోకి వస్తూనే నాయనమ్మ, ఆ సీనుగాడిని ఇంట్లోకి పిలిచి ఆకేసి అన్నం పెట్టినావంట కదా, వాడు ఊళ్ళో అందరికీ చెప్పుకుని తిరుగుతున్నాడే, దీర్ఘం తీసింది. అయ్యో అమ్మా, ఏమైంది చెబితే? వాడికి ఎంత సంతోషమైతే చెప్పుకుని ఉంటాడు చెప్పు. నాకు చాలా చిరాకేసింది ఇంటికి రాగానే నన్ను ఇలా దోషిలా నిలదీయడం. ఒక్కోసారి అనిపిస్తుంది నాన్న ఎలా వీళ్ళ చాదస్తాన్ని భరిస్తున్నాడో అని. ఇంటి వెనుకన ఉన్న పెరట్లోకి వెళ్లి అరుగుపైన కూర్చున్నాను. ఈ విశాలమైన పెరట్లో ఎన్నో జ్ఞాపకాలు నావి.

సపోటా చెట్ల నుండి వచ్చిన గాలి మాత్రం లాలనగా నన్ను తాకి కుశలమడిగింది. చిన్ననాటి జ్ఞాపకాలు చుట్టుముట్టాయి నన్ను. నాన్న వ్యవసాయం చేస్తుంటారు. సాయంత్రం ఇంటి దగ్గరే ఊర్లో పిల్లలకు ట్యూషన్లు చెబుతారు. ఆ తరువాత 6 గంటల నుండి 7:30 వరకు అనీత విద్యా కేంద్రం నడుపుతారు. ఆ రాత్రి బడికి ఎక్కువగా హరిజనవాడ నుండి పిల్లలు వచ్చి చదువుకుంటారు. అది కూడా అబ్బాయిలు మాత్రమే. వాళ్ళంతా పగటిపూట పశువులు మేపడం లేదా పొలం పనులకు వెళ్లడం చేస్తుంటారు. మొదట వాళ్ల వాడల నుండి ఎవరూ చదువుకోవడానికి వచ్చేవాళ్లు కాదు. నాన్నే వాళ్ల ఇండ్లకు వెళ్లి చదువు విలువ గురించి, చదువు ఇప్పుడు అందరికీ ఎంత అవసరమో వివరంగా వాళ్ల పెద్దలకు చెప్పి బలవంతంగా ఒప్పించి వాళ్ల పిల్లలను రాత్రి బడికి చదువుకునేందుకు వచ్చేలా చేశాడు. వాళ్లకు చదువుతో పాటుగా ఎన్నో ఇతర విషయాలు నేర్పించేవాడు. శుభ్రత, క్రమశిక్షణ ఇలాంటి ఎన్నో విషయాలు చెప్పేవాడు. అంతేకాకుండా బయటి ఊర్ల గురించి, వాటి ప్రాముఖ్యత గురించి ఇలా ఎన్నో చెబుతుండేవాడు. మా నాన్నకు ఈ రాత్రి బడి విషయంలో సహాయంగా పెళ్లికి ముందు నేను ఉండేదాన్ని. అప్పుడు అలా వాళ్లకు చదువు నేర్పించడం చాలా ఆనందంగా అనిపించేది నాకు. ఊళ్ళో అందరూ చక్కగా గవర్నమెంట్ బడిలో చదువుకుంటూ ఉంటే ఊరికి దూరంగా ఉండే హరిజన వాడల్లోని పిల్లలు మాత్రం ఊళ్ళోని బడికి రావడం ఎప్పుడూ నేను చూడలేదు. నేను ఎలిమెంటరీ స్కూల్ చదివే రోజుల్లో వాళ్ల కోసం చాలా ఆవేదన చెందేదాన్ని. మా స్కూల్లో మాస్టారులను కూడా అడిగేదాన్ని. వాళ్లు కూడా సమాధానం చెప్పేవాళ్లు కాదు. అప్పుడు ఊళ్ళో 7వ తరగతి మాత్రమే ఉండేది. 8 నుండి నేను తిరుపతిలోని మా తాతయ్య నానమ్మ దగ్గర ఉండి చదువుకున్నాను. నేను 8వ తరగతి చదివేటప్పుడు నాన్న ఈ రాత్రి బడి మొదలు పెట్టాడు. సెలవుల్లో నేను మా ఊరికి వచ్చినప్పుడు మాత్రం మా నాన్నతో పాటుగా టీచర్ని అయ్యేదాన్ని. దాదాపు 10 మంది దాకా వాళ్ల వాడల నుండి 10 నుండి 15 సంవత్సరాలు వయసు ఉండే పిల్లలు సాయంత్రం మా ఇంటికి సంతోషంగా చదువుకునేందుకు వచ్చేవాళ్లు. వాళ్ల అందరి చేతుల్లో లాంతర్లు ఉండేవి. మా ఊరిలో వీధి దీపాలు ఉండేవి కాని మా ఊరి నుండి వాళ్ల వాడలకు వెళ్లే దారంతా కటిక చీకటే. వాళ్ల కోసం చాలా బొమ్మల పుస్తకాలు కూడా కొనేవాడు నాన్న. ఇల్లంతా బడి వాతావరణంతో ఎంతో హాయిగా ఉండేది. ఇంటి ముందు, ఇంటి వెనుక పెద్దగా ఖాళీ జాగా ఉండేది. పిల్లలు అందరూ ఆ ఓపెన్ ఏరియాలోనే కూర్చుని చదువుకునేవాళ్లు. అప్పుడప్పుడు వాళ్ళు ఎంతో ప్రేమగా వేరుశనక్కాయలు, కందికాయలు, సద్దకంకులు తెచ్చిచ్చేవాళ్లు మాకు. అవి మాత్రం అమ్మ తీసుకునేది. వాటిని బయటే కడిగి లోపలికి తీసుకెళ్లేది. రాత్రి బడి అయ్యాక నేను, మా నాన్న కూడా శుభ్రంగా చేతులు కాళ్ళు రుద్ది రుద్ది కడగాలి, లేకుంటే గయ్యం అనేది మా అమ్మ. నేను నాన్న మాత్రం వాటిని లెక్క చేయము. వాళ్లకు చదువు నేర్పించడం ఓ తపస్సులాగా భావించేవాళ్ళం. ఈ విషయంలో నాన్న పడే శ్రమే ఎక్కువ. నాది ఏముంది, మళ్లీ స్కూల్ తెరిస్తే తిరుపతికి వెళ్లిపోయేదాన్ని. ఇంకా సెలవుల విషయానికి వస్తే మాకు ఇచ్చినన్ని సెలవులు నాయన రాత్రిబడి పిల్లలకు ఇచ్చేవాడు కాదు. వాళ్లు చదువు మరిచిపోతారనే భయంతో పాటుగా బడికి రావడం మానేస్తారనే భయం కూడా ఉండేది. వాళ్ల జీవితాల్లో మార్పు రావాలన్నా, ఊళ్ళో వాళ్లు వాళ్లను గౌరవంగా చూడాలన్నా వాళ్లకు చదువు చాలా అవసరమని మా నాయన ఉద్దేశం. ఊళ్ళో పెద్దలు ఈ విషయంలో మొదట ప్రతిఘటించినా నాయన మాత్రం వాళ్లను బతిమలాడి ఒప్పించాడు. ఊరు బాగుపడమంటే మనమొక్కరం బాగుపడితే చాలదు, వాడలు కూడా బాగుపడాలి అనే సిద్ధాంతం మా నాయనది. మా నాయన అంటే ఊళ్ళో అందరికీ గౌరవం. వాళ్ళ అందరి పిల్లలకు సాయంత్రం పూట ట్యూషన్లు చెప్పే ఏకైక వ్యక్తి మా నాన్న కాబట్టి, ఇంకా ఆ ఊర్లోని ఏకైక రచయిత కూడా. చాలా అభ్యుదయ భావాలు కలిగిన మా నాయన కథలు, కవితలు చాలా రాసేవారు. రాత్రి బడికి వచ్చే విద్యార్థులలో

కొందరు బాగా చదువుకునేవాళ్లు. వాళ్లు నాయనకు ప్రేమైన శిష్యులు అయ్యారు. వాళ్లల్లో సీను వాసు ఉన్నారు. వీళ్ళు ఇద్దరు హరిజనులే అయినా ఇద్దరు వేరే వేరే తెగకు చెందిన వాళ్లు. మళ్లీ వాళ్లు ఒకరి ఇండ్లకు ఒకరు వెళ్లరు. అది నన్ను మరీ విస్మయానికి గురి చేస్తుంటుంది. ఊరికి వెలుపల వాడలు నిర్మించుకుని ఊళ్ళో వాళ్లకు చాకరీ చేస్తున్న ఆ రెండు కులపోళ్లైనా ఐకమత్యంగా ఉండొచ్చు కదా. నా ఆశకు అంతులేదన్నట్లుగా వాళ్ళు ఎప్పుడూ కలిసేవాళ్లు కాదు. ఎప్పుడూ వాళ్ల రెండు తెగల మధ్య బాహాటంగానే కొట్లాటలు జరుగుతుండేవి. ఇంచుమించు ఆ రెండు వాడల్లోని అందరూ తాగుడకు బానిసలే. ఊళ్ళో వాళ్ల పొలాల్లో పనిచేస్తే వచ్చే కూలీ డబ్బుల్లో సగం సారా కొట్టులో పోసి ఇంటికి వెళ్తారు. సంక్రాంతి సెలవులిస్తే మా ఊరికి వచ్చాను. అప్పుడు నేను 10వ తరగతి చదివేదాన్ని. ఎప్పట్లాగే నాన్న వాళ్లకు ఎక్కువ సెలవులు ఇవ్వలేదు. సంక్రాంతి ఇంకా 4 రోజులు ఉందనగానే ఒకరోజు రాత్రి బడికి వచ్చిన సీను తన సంచిలో నుండి పేపర్లో చుట్టిన ఒక ప్యాకెట్ బయటకు తీసి, అక్క మా అమ్మ నిప్పట్లు చేసింది, మీకోసం తెచ్చిన అంటూ ఇవ్వబోయాడు. అంతే, అక్కడే కూర్చుని ఉన్న అమ్మ గయ్యమని లేచింది. ఎంత ధైర్యంరా, మీ ఇంట్లో వండింది మా పిల్లకు తెచ్చిస్తావా అంటుంటే వాడు బిక్క మొహం వేశాడు. వాడి మొహానే అమ్మ అలా అనడం నాకు నచ్చలేదు. అమ్మా, నువ్వు లోపలికెళ్ళు, నేను తీసుకోనులే, కాస్త కోపంగా అన్నాను. కాని నేను తీసుకుంటానేమో అని కాపలాగా అక్కడే అరుగుపైనే కూర్చుండిపోయింది. అమ్మ కూడా చదువుకున్న మనిషే, కాని ఈ విషయంలో మాత్రం తనకు బాగా చాదస్తం ఎక్కువ. నాయన ఇదంతా గమనిస్తూ చూడనట్లు వాళ్లకు పాఠాలు చెబుతున్నాడు. ఆ రోజంతా అన్యమనస్కంగానే పాఠాలు చెప్పాను వాళ్లకు. రాత్రి 7:30 అయింది, బడి వదిలిపెట్టాము. పిల్లలంతా మాకు గుడ్ నైట్ చెప్పి జట్లు జట్లుగా లాంతర్లు వెలిగించుకుని కదిలారు. వాళ్లంతా వెళ్లాక కుర్చీలు పుస్తకాలు అన్ని నేను నాయన తీసి ఒక పక్కగా సర్ది పెడుతున్నాము. అమ్మ ఇంక నిశ్చింతగా లోపలికి వెళ్ళింది. అప్పుడు నాయన సీను తెచ్చిన ప్యాకెట్ సైలెంట్ గా నాకు చూపెట్టాడు. యాడ దాచిపెట్టాడో మరి ఇంతసేపు, నా కళ్ళు ఆనందంతో మెరిశాయి. రేపు పొలం దగ్గరకు వెళ్లి అక్కడ తింటానులే అంటూ మళ్లీ దాచిపెట్టేసుకున్నాడు. ఇప్పుడు చాలా సంతృప్తిగా ఉంది నాకు. ఏమీ తెలియనట్లే కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లో పలికి నడిచాము. అక్క నమస్తే, ఎప్పుడు వచ్చినావు గూడూరు నుండి? ట్యూషన్ పిల్లల పలకరింపులు, చెట్ల గాలిలాగే చల్లగా అనిపించింది. జ్ఞాపకాల్లో నుంచి బయటకు వస్తూనే వీళ్ల పలకరింపులు. కొన్ని గుర్తొస్తే పెదవులపై నవ్వొస్తుంది, ఒక్కోసారి బాధ కూడా వేస్తుంది. రాత్రిబడి పిల్లలకు చదువు చెప్పి వాళ్లను అలా వదిలేయడు నాన్న. వాళ్ల చేత 7వ తరగతి కామన్ పరీక్షలో, 10వ తరగతి పబ్లిక్ పరీక్షలో ప్రైవేటుగా రాయించేవాడు. ఊరు కూడా ఇప్పుడు కాస్త మారింది. వాడల్లోని పిల్లలను బడిలోనికి రానిస్తున్నారు. మా నాయన వల్లే వాడల్లో చదువు విలువ తెలిసింది. పనికి వెళ్లని పిల్లలు ఊళ్ళో ఉన్న గవర్నమెంట్ బడికి, పనులకు వెళ్లే పిల్లలు మాత్రం మా రాత్రి బడికి వచ్చేవాళ్లు. ఇప్పుడు ఒకే సమయంలో ట్యూషన్లు, రాత్రిబడి చెబుతున్నాడు నాన్న. మా ఇద్దరు చెల్లెళ్ళు, తమ్ముడు కూడా ఇప్పుడు నాన్నతో పాటుగా క్లాసులు తీసుకుంటున్నారు. పెరట్లో చాపలు పరిచి మా చెల్లెలు, తమ్ముడు ట్యూషన్ క్లాసులకు సిద్ధం చేస్తున్నారు. లేచి వాకిట్లోకి వచ్చాను. వాకిట్లో నాన్న, ఇంకో చెల్లి చాపలు పరుస్తున్నారు. ఇక్కడ రాత్రిబడి జరుగుతుంది. రాత్రిబడి పిల్లలు జట్లు జట్లుగా వస్తున్నారు. ఎప్పటిలాగే వాళ్ల చేతుల్లో లాంతర్లు ఉన్నాయి. ఇంకా ఊరికి వాడకు మధ్య వీధి దీపాలు వేయలేదనే దానికి సాక్ష్యం వాళ్ల చేతుల్లోని లాంతర్లే. ఊర్లో ఏ పనికైనా వాళ్లు రావాలి, పొలం దగ్గర పనులన్నీ వాళ్లే చేయాలి. కాని వాళ్ల వాడకు మా ఊరికి మధ్యన ఉన్న ఈ దూరం మాత్రం ఎప్పుడూ అలాగే ఉండాలి. ఎప్పుడూ ఈ విషయం తలుచుకుని గాఢంగా నిట్టూర్చడం తప్ప ఏమీ చేయలేను. ఆ రోజు పిల్లలకు నేను పాఠాలు చెప్పాను. వాళ్లు అలా పద్ధతిగా కూర్చుని చదువుకుంటూ ఉంటే చాలా ముచ్చటగా ఉంటుంది. మధ్య మధ్యలో వాళ్ల వాడలోని ముచ్చట్లు నాకు చెబుతూ చదువుకుంటున్నారు. బడి వదిలే ముందు అందరూ

బాబును చూపివ్వమంటే లోపలికెళ్లి బాబును తీసుకొచ్చి వాళ్లకు ఇచ్చాను. అందరూ ఒకరి తర్వాత ఒకరు ఎత్తుకొని ఆనందించారు. ఎప్పటిలాగే లాంతర్లు వెలిగించుకుని జట్లు జట్లుగా వాళ్లు బయటకు వెళ్తుంటే చీకటి దారులను ఛేదించే వెలుగు వీరుల్లాగా అనిపించారు. అవును, వెలుగు వీరులు. ఈ చదువులైనా నింపాలి వాళ్లు నడిచే దారుల్లో కొత్త కొత్త వెలుగులను అని అనిపించింది. ధన్యవాదాలు.

0: మీరు ఇంతవరకు కొత్త వెలుగులు కథానిక విన్నారు. రచన మరియు సమర్పణ శ్రీమతి శాంతికృష్ణ గారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం. ఇప్పుడు వినండి.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% ఎల్డీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: పది లక్షల లాటరీ నాకా? వావ్,
4: చిక్కుకుంది. ఊటకపు ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.
5: ఆర్బీఐ అంటుంది,
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% ఎల్డీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: ఇప్పుడు స్థానిక సమాచారం వింటారు. సమాచార వేదిక మీకు అందించిన వారు శ్రీమతి కే మేరీ సుజిత. నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వైవో నందన్ ఆదేశాల మేరకు వెటర్నరీ వైద్యులు డాక్టర్ మదన్మోహన్ నేతృత్వంలో వీధుల్లో సంచరించే పశువులు, శునకాలు, ప్రజలకు ఇబ్బంది కలిగించే జంతువులను నియంత్రించే క్రమంలో భాగంగా ప్రజల నుంచి అందుకున్న ఫిర్యాదుల మేరకు ఈరోజు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. స్థానిక చిన్నబజారు, ముత్యాలపాలెం, 4 మైలు, వెంకటేశ్వరపురం, మాగుంట లేఅవుట్ ప్రాంతాలలో 15 శునకాలను పట్టి స్థానిక పాత మున్సిపల్ కార్యాలయంలోని ఏబీసీ సెంటర్కు తరలించారు. నెల్లూరులో పేదరికంపై అవగాహన శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్న జిల్లా యువజన అధికారి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 29వ తేదీన నెల్లూరులో పేదరికంపై అవగాహన శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు జిల్లా మహిళా అధ్యక్షురాలు ఎన్ జయశ్రీ తెలిపారు. పట్వాడిపాలెంలోని ఎస్ఎస్ గ్రాండ్ హోటల్లో జరిగే ఈ కార్యక్రమానికి డీవైఓ జిల్లా యువజనాధికారి బి శశికాంత్ రెడ్డి హాజరవుతారని వారు పేర్కొన్నారు. నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వైవో నందన్ ఆదేశాల మేరకు స్థానిక కల్లూరుపల్లి శ్రీలంక కాలనీ 24/3 సచివాలయంలో నూతనంగా ఆధార్ నమోదు కేంద్రాన్ని మంగళవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అధికారులు పాల్గొని రిబ్బన్ కటింగ్ చేసి కేంద్రం ద్వారా ప్రజలకు అందుతున్న సేవలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డివిజన్ పరిధిలోని ఇందిరమ్మ కాలనీ, ఆర్డీటీ కాలనీ తదితర ప్రాంతాలలో నివాసముండే పేదలు ఆధార్ గుర్తింపు లేకుండా సంక్షేమ పథకాలకు అనర్హులుగా నిలవడంతో సమస్య తీవ్రతను కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లి ఆధార్ కేంద్రాన్ని మంజూరు చేయించామని తెలిపారు. డివిజన్ పరిధిలోని ప్రజలు ఆధార్ నమోదు కేంద్రం ద్వారా సేవలను సద్వినియోగం చేసుకోవాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వార్డు సచివాలయ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట షెడ్యూల్డ్ కులాల కమిషన్ చైర్మన్ కెఎస్ జౌహర్ కమిషన్ సభ్యులతో కలిసి ఈ నెల 27వ తేదీన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా ఈరోజు

0: ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10:30 నుంచి నెల్లూరులోని కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో ప్రజల నుంచి వినతి పత్రాలను చైర్మన్ కెఎస్ జౌహర్ స్వీకరించారు. స్థానిక సమాచారం విన్నారు. మీకు అందించిన వారు శ్రీమతి కే మేరీ సుచిత.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
4: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
3: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
4: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫార్మ్ 6 నింపాలి.
3: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
4: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
3: పూర్తి చేసిన దరఖాస్తులను జూలై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
4: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
3: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: ఇప్పుడు జానపద గేయాలు వింటారు.
5: గట్టి మీద గన్.

0: కాలివే, గొల్లపాలంబున ఘనమ్మ తల్లివే, కాకినాడలో వెలయును గాల తల్లివే.
1: మీరింతవరకు జానపద గేయాలు విన్నారు. ఇంతటితో ఈనాటి గ్రామదర్శిని కార్యక్రమం సమాప్తం.

0: ఇప్పుడు అలనాటి మధురగీతం వింటారు. ఈ పూట అలనాటి మధురగీతంగా మాయాబజార్ చిత్రంలోని మధురమైన పాట వింటారు. పాటను వినే ముందు వాణిజ్య ప్రకటన వింటారు.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: Up to 85% LTVతో మనపురం ఐడియల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

మీరింతవరకు అలనాటి మధురగీతంగా మాయాబజార్ చిత్రం కోసం ఘంటసాల పి సుశీల గారి గానంలో పింగళగారి రచనలో మధురమైన పాట విన్నారు. ఇంతటితో ఈనాటి అలనాటి మధురగీతం సమాప్తం. సమయం 7:05 గా వస్తుంది. మరి కొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. భారతదేశంలో డిజిటల్ చెల్లింపుల స్వరూపం మార్చివేసిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ 10 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఓబీసీ క్రీమీ లేయర్ ప్రమాణాలపై కేంద్రం దాఖలు చేసిన పిటిషన్ను విచారించేందుకు ఒక ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తానని సుప్రీంకోర్టు అంగీకరించింది. వ్యవసాయ విద్యాబోధనలో కృత్రిమ మేధస్సును జోడించడం ప్రస్తుత తరుణంలో ఎంతైనా అవసరమని వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. కొలంబో టెస్టు 3వ రోజు ఆట వర్ష కారణంగా ఆగిపోయే సమయానికి శ్రీలంక తన తొలి ఇన్నింగ్స్లో 8 వికెట్ల నష్టానికి 265 పరుగులు చేసింది. భారతదేశంలో డిజిటల్ చెల్లింపుల స్వరూపం మార్చివేసిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ 10 ఏళ్లు పూర్తి చేసుకుంది. యూపీఐ సాధించిన పూర్వమైన స్థాయి, విశ్వసనీయత ప్రపంచవ్యాప్త గుర్తింపును సంపాదించి పెట్టాయి. ప్రస్తుతం ఈ వ్యవస్థ 12 దేశాల్లో కార్యకలాపాలు సాగిస్తోంది. ఇది ఇంటర్ ఆపరబుల్ రియల్ టైమ్ పేమెంట్స్ ప్లాట్ఫామ్ను అందిస్తూ భారత్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్టక్చర్లో అత్యంత విజయవంతమైన స్తంభాల్లో ఒకటిగా అవతరించింది. యూపీఐ లావాదేవీల పరిమాణం దాదాపు 13,000 రెట్లు పెరిగింది. 2016-17లో కేవలం 1,78,00,000 లావాదేవీలుగా ఉన్న వార్షిక లావాదేవీల పరిమాణం 2025-26 నాటికి 24,162 కోట్లకు పైగా లావాదేవీలకు పెరిగిందని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలియజేసింది. అదే కాలంలో లావాదేవీల విలువ కూడా 7,000 కోట్ల రూపాయల నుంచి దాదాపు 314,00,000 కోట్ల రూపాయలకు పైగా భారీగా పెరిగింది. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ దశాబ్దాల విజయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. సోషల్ మీడియా పోస్టులో భారత్ డిజిటల్ చెల్లింపుల ప్రస్థానంలో యూపీఐని ఒక ప్రధానమైన మలుపని ప్రధానమంత్రి అభివర్ణించారు. దశాబ్ద కాలంలో తమ యూపీఐ అనుభవాలు పంచుకోవాలని దేశ ప్రజలను కోరుతూ యూపీఐ అపారమైన పరిధి ప్రతి భారతీయుడు గర్వించదగిన విషయమని మోదీ పేర్కొన్నారు. డిజిటల్ అంతరాన్ని తగ్గించడం, ఆర్థిక చేరికను ముందుకు తీసుకువెళ్లడం, డిజిటల్ ఆర్థిక సేవల ప్రాప్యత విస్తరించడం ద్వారా యూపీఐ దేశవ్యాప్తంగా వ్యక్తులకు, సమాజాలకు సాధికారత కల్పించిందని, అదే సమయంలో విస్తృత ఆర్థిక భాగస్వామ్యాన్ని నడిపించిందని ఆకాశవాణి విలేకరి తెలియజేస్తున్నారు. యూపీఐ భారత్ డిజిటల్ చెల్లింపుల పర్యావరణ వ్యవస్థకు వెన్నెముకగా, కీలకమైన చోదక శక్తిగా ఆవిర్భవించింది. కేవలం ఒక దశాబ్దంలో యూపీఐ దేశంలో డిజిటల్

0: డిజిటల్ చెల్లింపుల స్థాయిని మార్చింది, లావాదేవీలను వేగవంతం చేసి సరళతరం చేసి అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం ఫ్రాన్స్, సింగపూర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, శ్రీలంక, భూటాన్, మారిషస్ తో సహా 11 దేశాల్లో యూపీఐ అందుబాటులో ఉంది. ఈనాడు ప్రపంచవ్యాప్తంగా ప్రతి 2 రియల్ టైం డిజిటల్ చెల్లింపు లావాదేవీల్లో ఒకటి భారతదేశంలోనే జరుగుతోంది. 2025 నాటికి ప్రపంచంలోని రియల్ టైం పేమెంట్ లావాదేవీల పరిమాణంలో యూపీఐ దాదాపు 49% నిలిచింది. చైనా సరిహద్దు సమస్య, ఇరు దేశాల మధ్య సంబంధాల మెరుగుదలపై మన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ బీజింగ్ లో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో ఈరోజు ప్రత్యేక ప్రతినిధి స్థాయి చర్చలు జరిపారు. 3400 కిలోమీటర్లకు పైగా విస్తరించి ఉన్న భారత చైనా సరిహద్దు వివాదాన్ని సమగ్రంగా పరిష్కరించడానికి 2003 ఏర్పాటు చేసిన సరిహద్దు చర్చల యంత్రాంగం కోసం అజిత్ దోవల్, వాంగ్ యీ ఇద్దరు నియమిత ప్రత్యేక ప్రతినిధులుగా ఉన్నారు. చర్చలకు ముందు నిన్న 2 రోజుల పర్యటన నిమిత్తం బీజింగ్ చేరుకున్న దోవల్ చైనా ఉపాధ్యకుడు హాంగ్ షాంగ్ ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. మన విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ నిన్న రాత్రి మాస్కోలో రష్యా విదేశాంగ మంత్రి సెర్గే లవ్రోవ్ తో విస్తృతంగా చర్చలు జరిపారు. తాము ద్వైపాక్షిక సహకారం, బహుపాక్షిక అంశాలపై చర్చించినట్లు డాక్టర్ జయశంకర్ సోషల్ మీడియాలో తెలియజేశారు. యుక్రెయిన్, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్లకు సంబంధించిన ప్రస్తుత పరిస్థితిపై కూడా ఇద్దరు విదేశాంగ మంత్రులు చర్చించినట్లు రష్యా ప్రభుత్వాధ్వర్యంలోని టాస్ వార్తా సంస్థ వెల్లడించింది. అంతకుముందు డాక్టర్ జయశంకర్ రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్ ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. బూత్ లెవెల్ అధికారులు, బీఎల్ఓలు భారత ప్రజాస్వామ్యానికి పునాది అని ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ అన్నారు. ఉత్తరప్రదేశ్ లో 2 రోజుల పాటు పర్యటిస్తున్న ఎన్నికల ప్రధాన కమిషనర్ ఈరోజు లక్నోలో సుమారు 500 మంది బూత్ లెవెల్ ఆఫీసర్లతో జరిగిన ఒక చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎన్నికల ప్రక్రియను మరింత ప్రభావవంతంగా, పారదర్శకంగా, సులభంగా అందుబాటులో ఉండేలాగా పౌరులు కేంద్ర బృందంగా తీర్చిదిద్దడంపై ఈ కార్యక్రమం ప్రధానంగా దృష్టి సారించింది. ఓబీసీ క్రీమీ లేయర్ ప్రమాణాలపై కేంద్రం దాఖలు చేసిన పిటిషన్ను విచారించేందుకు ఒక ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించేందుకు సుప్రీంకోర్టు ఈరోజు అంగీకరించింది. 2025 సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ అభ్యర్థుల కోసం సుప్రీంకోర్టు ఇచ్చిన మార్చి 11 నాటి తీర్పు ఏ విధంగా వర్తిస్తుందనే దానిపై కేంద్రం స్పష్టత కోరుతోంది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సిఫారసు చేసిన 950 మంది అభ్యర్థులకు సర్వీస్ కేటాయింపు ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రభుత్వానికి అనుమతినిచ్చే ఆదేశాలు కోరాలని డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ కోరింది. మార్చి 11 నాటి తీర్పునకు ముందు అమల్లో ఉన్న ఓబీసీ క్రీమీ లేయర్ ప్రమాణాల ఆధారంగానే ఈ కేటాయింపులు జరపాలని డీఓపీటీ కోరుతోంది. కేంద్రం తరఫున కోర్టులో హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, ప్రభుత్వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని జస్టిస్ జయమాల్యా బాగ్చీ, జస్టిస్ వి మోహనలతో కూడిన ధర్మాసనం ఎదుట తన వాదనలను వినిపించింది. ఇప్పటికే పరిష్కారమైన ఒక విషయంలో అత్యవసర ఆదేశాలు కోరుతూ డీఓపీటీ ఒక విడి దరఖాస్తును దాఖలు చేసిందని చెప్పారు. ఈ వ్యవహారాన్ని జస్టిస్ పిఎస్ నరసింహ నేతృత్వంలోని బెంచ్ ముందు లిస్టు చేయవలసి ఉంటుందని సాలిసిటర్ జనరల్ కోర్టుకు తెలియజేశారు. వ్యవసాయ డిగ్రీ కోర్సులు అభ్యసించే యువ విద్యార్థులకు శిక్షణ ఇవ్వవలసిన ప్రాముఖ్యతను వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు ప్రత్యేకంగా ప్రస్తావించారు. న్యూఢిల్లీలో ఈరోజు భారత వ్యవసాయ పరిశోధన సమితికి చెందిన సంస్థల వైస్ ఛాన్సలర్లు, డైరెక్టర్ల సదస్సును న్యూఢిల్లీలో మంత్రి ప్రారంభించారు. వ్యవసాయ విద్య బోధన విషయంలో కృత్రిమ మేధస్సును జోడించడం ప్రస్తుత తరుణంలో ఎంతైనా అవసరమని మంత్రి అన్నారు. వ్యవసాయ విద్య గురించి ప్రస్తావిస్తూ అటువంటి విద్యను కేవలం తరగతి గదిలో కూర్చోబెట్టి నేర్పలేమని, అది పొలాల్లో రైతుల మధ్య ఉండాలని శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు.
1: అగ్రి ఎడ్యుకేషన్ కేసీ హోని చాహియే, ఆజ్కి చునౌతియా హై, క్లైమేట్ చేంజ్ కి హో, గ్లోబల్ వార్మింగ్ కి హో, బదల్తి హుయి టెక్నాలజీ హో, నయే నయే రోగో కా ప్రకోప్ హో, మిట్టీ కా ఖరాబ్ స్వాస్థ్య హో, ఉన్ సబ్ కా సమాధాన్ భీ ఢూండనా హై. కృషి శిక్షా ప్రాప్త్ కర్కే జో విద్యార్థి నికల్తే హై ఉన్కా కైసే భవిష్య బెహతర్ హో, ఔర్ వో కృషి కో కైసే బెహతర్ కరే, కిసానో కో ఉస్సే కైసే ఫాయదా హో, ఇస్ పర్ విస్తార్ సే చర్చా హో రహీ హై.
0: ప్రస్తుత సమకాలీన సమస్యలను దృష్టిలో పెట్టుకుని వాటికి పరిష్కారాలను వ్యవసాయ విద్యలో నేర్పించాలని, ప్రస్తుత కాలపు పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా నిత్యం అప్డేటెడ్ గా ఉండేందుకు యూనివర్సిటీలు తమ బోధనా విధానంలో

ఏఐ ఆధారిత సాధనాలు చేర్చుకోవాలని వ్యవసాయ మంత్రి సూచించారు. విద్యార్థుల నుంచి అత్యుత్తమ ఫలితాలు రాబట్టేందుకు వైస్ ఛాన్సలర్లు వారితో పరస్పరంగా వ్యక్తిగతంగా సంబంధాలు ఏర్పరచుకోవాలని వ్యవసాయ మంత్రి విజ్ఞప్తి చేశారు. గ్రామీణ తాగునీటి వ్యవస్థల నిర్వహణ పర్యవేక్షణపై గ్రామ పంచాయతీ ప్రతినిధులు స్థానిక సంఘాలతో ప్రత్యేక సంభాషణకు వేదిక కల్పిస్తూ తాగునీటి పారిశుద్ధ్య శాఖ ఈరోజు మల్టీలింగ్వల్ సుజల్ గ్రామ్ సంవాద్ పదవ సంచికను వర్చువల్ విధానంలో నిర్వహించింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కార్యదర్శి అశోక్ కెకే మీనా గ్రామీణ నీటి సరఫరాలో క్షేత్రస్థాయి అనుభవాలు, ఎదురవుతున్న సవాళ్లు, పరిష్కారాల నుంచి నేర్చుకోవలసిన ప్రాముఖ్యతను ప్రత్యేకంగా చెప్పారు. క్రమబద్దమైన నీటి సరఫరా, నీటి నాణ్యత, సమాజంలో అవగాహన, ఫిర్యాదుల పరిష్కారం, నీటి వనరుల పరిరక్షణ మొదలైన వాటి దిశగా గ్రామ పంచాయతీలు చేస్తున్న ప్రయత్నాలను ఆయన కొనియాడారు. తూర్పు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లోని కొన్ని ప్రాంతాల్లో ఈవేళ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. బీహార్, ఉత్తరప్రదేశ్లో రాబోయే 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని సీనియర్ ఐఎండీ శాస్త్రవేత్త అఖిల శ్రీవాస్తవ ఆకాశవాణికి తెలియజేశారు. కొలంబో టెస్టులో ఈవేళ 3 రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక తమ తొలి ఇన్నింగ్స్లో 8 వికెట్ల నష్టానికి 265 పరుగులు చేసింది. వర్షం కారణంగా 3 రోజు ఆటను ముందస్తుగా ముగించారు. భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోర్ కంటే శ్రీలంక ప్రస్తుతం 238 పరుగుల మేరకు వెనుకబడి ఉంది. భారతదేశంలో డిజిటల్ చెల్లింపుల స్వరూపం మార్చివేసిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ 10 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఓబీసీ క్రీమిలేయర్ ప్రమాణాలపై కేంద్రం దాఖలు చేసిన పిటిషన్ను విచారించేందుకు ఒక ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించేందుకు సుప్రీంకోర్టు ఈ రోజు అంగీకరించింది. వ్యవసాయ విద్యా బోధనలో కృత్రిమ మేధస్సును జోడించడం ప్రస్తుత తరుణంలో ఎంతైనా అవసరమని వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. కొలంబో టెస్ట్ 3 రోజు ఆట వర్షం కారణంగా ముగిసిపోయే సమయానికి శ్రీలంక ఈరోజు తన తొలి ఇన్నింగ్స్లో 8 వికెట్ల నష్టానికి 265 పరుగులు చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కిసాన్ వాణి.

0: ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో నాణ్యమైన సురక్షిత మిరప ఉత్పత్తి సమగ్ర యాజమాన్యం ఈ అంశం గురించి గుంటూరు లాం ఉద్యాన పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జి క్రాంతిరేఖ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం,
1: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: వినండి, నాణ్యమైన సురక్షిత మిరప ఉత్పత్తి సమగ్ర యాజమాన్యం. డాక్టర్ జి క్రాంతిరేఖ గారితో పరిచయం.
3: డాక్టర్ జి క్రాంతిరేఖ గారు నమస్కారం. మేడం
2: నమస్కారం.
3: మేడం, మీరు లాంగ్ ఫామ్ గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రాంతీయ ఉద్యాన పరిశోధన స్థానంలో శాస్త్రవేత్తగా ఉన్నారు కదండి. మేడం, ఇప్పుడు మనం చూస్తూ ఉంటే వివిధ రకాలైనటువంటి వాతావరణ పరిస్థితులు మారుతున్న తరుణంలో మిరప సాగులో సమగ్ర యాజమాన్యం ఏ విధంగా చేపట్టుకోవాలనేది మనకు చాలా ఇంపార్టెంట్ కదండి. రైతు సోదరులకు ఈరోజు తెలియజేసే ప్రయత్నం చేద్దాం మేడం. అయితే ముందుగా ఈ మిరప పంట పరిస్థితి మన భారతదేశంలో గానీ అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ విధంగా

0: ఉంది, ఎంత ఉత్పత్తి చేస్తున్నారు, ఎంత శాతం సాగులో ఉంది, ఈ వివరాలు ఒకసారి తెలియజేయండి మేడం.
1: నమస్కారం అండి. మన భారతదేశం అనేది ప్రపంచంలోనే అత్యధికంగా మిరపను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా వినియోగంలో కానీ ఎగుమతిలో కానీ మన దేశం అనేది ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో ఉంది. దేశవ్యాప్తంగా సాధారణంగా 9 లక్షల హెక్టార్ల పైన మనం విస్తీర్ణంలో మిరప సాగవుతుంది. మన దేశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలు మన దేశంలోనే అత్యధికంగా మిరపనే ఉత్పత్తి చేసే రాష్ట్రాలుగా ఉన్నాయి. వీటన్నిటిలో ఆంధ్రప్రదేశ్ అనేది మన దేశంలోనే అత్యధిక మిరప ఉత్పత్తి చేసే రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచి ఉంది. దేశం మొత్తంలో ఏపీ వాటా మాత్రమే 40-45% వరకు ఉంటుంది. మన రాష్ట్రంలో స్టాటిస్టిక్స్ ప్రకారము 196,000 హెక్టార్ల విస్తీర్ణంలో మిరప సాగవుతుంది. మొత్తం ఉత్పత్తి చూసుకుంటే 11 లక్షల మెట్రిక్ టన్ల దిగుబడి కూడా వస్తుంది.
0: డాక్టర్ క్రాంతిరేఖ గారు, మిరపలో సమగ్ర యాజమాన్యం చేపట్టుకోవాల్సిన ప్రాముఖ్యత ఏంటి మేడం?
1: మీరు ఇప్పుడు అన్నట్లుగానే మారుతున్న వాతావరణ పరిస్థితులు, అలానే కొత్త రకాల చీడపడులు మనం చూసుకుంటే 2020 నుంచి మనకి నల్ల తామర పురుగులు అనేది చాలా ఇబ్బంది కలిగిస్తున్నాయి రైతుల్ని. దాని వలన మిరప ఖర్చు అనేది చాలా ఎక్కువగా విపరీతంగా పెరిగిపోయింది. సుమారుగా అప్పుడు 50,000 లక్ష రూపాయలు ఉండేది, ఇప్పుడు 2.5 లక్షల నుంచి 3 లక్షల వరకు మిరప రైతు అనేది ఒక ఎకరానికి ఖర్చు పెడుతున్నారు. దాంట్లో ఎక్కువ శాతం ఈ నల్ల తామర పురుగులు, ఈ రసం పీల్చే పురుగుల నివారణకి ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. మనం ఎప్పుడైతే ఈ సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటిస్తామో మనకి చాలా వరకు పెట్టుబడి ఖర్చు తగ్గుతుంది. ఎందుకంటే మనము ఎక్కువగా ఈ పురుగును తగ్గించడానికి పురుగు మందులను విచక్షణ రహితంగా వాడుతూ ఉంటాము. సో సమగ్ర యాజమాన్య పద్ధతుల్లో మనం అవసరమైన వరకు మాత్రమే ఎరువులను కానీ పురుగు మందులు కానీ వాడటం వల్ల మనకి పెట్టుబడి ఖర్చు తగ్గుతుంది. తర్వాత సమగ్ర సస్యరక్షణ పద్ధతులు మనం పాటించడం వల్ల, అంటే రసాయనిక పురుగు మందులే కాకుండా జిగురు అట్టలు, అంతర పంటలు, తర్వాత జీవ నియంత్రణ పద్ధతులు వాడటం వలన కూడా మనకి చీడపెళ్ల నివారణ కూడా చాలా సమర్థవంతంగా నివారించవచ్చు. అంతేకాకుండా ఈ మధ్య మనం చూసుకుంటే అంతర్జాతీయ మార్కెట్లో మనం రీసెంట్ గా మనం న్యూస్ లో చూస్తే ఈవెన్ శ్రీలంక గురించి కూడా మన ప్రొడ్యూస్, మిరప ప్రొడ్యూస్ అనేది రిజెక్షన్ కు గురైంది, నిరాకరించారు ఎగుమతుల్ని. దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే పురుగు మందుల అవశేషాలు ఎక్కువగా ఉండటం, మిర్చిలో అనేది నాణ్యత లేకపోవటం వలన మనకి ఎగుమతి అవకాశాలను చాలా తగ్గిపోతున్నాయి. దాని వలన ధర కూడా తగ్గిపోతుంది. మనం ఎప్పుడైతే ఈ సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటిస్తామో కాయలో నాణ్యత పెరిగి పురుగు మందుల అవశేషాలు తగ్గి మనకి అధిక ధర కూడా లభిస్తుంది. దీనితో పాటు ఇప్పుడు మన వ్యవసాయంలో ఉన్న పెద్ద ఛాలెంజింగ్ థింగ్ ఏంటంటే నేల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ. నేల అనేది సారవంతం తగ్గిపోతుంది మనం చెప్పొచ్చు, డెడ్ సాయిల్ అని చెప్పొచ్చు. ఎలాంటి సూక్ష్మ జీవులు లేకుండా మనము నేల అంతా సారవంతం పోతుంది. పర్యావరణం కూడా మనం వాడే పురుగు మందుల వలన కానీ మనం తీసుకునే ప్రతి ప్రాక్టీస్ వలన కానీ పర్యావరణం అనేది చాలా కలుషితం అవుతున్నది. ఈ తరుణంలో సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించడం వలన మనము ఈ నేల ఆరోగ్యాన్ని, పర్యావరణాన్ని కూడా పరిరక్షించవచ్చు.
0: మేడం, ఇప్పుడు మనం ప్రధాన టాపిక్ వెళ్తే సమగ్ర యాజమాన్యం వివిధ దశల్లో ఎలా చేసుకోవచ్చో చూసుకున్నట్లయితే, ముందుగా ఈ విత్తన ఎంపిక, నారుమడి యాజమాన్యం గురించి ఒకసారి తెలియజేయండి మేడం.
1: తప్పకుండా అండి. మనం ఎప్పుడు విత్తనం అనేది చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. ప్రతి ఏ క్రాప్ వ్యవసాయం చూసినా సరే మనకి విత్తన ఎంపిక అనేది చాలా ఇంపార్టెంట్. ఎల్లప్పుడు మనం విత్తనాన్ని ఎంపిక చేసేటప్పుడు మనకి ప్రధానంగా మిరపలో ఉన్న సమస్య ఏంటంటే లీఫ్ కర్ల్ వైరస్ ఒకటి, తర్వాత రసం పీల్చే పురుగుల ఉధృతి ఎక్కువ ఉంటుంది. సో వైరస్ రహిత ధృవీకరించిన నాణ్యమైన విత్తనాలను ఎంచుకుంటే మనకి చాలా వరకు ఈ ప్రాబ్లం ని తట్టుకోవచ్చు. అంతేకాకుండా వైరస్ నిరోధ, అంటే వైరస్ రెసిస్టెంట్ వెరైటీస్ మనకి అవైలబుల్ గా ఉంటే వాటిని ఎంచుకుంటే చాలా మంచిది. తర్వాత ఈ విత్తనాన్ని విత్తన శుద్ధి చేసుకోవటం, వివిధ రకాల కెమికల్స్, ఇమిడాక్లోప్రిడ్ మరియు మనకి క్యాప్టాన్ ఆర్ థైరామ్ తో విత్తన శుద్ధి చేసుకుని తర్వాత మనం విత్తనాన్ని నార్మల్లో వేసుకోవటం వల్ల కూడాను మనకు చాలా వరకు ఈ పురుగుల నుంచి బెడద తగ్గుతుంది. అలాగే మనకి ఈ మధ్యన మనకి FN హైబ్రిడ్స్, హైబ్రిడ్ రకాలు వచ్చిన తర్వాత విత్తనము ధర చాలా అధికంగా ఉంటుంది. సో అందుకని ప్రతి రైతు ఇప్పుడు నెట్ హౌస్ లో విత్తనాన్ని, నారుమడిని పెంచుకోవటానికి మొగ్గు చూపుతున్నారు. ప్రతి రైతు నెట్ హౌస్ లో పెంచుకుంటే చాలా మంచిది. వైరస్ తెగుళ్లు రాకుండా మన నారుమడిలోనే మనం చూసుకోవచ్చు. ఫస్ట్ మనం ఏదైనా నెట్ హౌస్ ని మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు దానికి దాని చుట్టూ మెష్ నెట్, అంటే ఇన్సెక్ట్ ప్రూఫ్ నెట్, అంటే 40 మెష్ ఉన్న నెట్ ఉందా లేదా చూసుకుని, వాళ్ళు హైజీన్ గా చేస్తున్నారా లేదా మనం చూసుకుని అక్కడ ఇచ్చుకుంటే మనకి వైరస్ తెగుళ్ళ వ్యాప్తి చెందని మొక్కల్ని మనము, ఆరోగ్యవంతమైన నారుని మనం పొందవచ్చును.
0: తర్వాత మేడం, ప్రధాన పొలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి రైతు సోదరులు?
1: ప్రధాన పొలంలో మనం పర్టికులర్ గా చేయాల్సింది పంట మార్పిడి. మనము

0: పంట మార్పిడి విధానం ఎందుకు పాటించాలి అంటే, సాధారణంగా మనము మిరప, టమాటా, వంగ, బంగాళదుంప ఇవన్నీ సొలనేసి కుటుంబానికి చెందిన పంటలు. ఇవి ఒకే కుటుంబానికి చెందిన పంటలను ఒకటే పొలంలో వరుసగా ప్రతి సంవత్సరం అదే వేస్తూ ఉంటే దానికి అంటే ఆ కుటుంబానికి సంబంధించిన పురుగులు కాని తెగుళ్లు కాని ఎక్కువ ఆశించే అవకాశం ఉంటుంది. అంటే దానికి జీవిత చక్రం అనేది మనకి ఎక్కడ బ్రేక్ ఉండదు. అదే మనము ఆ కుటుంబానికి కాకుండా వేరే కుటుంబానికి సంబంధించిన లేకపోతే బంతిపూలు కానీ జొన్నలు కానీ సజ్జలు కానీ రాగులు కానీ ఆ పంట మార్పిడి చేయటం వల్ల మనము ఆ ఏదైతే పురుగులు తెగుళ్లు సాధారణంగా వస్తాయో ఆ పొలంలో అవన్నీ ఆ పురుగులు తెగుళ్లు యొక్క జీవిత చక్రానికి బ్రేక్ పడుతుంది. అప్పుడు మనకి ఎక్కువగా ఆశించకుండా ఉంటాయి. ఈ పంట మార్పిడి విధానము సుమారుగా మనకి 3 నుంచి 5 సంవత్సరాల వరకు ఆ కుటుంబం గాని పంటలు తప్పనిసరిగా వేసుకోవాలి. అంతేకాకుండా వేసవిలో కూడా లోతు దుక్కులు చేసుకోవాలి. ఈ లోతు దుక్కులు అనేది ఎందుకు చేసుకోవాలి అంటే చాలా ఉపయోగాలు ఉన్నాయి లోతు దుక్కుల వలన. మనము వేసవిలో ఈ లోతుగా దున్నటం వల్ల అడుగున్న వైరస్ కారక కీటకాలు ఉంటాయి మనకి, పర్టికులర్ గా తెల్లదోమ గాని తామర పురుగులు గాని వాడి గుడ్లు లార్వాలు లోపల ఉంటాయి. అవి ఎప్పుడైతే మనం లోతుగా దున్నటం వల్ల అవి పైకి వచ్చి ఆ ఎండ తీవ్రతకి చనిపోతాయి. అంతేకాకుండా కలుపు మొక్కలుగా ఆశ్రయాలుగా కూడా ఉన్న వాటిని కూడా మనం చంపొచ్చు. కలుపు మొక్కల వేర్లు కూడా దెబ్బతిని అవి కూడా పూర్తిగా ఎండిపోతాయి. అంతేకాకుండా కలుపు నివారణ అవుతుంది, పురుగులు ఉధృతి తగ్గుతుంది. అంతేకాకుండా మట్టి కూడా బాగా గుల్లబారి గాలి బాగా ఆడటము, తర్వాత నత్రజని స్థిరీకరణ కూడా అయ్యి మొక్క అనేది ఆరోగ్యంగా పెరుగుతుంది.
1: మేడం, మల్చింగ్ గురించి వింటా ఉన్నాం, ఈ ప్లాస్టిక్ మల్చింగ్ అనేది ఏంటి, దీన్ని ఎలా చేసుకోవచ్చు?
0: ఇప్పుడు ఉన్న ఎల్నినో కండిషన్స్ లో వాతావరణంలో అనేది వర్షం అనేది పడట్లేదు. కెనాల్లో కూడా ఎంతవరకు వాటర్ వస్తుందో లేదో అయోమయంగా ఉన్నారు రైతులందరూ. ఇప్పుడు ఎలాగ అంటే తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం ఎలాగ తెచ్చుకోవాలో తక్కువ వాటర్ తో కూడా ఎక్కువ పంట మనం తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సంవత్సరం ఇలా ఉంది, వచ్చే సంవత్సరాలు కూడా ఎలా ఉంటుందో పరిస్థితి తెలియదు. సో అందుకని మనము నీటి యాజమాన్యం మీద చాలా జాగ్రత్త వహించాలి. దాంట్లో మనము డ్రిప్ పద్ధతి అనేది చాలా మంచిది. డ్రిప్ తో పాటు మనం మల్చింగ్ సిస్టమ్ ను ఫాలో అయితే మల్చింగ్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే మనకి మనం నీరు పెట్టినది ఆవిరవ్వకుండా ఉంటుంది, ఎక్కువ రోజులు తేమ అనేది నేలలో ఉంటుంది. అంతేకాకుండా ఆ రూట్ కి వేరుకి కావలసిన టెంపరేచర్ ను కూడా మెయింటైన్ చేస్తుంది, కలుపు రాకుండా ఉంటుంది, కలుపుకు పట్టే లేబర్ కానంత ఖర్చు తగ్గుతుంది. అంతేకాకుండా మిరపలో ఇంకొక ఉపయోగం ఏంటంటే మల్చ్ షీట్ వలన, ఈ ప్లాస్టిక్ మల్చ్ మనం జనరల్ గా సిల్వర్ బ్లాక్ మల్చ్ వాడతాము. ఇది పైన సిల్వర్ లోపల బ్లాక్ కలర్ లో ఉంటుంది. పైన సిల్వర్ అనేది ఎప్పుడైతే సూర్యకాంతికి అది ఎక్స్పోజ్ అవుతుందో అప్పుడు అది రిఫ్లెక్షన్ అవుతుంది. ఆ సిల్వర్ లైట్ ఎప్పుడైతే రిఫ్లెక్ట్ అవుతుందో ఆ కాంతి ఆ ఈ నల్ల తామర పురుగులకి రిఫ్లెక్ట్ అవటం వల్ల అవి కంగారు పడిపోయి అవి ఏంటో అర్థం కాక మన పొలంలోకి రావు. సో ఈ మల్చింగ్ షీటు ఇతరత్ర ఉపయోగాలతో పాటు ఈ నల్ల తామర పురుగును కూడా సమర్థవంతంగా నివారిస్తుంది.
1: ఇతర కలుపు యాజమాన్యం చేసుకోదగినటువంటి కార్యక్రమాలు ఏమున్నాయి మేడం?
0: కలుపు యాజమాన్యం ఎప్పటికప్పుడు మనకి కలుపు వల్ల సమస్య ఏంటంటే మొదటి 2 నెలలు మనకి మొక్క అనేది గ్రోత్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనకి కలుపు అనేది లేకుండా చూసుకోవాలి. ముందుగా ఏమిటంటే మాన్యువల్ వీడింగ్ కి వెళ్తుంటాము. కలుపు ఎక్కువగా ఉంటే మనకి ఏవైతే పురుగులు కీటకాలు ఎక్కువగా ఉంటాయో అవి వాటికి ఆవాసాలుగా ఉండి అవి మన ప్రధాన పొలంలోకి వస్తాయి, మనం ప్రధాన పంటలోకి వస్తాయి. సో కలుపు యాజమాన్యం చాలా ఇంపార్టెంట్. ఒక 2 సార్లు మాన్యువల్ వీడింగ్ తీసుకుని తర్వాత మనం ఇంటర్ కల్టివేషన్ చేసినప్పుడు కూడా మనకి కలుపు నివారణ అనేది సమర్థవంతంగా ఉంటుంది. ఎప్పుడు మనకి గట్ల మీద కలుపులు లేకుండా మనం చూసుకోవాలి.
1: మేడం, అలాగే ఎరువుల యాజమాన్యం గురించి కూడా ఒకసారి వివరంగా చెప్పండి మేడం.
0: మిరపలో మనకి ఈ పర్టికులర్ గా మనం చూసుకుంటే వైరస్ కానీ ఈ చీడపెడల కానీ చాలా ఎక్కువగా ఉంటాయి. మనము వేరే పంటలతో పోలిస్తే చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. దీనికి మనము సమతుల్య ఎరువుల యాజమాన్యం అని పాటించాలి. ప్రధానంగా మనం చూసుకుంటే మన బాడీకి మనుషులకి మనం ఎలాగా అయితే సమతుల ఆహారం అనేది వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుందో అలాగే మొక్కలకు కూడా సమతుల్యమైన పోషకాలను ఇచ్చినట్టయితే మొక్కల్లో కూడా వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. మనం ఇప్పుడు చూసుకుంటే నత్రజని, భాస్వరము, పొటాషు ఈ 3 అనేది మనకి మేజర్ గా కావలసిన పోషకాలు. వీటిల్లో మనము సజెస్టెడ్ మనకి ఎంతైతే మనకు సూచించారో అంతవరకే మనము వాటిని వాడాలి. వాటిలో మనకి రైతులు జనరల్ గా చేసేది ఏంటంటే మనకి నత్రజని ఎక్కువగా ఇవ్వటం చూస్తాము. ఎందుకంటే మొక్క బాగా ఎదుగుతానే నత్రజని ఎక్కువ ఇస్తుంటారు. ఈ నత్రజని ఎక్కువ ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే మొక్క అనేది బాగా లేతగా బాగా ఎక్కువగా విగరస్ గా పెరుగుతుంది. అలా పెరగటం వల్ల అది అలా విగరస్ గా తర్వాత అలాగా లేత జాగ్రత్తగా ఉండటం వలన ఎక్కువగా చీడపెడలు ఆశించే అవకాశం ఉంటుంది. దీంతో పాటు ఇంకొక విషయం ఏంటంటే మనం పొటాష్ ఎరువులను కూడా ఎక్కువగానే వాడాలి. పొటాష్ ఎరువులను వాడటం వలన

0: మొక్క అనేది వ్యాధి నిరోధక శక్తి పెంచుకుంటుంది. ఇప్పుడు మనము యూరియా కానీ లేకపోతే డిఏపి కానీ కాంప్లెక్స్ ఎరువులు కానీ ఇస్తూ ఉంటాము. మనకి నత్రజని, భాస్వరము, పొటాషు ఎంత కావాలో అంతవరకు ఇచ్చుకుంటూ పాట్ రసాయనిక ఎరువులతో పాటు జీవన ఎరువులు లైక్ అజిటోబాక్టర్ కానీ, అజోస్పైరిల్లము, ఫాస్ఫరస్ సాల్బులైజింగ్ బ్యాక్టీరియా, పొటాష్ సాల్బులైజింగ్ బ్యాక్టీరియా ఇవన్నీ మనకు అందుబాటులో ఉన్నాయి. అమరావతిలో మనకి ఈ బయో ఫర్టిలైజర్ ల్యాబ్ ఉన్నది, అక్కడ మనకు ప్రతిదీ దొరుకుతుంది. అవి తెచ్చుకొని మనము పశువుల ఎరువుతో కలిపి మనం పొలంలో వేసుకోవచ్చు. వీటన్నిటితో పాటు మనం ముందుగా చేయాల్సింది ఏంటంటే, మనకు అందుబాటులో ఉంటే పశువుల ఎరువు కానీ లేకపోతే వానపాముల ఎరువులు కానీ వేసుకుని తొలకరి వర్షాలు పడినప్పుడు మనం పిల్లి పెసర కానీ, జనుము, జీలుగ ఇలాంటి పచ్చిరొట్ల ఎరువులను కూడా వేసుకుని వాటికి పూత దశలో వచ్చినప్పుడు అవి కలయదున్నుకుంటే మనకి ఎక్కువగా ఆర్గానిక్ మ్యాటర్ అనేది, సేంద్రియ పదార్థం అనేది నేలలో బాగా ఉంటుంది. సేంద్రియ పదార్థం ఎప్పుడైతే ఉంటుందో నేల అనేది సారవంతంగా ఉండి మనం ఇచ్చిన పోషకాలు అన్ని చక్కగా మొక్కకు అందుతాయి. అప్పుడు మొక్క అనేది వ్యాధి నిరోధక శక్తిని పెంచుకుంటుంది.
1: తర్వాత మేడం, మిరపలో రసం పీల్చే పురుగులు ఎక్కువగా ఆశిస్తాయని విన్నాము, వాటికి ఏ విధంగా సమగ్ర సస్యరక్షణ పద్ధతులు ఉన్నాయి మేడం?
0: ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు లోతులు దుక్కులు, నారుమ యాజమాన్యము, ప్లాస్టిక్ మల్చింగ్ ఇవన్నీ కూడా సమగ్ర యాజమాన్య పద్ధతుల్లో భాగమేనండి. అంతేకాకుండా మనము రక్షణ పంటను వేసుకోవచ్చు. మనము పొలం చుట్టూ రెండు కానీ లేదా మూడు కానీ జొన్న, మొక్కజొన్న వరుసలను వేసుకోవచ్చు. ఇది మనం ఎందుకు వేసుకోవాలి అంటే, అందరు రైతులు పొలంలో ఇది వేయటం వలన ప్లేస్ వేస్ట్ అయిపోతుంది అంటున్నారు, కానీ దీని వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. మనం రెండు నుంచి మూడు వరుసలు మనం చుట్టూ వేసుకోవటం వల్ల ఒక బోర్డర్ క్రాప్ లాగా పనిచేస్తుంది. దీని వల్ల బయట ఏదైతే తెల్లదోమ గాని, తామర పురుగులు కానీ ఉంటాయో లోపలికి అనేది ఇది అడ్డుగా ఉంటుంది, దీని మీద ముందు వాలుతాయి. దీని మీద ముందు వాలినప్పుడు ఏదైతే జొన్న, మొక్కజొన్న ఉంటుంది కదా, దాని మీద ఇవి రసాన్ని పీలుస్తాయి ఫస్ట్. ఆ రసాన్ని పీల్చడం వల్ల దాని లాలాజలంలో ఉన్న వైరస్ డైల్యూట్ అయిపోతుంది. అప్పుడు దాని రసం పీల్చిన తర్వాత లోపల మిరప మొక్క మీద రసం పీల్చినప్పుడు అంత ఎఫెక్ట్ అనేది ఉండదు, అంత వైరస్ ని వ్యాప్తి చేసే సమర్థవంతంగా అయితే ఉండలేవు. అది ఒకటి కారణము. తర్వాత సరిహద్దు పంటల్లో మనకి కందిరీగలు గాని, లేడీ బర్డ్స్ బీటిల్ గాని, మిత్ర పురుగులు ఎక్కువగా ఉంటాయి. ఇవి కూడా మనకి శత్రు పురుగులను సహజంగా తింటాయి. సో దానివల్ల మనకి పురుగు మందులు ఎక్కువగా వాడే అవకాశం అనేది తగ్గుతుంది. ఇంకొకటి జిగురు అట్టలు, చాలా మంది ట్రాప్స్ అంటారు, స్టిక్కీ ట్రాప్స్. ఇవేంటంటే మనకి పురుగును బట్టి, తెల్లదోమకైతే ఎల్లో స్టిక్కీ ట్రాప్స్, తామర పురుగులకి అయితే బ్లూ స్టిక్కీ ట్రాప్స్ వాడతాము. ఏదైనా ఒక అట్ట తీసుకుని ఆరని జిగురుని మనం అంటించి పెట్టుకోవచ్చు, లేదా మార్కెట్ లో కూడా మనకి జిగురు అట్లు లభిస్తున్నాయి. ఒక ఎకరానికి వచ్చి 15 నుంచి 20 జిగురు అట్లు మనం వేసుకోవచ్చు. ఇది ఎలాగంటే మనకి పంట ఇప్పుడు మొక్క హైట్ నుంచి ఒక అడుగు పైకి వరకు మనం పెట్టుకుని మొక్క పెరిగేటప్పటికి ఆ అడుగుని మనం హైట్ ని పెంచుకుంటూ ఉండాలి. దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే, ఈ యెల్లో స్టిక్కీ ట్రాప్స్ కానీ బ్లూ స్టిక్కీ ట్రాప్స్ కానీ పెట్టినప్పుడు ఆ తామర పురుగులు కానీ తెల్లదోమ కానీ దానికి అంటుకుంటాయి. ఫస్ట్ మనకు అర్థమవుతుంది మన పొలంలో ఏమున్నాయి, ఎంతవరకు ఉద్ధృతుందో మనకు ఒక మానిటరింగ్ గా ఉపయోగపడుతుంది. ఇవి ఆకర్షించడం వల్ల ఎక్కువ పురుగులు వెళ్లి దానికి అంటుకోవటం వల్ల దాని సంతతి తగ్గుతుంది. దీనివల్ల మనము ఎంత ఉద్ధృతిని బట్టి మనము సమర్థవంతంగా దాన్ని మనము పురుగు మందులతో మనము నివారించుకోవచ్చు. అంతేకాకుండా సరైన మొక్కల దూరం కూడా పాటించాల్సి ఉంటుంది. ఈ మొక్కల దూరము అనేది స్పేసింగ్ అంటాం కదా, ఇది మొక్కకి మొక్కకి దూరము. మరీ దగ్గరగా మనం మొక్కల్ని వేసినట్లయితే మధ్యలో ఎక్కువగా తేమ ఉండి గాలి సరిగా ప్రసరణ అవ్వక ఆ తేమ వేడి వాతావరణం అనేది వైరస్ వ్యాప్తికి చాలా ఎక్కువగా ఉంటుంది. సో సరైన స్పేసింగ్ వేయటం కూడా చాలా ఇంపార్టెంట్. పిచికారీ చేసినప్పుడు కూడా ఎక్కువ దగ్గర దగ్గరగా మొక్కలు ఉంటే ఈ పిచికారీ చేసిన మందు కూడా సమానంగా డిస్ట్రిబ్యూట్ అవ్వదు. సో దానివల్ల కూడా మనకి వైరస్ శాతం ఎక్కువ అవుతుంది. శానిటేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎప్పటికప్పుడు వైరస్ సోకిన మొక్కల్ని శుభ్రంగా పీకి బయట వేసేసి నాశనం చేయాలి. అలాగే పనిముట్లు కానీ ఏమైనా శుభ్రంగా వైరస్ సోకిన మొక్కల్ని వాడిన పనిముట్లు వేరే పొలంలో వాడేటప్పుడు వాటిని శుభ్రంగా క్లీన్ చేయటము, పరిశుభ్రమైన వాతావరణాన్ని మనము క్రియేట్ చేయాలి. అంతేకాకుండా ఈ వీటితో పాటు మనకి అవసరాన్ని బట్టి, పురుగును బట్టి మన రసాయనిక మందులు వాడవచ్చు. తెల్లదోమ నివారణకైతే ఎస్టాంప్రిడ్, డయోఫెంతిరాన్, స్పైరోమెస్ఫిన్, థయోమిథాక్సా మనము రికమెండ్ చేస్తుంటాము. తామర పురుగుల నివారణకైతే ఫిప్రోనిల్, ఇమిడాక్లోప్రిడ్, స్పైనోసైడ్ అనే మందుల్ని మనం రికమెండ్ చేస్తుంటాము.
1: మేడం, రైతు సోదరులు ఈ రసాయనిక మందులు వాడేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలంటారు?
0: మనం ఈ కెమికల్స్ రసాయనిక పురుగు మందులు వాడేటప్పుడు మనం చాలా ఇంపార్టెంట్ గా మనం ఆలోచించిన విషయాలు ఏంటంటే, ఫస్ట్ మనం విత్తన శుద్ధి అనేది అలవాటు చేసుకోవాలి. విత్తన శుద్ధి మనం ఎప్పుడైతే అలవాటు చేసుకుంటామో మొదటి 30 రోజులు రసం పీల్చే పురుగుల బారి నుండి మనం మన పంటను కాపాడుకోవచ్చు. తర్వాత మనము ఒక మందు బాగా పనిచేస్తున్నప్పుడు ఆ ముందే ప్రతిసారి అదే అదే కొడుతూ ఉంటాము, ఈవెన్ ఎక్కువ రేట్ అయినా సరే. అలా చేయ

0: చేయడం వలన అప్పుడు ఆ పురుగు అనేది ఆ ముందుకి నిరోధక శక్తిని పెంచుకుంటుంది, రెసిస్టెన్స్ పవర్ ని పెంచుకుంటుంది. మనము ఈ ఇయర్ కొడితే నెక్స్ట్ ఇయర్ ఇంకా ముందు ఆ పురుగు మీద పనిచేయదు. సో దానికి మనం ఏం చేయాలంటే పురుగు మందుల్ని మార్చి మార్చి కొట్టుకోవాలి. అంటే ఒక గ్రూప్ కు సంబంధించిన రసాయనాలు ఒకసారి వాడినప్పుడు ఇంకొక గ్రూప్ సంబంధించిన రసాయనాలు వాడుకోవటం వల్ల ఈ రెసిస్టెన్స్ పవర్ ని తగ్గించవచ్చు పురుగుల్లో. అంతేకాకుండా మనకు పర్టికులర్ గా మనకు రసం పీల్చే పురుగులు ఎక్కువ ఉంటాయి కాబట్టి మిరపలో ఆకుల కింది భాగంలో మనము బాగా తడిచేలాగా మందును కొట్టుకోవాలి. తర్వాత ఎండ తీవ్రత తక్కువగా ఉన్నప్పుడు ఉదయం కానీ సాయంత్రం వేళల్లో కానీ మాత్రమే పిచికారీ చేసుకుంటే మంచిది. అంతేకాకుండా మనము వైరస్ ఏదైతే సోకిన మొక్కలు ఉంటాయో అవి వేర్లతో పీకి పొలానికి దూరంగా కాల్చివేయాలి. ఆ తర్వాత మాత్రమే మనము పురుగుల మందులను పిచికారీ చేసుకోవాలి. తర్వాత ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మనము వెయిటింగ్ పీరియడ్ అనేది మనము కంపల్సరీగా మనము పాటించవలసి ఉంటుంది.
1: మేడం చివరిగా ఈ మిరపని ఎగుమతుల దృష్ట్యా కావచ్చు, అలాగే కోసిన తర్వాత ఇందులో రసాయన అవశేషాలు ఉంటున్నాయని కూడా వింటున్నాం, అందువల్లనే మనకు ఎగుమతులు నిరాకరించడం, ధర కూడా పెద్దగా పలకపోవడం అనే ఇవి జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కోత అనంతరం రైతు సోదరులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఒకసారి వివరంగా తెలియజేయండి మేడం.
0: యాక్చువల్ గా మనకి ఎగుమతులు నిరాకరించడానికి కారణాలు రెండు. ఒకటి ఏంటంటే మిరప ఉత్పత్తిలో మిరప మనకి ఏదైతే పాడ్స్ ఉంటాయో మిరప కాయల్లో మనకి పురుగు మందుల అవశేషాలు ఒకటి, రెండోది అఫ్లోటాక్సిన్. ఈ రెండు ప్రధానమైన కారణాలు. మనకి పురుగు మందుల అవశేషాలు ఉండటానికి కారణం ఏంటంటే మనం వాటికి గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి దేశము అమెరికా కానీ యూరోప్ దేశాలు కానీ చైనా కానీ వాళ్ళకి కఠినమైన రూల్స్ ఉంటాయి, అవి కంపల్సరీ అవి చూస్తారు వాళ్ళు. వాటికి ఏంటంటే వాళ్ళకి ఎంఆర్ఎల్ అని ఉంటుంది, మాక్సిమం రెసిడ్యూల్ లిమిట్ అనేది. ఇది మనం చూసుకొని మనం పంపించుకోవాలి. ఈ ఎంఆర్ఎల్ అనేది మనకి కంటైనర్ లో పెరగటం కాదు, మన రైతులు వాడే కెమికల్స్ ని పట్టే అది ఉంటుంది, అది మనం నిర్ధారించుకోవాలి. దీనికి ఎక్కువగా ఈ ఎంఆర్ఎల్ ఎందుకు ఎక్కువగా ఉంటుందంటే మనం పురుగు మందులు వాడేటప్పుడు వెయిటింగ్ పీరియడ్ అనేది మనం పాటించట్లేదు. వెయిటింగ్ పీరియడ్ అంటే ఏంటంటే మొక్కలపై మనం పిచికారీ చేసిన రసాయనాలు పూర్తిగా విచ్ఛిన్నమై అవి మనుషుల తినటానికి సురక్షితమైన స్థాయికి తగ్గటానికి పట్టే కనీస రోజుల సమయాన్ని మనం వెయిటింగ్ పీరియడ్ అంటాము. ఇది ప్రతి పురుగు మందుకి, మనం పురుగు మందులు చూసినప్పుడు డబ్బా మీద మనకి ఎరుపు గాని తర్వాత పసుపు రంగు గ్రీన్ కలర్ లో మనకి గుర్తులు ఉంటాయి, తర్వాత ప్రీ హార్వెస్ట్ ఇంటర్వెల్ అంటారు, దాన్ని వెయిటింగ్ పీరియడ్ అని ప్రీ హార్వెస్ట్ ఇంటర్వెల్ అని అంటారు. అది చూసుకొని మనము స్ప్రే చేసుకోవాలి. అంటే ఇది సుమారుగా పురుగు మందును పట్టి 3 నుంచి 20 రోజుల వరకు ఉంటుంది. మనము ఈ ముందు 20 రోజులు మనం పురుగు మందును కొట్టకుండా ఉంటే మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి. అలా కొయ్యటం వల్ల మనం కొట్టిన పురుగు మందు అవశేషాలు మన కాయల్లో ఉండదు. తర్వాత మిరప కాయ యొక్క నాణ్యత, రంగు, తర్వాత ఘాటు కూడా నాణ్యత కూడా బాగుంటుంది. తర్వాత ఈ తిరస్కరణలు కూడా మనకు చాలా తగ్గుతాయి. తర్వాత రెండోది ఏంటంటే అఫ్లోటాక్సిన్. ఈ అఫ్లోటాక్సిన్ అనేది ఒక బూజు పదార్థం. ఇది అఫ్లోటాక్సిన్ ఆఫ్ ఆస్పర్జిల్లస్ ఫ్లావర్స్ అనే ఒక బూజు నుంచి అఫ్లోటాక్సిన్ అనేది రిలీజ్ అవుతుంది. ఈ అఫ్లోటాక్సిన్ అనేది మనుషులకి చాలా ప్రమాదకరమైన టాక్సిన్ అనమాట. సో అందుకనే కఠినంగా వీళ్ళు ఈ ఎంఆర్ఎల్ లెవెల్ ని పరీక్షిస్తూ ఉంటారు. సో దీనికి మనము చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మనం సరైన సమయంలో కాయలు కొయ్యటం కానీ కోసే విధానం కానీ, కోసే విధానంలో ఏంటంటే మన కాయల్ని కంపల్సరీగా అక్కాడతోనే కొయ్యాలి, లేకపోతే తేమ చేరి బూజు పట్టే అవకాశం ఉంటుంది. కోసిన వెంటనే కాయలను వేరు చేయటం, గ్రేడింగ్ చేయటం, ఎండబెట్టే విధానం ఇది చాలా ఇంపార్టెంట్. ఎండబెట్టే విధానం మనం పర్టికులర్ నేల మీద ఎండబెట్టడం వలన నేలలో ఉన్న ఈ బూజు పదార్థం కాయల్లోకి చేరి, తేమ ఉన్నప్పుడు కాయల్లోకి చేరి ఈ బూజు పదార్థం ఎఫ్లోటాక్సిన్ రిలీజ్ చేస్తుంది. సో అందువల్లనే శిల్పాలను పట్ల మీద కానీ లేకపోతే గచ్చుల మీద కానీ మనం ఎండబెట్టుకుంటే మంచిది. తేమ శాతం కూడా మనకి 10% కన్నా తేమ ఎక్కువగా లేకుండా మనం ఎండబెట్టుకోవాలి. గోనె సంచులు వాడటంలో కానీ తర్వాత నిల్వ ఉంచడంలో కోల్డ్ స్టోరేజ్ లో పెట్టుకోవాలి. తాలుకాయలను కూడా ఎప్పటికప్పుడు గ్రేడింగ్ చేసుకుంటూ ఉండాలి. అవకాశం ఉన్న చోటల్లో మనకి నాణ్యత తగ్గిపోకుండా కోల్డ్ స్టోరేజ్ లో పెట్టుకుంటే కాయల నాణ్యత అనేది చాలా బాగుంటుంది. అంతేకాకుండా ప్యాకింగ్ అప్పుడు పర్టికులర్ గా ఎలాంటి ఆర్టిఫిషియల్ కలర్స్ మనం యాడ్ చేయకూడదు. తర్వాత మనం గోనె సంచుల మీద వాడే ఇంకు కూడా మిరపకాయల్లోకి వెళ్లి వాటిలో కూడా మనకి ఈ రెసిడ్యూస్ ఉండే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ ఎండబెట్టే విధానము, తర్వాత ప్యాకింగ్ చేసే విధానము, కోసే విధానము, తర్వాత రాత్రిళ్ళు మంచు బారిన పడకుండా కాయలను కప్పి ఉంచడం, ఇలాగా మనము కోత అనంతరము ఇలాంటి జాగ్రత్తలు మనం తీసుకుంటే ఎగుమతిలో మనకి మిరప అనేది సమర్థవంతంగా ఎగుమతి చేసుకోవచ్చు. దీనివల్ల ఎగుమతిదారులకి రైతులకి మంచి లాభసాటిగా ఉంటుంది.
1: ధన్యవాదాలండి డాక్టర్ క్రాంతిరేఖ గారు. మారుతున్న పరిస్థితుల్లో సమగ్ర యాజమాన్య పద్ధతులు ఎలా చేపట్టుకోవాలో చక్కగా తెలియజేశారు. రైతు సోదరులు ఈ విషయాలు గమనించుకోగలరని, అలాగే ఎగుమతి చేసేటప్పుడు కూడా వాటి యొక్క నాణ్యత దెబ్బతినకుండా మేడం గారు చెప్పిన జాగ్రత్తలు పాటించి మంచి ధర తీసుకోగలరని ఆశిద్దామండి. మీకు మరొకసారి ధన్యవాదాలు మేడం.
2: నమస్కారం. మీరింతవరకు నాణ్యమైన సురక్షిత మిరప ఉత్పత్తి సమగ్ర యాజమాన్యం ఈ అంశం గురించి గుంటూరు లాం ఉద్యాన పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జి క్రాంతిరేఖ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు. ఇప్పుడు జానపద గీతం వింటారు.

0: జానపద గీతం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు
1: అరటిలో గెలలు కాండంపై వచ్చు తెగుళ్ల యాజమాన్యం గురించి తెలుసుకుందాం. ముందుగా తొండంకుళ్ళు తెగులు. ఈ తెగులు సూర్యరశ్మి తాకిడికి తొండంపై ఎండుమచ్చలు ఏర్పడి క్రమేపీ అక్కడ కుళ్ళు ఏర్పడుతుంది. గెల బరువు పెరిగినప్పుడు కుళ్ళిన తొండం విరిగి గెల పడిపోతుంది. ఒక్కొక్కసారి గెలలో కాయలు కూడా సరిగా తయారవ్వవు. దీని నివారణకు తొండంపై అరిటాకులు చుట్టినట్లయితే వాటిపై ఎండుమచ్చలు ఏర్పడవు. అలాగే మచ్చలు ఏర్పడిన తొండం పూర్తిగా తడిసేలా కార్బండిజం 1 గ్రాము లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. తర్వాత కాయముచ్చిక కుళ్ళు తెగులు. దీన్ని సిగార్ ఎండ్ రాట్ అని అంటారు. ఈ తెగులు పెద్ద పచ్చ అరటి, చిన్న పచ్చ అరటి, అలాగే తెల్ల చక్కెరకేళి అరటికాయలను ఎక్కువగా వర్షాకాలంలో ఆశిస్తుంది. ఈ తెగులు వలన ముచ్చిక వద్ద నల్లగా మాడిన కుళ్ళుమచ్చలు ఏర్పడి కాలిన చుట్ట చివర వలె కనపడుతుంది. గెలలో కొన్ని కాయలపై ముందుగా తెగులు కనపడి క్రమేపీ చాలా కాయలపై వ్యాపిస్తుంది. పక్వానికి రాని కాయలు ఈ తెగులుకు బాగా గురవుతాయి. ఈ తెగులు వల్ల మార్కెట్లో గెలలు అమ్ముడుపోక వాటి ధర బాగా తగ్గిపోతుంది. ఈ తెగులు నివారణకు ఈ తెగులు ప్రారంభంలోనే తెగులు సోకిన కాయలను తీసివేసి తగలబెట్టుకోవాలి. గెలలు పూర్తిగా తడిసేలా కార్బండిజం 1 గ్రాము మందును లీటర్ నీటికి కలిపి 2 సార్లు 15 రోజుల వ్యవధితో పిచికారీ చేసుకోవాలి. గెలలు కాండంపై వచ్చు తెగుళ్ల యాజమాన్యం గురించిన విశేషాలు విన్నారు. మీరింతవరకు కిసాన్ వాణి కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
2: इधर इधर इधर हम बोल रहे हैं तेरे बीजू का
3: उतला बोल रहे
2: पक्षियों से तो हम

0: మెక్సికో భారత్ యువతను దేశ నిర్మాణంలో భాగస్వాములు చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న వివిధ పథకాల గురించి పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం అతిథులు మై భారత్ కాకినాడ జిల్లా యూత్ ఆఫీసర్ శ్రీ తెర్రి గోపి, ఇంకా స్కిల్ ఇండియా లబ్ధిదారిని భవాని, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని.
1: యువతను దేశ నిర్మాణంలో భాగస్వాములు చేసేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అందిస్తున్న వివిధ పథకాల గురించి పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం వింటారు అతిథులు. మై భారత్ కాకినాడ జిల్లా యూత్ ఆఫీసర్ శ్రీ తిర్రి గోపి, ఇంకా స్కిల్ ఇండియా లబ్ధిదారిని భవాని, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని.
2: యువశక్తి నవభారత నిర్మాణ సారథులు. ప్రపంచంలోనే అత్యధిక యువ జనాభా కలిగిన భారతదేశ నిర్మాణంలో యువత పాత్ర అత్యంత కీలకం. నేడు భారతీయ యువత ఉద్యోగాన్వేషణ స్థాయి నుంచి ఉద్యోగాలను సృష్టించే స్థాయికి ఎదిగింది. డిజిటల్ విప్లవాన్ని, విస్తరిస్తున్న విద్యావకాశాలను అందిపుచ్చుకుంటూ మన యువత ప్రపంచ వేదికలపై భారతదేశ కీర్తి పతాకాన్ని సగర్వంగా ఎగురవేస్తోంది. భారతీయ యువత మేధస్సుకు ప్రభుత్వం అందిస్తున్న సహకారానికి మన యువశక్తి సాధిస్తున్న విజయాలే అద్భుతమైన నిదర్శనం. గతం మన పునాది, వర్తమానం ముడి పదార్థం, భవిష్యత్తు మన లక్ష్యం. భూత వర్తమాన భవిష్యత్తులకు సముచిత స్థానం కలిగించి సంపూర్ణమైన వికాసాన్ని కలిగించే విధంగా విద్యా విధానాన్ని రూపొందించి దాంతోపాటు యువత నైపుణ్యాలను మెరుగుపరిచి మన దేశాభివృద్ధికి వారి శ్రమ, మేధస్సు దోహదపడేలా నేడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వినూత్న పథకాలు, కార్యక్రమాలతో పటిష్టమైన కార్యాచరణ అమలు చేస్తున్నాయి. నేటి ఆధునిక యుగంలో విద్య, సాంకేతిక పరిజ్ఞానం దేశ వికాసానికి ప్రధాన సాధనాలు. నవతరం కేవలం ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా నూతన ఆవిష్కరణలు, స్టార్టప్ల వైపు అడుగులు వేస్తున్నారు. డిజిటల్ విప్లవాన్ని అందిపుచ్చుకుంటూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి, ఆర్థిక వృద్ధికి తోడ్పడుతున్నారు. యువతలోని ఉత్సాహాన్ని, మేధస్సును సరైన మార్గంలో మళ్లిస్తే భారతదేశం ప్రపంచంలోనే అగ్రగామిగా నిలుస్తుంది. అందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దేశ నిర్మాణంలో

0: వారిని మరింత భాగస్వాములను చేయడానికి, వారి నైపుణ్యాలను పదును పెట్టడానికి ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన, స్టార్టప్ ఇండియా, స్కిల్ ఇండియా వంటి విప్లవాత్మక కార్యక్రమాలను ప్రారంభించాయి. పీఎం గతిశక్తి, మేక్ ఇన్ ఇండియా ద్వారా తయారీ రంగాన్ని పెంచి యువతకు కోట్లాది ఉపాధి అవకాశాలను సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా మై భారత్ డిజిటల్ పోర్టల్ ద్వారా యువతను దేశ నిర్మాణంలో భాగస్వామ్యం చేయడానికి అనేక కార్యక్రమాలు రూపొందిస్తున్నాయి. మై భారత్ డిజిటల్ వేదిక గురించి, దీని కార్యాచరణ గురించి మై భారత్ కాకినాడ జిల్లా యూత్ ఆఫీసర్ శ్రీ టి గోపి గారు ఆకాశవాణితో మాట్లాడారు. ఆ వివరాలు విందామా?
1: అందరికీ నమస్కారం. నా పేరు తిరి గోపి, కాకినాడ డిస్ట్రిక్ట్ యూత్ ఆఫీసర్, మినిస్టర్ ఆఫ్ యూత్ అఫేర్స్ అండ్ స్పోర్ట్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. వికసిత్ భారత్ 2047, అభివృద్ధి చెందిన భారతదేశం లక్ష్యాలకు అనుగుణంగా మినిస్టర్ ఆఫ్ యూత్ అఫేర్స్ అండ్ స్పోర్ట్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మై భారత్, మేరా యువ భారత్ డిపార్ట్మెంట్ పనిచేయడం జరుగుతుంది. 15 నుండి 29 వయసు మధ్యలో ఉన్న యువత అందరి కోసం మై భారత్ వివిధ రకాలైన అవకాశాలని కల్పించడం జరుగుతుంది. ప్రపంచంలోని అత్యధిక యువత కలిగిన దేశం భారతదేశం. ఇటువంటి దేశంలో ఉన్న యువతనందరినీ దేశ నిర్మాణంలో, దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం చేసే ఉద్దేశంతో మై భారత్ అనే డిపార్ట్మెంట్ పనిచేయడం జరుగుతుంది. అందులో భాగంగా భారతదేశంలో ఉన్న యువత అందరికీ వ్యక్తిత్వ వికాసం, పర్సనల్ డెవలప్మెంట్, నాయకత్వ లక్షణాలను అభివృద్ధి చేసుకునే అవకాశాన్ని, వాలంటరీ ఆపర్చునిటీస్, స్వచ్ఛంద కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాన్ని, ఎక్స్పీరియన్స్ లెర్నింగ్ ప్రోగ్రామ్స్, అనుభవం ద్వారా నేర్చుకునే అవకాశాన్ని, సామాజిక సేవ అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పెంచుకునే అవకాశాన్ని మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫేర్స్ అండ్ స్పోర్ట్స్, భారత ప్రభుత్వం భారతదేశంలో ఉన్న యువత అందరికీ ఇటువంటి అవకాశాలన్నీ కల్పిస్తూ దేశ అభివృద్ధి, దేశ నిర్మాణంలో యువత అందరినీ భాగస్వామ్యం చేసే ఉద్దేశంతో మై భారత్ అనే డిపార్ట్మెంట్ పనిచేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా యువతకి పర్సనాలిటీ డెవలప్మెంట్, వ్యక్తిత్వ వికాసాన్ని అభివృద్ధి చేసుకునే కార్యక్రమాలని ఎన్నో చేపట్టడం జరుగుతుంది. వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్స్, 3 మంత్స్ వ్యవధిలో కుట్టుమిషన్ ట్రైనింగ్, కంప్యూటర్స్ ట్రైనింగ్, స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనింగ్, ఇటువంటి అవకాశాలని మై భారత్ యువత అందరికీ కల్పిస్తుంది. జిల్లాలో ఉన్న స్కిల్ డెవలప్మెంట్ సంస్థలతో వారి సహకారంతో స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ క్యాంప్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. నాయకత్వ లక్షణాలని అభివృద్ధి చేసుకునే, పర్సనల్ డెవలప్మెంట్ అండ్ లీడర్షిప్ క్వాలిటీస్ ఇంప్రూవ్ చేసుకునే భాగంగా బూట్ క్యాంప్స్, ఇంటర్ డిస్ట్రిక్ట్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్, ఇంటర్ స్టేట్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్, కాశ్మీర్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్, ట్రైబల్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ లాంటి కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాన్ని మై భారత్ డిపార్ట్మెంట్ యువత అందరికీ కల్పించడం జరుగుతుంది. ఎక్స్పీరియన్స్ లెర్నింగ్ ప్రోగ్రామ్, ELP, అనుభవం ద్వారా నేర్చుకునే కార్యక్రమం. కాలేజీల్లో ఉన్న వివిధ రకాల యువత అందరికీ వివిధ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో, MNC కంపెనీలలో, కార్పొరేట్ కంపెనీలలో, NGOల్లో, గ్రౌండ్ లెవెల్లో ప్రాక్టికల్ గా కంపెనీల్లో గాని, ప్రభుత్వ వ్యవస్థలో గాని ఏం జరుగుతుందో ఆ కార్యక్రమాల్లో, ఆ పనుల్లో డైరెక్ట్ గా యువత అందరినీ పాల్గొనే విధంగా మై భారత్ డిపార్ట్మెంట్ యువత అందరికీ ప్రాక్టికల్ నాలెడ్జ్ అవకాశాన్ని కల్పించడం జరుగుతుంది. అదే విధంగా వాలంటీర్ ఆపర్చునిటీస్, స్వచ్ఛంద కార్యక్రమాల్లో యువత అందరినీ పాలు పెంచుకునే విధంగా, ఉదాహరణకి క్లీన్ ఇండియా ప్రోగ్రామ్ లో స్వచ్ఛంద కార్యక్రమాల్లో మత్తు పదార్థాలపై అవగాహన తెచ్చే విధంగా, నశాముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ కార్యక్రమాల్లో రోడ్డు భద్రతపై, రోడ్డు సేఫ్టీ ప్రోగ్రామ్స్ లో పాల్గొనే అవకాశాలని, రక్తదాన శిబిరాల్లో పాల్గొనే అవకాశాన్ని, మరియు మై భారత్, మేరా యువ భారత్ డిపార్ట్మెంట్ నిర్వహించే వివిధ రకాల స్వచ్ఛంద కార్యక్రమాలు, అదేవిధంగా ఇంపార్టెంట్ డేస్ అండ్ వీక్స్, ఫ్రీడమ్ ఫైటర్స్ పుట్టినరోజుల్లో మరియు ప్రాముఖ్యమైన దినాలలో పాల్గొనే అవకాశాలని మై భారత్ డిపార్ట్మెంట్ యువత అందరికీ కల్పిస్తుంది. 2023 అక్టోబర్ 31 ని మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు యువత అందరి కోసం మై భారత్ అనే డిజిటల్ ప్లాట్ఫామ్ లాంచ్ చేయడం జరుగుతుంది. ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ లో యువత అందరు రిజిస్టర్ అయిన తర్వాత వివిధ రకాల అవకాశాలని డిజిటల్ ప్లాట్ఫామ్ లో కల్పించడం జరుగుతుంది. ఎప్పుడు నిరంతరం వివిధ రకాల క్విజ్ కాంపిటీషన్స్, ఎస్ఐ రైటింగ్ కాంపిటీషన్స్, డ్రాయింగ్ కాంపిటీషన్స్ నిరంతరం డిజిటల్ ప్లాట్ఫామ్ లో నడుస్తూ ఉంటుంది. ఇందులో ప్రతి ఒక్క యువత పాల్గొనడం వల్ల డిజిటల్ గా సర్టిఫికెట్ డౌన్లోడ్ అవుతుంది. ఈ పోటీల్లో విజేతలను ఇంటర్ డిస్ట్రిక్ట్, ఇంటర్ స్టేట్ వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్, భారత మండపంలో, అదేవిధంగా పార్లమెంట్ లో ఉన్న లోక్సభ, రాజ్యసభలను సందర్శించే అవకాశాన్ని మహాభారత డిపార్ట్మెంట్

0: మంది కల్పిస్తుంది. మహాభారత్లో యువత రిజిస్టర్ అవడం వల్ల వాళ్ళకి సివి క్రియేట్ అవుతుంది. మహాభారత్ నిరంతరం కండక్ట్ చేసే వివిధ కార్యక్రమాల్లో, ఉదాహరణకు ఇంపార్టెంట్ డేస్ అండ్ వీక్స్, మహాత్మా గాంధీ పుట్టినరోజు, అంబేద్కర్ జయంతి, ప్రపంచ పర్యావరణ దినోత్సవం, ధ్యాన్ చంద్ బర్త్డే, నేషనల్ స్పోర్ట్స్ డే, నసాముక్త్, యువా ఫర్ వికసిత భారత్, స్వచ్ఛ పక్వాడా, క్యాచ్ ది రైన్, ఇంటర్ డిస్ట్రిక్ట్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్, ఇంటర్ స్టేట్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్, బూట్ క్యాంప్స్, వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్స్ కార్యక్రమాలు, టీమ్ బేస్డ్ ప్రోగ్రామ్స్, బ్లాక్ లెవెల్ స్పోర్ట్స్ మీట్స్, డిస్ట్రిక్ట్ లెవెల్ స్పోర్ట్స్ మీట్ లాంటి కార్యక్రమాల్లో పాలు పంచుకునే అవకాశం మహాభారత్ యువత అందరికి కల్పిస్తుంది. గ్రామాల్లో ఉన్న గ్రామీణ యువతకి బ్లాక్ లెవెల్ స్పోర్ట్స్ మీట్స్ పాలు పంచుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. బ్లాక్ లెవెల్ స్పోర్ట్స్ మీట్ అనగా ఈ స్పోర్ట్స్ మీట్ కార్యక్రమాల్లో గ్రూప్ ఈవెంట్, వాలీబాల్, ఫుట్బాల్, ఖోఖో లాంటి పోటీలు నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఇండివిజువల్ గేమ్స్, రన్నింగ్, సైక్లింగ్ ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాన్ని గ్రామీణ యువత అందరికీ కల్పించడం జరుగుతుంది. ఇందులో విన్నర్స్ ని మళ్ళీ డిస్ట్రిక్ట్ లెవెల్ లో జరిగే పోటీల్లో పాల్గొనే అవకాశాన్ని మై భారత్, మేరే యువ భారత్ కల్పించడం జరుగుతుంది. యువతలో క్రీడల వైపు ఆసక్తిని పెంపొందించే ఉద్దేశంతో మేరే యువ భారత్ ఇటువంటి కార్యక్రమాలన్నీ కల్పించడం జరుగుతుంది. జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క యువత ఆండ్రాయిడ్ ఆర్ ఐఓఎస్ లో ఉన్న మై భారత్ అనే యాప్ ని డౌన్లోడ్ చేసుకుని, రిజిస్టర్ చేసుకుని ఇందులో ఉన్న అవకాశాలని ఉపయోగించుకుంటారని కోరుచున్నాను. థ్యాంక్ యూ సో మచ్.
1: నవభారత ప్రగతికి ఇంధనం యువత. వారికున్న ప్రతిభకు నైపుణ్యం తోడైతే అది విజయంగా మారుతుంది. అందుకే వారిలో నైపుణ్యాభివృద్ధి పెంపొందించే ఆవశ్యకతను గుర్తించి భారత ప్రభుత్వం స్కిల్ ఇండియా, ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన వంటి పథకాల ద్వారా, నైపుణ్య శిక్షణ, స్వయం వంటి ఉచిత డిజిటల్ విద్యా పోర్టల్స్ ద్వారా ఇంజనీరింగ్, సైన్స్, కామర్స్, హ్యుమానిటీస్, మేనేజ్మెంట్ కోర్సుల్లో ఉచిత మరియు నాణ్యమైన ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్స్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. వారిని అంతర్జాతీయ స్థాయి ఉద్యోగాలకు అర్హులుగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఉచిత నైపుణ్య శిక్షణకు అనుగుణంగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా రాష్ట్రంలోని నిరుద్యోగ యువత కోసం ప్రత్యేక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేసింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కోడింగ్, డేటా అనలిటిక్స్ వంటి అనేక రంగాల్లో యువతకు శిక్షణ ఇస్తూ వారిని సమర్థవంతంగా తీర్చిదిద్దుతున్నారు. వీటి ఆసరాతో నేడు ఎంతో మంది సరికొత్త ఆలోచనలతో స్టార్టప్లు ప్రారంభిస్తూ స్వయం ఉపాధి వైపు అడుగులు వేస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ యువత, మహిళలు తమ నైపుణ్యాలకు పదును పెట్టి అద్భుతమైన అవకాశాలు అందుకుంటున్నారు. విశాఖపట్నంలోని భీమిలి ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల స్కిల్ హబ్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా శిక్షణ తీసుకుని స్వయం ఉపాధి పొందుతున్న భవానీ గారి మాటలు ఇప్పుడు విందామా.
2: నా పేరు భవానీ. APSSDC ఆధ్వర్యంలో గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ ఫర్ ఉమెన్ భీమిలిలో ఉచితంగా అసిస్టెంట్ బ్యూటీ థెరపిస్ట్ కోర్సుల్లో శిక్షణ పొందాను. ఈ శిక్షణ ద్వారా మంచి నైపుణ్యాలు నేర్చుకుని ప్రస్తుతం నెలకు 10,000 కంటే ఎక్కువ ఆదాయం సంపాదిస్తున్నాను. నా ట్రైనర్ ఎంతో చక్కగా ఓపికగా మాకు శిక్షణ ఇచ్చారు. ఇలాంటి శిక్షణ ఇంకా చాలా మందికి ఇవ్వాలని ఆశిస్తున్నాను. ఈ ఉచిత శిక్షణ నా జీవితంలో మంచి మార్పును తీసుకొచ్చింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ APSSDC వారికి అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.
1: భారతదేశం 2047 నాటికి వికసిత భారత్ గా ప్రపంచ పటంలో అగ్రగామిగా నిలబడాలనే స్వప్నం సాకారం కావాలంటే యువశక్తి పాత్ర అత్యంత కీలకం. స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా మరియు ముద్రా యోజన వంటి పథకాలు యువ పారిశ్రామికవేత్తలకు కొండంత అండగా నిలుస్తున్నాయి. ఎలాంటి పూచీకత్తు లేకుండా లభించే ఆర్థిక సహాయం ద్వారా లక్షలాది మంది యువకులు సొంత వ్యాపారాలను ప్రారంభిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఐటీ తయారీ రంగాలలో నూతన ఆవిష్కరణల్ని ప్రోత్సహిస్తూ యువతకు ప్రత్యేక సబ్సిడీలు, ఇంక్యుబేషన్ సెంటర్లను అందుబాటులోకి తెచ్చింది. జాతీయ విద్యా విధానం NEP ద్వారా విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. యువత శారీరక, మానసిక దృఢత్వానికి ప్రాధాన్యతనిస్తూ కేంద్రం ఖేలో ఇండియా వంటి కార్యక్రమాల ద్వారా గ్రామీణ స్థాయిలోని ప్రతిభను కూడా వెలికితీస్తోంది. ఇలా వారి సమున్నత వికాసమే ధ్యేయంగా కేంద్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ రకాల పథకాలు, వినూత్న కార్యక్రమాలు నేడు నవభారత నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. సరిహద్దుల్లో కాపలా కాసే సైనికుడు

నుంచి అంతరిక్షంలోకి రాకెట్లను పంపే శాస్త్రవేత్త వరకు ఐటీ రంగంలో అద్భుతాలు సృష్టించే టెక్కీల దగ్గర నుంచి గ్రామీణ భారతంలో వ్యవసాయాన్ని ఆధునీకరించే యువ రైతుల వరకు ప్రతి ఒక్కరూ దేశ నిర్మాణంలో భాగస్వాములే. యువతకు అపరిమితమైన శక్తి, సరికొత్త ఆలోచనలు ఉంటాయి.

0: కృతమవుతుంది. ఇది ఈనాటి వికసిత్ భారత్.
1: మీరింతవరకు యువతను దేశ నిర్మాణంలో భాగస్వాములు చేసేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అందిస్తున్న వివిధ పథకాల గురించి పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం విన్నారు. అతిథులు మై భారత్ కాకినాడ జిల్లా యూత్ ఆఫీసర్ శ్రీ తిరి గోపి, ఇంకా స్కిల్ ఇండియా లబ్ధిదారిణి భవాని, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి విజయవాడ. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు 102.7 మెగాహెచ్ పై.

హలో బిరుచి కార్యక్రమంలో శ్రోతలు మెచ్చిన పాటలు ఇప్పుడు వింటారు. మీరు హలో బిరుచి కార్యక్రమంలో మీకు నచ్చిన పాటలు గనక వినాలంటే గనక 7901084415 ఈ నెంబర్కు వాట్సాప్ ద్వారా మీరు కోరిన పాటను వినాలంటే మీ పేరు, ఊరు, చిత్రం పేరు, చిత్రంలోని పాట పేరు మా వాట్సాప్ నంబర్కి మెసేజ్ చేస్తే మీరు కోరిన పాటను వింటూ ఎంజాయ్ చేయొచ్చు. వింటూనే ఉండండి 102.7 మెగాహెచ్ పై హలో అభిరుచి వాట్సాప్ కార్యక్రమం. కార్యక్రమంలో శ్రోతలు మెచ్చిన పాటలు వింటారు. మొదటగా శ్రోత పంపించినటువంటి మెసేజ్ చదువుతాను. హాయ్, హలో, నమస్తే, గుడ్ ఈవినింగ్ అండి అంటూ రాసుకొచ్చారు. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. మా అందరి కోసం ఏదైనా ఒక మంచి పాట ప్రసారం చేయండి అంటూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం ఎన్టీఆర్ నగర్ కాలనీ నుంచి బండారు త్రిమూర్తులు గుప్తా గారు కోరుతున్నారు. మంచి పాట

0: హలో అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు ఇచ్చిన పాటలు వింటారు. శ్రోతలు పెద్ద చిత్రం నుంచి మాకోసం ఏదైనా ఒక మంచి పాట ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. కోరుతున్న వాళ్ళు ఎం ప్రతాప్, ఐటీఐ జంక్షన్, విశాఖపట్నం నుంచి కోరుతున్నారు. తప్పకుండానండి, మీరు కోరినట్లుగానే మంచి పాట విందాం. దీనికంటే ముందు ప్రకటనలు వింటారు.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% ఎల్టీవీతో మనకురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి.

0: ఆంధ్రప్రదేశ్.
1: మీరు వింటున్నారు 102.7 మెగాహెచ్ పై హలో అభిరుచి వాట్సాప్ కార్యక్రమం. కార్యక్రమంలో శ్రోతలు ఇచ్చిన పాటలు వింటూ ఉన్నారు. నేను మీ మేరీ సుచిత. శ్రోత పంపించినటువంటి మెసేజ్ చదువుతాను. నమస్తే, హలో అభిరుచులు, మాకు నచ్చిన పాటను ఏదైనా ఒక మంచి పాట ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. కోరుతున్న శ్రోతలు ఎద్దు మైలారం నుంచి బాలకృష్ణ, శారద, శ్రీనిధి, అఖిల్ మరియు కార్తికేయ. అలాగే మా అందరి కోసం ఏదైనా ఒక మంచి పాట ప్రసారం చేయండి, హలో అభిరుచులు మేడం అంటూ కోరుతున్నారు. కోరుతున్న శ్రోతలు కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, గంగాధర శ్రీనివాస్, ఉన్నం వెంకటేశం కోరుతున్నారు. అలాగే శివకోటి శేఖర్. తప్పకుండానండి, మీ అందరి కోసం మంచి పాట ప్రసారం చేస్తాం. అలాగే మరొక శ్రోత పంపించిన మెసేజ్ చదువుతాను. వెరీ గుడ్ ఈవినింగ్ అండి, ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం వారికి అనంటూ రాసుకొచ్చారు. వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. చిత్రం కూలి నెంబర్ 1 చిత్రం నుంచి కొత్త కొత్తగా ఉన్నది ఈ పాట, మా కోసం వీలపడితే ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. టి బాలాజీ ఫ్రమ్ వనస్థలిపురం హైదరాబాద్ నుంచి కోరుతున్నారు. వింటున్న శ్రోతలందరి కోసం, కోరిన మీకోసం, మీరు కోరినటువంటి కూలి నెంబర్ 1 చిత్రం నుంచి బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది, వినండి.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233. మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: మీరు వింటున్నారు 102.7 మెగాహెచ్ పై హలో అభిరుచి వాట్సాప్ కార్యక్రమంలో శ్రోతలు మెచ్చిన పాటలు వింటూ ఉన్నారు. ఇందాక మనం విన్న పాట కూలి నెంబర్ 1 చిత్రంలోని సిరివెన్నెల గారి రచనలో అద్భుతమైనటువంటి పాట విన్నారు కదా. అయితే మనం ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి, వీళ్ళు రాసిన పాటల్లో ఎంత మధురం ఉంటుందో అంతే మాధుర్యం కూడా ఉంటుంది. అయితే ఇకపోతే ఎస్పెషల్లీ శ్రీ బాలసుబ్రహ్మణ్యం అండ్ కేఎస్ చిత్రగారి గానం, వీరిద్దరి కాంబినేషన్లో ఎన్ని పాటలు వచ్చాయంటే అన్నీ కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. అందులో వీరి కాంబినేషన్లో సిరివెన్నెల గారు, ఇంకా మనం ఏం చెప్తామండి. అసలు అది కవిత్వం ఎంత అందంగా ఉందో చూడండి. ప్రతి పదము అద్భుతంగా ఉందంటే నమ్మండి. ఎన్ని రంగులో సుమాల వాగులో, ఎన్ని పొంగులో కుమారి కొంగులో, కొంగులో వాగులో కొంగులో వాగులో, 4 టైమ్స్ ఇట్లా ఎన్ని ఇంత చక్కగా రాశారు కదా. ఉద్యోగం ఇప్పించవా సోకు ఉద్యాన వనమాలిక, ఎలా వస్తాయో కదా వీళ్ళ రాసేటప్పుడు ఈ మాటలు పదాలు అంతే అద్భుతంగా పలికారు వీరి గానంలో, ఎస్పి గారి గానంలో. అయితే సిరివెన్నెల గారి పాటల గురించి మనం మాట్లాడుకోవాలంటే నిజంగా ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. వారికి పాట గురించి మనం ఒక్క ముక్కలో సమాధానం చెప్పడం కష్టం, అది నిజంగా అసాధ్యం కూడా. సిరివెన్నెలలో ఒక ప్రేమికుడైతే ఉన్నాడండి, గ్యారంటీ. భాషా ప్రేమికుడు కూడా ఉన్నాడు, ఒక శ్రామికుడు ఉన్నాడు, మంచి సినిమాకు పాటి పడేటువంటి శ్రామికుడు ఉన్నాడు, ప్రజల్ని చైతన్యం చేసేటువంటి విప్లవకారుడు ఉన్నారు, విషాదంలో ఉన్నప్పుడు తోడుండే మంచి మిత్రుడు ఉన్నారు, మనలో నిరాశ నిస్పృహలను పారద్రోలేందుకు స్ఫూర్తి ప్రదాతగా కూడా ఉన్నారన్నమాట. అంత అద్భుతంగా రాస్తారు సిరివెన్నెల గారు. ఏమైనా కూడా వారు రాసిన పాటలు వింటూ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వింటూనే ఉండండి 102.7 మెగాహెచ్ పై. శ్రోతలు కోరిన పాటలు వింటూ ఉన్నారు. వరకు శ్రోత పంపించినటువంటి మెసేజ్ చదువుతాము. హాయ్ హలో నమస్తే, హలో అభిరుచికి స్వాగతం. మా కోసం ఏదైనా ఒక మంచి పాట ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. కోరుతున్న శ్రోతలు తరాలపల్లి గ్రామం నుంచి, కాజీపేట్ మండలం, హనుమకొండ జిల్లా నుంచి జరుపోతుల బుచ్చయ్య గారు కోరుతున్నారు. తప్పకుండానండి, మీరు కోరినట్టే మంచి పాట ప్రసారం చేస్తాము. అలాగే మరొక శ్రోత పంపించారు, ఏదైనా ఒక మంచి పాట ప్రసారం చేయండి మా కోసం అంటూ దస్తగిరి సంధ్య, యాస్మిన్, సౌదయ, ప్రొద్దుటూరు, కడప జిల్లా నుంచి కోరుతున్నారు. అలాగే మరొక శ్రోత, హాయ్ హలో నమస్తే, మేరీ సుజిత గారికి నమస్కారాలు అంటూ రాసుకొచ్చారు. నమస్కారం అండి, మాకు ఏదైనా ఒక మంచి పాట ప్రసారం చేయండి అని అంటూ కోరుతున్నారు. సోమనాథం జనార్దన్ రావు, వనజమ్మ, వెంకట భావన, మీరు నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపర్తి గ్రామం నుంచి కోరుతున్నారు. తప్పకుండానండి. అలాగే మరొక శ్రోత,

నమస్కారం అండి అంటూ రాసుకొచ్చారు. నమస్కారం, మా కోసం ఏదైనా ఒక మంచి పాట ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. బాలకృష్ణ, శారదా, శ్రీనిధి, అఖిల్, కార్తికేయ, ఎద్దు మైలారం నుంచి కోరుతున్నారు. అలాగే మరొక శ్రోత, మా అందరి కోసం జయం మనదేరా మూవీ నుంచి మెరిసేటి జాబిల్ మూవీ సాంగ్ ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. నల్లమ్మ పాపనేయ పాల నుంచి కోరుతున్నారు. తప్పకుండానండి, వింటున్న శ్రోతలందరి కోసం, కోరిన మీకోసం కూడా జయం మనదేరా చిత్రంలోని బ్యూటిఫుల్ సాంగ్, మీరు కోరిన పాట వచ్చేస్తుంది, వినండి.

సుమీట్ సాంగ్ విన్నారు కదా, వింటూనే ఉండండి 102.7 మెగాహెచ్ పై. శ్రోతలు కోరిన పాటలు వింటూ ఉన్నారు హలో బిరుచి వాట్సాప్ కార్యక్రమంలో. ఇప్పుడు మరొక శ్రోత పంపించిన మెసేజ్ చదువుతాను. నమస్తే అండి, హలో బిరుచిలో మా కోసం ఏదైనా ఒక మంచి పాట ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు పుట్టపాక నుండి భవానీ వెంకట్, మాస్టర్ మిథున్ మహాదేవ్. అలాగే మరొక శ్రోత, గుడ్ ఈవినింగ్ అండి, నమస్తే మేడం, సింహపురి ఎఫ్ఎం వాట్సాప్లో ఏదైనా పాట మా కోసం ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. బిఎన్ రెడ్డి నగర్ నుంచి హైదరాబాద్, మౌనిక, బాలు, వినయ్ కుమార్ కోరుతున్నారు. తప్పకుండానండి. అలాగే మరొక శ్రోత పంపించిన మెసేజ్ చదువుతాను. మూసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, మెర్సీ, విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, ఎదోచి, సక్కుబాయి, సోనిక, లక్ష్మీవర్మ, లడ్డూబాబా, మూసాపేట, నరేష్ మరియు గ్రామ ప్రజలందరి కోసం బన్నీ చిత్ర నుంచి మా కోసం ఏదైనా ఒక పాట ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. తప్పకుండానండి. మన హలో విరుచి వాట్సాప్ కార్యక్రమంలో చివరి పాటగా బన్నీ చిత్రంలోని ఒక బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది, వినండి.

బన్నీ చిత్రం నుంచి బ్యూటిఫుల్ సాంగ్ విన్నారు కదా. ఇంతటితో ఈనాటి హలో అభిరుచి వాట్సాప్ కార్యక్రమం సమాప్తం. సమయం 8:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఏబిఎస్ఆర్ మూర్తి. ముఖ్యాంశాలు. దేశ డిజిటల్ చెల్లింపుల ప్రయాణంలో యూపీఐ ప్రారంభం కీలక మలుపుగా నిలిచినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశీయ సంస్థలకు డిఆర్డీఓ క్షిపణి సాంకేతికతను బదిలీ చేసేందుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆమోదం తెలిపారు. భారతదేశంలో తయారీ కార్యకలాపాలను ప్రారంభిస్తున్న హైటెక్ సంస్థలకు బీఏఎస్ ధృవీకరణలో మినహాయింపులు ఇస్తామని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. కొలంబో వేదికగా జరుగుతున్న భారత్ శ్రీలంక రెండవ క్రికెట్ టెస్ట్ మ్యాచ్ మూడో రోజు ఆటకు వర్షం కారణంగా అంతరాయం ఏర్పడింది. వివరాలు. దశాబ్దం క్రితం ప్రారంభమైన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ దేశ డిజిటల్ చెల్లింపుల ప్రయాణంలో ఒక చారిత్రక మైలురాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు. 2016 ఆగస్టు 25 ప్రారంభమైన యూపీఐ నేడు దేశ డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముక్కగా నిలిచిందని వెల్లడించారు. యూపీఐ ప్రారంభమై 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దాని విస్తృతి, ప్రజల్లోకి చేరిన తీరు ప్రతి భారతీయుడు గర్వపడే అంశమని పేర్కొన్నారు. 10 సంవత్సరాల క్రితం యూపీఐ ప్రారంభం కావడం దేశ డిజిటల్ చెల్లింపుల ప్రయాణంలో కీలక మలుపుగా నిలిచినట్లు ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో తెలిపారు. ప్రస్తుతం యూపీఐ 11 దేశాలకు విస్తరించగా యూపీఐ లావాదేవీల పరిమాణం గత 10 ఏళ్లలో దాదాపు 13,000 రెట్లు పెరిగింది. 2016-17లో కేవలం 1,78,00,000 లావాదేవీలు నమోదు కాగా 2025-26 నాటికి వార్షిక లావాదేవీల సంఖ్య 24,162 కోట్లకు పైగా చేరుకున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. రక్షణ పరిశోధన అభివృద్ది సంస్థ డిఆర్డీఓ అభివృద్ది చేసిన అన్ని సాంప్రదాయ క్షిపణి వ్యవస్థల సాంకేతికతను భారతీయ పరిశ్రమలకు బదిలీ చేసేందుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆమోదం తెలిపారు. దీంతో దేశీయ సంస్థలు ఈ సాంకేతికతలను ఉపయోగించి భారతదేశంలోని క్షిపణులను తయారు చేసుకునేందుకు మార్గం సుగమం అవుతుందని రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. డిఆర్డీఓ అభివృద్ది చేసిన క్షిపణి వ్యవస్థల టెక్నాలజీని అర్హత కలిగిన భారతీయ సంస్థలకు బదిలీ చేయనున్నారని, ఇందుకోసం అవసరమైన అర్హతలు, ధృవీకరణలు, నియంత్రణ సంస్థల నిబంధనలు కంపెనీలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. రక్షణ తయారీలో దేశీయ సామర్థ్యాలు పెంచడం, విదేశీ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్టు రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వ్యవసాయ విద్య కేవలం తరగతి గదులకే పరిమితం కాకూడదని కేంద్ర వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు. విద్యార్థులు వ్యవసాయ క్షేత్రాల్లో రైతులతో ప్రత్యక్ష సంభాషణలు జరపడం ద్వారా నేర్చుకునే విధంగా శిక్షణ ఉండాలన్నారు. వ్యవసాయ రంగంలోని వాస్తవ పరిస్థితులు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వంటి అంశాలను క్షేత్రస్థాయిలో అర్థం చేసుకోవడం ద్వారా వ్యవసాయ విద్య మరింత ప్రయోజనకరంగా మారుతుందని ఆయన పేర్కొన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన భారత వ్యవసాయ పరిశోధనా మండలి, ఐకార్ సంస్థల ఉపకులపతులు, డైరెక్టర్ల సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ డిగ్రీ కోర్సుల్లో యువ విద్యార్థులకు సమర్థవంతమైన శిక్షణ అందించడం ఎంతో ముఖ్యమని చెప్పారు. మారుతున్న కాలానికి, పెరుగుతున్న సాంకేతిక అవసరాలకు అనుగుణంగా విశ్వవిద్యాలయాలు తమ బోధనా విధానాలను ఆధునీకరించాలని కేంద్ర మంత్రి సూచిస్తూ,
1: ఆజ్ కి పరిస్థితియో కే హిసాబ్ సే అగ్రి ఎడ్యుకేషన్ కేసీ హోనీ చాహియే, ఆజ్ కి చునౌతియా హై క్లైమేట్ చేంజ్.

0: की हो, ग्लोबल वार्मिंग की हो, बदलती हुई टेक्नोलॉजी हो, नए नए रोगों का प्रकोप हो, मिट्टी का खराब स्वास्थ्य हो, उन सब का समाधान भी ढूंढना है। कृषि शिक्षा प्राप्त करके जो विद्यार्थी निकलते हैं उनका कैसे भविष्य बेहतर हो और वो कृषि को कैसे बेहतर करें, किसानों को उससे कैसे फायदा हो, इस पर विस्तार से चर्चा हो रही है।
1: భారతదేశంలో తయారీ కార్యకలాపాలు ప్రారంభిస్తున్న హైటెక్ సంస్థలకు బీఐఎస్ ధృవీకరణలో మినహాయింపులు ఇస్తామని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. భారతదేశంలో తయారీ యూనిట్లను ఏర్పాటు చేయడానికి అవసరమైన పరికరాలు, విడిభాగాలపై తప్పనిసరి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ బీఐఎస్ ధృవీకరణ నుంచి జపాన్ సహా హైటెక్ రంగ సంస్థలకు మినహాయింపు కల్పించే విధానాన్ని ప్రభుత్వం రూపొందిస్తున్నట్టు చెప్పారు. టోక్యోలో ఈరోజు సెమీకండక్టర్లు, కృత్రిమ మేధస్సు రంగాలకు చెందిన జపాన్ సంస్థల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ఆయన ఈ విషయం వెల్లడించారు. సంస్థల అవసరాలను బట్టి కంపెనీ స్థాయి, పరిశ్రమ స్థాయి, ఉత్పత్తి స్థాయి లేదా నిర్దిష్ట ప్రాజెక్టు స్థాయిలో ఈ మినహాయింపులు కల్పించే అవకాశం ఉంటుందని మంత్రి తెలియజేశారు. భారతదేశంలో తయారీ కార్యకలాపాలను ప్రారంభిస్తున్న హైటెక్ సంస్థలకు బీఐఎస్ ధృవీకరణలో మినహాయింపులు ఇస్తామని, అవసరమైన పరికరాలు, వస్తువులు, సేవలు సకాలంలో అందుబాటులో ఉండేలా చేయడమే ఈ విధానం ప్రధాన లక్ష్యమని పీయూష్ గోయల్ పేర్కొన్నారు. తద్వారా కేంద్ర ప్రభుత్వ మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి మరింత ఊతం లభిస్తుందని కేంద్ర మంత్రి అన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. భారతదేశ డిజిటల్ కనెక్టివిటీ ప్రయాణం కేవలం ప్రజలను అనుసంధానించడానికే పరిమితం కాదని కేంద్ర కమ్యూనికేషన్ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. ప్రజలు విశ్వసించే సురక్షితమైన, ప్రతికూల పరిస్థితులను తట్టుకుని నిరంతర సేవలు అందించగల టెలికాం నెట్వర్క్ల నిర్మాణమే ఈ ప్రయాణానికి ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ C.43వ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, దేశ టెలికాం రంగ పరివర్తనలో C.డాట్ కీలక పాత్ర పోషించిందని, ఈ C.డాట్ సంస్థ నేడు ఆవిష్కరణలకు ఊతమిచ్చే ఒక ప్రధాన కేంద్రంగా రూపాంతరం చెందిందన్నారు. దేశీయ సాంకేతిక సామర్థ్యాలను బలోపేతం చేస్తూ భారత టెలికాం రంగాన్ని ఆధునీకరించడంలో C.డాట్ అందిస్తున్న సేవలు కీలకమని కేంద్ర మంత్రి పేర్కొంటూ,
2: it will be defined by ensuring that connectivity and the networks that we evolve are trusted, are resilient, are intelligent, and most importantly are secure. Now as India marches on her journey, that as C.DOT marches from lab to market and from research to development and globally marketing those developmental products, that the spirit of India's journey.
1: ఈదే మిలాదున్ నబీ పర్వదినం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పర్వదినం మహమ్మద్ ప్రవక్త బోధనలను స్మరించుకునే సందర్భంగా నిలుస్తుందని రాష్ట్రపతి తన సందేశంలో పేర్కొన్నారు. మహమ్మద్ ప్రవక్త బోధనలు ప్రజలను సత్ప్రవర్తన, కర్తవ్య నిర్వహణ మార్గంలో నడవడానికి ప్రేరేపిస్తాయని అన్నారు. అలాగే ఓణం పండుగ సందర్భంగా కూడా ద్రౌపది ముర్ము ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన పంట రాక సందర్భంగా ప్రకృతి పట్ల కృతజ్ఞత వ్యక్తం చేసే పండుగగా ఓణం నిలుస్తుందని ఆమె పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 1718 700 నెంబర్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 28వ తేదీ సాయంకాలం వరకు పంపించవచ్చు. ఓబీసీ క్రిమిలేయర్ ప్రమాణాలపై కేంద్రం దాఖలు చేసిన పిటిషన్ను విచారించడానికి ఒక ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2025 అభ్యర్థుల కోసం సుప్రీంకోర్టు ఇచ్చిన మార్చి 11 నాటి తీర్పు ఏ విధంగా వర్తిస్తుందనే దానిపై కేంద్రం స్పష్టత కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. యూనియన్ సర్వీస్ కమిషన్ సిఫార్సు చేసిన 958 మంది అభ్యర్థులకు సర్వీసు కేటాయింపు ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వానికి అనుమతినిచ్చే ఆదేశాలు కోరాలని డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ DOPT కోరింది. మార్చి 11 నాటి తీర్పుకు ముందు అమల్లో ఉన్న ఓబీసీ క్రిమిలేయర్ ప్రమాణాల ఆధారంగానే ఈ కేటాయింపులు జరగాలని కోరుతోంది. కొలంబో వేదికగా జరుగుతున్న భారత్ శ్రీలంక 2వ క్రికెట్ టెస్ట్ మ్యాచ్ 3వ రోజు ఆటకు వర్షం కారణంగా అంతరాయం ఏర్పడింది. 8 పరుగుల ఓవర్ నైట్ స్కోర్తో 3వ రోజు ఆట ప్రారంభించిన శ్రీలంక 8 వికెట్లు నష్టపోయి 265 పరుగులు చేసింది. భారత్ కంటే ఇంకా 238 పరుగులు వెనుకబడి ఉంది.

0: భారత్ బౌలర్లు ప్రసిద్ధ్ కృష్ణ, మానవ్ సుతార్ 3 వికెట్లు తీసి ఆతిథ్య జట్టుపై ఒత్తిడి పెంచారు. అంతకుముందు భారత్ తన తొలి ఇన్నింగ్స్ లో 9 వికెట్లు కోల్పోయి 503 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. భారత్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ ధ్రువ్ జురెల్ తన కెరీర్ లో 2 టెస్ట్ సెంచరీ సాధించి జట్టు భారీ స్కోరు నమోదు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ లో భారత్ ఇప్పటికే తొలి టెస్ట్ ను 165 పరుగుల తేడాతో గెలిచి 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశ డిజిటల్ చెల్లింపుల ప్రయాణంలో యూపీఐ ప్రారంభం కీలక మలుపుగా నిలిచినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశీయ సంస్థలకు డిఆర్డీఓ క్షిపణి సాంకేతికతను బదిలీ చేసేందుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆమోదం తెలిపారు. భారతదేశంలో తయారీ కార్యకలాపాలను ప్రారంభిస్తున్న హైటెక్ సంస్థలకు బీఏఎస్ ధృవీకరణలో మినహాయింపులు ఇస్తామని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. కొలంబో వేదికగా జరుగుతున్న భారత్ శ్రీలంక 2 క్రికెట్ టెస్ట్ మ్యాచ్ 3 రోజు ఆటకు వర్షం కారణంగా అంతరాయం ఏర్పడింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం దేశభక్తి గీతం వింటారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రజగత్ పాత హిందీ చిత్ర గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా మహమ్మద్ రఫీ పాడిన సూరజ్ చిత్రం నుంచి ఈ పాట.

వివిధ భారతి ఎఫ్ఎం 101.3. వింటూ ఆనందిస్తున్నారు మధుర స్వరాలు మీ ఆర్జే జేస్వితో. 9:42 అయిపోయింది మన క్లాక్ లో టైం. అనువాద చిత్రాలకి పాటలు రాయటం అనేది సామాన్యమైన విషయం కాదు అని ఇందాకే మనం అనుకున్నాం. సో అనువాద చిత్రాలలో భాగంగా ఎక్కువ శాతం సంగీతాన్ని అందించింది ఏఆర్ రెహమాన్ గారు. మణిరత్నం గారు, ఏఆర్ రెహమాన్ ఈ కాంబినేషన్ లో వచ్చిన పాటలు, అలాగే కొన్ని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, కొన్ని ఇళయరాజా గారు, ఇలాంటి చాలా సినిమాలున్నాయి. బట్ ఇప్పుడు మనం తెలుసుకోబోయేటువంటి పాటకి బాలసుబ్రహ్మణ్యం గారే సంగీతాన్ని అందించారు. ఇన్ఫాక్ట్ ఈ పాటలో ఉన్నటువంటి మాధుర్యం, కలసిన కళ్ళే కలలకు ఇల్లై, కలసిన కళ్ళు కలలకి ఇల్లైతే, వయసును గిల్లే మన్మథ విల్లైతే, నిజంగా ఎదనే నిదురించవా, ఎదురై మురిపించవా, పాటై పలికించవా, తోడై పులకించవా. ఇలాంటి అద్భుతమైన పాట ఎదను దోచేస్తుంది అని అనటం అతిశయోక్తి కాదు కదా. మరి ఈ ఎదను దోచి కళ్ళ నిండా కలలే దాచినటువంటి ఆ పాట ఏంటి? తెనాలి మూవీ నుంచి ఎదను దోచి ఏదో చేసి

వాట్ అ బ్యూటిఫుల్ సాంగ్ కదా. సో తెనాలి మూవీ నుంచి వింటూ ఆనందిస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం మీ జయస్వితో. ఇక్కడ ఒక చిన్న కోయిన్స్టెన్స్ ఉందండి. ఏంటబ్బా కోయిన్స్టెన్స్ ఆలోచిస్తున్నారు.

0: వెన్నెలకంటి గారికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారికి ఉన్నటువంటి ఆ కోయిన్సిడెన్స్ అన్నమాట. ఈ పాటికి వింటున్న చాలా మంది శ్రోతలకి అర్థమైపోయి ఉండాలి. వెన్నెలకంటి గారిది కూడా సింహపురియే, అలాగే శ్రీపతి పండితారాధ్యుల ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారిది కూడా మన నెల్లూరు జిల్లానే అనమాట. సో ఇరువురు కూడా సింహపురి వాస్తవ్యులే. ఎన్నో అద్భుతమైనటువంటి పాటలు అందిస్తూ తెలుగు సినీ చరిత్రలో వెన్నెలకంటి గారికి ఒక సుస్థిరమైనటువంటి స్థానం ఉంది. అలాంటి వేలాది పాటలే కాకుండా రేడియోలో కూడా అనేకమైనటువంటి ప్రసంగాల్ని ఆయన అందించారు. రస వినోదిని అనేటువంటి రేడియో ప్రసంగాలు వినేవారు. అండ్ ఆయన 11 ఏళ్లకే కవితలు, పద్యాలు, ఇలాంటి ఎన్నో అద్భుతమైన రచనల్ని ఆయన రచించారు. ఆసక్తే ఆయనకి ఈ తెలుగు సినీ పరిశ్రమ వైపుకి అడుగులు వేయించింది. సో ఇంత బ్యూటిఫుల్ కోయిన్సిడెన్స్ ని మనం ఎలా మిస్ అవుతాం, రైట్? సో ఈనాటి మధుర స్వరాలు కార్యక్రమంలో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్.
1: నచ్చిందేంటి?
2: నువ్వు బా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
0: మధుర స్వరాలు కార్యక్రమంలో వెన్నెలకంటి గారి సాహిత్యం నుంచి వచ్చిన మరొక పాట, నా మనసు దోచుకున్న అందమైన భావం నువ్వు, నీ రాక కోసం నా కళ్ళని వాకిళ్లుగా తెరిచి మోహాల ముంగిళ్లలో ఆశా దీపాలు వెలిగించాను. ఇది నీ యొక్క ఆలాపన లేకపోతే నా మదిలోని ఆరాధన, ఏది ఏవైనా మన ప్రేమకి ఇదే తొలి సంకీర్తన. ఏంటి ఇంతటి భావజాలం, నిన్ను ప్రేమించాకే నాకు తెలిసింది అంటూ ప్రశ్నించిన తీరు ఎంత అద్భుతంగా ఉందో. సామాన్యంగా చాలా మందిని అసలు ప్రేమంటే ఏంటో తెలుసా అని అడుగుతాం. ప్రేమంటే ఏంటి అంటే అది ప్రేమించిన తర్వాతేగా తెలిసేది. మరి అలాంటి పాట సీను మూవీ నుంచి మీ అందరి కోసం.

వింటూ ఆనందిస్తూ ఆస్వాదిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్జ్ పై మీ జేఎస్వితో. వెన్నెల కంటి గారి సాహిత్యంలో ఇలాంటి మచ్చ తునకలు ఎన్నో ఉన్నాయి. అందులో కొన్ని పాటలు వినిపించే ప్రయత్నం అయితే చేశాను. 9:57 దాటి 40 సెకండ్లపై పరుగులు తీస్తోంది మరి ఈనాటి మధుర స్వరాలు కార్యక్రమంలో ఖాకి అనేటువంటి మూవీ నుంచి లాలీ లాలీ అనే పాటతో మధుర స్వరాలకి మధురంగా ఆ జ్ఞాపకాలని పదిలంగా మనసులో దాచుకున్నాం. సో స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్.

వివిధ భారతి ఎఫ్ఎం 101.3. వింటూ ఆనందిస్తూ ఆస్వాదిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. మీ జేస్వితో 10:02 అయిపోయింది మన క్లాక్ లో టైం. సో ఇట్స్ టైం ఫర్ వినిపించని రాగాలి. ఎన్నో అద్భుతమైనటువంటి పాటలు మీకోసం ఎదురు చూస్తున్నాయి. మరి ఈనాటి వినిపించని రాగాలే కార్యక్రమంలో గుండమ్మ కథ ఈ సినిమా నుంచి

వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మహాకవి కాళిదాసు ఈ చిత్రం నుంచి జయ జయ శారద పింగళగారి సాహిత్యంలో పీసుశీల గారి గానం

వినిపించని రాగాలే. ఈ కార్యక్రమంలో మిస్సమ్మ సినిమా నుంచి పి లీల గారు, అలాగే ఏం రాజాగారు పాడిన రాబోయే చందమామ పింగళగారి సాహిత్యంలో

భారతి ఎఫ్ఎం 101.3. పది గంటల 25 నిమిషాలు అయిపోయింది మన క్లాక్ లో టైం. వినిపించని రాగాలే కార్యక్రమంలో ఎల్లారీశ్వరి గారు పాడినటువంటి పాట రాజకోట రహస్యం సినిమా నుంచి నీవు నాకు రాజా అనే ఈ పాట వస్తోంది, వింటూ ఆనందిస్తూ ఉండండి.

10:29 అయిపోయింది. మన స్టూడియోస్ లో సమయం వినిపించని రాగాలే కార్యక్రమంలో జానకీరాముడు ఈ సినిమాకి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు చిత్రగారు పాడినటువంటి పాట

వింటూ ఆనందిస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై మీ జయస్వితో. భలే రాముడు ఈ చిత్రం నుంచి పి లీల గారు ఆలపించినటువంటి ఓహో మేఘమాల నీలాల మేఘమాల అనే పాట.

10:58 అయిపోయింది మన స్టూడియోస్ లో సమయం. వినిపించని రాగాలే ఈ కార్యక్రమంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు, పి సుశీల గారు ఆలపించిన గీతం, కెవి మహాదేవన్ గారి సంగీతం, సి నారాయణ రెడ్డి గారి రచనలో కనుల ముందు నీవుంటే కవిత పొంగి పారదా ఈ పాట.

అద్భుతమైన పాటలు వింటూ ఆనందిస్తూ ఉన్నారు. వినిపించని రాగాలే ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై మీ జయస్వితో 10:55:45 అయిపోయింది వివిధ్ భారతి స్టూడియోస్ లో సమయం. ఈనాటి వినిపించని రాగాలే కార్యక్రమంలో చివరగా ఏకవీరా చిత్రం నుంచి తోటలో నారాజు అనే పాట సి నారాయణ రెడ్డి గారి రచనలో

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. పది గంటల 59:50 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఢిల్లీ కేంద్రం నుంచి హిందీలో ఆంగ్లంలో వెనువెంటనే వార్తా ప్రసారాన్ని వింటారు.
1: ఆకాశవాణి సమాచార్ కే సాథ్ మే భవతారుణి. प्रधानमंत्री नरेंद्र मोदी ने आज सेवा तीर्थ में प्रगति मंच की 53वीं बैठक की अध्यक्षता की. उन्होंने कहा कि बड़ी परिवहन और बुनियादी ढांचा